ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.7 మెగాహెడ్స్ పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 17వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూన్ నెల 7వ తేదీ ఆదివారం. సమయం 5:53 దాటి 40 సెకండ్లు. ప్రియ శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం చరిత్ర పుటల్లో ఈరోజు కార్యక్రమానికి స్వాగతం.

ఈరోజు ఆహార భద్రతా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఆహారం ద్వారా వచ్చే అనారోగ్యాలను నివారించడం, వాటిని గుర్తించడం, వాటిపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. మొట్టమొదట 2018 డిసెంబర్లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఈ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఆహార వ్యవసాయ సంస్థ సంయుక్తంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. కలుషితమైన ఆహారం, నీరు ప్రపంచవ్యాప్తంగా అనేక తీవ్రమైన వ్యాధులకు కారణమవుతున్నాయి. ప్రతి ఒక్కరికి పరిశుభ్రమైన, సురక్షితమైన పౌష్టికాహారం అందుబాటులో ఉండేలా చూడడమే ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. సురక్షితమైన ఆహారం కేవలం ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా మానవాళి యొక్క ఆర్థిక శ్రేయస్సు, వ్యవసాయ సుస్థిరత అభివృద్ధికి కూడా ఎంతగానో తోడ్పడుతుంది. కలుషితమైన ఆహారం తినడం వల్ల అనేక రకాల వ్యాధులు సంభవించే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా కలుషిత ఆహారం వల్ల సుమారు 10 మందిలో 1 అనారోగ్యానికి గురవుతూనే ఉన్నారు. కనుక ప్రతి ఒక్కరూ సురక్షితమైన ఆహారం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

చరిత్ర పుటల్లో ఈరోజు విశేషాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు మన దేశం సంస్కృతికి, విద్యకు, సంపదకు చిహ్నం. కార్యక్రమంలో ఇప్పుడు త్రిలింగ దేశం మనదేనోయ్, తెలుంగులంటే మనమేనోయ్ అంటూ సాగుతున్న దేశభక్తి గీతాన్ని బృందగానంలో వింటారు.

ఈనాటి అర్చన భక్తి సంగీత కార్యక్రమంలో సూర్యదండకం, అనంతరం క్రైస్తవ భక్తి గీతాలు వింటారు. ముందుగా వినండి సూర్యదండకం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఈనాటి సూక్తి సుధ కార్యక్రమంలో శ్రీ బి జయకర్ గారి వ్యాఖ్యానంలో సూక్తులు వింటారు. సూక్తులు వినే ముందుగా ప్రకటన విందాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈనాటి వందనాలు మరియు శుభాలు తెలియజేస్తున్నాను. రెవరెండ్ ఎన్బి జయాకర్, ద చర్చ్ ఆఫ్ ఆల్మైటీ, క్రాంతినగర్, నెల్లూరు. దేవుని వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. దావీదు మహారాజు రాసినటువంటి కీర్తనలు 91వ కీర్తన 14వ వచనాన్ని మనం ధ్యానిద్దాం. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. ప్రేమైన వార్లారా, మనము దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన మనలను తప్పిస్తాను అన్న వాగ్దానాన్ని ఇస్తున్నాడు. మన ప్రభువు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడంటే, మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన మనలను ప్రేమించి మన కొరకు తన ప్రాణాన్ని బలిగా పెట్టి మనల్ని విమోచించటానికి తన్ను తాను సమర్పించుకోవటం మనం చూస్తున్నాం. అంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ప్రేమించును అన్న సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, ఇది సత్యం. అయితే మనము దేవుణ్ణి ప్రేమిస్తే, మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం దేవుణ్ణి ప్రేమిస్తే మొదట ఏమన్నాడంటే నేను తప్పిస్తాను అంటున్నాడు. దేవుణ్ణి మనం ప్రేమిస్తే దేవుడు మనల్ని తప్పిస్తాడు. ఎక్కటి నుండి? ఆ 91వ కీర్తన ప్రారంభం నుండి కూడా ఆయన జ్ఞాపకం చేస్తా వస్తాడు. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షిస్తాడు, తన రెక్కల కింద నిన్ను కప్పుతాడు, రాత్రివేళ కలుగు భయముకైనా, పగటివేళెగురు బాణముకైనా, చీకట్లో సంచరించి తెగులుకైనా, మధ్యాహ్నం మందు పాడు చేయి రోగముకైనను నీవు భయపడుకుందువు అని జ్ఞాపకం చేస్తూ వస్తాడు. మనం దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన మనల్ని తప్పిస్తాడు. బాధ నుంచి, ప్రమాదము నుంచి, శోధనల నుంచి, సమస్యల నుంచి, కష్టాల నుంచి, వ్యాధుల నుంచి, అనేక వాటి నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు. ఎప్పుడంటే మనం దేవుణ్ణి ప్రేమిస్తే. రెండవది మనం జ్ఞాపకం చేసుకుంటే, మనము దేవుణ్ణి ప్రేమిస్తే మనకు అనేకమైన మేళ్ళు ఆయన సిద్ధపరిచాడు. మొదటి కొరింథీ పత్రికలో ఆయన జ్ఞాపకం చేస్తాడు, 2వ అధ్యాయము 9వ వచనంలో, నన్ను ప్రేమించేవారికి నేను అనేకమైన మేళ్ళు నేను సిద్ధపరిచాను. అవి కంటికి కనపడవు, చెవికి వినపడవు, మనిషినికి హృదయానికి గోచరము కానటువంటి మేళ్ళు నేను సిద్ధపరిచాను అంటాడు. అంటే దేవుణ్ణి మనం ప్రేమిస్తే మనకు అనేకమైన మేళ్ళు సిద్ధపరిచాడు. అవి మనకు కంటికి కనపడినటువంటి మేళ్ళు, చెవికి వినపడినటువంటి మేళ్ళు, మనిషిని హృదయానికి గోచరము కానటువంటి మేలులు దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. ఆ మేలులన్నిటినీ నేను మీకు అనుగ్రహిస్తాను. ఎప్పుడంటే
4: మీరింతవరకు శ్రీ ఎన్బి జయకర్ గారి వ్యాఖ్యానంలో సూక్తులు విన్నారు. ఆకాశవాణి సింహపురి FM కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు పొలం కబుర్లు వింటారు.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: రైతు సోదరులకు నమస్కారం. నా పేరు డాక్టర్ కె కిరణ్ కుమార్ రెడ్డి. కృషి విజ్ఞాన కేంద్రం నెల్లూరు ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సేద్య విభాగ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు మనము జీవన ఎరువులు, వరి పంటలో వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ప్రస్తుత వ్యవసాయ రంగంలో హరిత విప్లవం ద్వారా మనము ఎంతో ప్రగతిని సాధించి ఉన్నాము. హరిత విప్లవంలో మనం ప్రవేశపెట్టిన హైబ్రిడ్ వంగడములు మరియు రసాయన ఎరువుల వాడకంకు మంచి దిగుబడులు ఇవ్వడం కారణంగా నేటి వ్యవసాయంలో రసాయన ఎరువులు మరియు రసాయన మందుల వాడకం నానాటికి పెరుగుతూ ఉన్నది. దీని ప్రభావం మనకు తెలియకుండానే భూమిలో ఉన్న జీవరాశులపై అధికంగా ఉంది. అధిక రసాయన ఎరువుల వాడకం వలన భూమిలోని జీవరాశులలో అతి ముఖ్య సముదాయమైన సూక్ష్మజీవులపై ప్రభావం పడి వాటి సంఖ్య తగ్గుతూ ఇవి జరిపే రసాయన చర్యలపై గణనీయమైన మార్పులు సంతరించుకున్నాయి. వ్యవసాయంలో అధిక మొత్తంలో ఈ రసాయన ఎరువులు మరియు పురుగు మందుల వాడకం వలన భూమి లోపల మరియు ఉపరితలంపై ఉన్న పర్యావరణం కాలుష్యం మరియు రైతుకు పెట్టుబడి విషయంలో అధికమైన భారం కూడా పడుతున్నది. ఈ నేపథ్యంలో మన వ్యవసాయ రంగంలో సమన్వయ సమగ్ర భూసార సంరక్షణ పద్ధతి ఎంతో ముఖ్యమైనదిగా గుర్తించడం జరిగింది. దీనిలో సేంద్రీయ ఎరువుల వాడకంతో పాటు జీవన ఎరువుల వాడకం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నది. జీవన ఎరువులు అనగా భూమిలో ఉన్న సూక్ష్మజీవులలో మొక్కలకు పోషక పదార్థాలను మరియు పెరుగుదలకు ఉపయోగపడే హార్మోన్లను సమకూర్చే సూక్ష్మజీవుల సముదాయం. ఈ సూక్ష్మజీవులు పంటకు కావలసిన పోషక పదార్థాలను ప్రకృతిలోని సహజ సిద్ధమైన వనరుల నుండి అందించే గుణమును కలిగి ఉంటాయి. దానికి అనుగుణమైన మార్పులను భూమిలో ఇవి కలిగజేస్తాయి. జీవన ఎరువులు భూమిలో వేసినప్పుడు వాటిలో ఉన్న సూక్ష్మజీవుల సంఖ్య అనూహ్యంగా పెరిగి మొక్కలు చురుకుగా పెరగడానికి వివిధ పోషకాలతో పాటు అవసరమైన హార్మోన్లను, విటమిన్లను అందించును. జీవన ఎరువులు సహజ సిద్ధమైనవి. వాటి వలన వాతావరణ కాలుష్యం జరగదు, పంటకు హాని చేయవు. వీటి వాడకం ద్వారా రసాయన ఎరువుల మోతాదు కొంతమేర మనం తగ్గించుకోవచ్చు. తక్కువ ఖర్చుతో అధిక ఫలం మనము పొందవచ్చు. ఈ సూక్ష్మజీవులు ముఖ్యంగా మూడు రకాలు. అందులో మొదటిది నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువులు. అందులో మొదటిది అజొల్ల. ఈ జీవన ఎరువు నీటిపై తేలియాడుతూ వరి పొలంలో పెరిగే ఫెర్న్ జాతి చిన్న మొక్క అయిన అజొల్లా అనబీనా అనే సైనో బ్యాక్టీరియాకు ఆశ్రయం కల్పించి నత్రజనిని స్థిరీకరించి వైరు పైరుకు అందుబాటులోకి ఉపయోగపడుతుంది. ఈ జీవన ఎరువు ఒక నత్రజని మాత్రమే కాక సేంద్రీయ కార్బనం మరియు పొటాషియం వరి పైరుకు అందించును. ఇది భూమి యొక్క భౌతిక గుణాలను, భూసారాలను పెంపొందించును. ఈ జీవన ఎరువు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి తగినంత నీటి వసతి, భాస్వరపు పోషకం ఉన్న చోట బాగా పెరుగును. ఈ అజొల్లా వాడే విధానం చూసుకుంటే వరి నాటిన వారం తర్వాత సుమారు 200 కిలోల అజొల్లా జీవన ఎరువును ఒక ఎకరంలో వెదజల్లి 15-20 రోజులు నీటిపై బాగా పెరగనివ్వాలి. తర్వాత నీటిని తొలగించినచో ఇది 3-4 రోజుల్లో కుళ్ళిపోయి నత్రజనిని మరియు ఇతర పోషకాలను మొక్కలకు అందించును. అవకాశం ఉన్న రైతులు దీనిని పచ్చిరొట్ట ఎరువుగా పెంచి దమ్ములో కలియదునినచో దీని ఉపయోగం మరింత ఎక్కువగా ఉండును. రెండవది అజోస్పైరిల్లం. ఈ మధ్య కాలంలో దీని ప్రాముఖ్యత అధికంగా గుర్తించడం జరిగింది. ఈ బ్యాక్టీరియా మొక్క వేర్లు చుట్టూ పెరుగుతూ అవకాశం ఉన్న చోట వేర్లలోకి చొరబడి కూడా జీవిస్తాయి. ఈ కారణంగా ఈ జీవన ఎరువు స్థిరీకరించిన నత్రజనిని నేరుగా మొక్కకు ఎక్కువ శాతం అందుబాటులో ఉండును. సేంద్రీయ పదార్థం తక్కువగా ఉన్న నీళ్లలో కూడా ఈ అజోస్పైరిల్లం బాగా పనిచేస్తుంది. ఉపయోగించే విధానం, నారు పీకటానికి ముందుగా నారుమడి వద్ద 70-80 లీటర్ల నీరు పట్టే చిన్న మడిని తయారు చేసుకోవాలి. ఆ నీటిలో 2 కిలోల అజోస్పైరిల్లం జీవన ఎరువును బాగుగా కలిపి ఆ ద్రావణంలో 10 నిమిషాలు మన వరి వేర్లను మాత్రమే ముంచి వెంటనే నాటుకోవాలి. తర్వాత రెండవ రకానికి చెందిన జీవన ఎరువులు. ఇవి భూమిలోని భాస్వరాన్ని కరిగించే జీవన ఎరువులు. అందులో ఫాస్ఫోబ్యాక్టీరియా. ఈ జీవన ఎరువు ముఖ్యంగా బ్యాసిల్లస్ మెగాథీరియంతో గాని, సూడోమోనాస్ ను గాని ఉపయోగించి తయారు చేస్తారు. ఈ జీవన ఎరువు భూమిలోని మొక్కలకు లభ్యం కాని రూపంలో ఉన్న భాస్వరము లభ్యమగు రూపంలోకి మారుస్తాయి. ఈ జీవన ఎరువును అన్ని పంటల్లో వాడుకోవచ్చు. ఈ జీవన ఎరువు సమర్థవంతంగా పనిచేయటకు సేంద్రీయ కార్బనం అత్యవసరం. కావున ఈ జీవన ఎరువును తప్పనిసరిగా సేంద్రీయ ఎరువుతో కలిపి వాడుకోవాలి. ఈ జీవన ఎరువు మొక్కకు భాస్వరమును లభ్యపరచటమే కాక మొక్కలకు కావలసిన హార్మోన్లు కూడా సరఫరా చేస్తుంది. మొక్కలకు రోగ నిరోధక శక్తి పెంపొందిస్తుంది. దీనివల్ల మన పంట దిగుబడి కూడా పెరుగుతుంది. ఈ ఫాస్ఫోబ్యాక్టీరియా వాడే విధానం, ఎకరాకు 2 కిలోల ఫాస్ఫోబ్యాక్టర్ను 200 కిలోల పశువు ఎరువుతో కలిపి దుక్కిలో వేసుకోవాలి. వరి నాట్లు వేసిన 3-7 రోజుల వ్యవధిలో కూడా ఇది వేసుకోవచ్చు. ఈ జీవన ఎరువులు వాడే సమయంలో పొలంలో తగినంత తేమ ఉండేటట్లు జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత మూడో రకం జీవన ఎరువులు పొటాషియం మొబిలైజర్స్. ఈ జీవన ఎరువు భూమిలో మొక్కకు అందుబాటులో లేని పొటాషియంను అందుబాటులోకి తెస్తుంది. ఇవి ఇటీవల కాలంలోనే పరిగణనలోకి తీసుకోబడింది. వీటిలో ముఖ్యంగా ప్రటూరియా ఆరెన్షియా అనే బ్యాక్టీరియా పొటాషియం మొబిలైజర్స్తో తయారు చేస్తున్నారు. దీనితో పాటు కొన్ని బ్యాసిలస్ జాతులతో కలిపి కూడా మిశ్రమంగా తయారు చేసి అందిస్తున్నారు. ఈ పొటాషియం మొబిలైజర్స్ వాడే విధానం చూసుకుంటే 2 కిలోల జీవన ఎరువును 200 కిలోల సేంద్రీయ ఎరువుతో కలిపి 1 ఎకరం భూమిపై వెదజల్లుకోవాలి. ఇప్పుడు ముఖ్యంగా జీవన ఎరువుల వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూసుకుంటే, జీవన ఎరువు ప్యాకెట్ ఎండ వేడి తగలని నీడ ప్రదేశంలో నిల్వ చేసుకోవాలి. రైతు వాడే జీవన ఎరువు ప్యాకెట్ ఆ పంటకు సరైనదా కాదా అనేది చూసుకోవాలి. ఉపయోగించే జీవన ఎరువు ప్యాకెట్ పై ఉన్న గడువు తేదీ లోపల మాత్రమే ఉపయోగించుకోవాలి. రసాయనాలతో విత్తన శుద్ధి చేసుకునేటప్పుడు విధిగా 24 గంటల నుండి 48 గంటల వ్యవధి ఉండాలి. రసాయన ఎరువులతో కలిపి జీవన ఎరువులు ఎట్టి పరిస్థితుల్లో వాడరాదు. సమర్థవంతంగా పనిచేయటకు నాణ్యత గల కల్చర్ను వాడుకోవాలి. పైరుకు నిర్దేశించబడిన జీవన ఎరువును పొలంలో తగినంత తేమ ఉన్నప్పుడే వాడుకోవాలి. సేంద్రీయ ఎరువుతో జీవన ఎరువు కలిపి వెంటనే పంటకు వాడుకోవాలి. జీవన ఎరువులను వాడేటప్పుడు లేదా మొదటిసారిగా వినియోగించేటప్పుడు సంబంధించిన శాస్త్రవేత్తలను మరియు వ్యవసాయ అధికారులను గాని సంప్రదించి వారి సలహా మేరకే ఉపయోగించాలి. మనం ఇప్పుడు జీవన ఎరువులు వాడకం వల్ల కలిగే ఉపయోగాలు చూసుకుంటే, వాతావరణం కాలుష్యాన్ని ఇది అరికడతాయి. వాతావరణంలోను నేలలోని మొక్కలు తమంత తాము ఉపయోగించుకోలేని పోషకాలను వాటికి అందుబాటులోకి తెస్తును. హార్మోన్లు విటమిన్లు మొక్కకు లభ్యమై పెరుగుదల వేగంగాను మరియు ఆరోగ్యకరంగా ఉంటుంది. నేల నుంచి సంక్రమించే తెగుళ్లను కొంతమేర ఇది అరికట్టిస్తుంది. నేల భౌతిక లక్షణాలు బాగుపడతాయి మరియు భూసారం అభివృద్ధి చెందుతుంది. రైతులకు రసాయన ఎరువులు ఖర్చు తగ్గి లాభాల నిష్పత్తి పెరుగుతుంది. రసాయన ఎరువులు దిగుమతి అయ్యే విదేశీ మారక ద్రవ్యం ఆదాగును. సాధారణ దిగుబడులు 10-20% వరకు పెరుగుతాయి. దీనితో పాటు 20-25% రసాయన ఎరువుల వాడకాన్ని మనం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో జీవన ఎరువులు ఎక్కడ లభ్యమవుతాయో వాటి కేంద్రాల వివరాలు చూసుకుంటే, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం తిరుపతి చిత్తూరు జిల్లా, ఉద్యానవన పరిశోధన స్థానం వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి జిల్లా, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అనకాపల్లి విశాఖపట్నం జిల్లా, వ్యవసాయ పరిశోధన స్థానం అమరావతి గుంటూరు జిల్లా, వ్యవసాయ పరిశోధన స్థానం ఉట్టుకూరు వైఎస్ఆర్ కడప జిల్లా.
4: రైతు సోదరుల సూచనార్థం పొలం కబుర్లు మీరింతవరకు విన్నారు.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి, అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: నిరంతరం నేర్చుకుంటూ సమాజానికి అంకితభావంతో సేవలందించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా కోహెడాలో అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్కు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గోదావరి పుష్కరాలకు ఆతిథ్యమిచ్చే 268 గ్రామ పంచాయతీలను మోడల్ పంచాయతీలుగా అభివృద్ది చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వ్యర్థాల శుద్ది నిర్వహణ కోసం 300 కోట్ల రూపాయలతో ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ అనుమతి లభించింది. నిరంతరం నేర్చుకుంటూ సమాజానికి అంకితభావంతో సేవలందించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లా సంగివలసలోని ఒక వైద్య కళాశాలలో నిన్న నిర్వహించిన స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, ప్రజలకు ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లపై వైద్యులు అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య ఆరోగ్య సేవల అంతరాలను తగ్గించడంలో డిజిటల్ హెల్త్ కార్యక్రమాలు, ఆధునిక వైద్య సాంకేతికతలు కీలక పాత్ర పోషిస్తాయని వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకుని రంగారెడ్డి జిల్లా కోహెడాలో అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ను 2,300 కోట్ల రూపాయల వ్యయంతో 240 ఎకరాల్లో నిర్మిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, డి శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి పండ్ల మార్కెట్తో పాటు సమీకృత సబ్ రిజిస్టార్ కార్యాలయాల భవన సముదాయానికి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: నగరం నుంచే కాదు రాష్ట్రం నలుమూలల నుంచి ఎవరి ఇంట్లో పెండ్లున్నా, ఎవరి ఇంట్లో పండగ ఉన్నా, ఏమి కొనాలన్నా ఇక్కడికి వస్తే అన్ని అందుబాటులో ఉండే విధంగా ఈనాడు 240 ఎకరాలలో 2,400 కోట్ల రూపాయలు వెచ్చించి అంతర్జాతీయ స్థాయిలో కోహెడా ఫ్రూట్ మార్కెట్ ను మనం ప్రారంభించుకుంటున్నామని చెప్పడానికి నేను సంతోషపడుతున్నా. అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ తర్వాత మన గుర్తింపు, మన గౌరవాన్ని ఈ కోహెడా ఫ్రూట్ మార్కెట్ తీసుకొస్తుందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను.
0: గోదావరి పుష్కరాలకు ఆతిథ్యమిచ్చే 268 గ్రామ పంచాయతీలను మోడల్ పంచాయతీలుగా అభివృద్ది చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పంచాయతీల నుంచి వచ్చే మురుగునీరు గోదావరిలోకి చేరకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆయన ఆదేశించారు. గోదావరి మోడల్ పుష్కర్ పంచాయతీ ప్రణాళికపై జిల్లా కలెక్టర్లు, పంచాయతీ అధికారులతో ఆయన నిన్న మంగళగిరి నుంచి దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. పుష్కర్ ఘాట్లు, పుష్కర్ నగర్ల వద్ద పార్కింగ్, వీధి దీపాలు, వస్త్రాలు మార్చుకునే గదులు, స్నానమాచరించేందుకు సౌకర్యాలు, రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలను ముందుగానే సిద్దం చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట వ్యాప్తంగా వ్యర్థాల శుద్ది నిర్వహణ కోసం 300 కోట్ల రూపాయలతో ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ అనుమతి లభించిందని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దొంతాలి డంపింగ్ యార్డులో నిర్మాణంలో ఉన్న వ్యర్థాల నిర్వహణ ప్లాంటు పనులను అధికారులతో కలిసి ఆయన నిన్న పరిశీలించారు. అనంతరం మంత్రి నారాయణ పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: నెల్లూరు దంతాల్లో ఈ రోజు ఇంకా 100,000 టన్నుల చెత్త ఉంది. దాన్ని తీస్తేనే అక్కడ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పెట్టగలరు. ఎంతో వేగవంతంగా చేస్తున్నారు. బహుశా ఈ మంత్ ని పూర్తి అయ్యేటట్టుగా ప్లాన్ చేసాం. నెక్స్ట్ మంత్ నుంచి ఇక్కడ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ వస్తుంది. అదేవిధంగా తిరుపతి, అదేవిధంగా కడప, అదేవిధంగా కర్నూలు, అదేవిధంగా విజయవాడ, తెనాలి, మచిలీపట్నం, బందరు, అన్ని చుట్టుపక్కల ఉన్న ప్రతి మున్సిపాలిటీ నుంచి 100 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్న మున్సిపాలిటీస్ అంతా తీసుకొచ్చి దంటేస్తున్నాయి. అందువల్ల అక్కడ ఎక్సెస్ అయినందువల్ల విజయవాడలో మరొక ప్లాంట్ని గవర్నర్ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పురుషుల అండర్ 18 హాకీ కప్ 2026 టైటిల్ను భారత పురుషుల జట్టు కైవసం చేసుకోవడంపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. టోర్నమెంట్ మొత్తం జట్టు ప్రదర్శించిన అసాధారణ నైపుణ్యం పట్టుదల ప్రశంసనీయమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఆటగాళ్లు, కోచ్లు, సహాయక సిబ్బంది అంకిత భావానికి ఈ విజయం నిదర్శనమని అన్నారు. భవిష్యత్తులోనూ జట్టు మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం ప్రజా ఉద్యమంగా సాగుతోందని, సేంద్రీయ ఉత్పత్తులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఒక సేంద్రీయ వ్యవసాయ క్షేత్రాన్ని ఆమె నిన్న సందర్శించారు. సేంద్రీయ వ్యవసాయం గురించి అక్కడి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
3: రైతులు కూడా బాగా సమయస్ఫూర్తి పెరిగింది. కమర్షియల్ క్రాప్స్ లో ఎక్కువగా యూరియా కావచ్చు, రసాయక ఎరువులు వాడడం వల్ల పంట దిగుబడి రావచ్చే తప్ప వారి కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్యం చెడిపోతున్నారు అని వారు కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ కి మరి ఎక్కడికక్కడ పొలం పండుగన కార్యక్రమం ప్రభుత్వం చేయటం వల్ల రైతులకు కూడా అవేర్నెస్ పెరిగింది. మరి ప్రజలకు కూడా అవేర్నెస్ పెరగాలి. ఎందుకంటే ఇలా పండిస్తున్న రైతన్నలందరికీ మనం సహకరించి మీరు ఆర్గానిక్ ఫుడ్ తినండి, అప్పుడే మీ ఆరోగ్యంలో పెనుమార్పులు మొదలవుతాయి.
0: యోగాంధ్ర నమోదు ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న ప్రారంభించింది. యోగాంధ్ర పోర్టల్లో తొలిరోజు సుమారు 2,000 మంది యోగా మాస్టర్ ట్రైనర్లు తమ పేర్లు నమోదు చేసుకోగా, వారికి జిల్లాల్లో శిక్షణా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని అధికారులు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలోని దేవాలయ ప్రాంగణంలో రాష్టస్థాయి యోగాసనాల కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఈరోజు ప్రారంభిస్తారు. ఆరోగ్య సంరక్షణలో యోగా ప్రాధాన్యాన్ని తెలియచేసేలా విద్యార్థులకు వివిధ ఇతివృత్తాలపై పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యన్ తెలిపారు. ఈ పోటీలు ఈ నెల 20వ తేదీ వరకు 4 దశల్లో 14 రోజుల పాటు కొనసాగుతాయని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని మాజీ మంత్రి వైఎస్సార్సీపీ నాయకులు కురసాల కన్నబాబు ఆరోపించారు. కాకినాడ జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేశారని పేర్కొన్నారు. అమరావతి రైతులు, డీఎస్సీ అభ్యర్థులు సహా పలు వర్గాలు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో ఈరోజు కొన్ని చోట్ల ఎండ తీవ్రత, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు ప్రభావం చూపే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. 58 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 104 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు ఈరోజు పలు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ సంస్థ వెల్లడించింది. నైరుతి ఋతుపవనాలు రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు తాకినట్లు, రానున్న 2-3 రోజులు మరింత విస్తరించడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం స్వీకరించిన వినతులను త్వరితగతిన పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతులను ఆయన నిన్న స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్దితో కూడిన సుపరిపాలనను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రాధాన్యతగా ఆయన పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిరంతరం నేర్చుకుంటూ సమాజానికి అంకితభావంతో సేవలందించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా కోహెడాలో అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్కు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గోదావరి పుష్కరాలకు ఆతిథ్యమిచ్చే 268 గ్రామ పంచాయతీలను మోడల్ పంచాయతీలుగా అభివృద్ది చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వ్యర్థాల శుద్ది నిర్వహణ కోసం 300 కోట్ల రూపాయలతో ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ అనుమతి లభించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం. ప్రవాచక దివ్యానంద ఝా. प्रधानमंत्री नरेंद्र मोदी ह्यः आर्थिक परामर्श परिषदः सदस्यैः समं आकारितस्य उपवेशनस्य अध्यक्षताम् अकरोत्. उपवेशने प्रधानमंत्री परिषद सदस्याश्च वैश्विक निश्चितता काले भारतस्य भूयोपि आर्थिक वृद्धिं कर्तुं विभिन्नेषु परामर्शोपायेषु चर्चितवन्तौ. जीवनस्तरं व्यापारं च सुगमीकर्तुम् अपि सविस्तरं विचारणा जाता. सदस्यैः भारते विश्वे च पश्चिमैशिया संघर्षेण उत्पन्न प्रभावानाम् अपि आकलनं प्रस्तुतम्. विदेशमंत्री डॉ. सुब्रह्मण्यम जयशंकरः उक्तवान् यत् भारतं नेपालं च सुदीर्घ मुक्त सीमायां सुरक्षा व्यवस्थां प्रवर्तयितुं दृढतया सहयोगं कुरुतः. अपि च उभौ देशौ संकटकाले अपि सर्वदैव परस्परं साहाय्यं कुरुतः. नवदिल्ल्यां नेपालस्य विदेशमन्त्रिणा शिशिर खनालेन सह उपवेशने डॉ. जयशंकरः अवदत् यत् उभयोः देशयोः सम्बन्धः जीवित जनसम्बन्धस्य सीमापार सम्पर्कस्य पारस्परिक सांस्कृतिक धार्मिक परम्पराणां च सुदृढाधारे विनिर्मितः अस्ति. केन्द्रीयः गृहमन्त्री अमितशाहः अन्ताराष्ट्रियसीमासु वित्तीयव्यवहारस्य भवननिर्माणस्य सम्पत्तिक्रयविक्रयणस्य च विषये विशेषसमवधानतायै आहूतवान्. एषः निर्देशः BSF इति सीमासुरक्षाबलस्य त्रिपुरासीमामुख्यालये गृहमन्त्रिणः अध्यक्षतायाम् आकारिते पूर्वोत्तरराज्यसीमाक्षेत्रविषयके सम्मेलने प्रदत्तः. गृहमंत्री विगत पंचवर्षाणां भूमि लेखानां परीक्षणाय अपि निर्दिष्टवान्. CBSE इति केंद्रीय माध्यमिक शिक्षा परिषद अंक सत्यापनार्थं पुनर्मूल्यांकनार्थं च आवेदन समर्पणाय अंतिमां तिथिं जून मासस्य सप्तम दिनांक पर्यन्तं अग्रे सारितवती. परिषदा उक्तं यत् विद्यार्थिनः अद्य मध्यरात्रिं यावत् स्वावेदनानि अर्पयितुम् अर्हन्ति. इतः पूर्वम् आवेदन समर्पणाय अन्तिमा तिथिः अस्य मासस्य 6th दिनांकः एव आसीत्. प्रियाः श्रोतारः, संस्कृत जगता सम्बद्धैः विभिन्नैः क्रियाकलापैः संवलितस्य संस्कृत साप्ताहिकीति विशिष्ट कार्यक्रमस्य प्रसारणम् आकाशवाण्याः FM गोल्ड प्रवाहिकातः अद्य मध्याह्ने 12:30 भविष्यति. भवन्तः सर्वे यथाकालं श्रोतुं प्रभवन्ति. भारतीयर्तुविज्ञानविभागेन अनुमितं यत् अद्य तटीय कर्णाटक माहे केरलेषु मूसलाधारवृष्टिः भविष्यति. पूर्वोत्तरराज्यानाम् अधिकतरभागेषु आभ्यन्तरीण कर्णाटके, गोवायां, तमिलनाडौ, पुदुच्चेर्याम्, अण्डमान निकोबार द्वीपसमूहे च श्वः पर्यन्तं प्रबलवृष्टेः सम्भावना अस्ति. सम्प्रति क्रीडावार्तासु, जापाने भारतस्य अन्तरष्टादशवयोवर्गीय पुरुषदलेन एशिया चषक हॉकी स्पर्धा मालिका जिता. निर्णायके द्वन्द्वे भारतेन जापानं 4-1 इति अंकांतरालेन पराजितम्. उपराष्ट्रपतिः CP राधाकृष्णन्, प्रधानमंत्री नरेंद्र मोदी च उत्तम प्रदर्शन परकम् एतं विजयम् अभिलक्ष्य भारतीय हॉकी दलं वर्धापितवन्तौ. गोवायां भारतेन सैफ महिला पादकन्दुकनायक स्पर्धा श्रृंखला विजिता. निर्णायके द्वन्द्वे भारतेन बांग्लादेशः 3-0 इति अंकांतरालेन पराजितः. ध्यानास्पदम् अस्ति यत् भारतेन 6th एषा श्रृंखला जिता. अपरतः नव चण्डीगढे भारत अफगानिस्तानयोः एकमात्र क्रिकेट निकष स्पर्धायाः प्रथमदिनस्य क्रीडा समाप्ति पर्यन्तं भारतेन क्रीडकत्रयस्य हानिपूर्वकं 68-300 धावनांकाः अर्जिताः. अद्य भारतं इतः अग्रे क्रीडिष्यति. इति वार्ताः.
5: ఆకాశవాణి సింహంపురి FM కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.7 MHz పై ప్రసార విశేషాలు ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు వింటారు. ఈ ప్రసారంలో ముందుగా 7:05 తెలుగులో వార్తలు వింటారు. 7:15 ఈ మాసపు పాట, 7:20 శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం వింటారు. అనంతరం ఈ వారం మన నెల్లూరు వార్తామాలిక వింటారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీ యు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 8:00 సమాచార్ ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారమవుతాయి. 8:30 జిల్లా సమాచార లేఖ, 8:35 మనోరంజని కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు వింటారు.

9 గంటలకు హలో అభిరుచి కార్యక్రమంలో ఫోనిన్ ద్వారా శ్రోతలు నచ్చిన పాటలు కోరి వింటారు. 9:30 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వింటారు. 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు. 12:30 తెలుగులో వార్తలు. 12:40 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు. 2 గంటలకు మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు. 2:15 దోపహర్ సమాచార్ హిందీలో వార్తలు. 2:30 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు. సాయంత్రం 5 గంటలకు ప్రసార విశేషాలు. 5:05 వనితావాణి మహిళల ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతాయి. 5:30 యువత రంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. 90 సంవత్సరాల ఆకాశవాణి సందర్భంగా నెల్లూరు కృష్ణ చైతన్య జూనియర్ కళాశాలలో ఆకాశవాణి నెల్లూరు కేంద్రం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థినులు అందించిన ప్రసంగం 2వ భాగం వింటారు. ఈ కార్యక్రమ సహకారం శ్రీ నరసింహ ప్రసాద్ భోగ్యం, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 6 గంటలకు హిందీలోను, 6:05 ఆంగ్లంలోను, 6:10 తెలుగులోను, 6:20 సంస్కృతంలోనూ వార్తలు ప్రసారమవుతాయి. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో భాగంగా స్థానిక సమాచారం వింటారు. అనంతరం విహారి కార్యక్రమంలో భాగంగా గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర ప్రాంతం వేరావల్ పట్టణం సమీపంలో ప్రభాస్ పటాన్లో కొలువై ఉన్న శ్రీ సోమనాథ్ ఆలయం యొక్క విశేషాలు తెలుసుకుంటారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. అనంతరం జానపద గీతాలు వింటారు. 7 గంటలకు అలనాటి మధుర గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు. 7:15 పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమంలో మత్స్యరంగంలో ఉపాధి అవకాశాల గురించి డాక్టర్ డ్రి శ్రీనివాస్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం పొలం కబుర్లు ప్రసారమవుతాయి. 7:45 చిత్రసీమ. 8 గంటలకు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వింటారు. 8:30 తెలుగులో వార్తలు. 8:40 దేశభక్తి గీతం. 8:45 సమాచార్ సంధ్య. 9:00 న్యూస్ at 9 ఆంగ్లంలో వార్తలు వింటారు. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు. 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి.

మీరింతవరకు ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:05 అవస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. అనంతరం 7:15 ఈ మాసపు పాట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల అమ్మకాలు, కొనుగోలపై కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. సరిహద్దు వెంబడి భద్రతను నెలకొల్పేందుకు భారత్, నేపాల్ దేశాలు సన్నిహితంగా సహకరించుకుంటాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో విమానయాన రంగ అభివృద్ధిలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని అంతర్జాతీయ విమానయాన రవాణా సంఘం ఐఏటీఏ తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో మొదటి రోజు నిన్న ఆట ముగిసే సమయానికి భారత్ మొదటి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 368 పరుగులు చేసింది. ఇక వార్తల వివరంగా. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, భవనాల నిర్మాణం, ఆస్తుల అమ్మకాలు, కొనుగోలపై మరింత కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి బీఎస్ఎఫ్ త్రిపుర ఫ్రంటియర్ ప్రధాన కార్యాలయంలో అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమావేశంలో హోంమంత్రి ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్ల భూ రికార్డులను కూడా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహదపడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమిత్ షా అన్నారు. సరిహద్దు జిల్లాల్లో ఆర్థిక క్రమశిక్షణను అవలంబించడం రాష్ట్రాల బాధ్యత అని చెప్పారు. కలెక్టర్లు, జీఎస్టీ అధికారులకు శిక్షణ ఇవ్వాలని, నకిలీ కరెన్సీపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ సీబీడీటీ సర్వే నిర్వహించాలని అమిత్ షా ఆదేశించారు. సరిహద్దు ప్రాంతాల సంపూర్ణ అభివృద్ది, భద్రత కోసం కేంద్ర రాష్ట సంస్థల మధ్య సన్నిహిత సమన్వయాన్ని ప్రోత్సహిస్తూ అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి అత్యున్నత భద్రతా ప్రమాణాలను నిర్దేశించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని అమిత్ షా చెప్పారు. ఈ సమావేశానికి త్రిపుర ముఖ్యమంత్రి మానిక్ సాహా, ప్రధాన కార్యదర్శి జేకే సిన్హా, డీజీపీ అనురాగ్ ఠంకర్, ఇతర సీనియర్ అధికారులతో పాటు 8 సరిహద్దు జిల్లాల మెజిస్ట్రేట్లు, పోలీస్ సూపరింటెండెంట్లు హాజరయ్యారు. నేపాల్ విదేశాంగ మంత్రి సిషిన్ కనాల్తో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. 2015 భూకంపం తర్వాత చేపట్టిన పునర్నిర్మాణ కార్యక్రమం కింద 72 ఆరోగ్య సౌకర్యాలను, 12 సాంస్కృతిక వారసత్వ ప్రాజెక్టులను జయశంకర్ ఈ సందర్భంగా వర్చువల్గా నేపాల్కు అందజేశారు. సరిహద్దుల మధ్య చెల్లింపులను సులభతరం చేసేందుకు భారత్కు చెందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ, నేపాల్ నేషనల్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ లింకేజ్ను ఇరువురు నేతలు సంయుక్తంగా ప్రారంభించారు. నేపాల్ కోసం వాయిస్ ఫస్ట్ భాష అనువాద వేదిక నిమిత్తం జాతీయ డిజిటల్ మౌలిక సదుపాయాలను సంయుక్తంగా ఏర్పాటు చేసేందుకు డిజిటల్ ఇండియా భాషిని, కాఠ్మాండు విశ్వవిద్యాలయం మధ్య ఒక అవగాహన ఒప్పందం కూడా ఈ సందర్భంగా కుదిరింది. ఇరు దేశాల ప్రజల పరస్పర పురోగతి, శ్రేయస్సు, సంక్షేమం కోసం నేపాల్తో కలిసి పనిచేయడానికి భారత్ కట్టుబడి ఉందని డాక్టర్ ఎస్ జయశంకర్ పునరుద్ఘాటించారు. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి జయశంకర్ మాట్లాడుతూ, సరిహద్దు వెంబడి భద్రతను నెలకొల్పేందుకు భారత్, నేపాల్ దేశాలు సన్నిహితంగా సహకరించుకుంటాయని, అవసరమైన సమయాల్లో ఇరు దేశాలు ఎల్లప్పుడూ అండగా నిలుస్తాయని చెప్పారు.
1: Collaborate closely to maintain security. Our long and uniquely open our two countries have always stood by each other in times of need. In the wake of the ongoing crisis in West Asia, the Middle East, we have ensured uninterrupted fuel supplies to Nepal. The importance accorded to this relationship by both sides has only recently been demonstrated. We believe that today there is opportunity to decisively shift the trajectory of India-Nepal relations and to realize the full potential.
0: శక్తివంతమైన ప్రజా సంబంధాలు, సరిహద్దు అనుసంధానం, ఉమ్మడి సాంస్కృతిక మతపరమైన సంప్రదాయాలు వంటి బలమైన పునాదులతో భారత్, నేపాల్ దేశాలు ప్రత్యేకమైన సంబంధాలు పంచుకుంటున్నాయని జయశంకర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో విమానయాన రంగ అభివృద్ధిలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని అంతర్జాతీయ విమానయాన రవాణా సంఘం ఐఏటీఏ పేర్కొంది. 2044 నాటికి ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారతదేశ విమాన ప్రయాణికుల సంఖ్య 4.1 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. నిన్న బ్రెజిల్ నగరంలో జరిగిన ఓ సమావేశంలో ఐఏటీఏ ఉపాధ్యక్షుడు షెల్డన్ హీ మాట్లాడుతూ, గత కొన్నేళ్లుగా ఆసియా పసిఫిక్ ప్రాంత విమానయాన రంగ అభివృద్ధికి భారత్ దోహదపడిందని చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశీయ పౌర విమానయాన మార్కెట్లలో భారత్ ఒకటని ఆయన పేర్కొన్నారు. గత 10 ఏళ్లుగా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో వృద్ధి దృఢంగా కొనసాగుతుందని, రాబోయే దశాబ్దంలో కూడా ఇది మరింత పటిష్టంగా కొనసాగుతుందని చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వైడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పశ్చిమ బెంగాల్లో దక్షిణేశ్వర్, ఖాళీఘడ్ ఆలయాలతో సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కీలక మతమరుపైన ప్రదేశాల్లో సౌకర్యాలను మెరుగుపరచడానికి బీజేపీ ప్రభుత్వం అభివృద్ది కార్యక్రమాలను చేపడుతుందని ఆ రాష్ట ముఖ్యమంత్రి సువేందు అధికారి తెలిపారు. గంగాసాగర్ మేళాను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయని, అలాగే దక్షిణేశ్వర్, ఖాళీఘాట్ వంటి ప్రముఖ మతపరమైన ప్రదేశాల్లో సౌకర్యాలను మెరుగుపరుస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. కోల్కతాలో జరిగిన ఒక కార్యక్రమంలో సువేందు అధికారి మాట్లాడుతూ తారకేశ్వర్లో జరగబోయే శ్రావణి మేళా కోసం భారీ ఏర్పాట్లు చేస్తామని తెలియజేశారు. గత 15 ఏళ్లుగా టీఎంసీ పాలనలో అభివృద్ది కంటే బుజ్జగింపు రాజకీయాలకే ప్రాధాన్యత లభించిందని సువేందు అధికారి అన్నారు. పశ్చిమ బెంగాల్ను ఒక ఆధ్యాత్మిక స్థలంగా అభివర్ణిస్తూ ఆయన, బుజ్జగింపులు, అరాచకం, పెట్టుబడుల కొరతతో కూడిన ఒక శకం ఇప్పుడు ముగిసిందని చెప్పారు. యువ భారతదేశానికి అతిపెద్ద బలం అని అన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో యువత అగ్రగామి పాత్ర పోషిస్తారని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన యూత్ ఫర్ వికసిత్ భారత్ మై భారత్ యూత్ కన్వెన్షన్ను ఉద్దేశించి మాట్లాడిన మంత్రి, యువత తమ ఆకాంక్షలను, ఆలోచనలను పంచుకోవడానికి, దేశ నిర్మాణంలో వారి స్వచ్ఛంద సేవాభావాన్ని చాటడానికి ఒక వేదికగా మై భారత్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూపకల్పన చేశారని పేర్కొన్నారు.
2: देश का 65 पॉपुलेशन बिलो 35 है, यानी कि देश युवा देश है. ये देश की युवा की शक्ति को विकसित भारत के राह पर ले जाने के लिए संयोजने का काम नरेंद्र मोदी जी ने करा है.
0: నీట్ యూజీ 2026 పునఃపరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయిందని, ముందుగానే అందుబాటులోకి వచ్చిందని సోషల్ మీడియా, మెసేజింగ్ ప్లాట్ఫామ్లలో ప్రచారంలో ఉన్న వాదనలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఖండించింది. విద్యార్థులు వారి కుటుంబాల ఆందోళనను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడే ముఠాలు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని సోషల్ మీడియా పోస్టులో ఏజెన్సీ పేర్కొంది. పరీక్షా ప్రక్రియ సమగ్రత పూర్తిగా సిద్దంగా ఉందని, అభ్యర్థులకు నిష్పక్షపాతంగా, సురక్షితంగా పరీక్ష జరిగేలా చూసేందుకు అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లు ఇప్పటికే చేశామని ఏజెన్సీ స్పష్టం చేసింది. అభ్యంతరకరమైన ఛానళ్లు, ఖాతాలు, కంటెంట్ను గుర్తించి వాటిపై చర్యలు తీసుకునేందుకు సైబర్ క్రైమ్ అధికారులకు నివేదిస్తున్నామని ఎన్టీఏ తెలిపింది. కాగా ఎన్టీఏ ధృవీకరించిన వెబ్సైట్, మాధ్యమాల ద్వారా జారీ చేసిన అధికారిక సమాచారాన్ని మాత్రమే ప్రజలు విశ్వసించాలని అభ్యర్థులకు ఎన్టీఏ విజ్ఞప్తి చేసింది. సుస్థిర రవాణాను ప్రోత్సహించే లక్ష్యంతో ముంబై మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ ఎంఎంఆర్డీఏ, డబ్ల్యూఆర్ఐ ఇండియా సహకారంతో మొట్టమొదటిసారిగా బీకేసీ వీక్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డేను ప్రారంభించింది. దీని ద్వారా బాంద్రా, కుర్లా కాంప్లెక్స్లోని ప్రయాణికులు ప్రతి శుక్రవారం ప్రజా రవాణాను ఉపయోగించుకునేలా ప్రోత్సహిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశంలోని ప్రముఖ వ్యాపార కేంద్రాల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులు తమ వాహనాలను పక్కన పెట్టి మెట్రో, సబ్ అర్బన్ రైలు, బస్సులు, ఇతర ప్రజా రవాణా మార్గాల్లో ప్రయాణించేలా ప్రోత్సహిస్తున్నారు. ఎంఎంఆర్డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి శుక్రవారం ప్రజా రవాణా దినోత్సవాన్ని పాటించి ఆదర్శంగా నిలవాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. హాకీలో భారత పురుషుల జట్టు అండర్-18 ఆసియా కప్ను మూడోసారి కవసం చేసుకుంది. నిన్న కాకామిగహారిలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆతిథ్య జపాన్ను 4-1 తేడాతో భారత్ ఓడించింది. అండర్-18 ఆసియా కప్ 2026 పోటీల్లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన భారత పురుషుల, మహిళల హాకీ జట్లను రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. పురుషుల జట్టు ఛాంపియన్షిప్ టైటిల్ను కైవసం చేసుకోగా, మహిళల జట్టు కాంస్య పథకాన్ని గెలుచుకుని దేశానికి గర్వకారణంగా నిలిచిందని సోషల్ మీడియా పోస్టులో రాష్టపతి పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో నిన్న మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ మొదటి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 368 పరుగులు చేసింది. కొత్త చండీగఢ్లో జరుగుతున్న ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్, కెప్టెన్ శుభ్మన్ గిల్ సెంచరీలతో రాణించారు. సాయి సుదర్శన్ కూడా 81 పరుగులు చేసి సెంచరీని చేజార్చుకోగా, రిషబ్ పంత్ వేగంగా హాఫ్ సెంచరీ పూర్తి చేసి నాటౌట్గా నిలిచారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో మెహమ్మద్ సలీం 2 వికెట్లు పడగొట్టగా జియావూర్ 1 వికెట్ దక్కించుకున్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల అమ్మకాలు, కొనుగోలపై కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. సరిహద్దు వెంబడి భద్రతను నెలకొల్పేందుకు భారత్, నేపాల్ దేశాలు సన్నిహితంగా సహకరించుకుంటాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో విమానయాన రంగ అభివృద్దిలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని అంతర్జాతీయ విమానయాన రవాణా సంఘం ఐఏటీఏ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో

మురళీకృష్ణ, సంగీతం డాక్టర్ మంగళంపల్లి మాల మురళీకృష్ణ, గానం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, శ్రీమతి శిష్ల శారద, శ్రీ డివి మోహన్ కృష్ణ. వినండి వందే మాతరం అందీ మాతరం ఈ మాసపు పాట.

0: ఈనాటి శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం వింటారు. అనంతరం ఈ వారం మన నెల్లూరు వార్తామాలిక వింటారు. సింహపురి సమాచారం వినే ముందుగా ప్రకటన వింటారు.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం ఇప్పుడు వింటారు. చేజర్ల డ్రాయింగ్ మాస్టర్ చిత్రాలకి తగిన గౌరవం. సురోభారతి కళాక్షేత్రం కోల్కతా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కళాకారుల ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహించిన ఆల్ ఇండియా టాలెంట్స్ సెర్చ్ పోస్టల్ పోటీల్లో చేజర్ల జిల్లా పరిషత్ హైస్కూల్ డ్రాయింగ్ మాస్టర్ అంతర్జాతీయ కళాకారుడు తోట కిషోర్ కుమార్ గోల్డ్ మెడల్ను సాధించారు. మే 15 నుంచి నిర్వహించిన ఈ పోటీలకు మే 30లోపు అందించిన పెయింటింగ్స్ను పరిశీలించి విజేతలను ఎంపిక చేశారు. ఆయనను స్కూల్ సిబ్బంది అభినందించడం జరిగింది.

ఫీజులపై మెడికల్ కాలేజీలకు హెల్త్ వర్సిటీ వార్నింగ్ ఇచ్చింది. ఎంబీబీఎస్ స్టూడెంట్స్ నుంచి 4.5 ఏళ్ల కాలపరిమితి మాత్రమే ట్యూషన్ ఫీజులు తీసుకోవాలని అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలను హెల్త్ యూనివర్సిటీ ఆదేశించింది. ఇంటర్న్షిప్కు అడిషనల్ ఫీజులు వసూలు చేయవద్దని స్పష్టం చేసింది. అదనపు ఫీజుల కోసం విద్యార్థులను వేధించిన, ఇంటర్న్షిప్ విషయంలో ఇబ్బంది పెట్టినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. విద్యార్థుల నుంచి ఫిర్యాదులు రావడంతో ఇలా స్పందించడం జరిగింది.

రుతుపవనాలు ఎంటరై వర్షాలు జోరందుకునే సమయంలో సీజనల్ వ్యాధులు చుట్టుముట్టే ఆస్కారముంది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కాచి చల్లార్చిన నీటిని త్రాగడం, వీలైనంత వరకు వర్షంలో తడవకుండా ఉండడం, చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం, దోమలు కుట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం, ఇమ్యూనిటీ కోసం సి విటమిన్ ఉండే ఫుడ్ను తీసుకోవడం ఎంతైనా అవసరం అని చెప్తున్నారు. మృగశిర కార్తీ సందర్భంగా హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆస్తమా బాధితులకు రేపు రాత్రి 9 గంటల నుంచి చేప మందు పంపిణీ ప్రసారం కానుంది. భారీగా జనం వచ్చే అవకాశం ఉండడంతో పటిష్ట ఏర్పాట్లు చేయాలని మంత్రులు సూచించడం జరిగింది. ఈ చేప ప్రసాదానికి 40,000 కొరమీను పిల్లలను సిద్ధం చేస్తున్నట్టు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారి కోసం నాంపల్లికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు అధికారులు చెప్తున్నారు.

ఎల్లుండి టెట్ హాల్ టికెట్లు విడుదల చేయనున్నారు. టీజీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీఈటీ హాల్ టికెట్లు ఈ నెల 9 నుంచి అందుబాటులోకి రానున్నాయి. అధికారిక వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

0: స్థానిక సమాచారం మీరింతవరకు వినారు. శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు ప్రకటన వింటారు.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు ఈ వారం మన నెల్లూరు వార్తామాలిక వింటారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీ యు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.
3: ఈ వారం నెల్లూరు జిల్లాలో జరిగిన వార్తా విశేషాల సంచిక. ఈ వారం మన నెల్లూరు కార్యక్రమానికి స్వాగతం. మన భాషను సంస్కృతిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. నెల్లూరులోని ఎన్టీఆర్ పార్కులో ఏర్పాటు చేసిన గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని గత గురువారం వెంకయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. అమర స్వర గాయకుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం 80వ జయంతి సందర్భంగా నెల్లూరులో వారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం, అలాగే సంగీతార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో ముదావహమని వెంకయ్య అన్నారు. ఆంగ్ల భాష వ్యామోహం, పాశ్చాత్య సంస్కృతి వ్యామోహాన్ని వీడాలని, పిల్లలకు చిన్ననాటి నుంచే మాతృభాష మన సంస్కృతిపై ఆసక్తి పెంచేలా తల్లిదండ్రులు కృషి చేయాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. బాలసుబ్రహ్మణ్యం జీవితం సినీ సంగీత చరిత్రలోనే ఒక అద్భుత మైలురాయని, తెలుగు సినిమా సంగీతానికి ఘంటసాల బాలు ద్వయం స్వర్ణయుగాన్ని తీసుకువచ్చిందని వెంకయ్య కీర్తించారు. ఈ కార్యక్రమంలో శాంతా బయోటెక్ అధినేత కెఐ వరప్రసాద్ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు, నెల్లూరు ప్రముఖులు పాల్గొన్నారు. పొగాకు రైతులు ఎదుర్కొంటున్న ధరల సమస్యలు, మార్కెటింగ్ ఇబ్బందుల పరిష్కారానికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. గత సోమవారం మర్రిపాడు మండలం డీసీపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని స్థానిక రైతులతో కలిసి మంత్రి ఆనం సందర్శించారు. రైతుల సమస్యలను తెలుసుకున్నారు. పొగాకు రైతులందరూ తమ ఇబ్బందులను మంత్రికి కులంకుశంగా వివరించి గిట్టుబాటు ధర కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మీడియాతో మాట్లాడుతూ, పొగాకు సాగులో ఒక సంవత్సరం నుంచి మంచి దిగుబడి వస్తే మరో సంవత్సరం వరదలు, కరువు, తెగుళ్లు, వాతావరణ మార్పులు వంటి అనేక ప్రతికూల పరిస్థితులు ఎదురవుతుంటాయని పేర్కొన్నారు. పొగాకు రైతుల సమస్యలను ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాసినట్లు మంత్రి వెల్లడించారు. త్వరలో ఢిల్లీలో జరిగే సమావేశంలో పాల్గొని రైతుల సమస్యలను నేరుగా కేంద్ర ప్రభుత్వానికి వివరించనున్నట్లు పేర్కొన్నారు. పొగాకు కొనుగోలులో రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని కంపెనీలను కోరుతామని ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరు నగరంలోని మూలాపేటలో డిఎస్ఆర్ గ్రూప్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్న డిఎస్ఆర్ హైస్కూల్ నిర్మాణ పనులను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ శనివారం పరిశీలించారు. గతంలో శిథిలావస్థకు చేరుకున్న ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక వసతులతో కూడిన విద్యాలయాలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఈ సందర్భంగా మంత్రి నారాయణ వెల్లడించారు. ఇప్పటికే నెల్లూరులోని విఆర్ హైస్కూల్ను సిఎస్ఆర్ నిధులతో అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. అదే స్ఫూర్తితో నెల్లూరు మూలాపేటలోని డిఎస్ఆర్ హైస్కూల్ను కూడా అత్యాధునిక సౌకర్యాలతో రూపుదిద్దుతున్నామని మంత్రి చెప్పారు. విద్యార్థులకు అవసరమైన ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్, కంప్యూటర్, రోబోటిక్స్ ల్యాబులతో పాటు క్రీడా సదుపాయాలు కల్పించేలా ప్రణాళికబద్ధంగా పనులు జరుగుతున్నట్లు వివరించారు. నెల్లూరులోని పలు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి పారిశ్రామికవేత్తలు, దాతలు ముందుకు రావడం సంతోషకరమని మంత్రి పేర్కొన్నారు. డిఎస్ఆర్ హైస్కూల్ నిర్మాణం పూర్తయిన తర్వాత రాష్ట్రానికి ఆదర్శ పాఠశాలగా నిలుస్తుందని ఈ సందర్భంగా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లాలో ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు అధికారులకు సూచించారు. గత శుక్రవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో యోగాంధ్ర 2026 కార్యక్రమాల నిర్వహణపై జిల్లా స్థాయి అధికారులతో సమన్వయ సమావేశాన్ని జాయింట్ కలెక్టర్ నిర్వహించారు. యోగా దినోత్సవం సందర్భంగా ప్రజలకు యోగాను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. జూన్ 21న నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జిల్లా స్థాయి యోగా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు. జూన్ 7వ తేదీన స్వర్ణాల చెరువు, 8వ తేదీన మైపాడ్ బీచ్ లో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో యోగా ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 13వ తేదీన రెసిడెన్షియల్ అసోసియేషన్ లో స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో థీమాటిక్ యోగా కార్యక్రమాలు. 16వ తేదీన రామతీర్థం బీచ్, 17వ తేదీన స్వర్ణాల చెరువు వద్ద ప్రత్యేక పర్యాటక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జాయింట్ కలెక్టర్ వెల్లడించారు. జూన్ 7వ తేదీ నుంచి గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయి యోగా పోటీలు జరుగుతాయని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు వెల్లడించారు. వసుంధర పేరుతో నూతన పథకాన్ని ప్రవేశపెట్టి తద్వారా వ్యవసాయ భూమి కొనుగోలుకు రుణాలు మంజూరు చేస్తున్నట్లు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ మెట్టుకూరు ధనంజయరెడ్డి వెల్లడించారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ పాలకవర్గం మహాజన సభ సమావేశాలు నెల్లూరు నగరం కేంద్ర సహకార బ్యాంక్ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగాయి. ఈ సందర్భంగా చైర్మన్ మెట్టుకూరు ధనంజయరెడ్డి మాట్లాడుతూ చిన్న సన్నకారు రైతులు వ్యవసాయ భూమి కొనుగోలు కోసం 20 లక్షల రూపాయల వరకు రుణాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది 31 మార్చి నాటికి బ్యాంకు లావాదేవీలు 2,733.67 కోట్లు, డిపాజిట్లు 568.98 కోట్లుగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి డిసిసిబి 8,92 లక్షల రూపాయలు లాభాలు సాధించినట్లు పేర్కొన్నారు. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సహకారంతో జిల్లాలోని 11 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో పెట్రోల్ బంకులు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చైర్మన్ వెల్లడించారు. ప్రముఖ రచయిత్రి డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి రచించిన ప్రసిద్ధ నవల మట్టి మనిషి ఆధారంగా రూపొందించిన నాటకాన్ని ఈ నెల 7వ తేదీ ఆదివారం సాయంత్రం 5:45 నెల్లూరులోని కస్తూర్బా కళాక్షేత్రంలో ఘనంగా ప్రదర్శించనున్నట్లు వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ సత్యవాణి ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ నాటక ప్రదర్శనను నెల్లూరు జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట రైతు సంఘాల సమాఖ్య సహకారంతో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. స్థానిక కళా సాహిత్య సంస్థలు, నాటకాభిమానులు ఈ కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నట్లు వెల్లడించారు. నెల్లూరులో జరగనున్న ఈ ప్రతిష్టాత్మక మట్టి మనిషి నాటక ప్రదర్శనకు నాటకాభిమానులు, సాహితీ ప్రియులు, ప్రజలు, రైతు సోదరులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు సత్యవాణి ఆ ప్రకటనలో కోరారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో రైతులకు 6,500 కోట్ల రూపాయల రుణాలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు లీడ్ బ్యాంక్ డిస్టిక్ మేనేజర్ ఎల్డీఎం మణిశేఖర్ వెల్లడించారు. ఉదయగిరిలోని స్త్రీశక్తి భవన్లో గత గురువారం ఉదయగిరి, సీతారాంపురం, దుత్తలూరు, వరికుంటపాడు, మరిపాడు మండలాల బ్యాంకర్లు, వెలుగు పశుసంవర్ధక శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మణిశేఖర్ మాట్లాడుతూ 2025-26 ఆర్థిక సంవత్సరానికి అన్ని రకాల రుణాల లక్ష్యం 32,445 కోట్లు కాగా 41,000 కోట్ల రూపాయలు పంపిణీ చేసి 128% వృద్ధి సాధించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కావాలంటే ఖాతాదారులు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులు తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకుని సకాలంలో తిరిగి చెల్లించాలని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ మణిశేఖర్ కోరారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో ప్రక్రియ నిర్వహణకు అన్ని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు సూపర్వైజర్లకు శిక్షణ ఇచ్చారు. వీరి ద్వారా జూన్ 5వ తేదీ నుంచి 14వ తేదీ వరకు క్షేత్రస్థాయి సిబ్బందికి మార్గనిర్దేశం చేస్తారు. ప్రత్యేక సమగ్ర సవరణ ద్వారా చనిపోయిన, స్థానికంగా ఉండని వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించనున్నారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ జరగనుంది. తొలుత అవసరమైన పత్రాలు, ఓటర్ల జాబితాలు సిద్ధం చేస్తారు. జూన్ 15వ తేదీ నుంచి బీఎల్ఓలు ఇంటింటి సర్వే చేపట్టి 14వ తేదీలోపు పూర్తి చేస్తారు. జూలై 21వ తేదీన అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల ముసాయిదా జాబితాను అందుబాటులో ఉంచుతారు. ఆగస్టు 20వ తేదీ వరకు వీటిపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. పరిశీలన అనంతరం సెప్టెంబర్ 18వ తేదీలోగా వీటిని పరిష్కరిస్తారు. సెప్టెంబర్ 22వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ద్వారా రూపొందించే ఓటర్ల జాబితాల ద్వారానే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. దీంతో నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ప్రక్రియను పూర్తి చేసేలా ఎలక్షన్ కమిషన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. విక్రమసింహపురి విశ్వవిద్యాలయం విఎస్యు 10, 11, 12వ సంయుక్త స్నాతకోత్సవ వేడుకలను ఈ నెల 9వ తేదీన నెల్లూరు నగరం గొలగమూడి రోడ్డులోని విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అల్లం శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ స్నాతకోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్, యూనివర్సిటీ ఛాన్సలర్ అబ్దుల్ నజీర్ హాజరు కానున్నట్లు ఆయన వెల్లడించారు. గత శుక్రవారం కాగ్టూర్లోని విక్రమసింహపురి యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైస్ ఛాన్సలర్ అల్లం శ్రీనివాసరావు మాట్లాడారు. స్నాతకోత్సవానికి మొత్తం 6017 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో డిగ్రీ కోర్సుల నుంచి 4921 మంది, పీజీ ప్రొఫెషనల్ కోర్సుల నుంచి 1075 మంది, 21 మంది పరిశోధనా విద్యార్థులు పట్టాలు అందుకొనున్నట్లు పేర్కొన్నారు. ఇదే వేదికపై వివిధ రంగాల్లో దేశానికి విశేష సేవలందించిన ముగ్గురు ప్రముఖులకు విశ్వవిద్యాలయం తరపున ప్రతిష్టాత్మక గౌరవ డాక్టరేట్ పురస్కారాలను అందజేయనున్నట్లు వైస్ ఛాన్సలర్ వెల్లడించారు. స్వదేశీ సాంకేతికతతో హైపటైటిస్ బి వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ కెఈ వరప్రసాద్ రెడ్డి, ఆక్వాకల్చర్ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన రాజ్యసభ సభ్యులు బేదా మస్తాన్రావు యాదవ్, సైన్స్ ఉన్నత విద్యారంగంలో విశిష్ట పరిశోధనలు చేసిన ప్రొఫెసర్ గోవర్ధన్ దాసులకు ఈ డాక్టరేట్ గౌరవాన్ని అందించనున్నట్లు విక్రమసింహపురి యూనివర్సిటీ ఉపకులపతి అల్లం శ్రీనివాసరావు ప్రకటించారు. పర్యావరణ పరిరక్షణను యువత విద్యార్థులు బాధ్యతగా తీసుకోవాలని పూర్వపు ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వెంకటాచలం స్వర్ణ భారత ట్రస్టులో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో వెంకయ్య పాల్గొని మాట్లాడారు. నదులు నీరు చెట్లను రక్షించుకోవడంతో పాటు యంత్రాల వినియోగాన్ని తగ్గించాలని కోరారు. ఎలక్ట్రికల్ వాహనాలపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నియంత్రించాలని పిలుపునిచ్చారు. అనంతరం స్వర్ణ భారత్ విద్యామందిర్లో మంచి ఫలితాలు సాధించిన 13 మంది విద్యార్థులకు ట్రస్ట్ తరపున వెంకయ్య నగదు పురస్కారాలను అందజేశారు. జిల్లాలో గిరిజనులు ఎక్కువగా ఉన్న 20 గ్రామాలలో తాగునీరు, విద్యుత్, అంతర్గత రోడ్లు వంటి మౌలిక వసతులు తక్షణమే కల్పించాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా సంబంధిత అధికారులను ఆదేశించారు. గత మంగళవారం నెల్లూరులోని కలెక్టరేట్లో ఉన్న తెక్కన ప్రాంగణంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శుక్లా మాట్లాడుతూ జిల్లాలో యానాదులు, ఎరుకులు, సుగాలీలు, చెంచులు, నక్కల వాళ్లు అధికంగా ఉన్న గ్రామాలలో సంబంధిత 24 శాఖల గిరిజనుల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరిశ్రమల శాఖ నుంచి కనీసం 5 మందిని గుర్తించి వారిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదిగే విధంగా 3 నెలలలోపు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలానే మత్స్యశాఖ కూడా చెరువులు, బోట్లు మంజూరు విషయంలో కనీసం 5 మందిని గుర్తించి వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ సూచించారు. బడి పిలుస్తోంది కార్యక్రమం ద్వారా గిరిజన పిల్లలను ఎక్కువ మందిని బడుల్లో చేర్పించాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో పని దినాల కల్పనలో కూడా ప్రాధాన్యత కల్పించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదేశాలు జారీ చేశారు.
0: మీరింతవరకు ఈ వారం మన నెల్లూరు వార్తామాలిక విన్నారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీయు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతాలు వింటారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

శుభోదయం సింహపురి కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి, ఆ తరువాత 8:30 జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: final played in Madgaon, Goa, India defeated Bangladesh 3-1 to win the title for a record sixth time. With this victory, the Indian women's team has brought the prestigious trophy back after 7 years. From the very start of the final, both teams played with strong intensity. In the first half, India took the lead through a goal by Pyari Jagsa. However, Bangladesh equalized with a goal from Rituporna Chakma. At the half-time, the score was 1-1. In the second half, India dominated the game. Sansida scored a brilliant goal to put India ahead once again, and Linda Com added the third goal to seal the win. After that, Bangladesh could not make a comeback and India won the match 3-1. Throughout the tournament, the Indian team showed excellent performance and they continued their strong form in the final. The Blue Tigresses ended their campaign with a memorable victory. For Akashwadi News, Nikhil Upadhyay from Panaji.
1: In the one-off test against Afghanistan, India will resume play at 368 for 3 in the first innings on day 2 in New Chandigarh today. Centuries from KL Rahul and captain Shubman Gill, who remains unbeaten on 103, have put the men in blue in a strong position. Sai Sudarshan also contributed 81 before missing out on a maiden test century, while Rishabh Pant remained unbeaten with a brisk half century. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
2: Thank you, Saira. Newspapers have noticed a variety of stories today, including the flare-up in tensions in the West Asia conflict. Sunday Pioneer writes, PM reviews economic roadmap, adding India must continue its development agenda despite global challenges. While the Sunday Statesman headlines, PM reviews economic strategy amid West Asia uncertainty. Cockroach backers swarm Jantar Mantar as 100 Sikh Pradhan ouster over paper leak, writes the Sunday Tribune in its top headline. Telangana CM calls for federal balance to safeguard citizens, writes the Hindu. Reeling rupee drags students abroad deeper into debt at home, writes the Economic Times. LPG price hiked by 29 rupees per 14.2 kg cylinder, writes Sunday Pioneer. US and Iran trade strikes near Strait of Hormuz as talks hit a wall, writes the Sunday Statesman. While another story headlines, UN Food Agency says millions are being pushed into hunger by Iran war. The Sunday Statesman, in its editorial titled Beyond Hormuz, writes the geopolitical shock created by the Iran conflict is forcing countries far beyond West Asia to confront an uncomfortable reality. Energy security can no longer be built around a single set of political assumptions. For India, the renewed importance of Venezuela is less a story about one oil supplier and more a reflection of a changing global energy map. And finally, Sunday Tribune confronts a grim reality. Silent killer on our plates. WHO links unsafe food to 1.5 million deaths worldwide. And with that, it's back to you, Saira.
1: Thanks, Shagun. And now before we end the bulletin, the headlines once again. Home Minister Amit Shah calls for sharper vigil on financial transactions, construction of buildings and sale and purchase of properties along international borders. National Testing Agency dismisses claims of NEET UG 2026 re-exam paper leak as false, warns of strict action against those spreading such content. West Bengal government to undertake major development initiatives to upgrade facilities at key religious sites across the state. India hands over 72 health facilities and 12 cultural heritage projects to Nepal. IATA says India will be a significant player to air traffic boom in Asia-Pacific region by 2044. And in football, India beat defending champions Bangladesh 3-1 to win SAF Women's Championship for record sixth time. And with that, we end the morning news. Have a great day.
3: ये आकाशवाणी से पेश है खबरनामा
4: आकाशवाणी ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
5: ఆకాశవాణి తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖ. భారత ప్రధాని 12 సంవత్సరాల పాలన అభివృద్ది, గోదావరి పుష్కరాలు రానున్న నేపథ్యంలో రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన పర్యాటక రంగానికి జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం తదితర అంశాలతో కూడిన తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. రచన ఆకాశవాణి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి కొత్తవీర వెంకట సత్యనారాయణ. భారత ప్రధాని నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పాలనలో దేశ ప్రయోజనాల విషయంలో అనేక విజయాలు సాధించామని జిల్లా కార్యశాలను పార్టీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర అన్నారు. వికసిత భారత్ లక్ష్య సాధన కోసం దేశ పౌరులందరినీ భాగస్వామ్యం చేస్తున్న మోదీ నాయకత్వంలో దేశ అభివృద్ది మరియు ప్రజా సంక్షేమం విషయంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారన్నారు. మా తెలుగు తల్లికి రాష్ట్ర గీతంలో గలగలా గోదారి అని గుండెల నిండా ఆర్తితో ఆలపిస్తామని, ఇక్కడకు వచ్చి చూస్తే గోదావరి వెలవెలబోతూ కాలుష్యంతో నిండిపోతూ కనిపిస్తుందని ఏమని ఆలపించాలి. ఇంతటి కాలుష్యం కలుస్తున్న నీటిలో మన పిల్లలను స్నానం చేయించే సాహసం చేస్తామా? ఇంత దారుణంగా కలుషిత జలాలు గోదావరిలోకి ప్రత్యేకంగా కలుస్తున్నా అధికారులు ఇంకా మీనమేషాలు ఎందుకు లెక్కిస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశ్రామిక అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రభుత్వం ఎంత సహకరిస్తున్నా పరిశ్రమలకు కనీసం పర్యావరణ స్పృహ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. రాజమహేంద్రవరం ఆంధ్ర పేపర్ మిల్స్ లిమిటెడ్ పరిశ్రమ గోదావరిలోకి వదులుతున్న కాలుష్య జలాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా పరిశీలించారు. కలుషిత నీటిని శుద్ది చేసి గోదావరిలోకి విడుదల చేయాలని అన్నారు. వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావాల కారణంగా వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు రైతులకు భరోసానిచ్చే మార్గమని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. వర్షపాతం అనిశ్చితంగా ఉండే పరిస్థితుల్లో నేలలో తేమ నిల్వ, పంటల వైవిధ్యం, తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించే ప్రకృతి వ్యవసాయ విధానాలను రైతులు విస్తృతంగా అవలంబించాలని సూచించారు. ఎల్నినో ప్రభావంతో ఋతుపవనాల ఆలస్యం, పొడి విరామాలు, అధిక ఉష్ణోగ్రతలు వంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రణాళికతో సాగు చేపట్టాలని అన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలోనూ దేశవాళీ జాతి మొక్కలతో ప్రత్యేక వనాన్ని తయారు చేయాలని, మొక్కలను పెంచే బాధ్యతను గ్రామస్తులు తీసుకోవాలని, గ్రామీణ ప్రజలను భాగస్వామ్యం చేస్తేనే మొక్కల ఎదుగుదల సాఫీగా సాగుతుంది, పర్యావరణ పరిరక్షణతో పాటు దేశీయ మొక్కలను ఎక్కువగా పెంచితే ప్రకృతి సమతుల్యత సాధ్యమవుతుందని, వెంటనే దీనిపై దృష్టి సారించి పంచాయతీరాజ్ అధికారులు, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా ఎంఓయూ కుదుర్చుకుని వనయజ్ఞం చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా రాజానగరం మండలం దివాన్ చెరువులోని ప్రాంతీయ అటవీ అభివృద్ధి కేంద్రాన్ని పవన్ కళ్యాణ్ పరిశీలించారు. అక్కడ పెంచుతున్న దేశీయ జాతి మొక్కలను, వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో ఎన్ని మొక్కలు ఉన్నాయి, వాటి ప్రత్యేకతలు ఏమిటి, ఆ మొక్కలను పెంచడం వల్లే కలిగే ప్రయోజనాలు ఏమిటన్న విషయాలను అటవీ అధికారులు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. దక్షిణాదిలోనే అతిపెద్ద ట్రావెల్ అండ్ ట్రేడ్ ఎక్స్పో అయిన గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ ఆంధ్రప్రదేశ్ను బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్గా ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో కేరళలోని తిరువనంతపురంలో జరగనున్న జీటీఎం ఎక్స్పోలో పాల్గొని ప్రతిష్టాత్మకమైన మెట్రో ఎక్స్పెడిషన్ జీటీఎం టూరిజం అవార్డు 2026ను రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్కేష్ స్వీకరించారు. గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసి కోటి ఎకరాల మాగాణికి జీవనాడిని అందించిన నిస్వార్థ ప్రజాసేవకుడు, అపర భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్ 223వ జయంతి సందర్భంగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఘన నివాళులు అర్పించారు. గోదావరి డెల్టాకు జీవం పోసి ఈ ప్రాంత రైతాంగానికి నూతన దిశానిర్దేశం చేసిన మహోన్నత దార్శనికుడు సర్ ఆర్థర్ కాటన్ అని అభివర్ణించారు. రాజమహేంద్రవరం సమీపంలోని ధవళేశ్వరం వద్ద కాటన్ దొర నిర్మించిన ఆనకట్టను ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు. గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్కు సూచించారు. పుష్కరాల కోసం చేపడుతున్న మౌలిక వస్తువుల అభివృద్ది పనులు కేవలం ఉత్సవాలకే పరిమితం కాకుండా గోదావరి పరివాహక ప్రాంతానికి శాశ్వత ఆస్తులుగా నిలవాలని సూచించారు. రాజమహేంద్రవరం నగరాన్ని మెగాసిటీగా అభివృద్ది చేసే దిశగా ప్రణాళికలు రూపొందించాలని, ట్రాఫిక్ నిర్వహణ, పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్య సేవలు, విద్యుత్ భద్రత ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. తూర్పు గోదావరి జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని వార్తా విశేషాలతో జూలై నెలలో సమాచార లేఖలో కలుసుకుందాం. రచన కొత్తవీర వెంకట సత్యనారాయణ, సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ.
6: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.7 మెగాహెడ్స్ పై మనోరంజని కార్యక్రమానికి స్వాగతం. మనోరంజని శ్రోతల మనస్సులను రంజింపజేసే కార్యక్రమం ఈ మనోరంజని. ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు ప్రసారమవుతాయి. ఈ మనోరంజని కార్యక్రమం ప్రతి శుక్ర శని ఆది మంగళవారాలలో ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తప్పక వినండి మనోరంజని. మనోరంజని కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు వింటారు. పాటలు వినే ముందుగా ప్రకటన వింటారు.
7: తెలుగు రాష్ట్రాల నుండి 300కి 300 మార్కులు సాధించిన
8: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
9: మన శ్రీ చైతన్య విద్యార్థి.
10: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
11: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
10: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
11: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
12: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: మనోరంజని కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు వింటారు. ముందుగా ఉత్తరం పంపవలసిన చిరునామా మనోరంజని కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, పొదలకూరు రోడ్, తెలుగు గంగా కాలనీ, నెల్లూరు. పిన్ నెంబర్ 524004. కార్యక్రమంలో ముందుగా మాకోసం అమరదీపం చిత్రం నుంచి నా జీవన సంధ్యా సమయంలో అనే పాటను వినిపించగలరు అంటూ చిలుక నారాయణ, అనసూయ, యమున వీరంతా కోరుతున్నారు. వీరు జెండా దీప యాదపేట నుంచి, జయపేట నుంచి కోరుతున్నారు. మరి వీరి కోసం ఈ పాట విందాము.

మనోరంజన కార్యక్రమం వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై. కార్యక్రమంలో మరో చక్కని పాట వినే ముందుగా ప్రకటన వింటారు.

0: ఘట్టం గురి తప్పని ప్రోగ్రాముల బలం అన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: మనోరంజన కార్యక్రమంలో తరువాతి పాట కోరుతున్నారు. మా కోసం గీత గోవిందం చిత్రం నుంచి తగిట తగిట అనే హిట్ సాంగ్ను వినిపించగలరు అంటూ అభిమాన శ్రోతలు రఘుబీర్ సింగ్, సుగుణాబాయ్, రాధా, మున్నా, సుధారాణి, సాయి, తేజ, లీలా సింగ్ వీరంతా కోరుతున్నారు. మరి వీరందరి కోసం ఈ పాట విందాం.

0: మనోరంజని కార్యక్రమం వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై. కార్యక్రమంలో మరో చక్కని పాట వినే ముందుగా ప్రకటన వింటారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: కార్యక్రమంలో మాకోసం అల్లరి ప్రియుడు చిత్రం నుంచి రోజ్ రోజ్ రోజ్ రోజా పువ్వ అనే పాటను వినిపించగలరు అంటూ కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్ వీరంతా కోరుతున్నారు. మరి వీరందరి కోసం ఈ పాట విందాం.

0: స్థానికంగా అయినా జాతీయ స్థాయి అయినా ఆకాశవాణి కల్పిస్తుంది మీ బిజినెస్ ప్రచారానికి సరైన వేదిక. మీరు ఇంట్లో ఉన్నా ఆఫీసులో ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ ఆకాశవాణి కేంద్రంలో అయినా సరే ప్రకటన బుక్ చేయడంలో ప్రకటన బుకింగ్ కై సంప్రదించండి. ఈ నంబర్ పై డైల్ చేయండి 870-001-4242 870-001-4242.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: మనోరంజన కార్యక్రమంలో చివరి పాట గీతాంజలి, చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ శైలజ గానం, ఎస్ జానకి గానం.

మనోరంజని కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం.

0: ఆచరణ పెట్టండి. ఈ ఛానల్ పెట్టండి. అబ్బా, ఎందులోనూ మంచి పాటలే లేవండి.
1: అబ్బా, ఏంటి నీ గోళ? నువ్వు కోరిన పాటలు ఇందులో ఎలా వస్తాయి? పిచ్చిదానా
0: అమ్మా? టైం పదయింది. పదయిందా? ఏవండి, ఈ రిమోట్ మీరే తీసుకోండి, నాకు చాలా ముఖ్యమైన పనుంది.
1: అదేంటి? ఇప్పటిదాకా ఆ ఛానల్ ఈ ఛానల్లో పాటలు పెట్టని బుర్ర తిని ఇప్పుడేంటి సడన్ గా రిమోట్ ఇచ్చెళ్ళిపోతున్నావు?
0: నాన్న, అది ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం లో హలో అభిరుచి ప్రోగ్రామ్ మహిమ నాన్న.
1: అవునా?
0: ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి 10:30 వరకు 0861233100 లేదా 102 కి ఫోన్ చేసి కొత్తవైనా లేక పాత మూవీస్ నుంచైనా మనకి నచ్చిన పాటల్ని వినొచ్చు నాన్న. అలాగే 10:30 నుండి 11 గంటల వరకు 7901084415 కి వాట్సాప్ లో మెసేజ్ పంపి కూడా సాంగ్స్ ని వినొచ్చు నాన్న.
1: అందుకేనా మీ అమ్మ అలా పరిగెత్తింది? పద పద, మనం కూడా వెళ్ళి హలో అభిరుచికి కాల్ చేద్దాం.
0: హలో అభిరుచికి స్వాగతం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి. రాజు, మొబైల్ వదిలే.
5: అక్క, బ్యాంక్ నంబర్ కావాలి. రిఫండ్ రాలేదు. దొరికింది, ఇప్పుడే కాల్ చేస్తానక్క.
4: నంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాల్ చేస్తారు.
5: మరైతే సరైన నంబర్
4: బ్యాంక్ ఆఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన.
5: మీరు నన్ను కాపాడారక్క.
4: పని నుండి కాదు.
5: చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది
6: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.

0: మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
1: తెలీదు.
0: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
1: తెలీదు.
0: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
1: తెలీదు.
0: ఎల్లోరా గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
1: తెలీదు తెలీదు తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
2: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
0: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
2: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.
3: హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో మొదటి శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో.
4: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
3: గుడ్ మార్నింగ్ అండి. హలో బ్రిడ్జ్కి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
4: మేడం, నా పేరు ఎం శివయ్య, గంగాదేవపల్ గ్రామం, సభా ప్రమాణంలో, నెల్లూరు జిల్లా. మేడం,
3: శివయ్య గారు ఎలా ఉన్నారు?
4: బాగున్నాం మేడం.
3: చెప్పండి, ఏ పాట కోరుకుంటున్నారు?
4: ఆనంద్ సినిమాలో యమునా తీరం సంధ్యారాగం మేడం.
3: అలాగేనండి, తప్పకుండా మరి విందామా?
4: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.
3: ధన్యవాదాలండి.

0: పాట వినే ముందుగా ప్రకటన వింటారు.
1: ముద్దు, కొత్త కర్నెల చికెన్ అవకాశమా? వావ్, నానాకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
2: ఆగు ముద్దు.
1: ఏంటి?
3: ఇలాంటి పాపప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
2: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
1: కానీ కార్గిల్ చికెన్ ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
3: ఆర్బిఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
1: కూల్ గా ఉండండి.

0: హలో, అభిరుచి కార్యక్రమం వింటున్నారు. 102.7 మెగాహెడ్స్ పై కార్యక్రమంలో మరో చక్కని పాట వినే ముందుగా ప్రకటన వింటారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హలో అభిరుచి కార్యక్రమంలో తర్వాతి శ్రోతను పిలుద్దాం. హలో, నమస్కారం అండి. హలో అభిరుచికి స్వాగతం.
3: మేడం,
0: హలో అభిరుచికి స్వాగతం అండి.
3: సంతోషం మేడం. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబలా మస్తాన్ భాష మేడం.
0: మస్తాన్ భాష గారు ఎలా ఉన్నారు?
3: బాగున్నాం మేడం. అందరూ బాగున్నారు మేడం? మీరు
0: అందరం బాగున్నామండి.
3: చాలా చక్కగా చేస్తుంటారు మేడం కార్యక్రమాలన్నీ. చాలా సంతోషంగా ఉంటది వింటుంటే.
0: అవునా, చాలా సంతోషం.
3: ఈ కార్యక్రమం చాలా బాగుంటది మేడం. వనితావాణి గాని, ఇవ్వలయ్య గాని, ఆ డాక్టర్ గారి సలహాలు గాని, ఈ సంగతి మీకు తెలుసా, విహారీ సహాయ యాత్ర గారి, ప్రతిదీ చాలా బాగుంటది మేడం. కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంటారు.
0: చాలా సంతోషం అండి. చెప్పండి, ఏ పాట కోరుకుంటున్నారు?
3: కళ్యాణి సినిమాలో నుంచి లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్యను నేను, ఆ పాట మేడం.
0: అలాగేనండి.
3: కోరుతున్న శ్రోతలు మేడం
0: చెప్పండి.
3: ఆళ్ళగడ్డ పాలెం పోలయ్య గారు, కర్నూలు బ్రహ్మయ్య గారు, ఎఫ్ఎంఎస్ సర్దార్ భాయ్ గారు, అహోబిలో వెంకటేశ్వర్లు గారు, బండారు త్రిమూర్తులు గుప్తా గారు, నెల్లూరు ధనలక్ష్మీపురం నుంచి సయ్యద్ జాకీర్ భాయ్ గారు, మొహమ్మద్ రఫీ భాయ్ గారు, సోమనాథన్ జనార్దన్ గారు, ఇస్మాయిల్ భాయ్ గారు, ఖాదర్ వషా భాయ్ గారు, జెండాదిబ్బ నుంచి చొప్పా మస్తారాయ్ గారు.
0: శ్రోతలందరి పాట మీరే కోరేశారా?
3: లేదు మేడం, అది ఏంటంటే నేను ఎప్పుడో ఒకసారి చేసేది, డైలీ చేసే పని అయితే నేను చెప్పను. వాళ్ళు కొద్దిగా
0: అలాగేనండి. అలాగే సంతోషపడతారు, అందరూ సంతోషపడతారు. ఓకేనండి, మీ అందరి కోసం ఈ పాట విందామా?
3: సంతోషం మేడం, అందరూ బాగుండాలి అందులో మనం.
0: ధన్యవాదాలు అండి.
3: ధన్యవాదాలు మేడం.

0: పాట వినే ముందుగా ప్రకటన వింటారు.
1: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక క్లిక్ లో. అరే వా,
2: చిక్కుకుంది.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హలో బ్రిడ్జ్ కార్యక్రమం వింటున్నారు 102.7 మెగా హెడ్స్ పై. హలో,
1: శుభోదయం మేడం.
0: శుభోదయం అండి. హలో బ్రిడ్జ్కి స్వాగతం.
1: అహోబిల వెంకటేశ్వర్లు, మన శ్రోతలకు, మన అనౌన్సర్లకు, ముఖ్యంగా గౌరవనీయులైన శ్రీవత్సల మేడం గారికి నమస్కారములు.
0: నమస్కారాలండి. మీతో పాటు శ్రోతలందరికీ కూడా నమస్కారాలు. చెప్పండి, ఏ పాట కోరుకుంటున్నారు?
1: ఈ రోజు వచ్చేసి మేడం,
0: చెప్పండి.
1: సోమ మంగళ బుధ గురు శుక్రాశిని ఆది వీటికి పేదేది వాటికి సోటేది అబాడగల మేడం తాతామన వాళ్ళు.
0: అలాగేనండి, తప్పకుండా.
1: ఉన్నారు మేడం,
0: చెప్పండి.
1: సోమనాథ జాంతరావు, పోలయ్య, ధనలక్ష్మి రోడ్డు, జాకిర్ బాసన్న, తబలా మసాలయ్య, నెల్లూరు వెంకయ్య, ముఖ్యంగా శ్రోతలందరి కోసం.
0: అలాగేనండి, మీరు కోరుకున్న శ్రోతలందరి కోసం ఈ పాట. ధన్యవాదాలు
1: మేడం.

0: హలో బ్రిచ్చి కార్యక్రమంలో ఫోన్ ఇన్ ద్వారా శ్రోతలు నచ్చిన పాటలు కోరి విన్నారు కదా. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం హలో బ్రిచ్చి కార్యక్రమంలో ఇప్పుడు వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వింటారు. పాటలు వినే ముందుగా ప్రకటన వింటారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్ని అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ముద్దు, కొత్త కార్ గెలచుకునే అవకాశమా? వావ్, నానాకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
4: ఆగు మొద్దు.
3: ఏంటి
5: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
6: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
3: కన్నీ కార్ గెలచుకుని ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
5: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
3: కూల్ గా ఉండండి.
0: హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో ముందుగా వాట్సాప్ ద్వారా కోరుతున్నవారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం పెద్దాపురం గ్రామం నుంచి బండారు త్రిమూర్తులు గుప్త గారు వీరు కోరుతున్న చిత్రం. ప్రముఖ సినీ నటి డబ్బింగ్ కళాకారిణి నటీమణి సరిత గారి పుట్టినరోజు సందర్భంగా మా కోసం కోకిలమ్మ చిత్రంలో కొమ్మ మీద కోయిలమ్మ కుహు అన్నది అనే పాటను వినిపించగలరంటూ కోరుతున్నారు. మరి వీరి కోసం ఈ పాట

హలో అభిరుచి కార్యక్రమం వింటున్నారు. 102.7 మెగాహెడ్స్ పై కార్యక్రమంలో మాకోసం తొలికోడి కూసింది చిత్రంలో అందమైన లోకమని అనే పాటను వినిపించగలరు అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయ, ఇంకా మా కట్ల వారి కుటుంబ సభ్యులందరి కోసం వినిపించగలరు అంటూ కోరుతున్నారు. మరి వీరందరి కోసం ఈ పాట విందాం.

0: ఆచరణ పెట్టండి. ఈ ఛానల్ పెట్టండి. అబ్బా, ఎందులోనూ మంచి పాటలే లేవండి.
1: అబ్బా, ఏంటి నీ గోళ? నువ్వు కోరిన పాటలు ఇందులో ఎలా వస్తాయి? పిచ్చిదానా?
0: అమ్మా, టైం పదయింది. హా, పదయిందా? ఏవండి, ఈ రిమోట్ మీరే తీసుకోండి, నాకు చాలా ముఖ్యమైన పనుంది.
1: అదేంటి? ఇప్పటిదాకా ఆ ఛానల్ ఈ ఛానల్లో పాటలు పెట్టని బుర్ర తిని ఇప్పుడేంటి సడన్ గా రిమోట్ ఇచ్చెళ్ళిపోతున్నావు?
0: నాన్న, అది ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం లో హలో అభిరుచి ప్రోగ్రామ్ మహిమ నాన్న.
1: అవునా?
0: ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి 10:30 వరకు 0861-233-3100 లేదా 102 కి ఫోన్ చేసి కొత్తవైనా లేక పాత మూవీస్ నుంచైనా మనకి నచ్చిన పాటల్ని వినొచ్చు నాన్న. అలాగే 10:30 నుండి 11 గంటల వరకు 7901084415 కి వాట్సాప్ లో మెసేజ్ పంపి కూడా సాంగ్స్ ని వినొచ్చు నాన్న.
2: హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా తర్వాతి పాట కోరుతున్నారు.

హలో బ్రుచి, సింహపురి ఎఫ్ఎం కేంద్రానికి శుభోదయం, గుడ్ మార్నింగ్ అంటున్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం తరపున శుభోదయం, గుడ్ మార్నింగ్ అండి. మాకోసం అన్నమయ్య చిత్రంలో మాలోగిలిలో పండేదంట అనే పాటను వినిపించగలరు అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అబేద, ఆయేషా వీరంతా కోరుతున్నారు. ప్రత్యేక అభినందనలు అంటున్నారు. ధన్యవాదాలండి. మరి వీరి కోసం ఈ పాట విందాం.

0: స్టిక్కర్లు
1: ఒక శ్రీ చైతన్య నుండి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. హలో, అభిరుచి కార్యక్రమం వింటున్నారు. 102.7 MHz పై కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా మా కోసం పాట వినిపించండి అంటూ కోరుతున్నారు. హలో, గుడ్ మార్నింగ్ నెల్లూరు సింహపురి ఎఫ్ఎంకి అంటున్నారు. గుడ్ మార్నింగ్ అండి. సింహపురి ఎఫ్ఎం తరఫున నమస్కారాలు. నంద్యాల జిల్లా ఆర్లగడ్డ పాలెం పోలయ్య వాట్సాప్ చేయడం ఏమిటంటే, మీరు చేస్తున్న ప్రోగ్రాం విహారయాత్రల సహాయకారి దర్శని, దర్శనీయ స్థలాల దేవాలయాల గురించి చాలా చక్కగా వివరిస్తూ మాకెన్నో తెలియని విహారయాత్రల ప్రదేశాలు, చూడచక్క దేవాలయాలు, చూడచక్కగా ప్రదేశాల గురించి చాలా చక్కగా వివరిస్తున్నారు. కనుక మీకు మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంటున్నారు. మాకోసం ధన్యవాదాలండి, చాలా సంతోషం. మాకోసం ఇద్దరూ ఇద్దరే చిత్రం శోభన్ బాబు గారి మూవీ నుంచి ఒళ్ళంతా వయ్యారమే చిన్నదాన, ఒక చిన్న ముద్దు ఇయ్యవే కుర్రదాన అనే పాటను వినిపించగలరంటూ కోరుతున్నారు. కోరుతున్న వారు పాలెం పోలయ్య, ఇంకా మా కుటుంబ సభ్యులు, మా ఫ్రెండ్స్, ఇంకా నెల్లూరు సింహపురి వింటున్న శ్రోతలందరి కోసం ఈ పాట వినిపించగలరు అంటున్నారు. తప్పకుండా అండి, మరి వీరందరి కోసం ఈ పాట విందాం.

సహాయకారి, మీ యాత్ర సహాయకారి. గత 3 సంవత్సరాలుగా ప్రసారమవుతున్న మీ అభిమాన విహారి కార్యక్రమం సరికొత్త రూపును సంతరించుకుంది. ఈ కొత్త విహారి సంచికలలో గతంలోలాగా పుణ్యక్షేత్రాలతో పాటు ఆయా దేవాలయాలు ఉన్న పట్టణాలు, వివిధ పర్యాటక స్థలాల వివరాలు కూడా తెలుసుకుంటారు. ఈ సరికొత్త విహారి కార్యక్రమం ప్రతి గురువారం ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తిరిగి ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 పునః ప్రసారమవుతుంది. తప్పక వినండి. విహారీ, మీ యాత్ర సహాయకారి.

0: 300కి 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థే.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో తరువాతి పాట కోరుతున్నారు. మాకోసం యువరత్న రాణా సినిమా నుంచి మా కళ్యాణ సీతను కన్నులారా చూడండి అనే పాటను దయచేసి తప్పకుండా ప్రసారం చేయగలరు అంటున్నారు. అలాగే ఆకాశవాణికి గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే అంటున్నారు. ఆకాశవాణి తరఫున మీకు నమస్కారాలు, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే అండి. కోరుతున్న వారు సోమనాథన్, జనార్దనరావు, వనచమ్మ, వెంకట భావన, వెంకటమ్మ, ఓబులమ్మ, లక్ష్మయ్య, ఇంకా బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్, అహోబిలం వెంకటేశ్వర్లు, ఇంకా బండారు శంకరయ్య, వీరంతా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి కోరుతున్నారు. మరి వీరందరి కోసం ఈ పాట విందాం.

హలో అభిరుచి కార్యక్రమం వింటున్నారు. 102.7 మెగాహెడ్స్ పై కార్యక్రమంలో చివరి పాట ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వారందరికీ నమస్కారాలు అంటున్నారు. ఆకాశవాణి తరఫున మీకు నమస్కారాలండి. హలో అభిరుచిలో మాకోసం ముఠామేస్త్రి చిత్రం నుంచి జోరుకున్నది అనే పాటను వినిపించగలరు అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు వీరంతా కోరుతున్నారు. మరి వీరందరి కోసం ఈ పాట విందాం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు.
1: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి.
2: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
3: ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో బుధవారం జరిగిన జాతీయ సదస్సులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. అదే వేదిక నుండి బెంగళూరు ఐఐఎస్సిలోని సెంటర్ ఫర్ నానో సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో గిరిజన విద్యార్థుల కోసం సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ శిక్షణా కేంద్రాన్ని, ఏకలవ్య ఆదర్శ పాఠశాలలో 75 స్పేస్ ల్యాబ్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృశ్య మాధ్యమం విధానంలో ప్రారంభించారు. అనంతరం రాష్ట్రపతి ప్రసంగిస్తూ ఆదివాసీలు, గిరిజనుల అభివృద్దితోనే దేశం మరింత ముందుకు వెళ్తోందని పేర్కొన్నారు. వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు నిర్దిష్ట రోడ్ మ్యాప్ రూపొందించి అమలు చేయాలని కోరారు. వికసిత్ భారత్ 2047 సంకల్పంలో గిరిజనులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
4: ట్రైబల్ లోగోన్ కో జో హమ్ కేతే హై కి పిచడే హుయే హై ఉన్కే పాస్ ఓ బహుత్ టాలెంటెడ్ హై. యే దూరదరాజ్ కే లోగ్ జో జంగలో మే రహతే హై ఉన్ తో ఏక్ రోడ్ మ్యాప్ బనానా చాహియే. యే సబ్ చీజే బహుత్ సారే లోగ్ పఢా లిఖా హై, పఢా లిఖా హోతే హుయే భీ బహుత్ లోగ్ బహుత్ చీజే జానతే హై లేకిన్ ఓ ఖుల్తే నహీ. యే ఉన్కా ప్రవృత్తి హై లేకిన్ ఉన్కో ఖుల్నా పడేగా, శామిల్ హోనా పడేగా దేశ్ కే వికాస్ కే లియే, సమాజ్ కే వికాస్ కే లియే, ఆదివాసీ లోగోన్ కో ఆగే లానే కే లియే తో ఖుద్ కో హీ కుచ్ కర్నా పడేగా.
2: మొట్టమొదటి ప్రపంచ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమ విధానంలో గురువారం ప్రారంభించారు. 5 రోజుల పాటు జరిగే ఈ ఛాంపియన్షిప్ లో అమెరికా, జపాన్, నెదర్లాండ్స్, ఒమన్, మారిషస్, ఉగాండా వంటి 70కి పైగా దేశాల నుండి 500 మందికి పైగా అథ్లెట్లు పాల్గొంటున్నారు.

0: గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ యోగా ఛాంపియన్షిప్ ను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు. అహ్మదాబాద్ నుండి ప్రపంచ క్రీడా చరిత్రలో మరో నూతన అధ్యాయం ప్రారంభమైందన్నారు. యోగా భవిష్యత్తులో అంతర్జాతీయ క్రీడల్లో స్థానాన్ని సంపాదించుకుంటుందన్నారు. ఒలింపిక్స్ మొదలుకొని ఏ క్రీడా పోటీల్లోనైనా ఎంత ఎక్కువ కష్టపడితే అంత మంచి ఫలితాలు సాధించగలమని పేర్కొన్నారు.
1: విశ్వకి స్పోర్ట్స్ లెగసీ మే ఏక్ ఔర్ నయా అధ్యాయ జుడా హై. వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ శురూ హో రహీ హై. మే ఇస్ ఛాంపియన్షిప్ మే హిస్సా లేనే ఆయే సభీ దేశో కే అథ్లీట్స్ కా భారత్ మే స్వాగత్ కర్తా హూం. యే ఆయోజన్ పూరే దేశ్ కే లియే గర్వ్ కీ బాత్ హై. వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ అప్నే ఆప్ మే హెల్త్ ఔర్ వెల్నెస్ కీ డబల్ డోర్ లేకర్ ఆ గయీ హై.
2: భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వరుసగా రెండోసారి వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను రెండవ ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని శుక్రవారం ప్రకటిస్తూ స్వల్పకాలిక రెపో రేటును 5.25% వద్ద కొనసాగించాలని ద్రవ్య విధాన కమిటీ ఎంపీసీ ఏకగ్రీవంగా నిర్ణయించిందని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాను ఆర్బీఐ 6.9% నుండి 6.6% తగ్గించింది. అదేవిధంగా సిపిఐ ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని కూడా 4.6% నుంచి 5.1% పెంచింది.
0: విశాఖపట్నం కేంద్రంగా 18వ రైల్వే జోన్గా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఎస్సీఓఆర్ సోమవారం నుండి తన అధికారిక కార్యకలాపాలను ప్రారంభించింది. విశాఖ నగరంలోని సింహపురి కూడలి వద్ద ఉన్న వైజాగ్ డెక్ భవనంలో తాత్కాలికంగా కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. 3532 కిలోమీటర్ల పరిధి, 4 డివిజన్లు, 385 స్టేషన్లతో విస్తరించిన ఈ జోన్ రాష్ట రైల్వే రంగ ముఖచిత్రాన్ని మార్చడంతో పాటు స్థానిక ఉద్యోగ అవకాశాలను భారీగా పెంచనుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సమీపంలోని ఏఎస్పేట రైల్వే ట్రాక్ వద్ద దక్షిణ కోస్తా రైల్వే జోన్ స్వాగత బోర్డును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.ఆర్. రామ్మోహన్ నాయుడు ఆవిష్కరించారు. జోన్ ప్రారంభానికి గుర్తుగా రామ్మోహన్ నాయుడు మొక్కని నాటారు. అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్దికి, రాష్ట సమగ్ర అభివృద్దికి నూతన రైల్వే జోన్ ఎంతో ఉపకరిస్తుందని అన్నారు.
3: ఇచ్చాపురం నుంచి పలాస వరకు ఉన్నటువంటి 7 ప్రధానమైనటువంటి స్టేషన్లు సౌత్ కోస్ట్ విశాఖపట్నంలో డివిజన్ లో కలపడం కూడా ఒక చరిత్ర అని తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా సరే మన రాష్ట్రంలో మన డిఆర్ఎం మన జిఎం దగ్గరే కూర్చొని మన సమస్యలన్నీ కూడా పరిష్కరించుకునే అవకాశం ఈ కొత్త రైల్వే జోన్ ద్వారా మనకి దక్కిందని కూడా తెలియజేస్తున్నాను. ఇది మీ అందరి విజయం. మీరందరూ కూడా ఎప్పటి నుంచో కలలకంటూ మన జోన్ మనకు ఉండాలని మీరందరూ కూడా ఆ బాధ్యతను మాకు అప్పచెప్పారు. ఆ బాధ్యతని ఆ కర్తవ్యాన్ని ఈ రోజు చేసి చూపించాం.
2: దేశంలో 24 రాజ్యసభ స్థానాలను భర్తీ చేసేందుకు భారత ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో 4 స్థానాల చొప్పున రాజ్యసభ ఎన్నికలు జరగనుండగా రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జార్ఖండ్లో 2 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ స్థానాలు అన్నింటినీ భర్తీ చేసేందుకు నామినేషన్లు కోరుతూ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 8వ తేదీ వరకు అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయాలని నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ నెల 11వ తేదీ వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరణ చేసుకునేందుకు గడువు ఇచ్చింది. జూన్ 18వ తేదీన ఈ 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్, అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లను లెక్కించి తుది ఫలితాలను ఎన్నికల సంఘం వెల్లడించనుంది.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 39,290 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 6 ప్రధాన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఇందులో ముఖ్యంగా 10,000 కోట్ల రూపాయలతో విమానయాన రంగానికి ఊరటనిచ్చేలా ఏటీఎఫ్ ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుకు ఆమోదం లభించింది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు 9,585 కోట్ల రూపాయలతో పాత ట్రక్కులు, బస్సుల స్థానంలో కొత్త వాహనాల కొనుగోలు పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. సమావేశం అనంతరం కేబినెట్ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఢిల్లీలో పాత్రికేయులకు వెల్లడించారు. రామేశ్వరం నుండి పారాదీప్ వరకు మొత్తం 163 కిలోమీటర్ల పొడవున 8,300 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కొత్త తీరప్రాంత హైవే నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. ఇక తెలంగాణలో 7,597 కోట్ల రూపాయలతో హైవేల విస్తరణకు సైతం కేబినెట్ ఆమోదం లభించిందని అశ్వినీ వైష్ణవ్ వెల్లడిస్తూ,
4: तेलंगाना में बहुत इम्पोर्टेंट प्रोजेक्ट लिया गया है. तेलंगाना के अंदर कनेक्टिविटी का एक बहुत अच्छा इम्प्रूवमेंट आएगा. तीन सेक्शन है इसमें से, आरमूर जगतियाल, जगतियाल मंचेरियल और जगतियाल करीमनगर. आरमूर से जगतियाल 2,472 करोड़ रुपीस का है, जगतियाल से मंचेरियल 2,731 करोड़ रुपीस का इन्वेस्टमेंट होगा और जगतियाल से करीमनगर 2,395 करोड़ रुपीस का इन्वेस्टमेंट होगा.
2: త్రిపురలోని భారత్ బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న లంకమురా బోర్డర్ అవుట్పోస్ట్ వద్ద శుక్రవారం జరిగిన ప్రహరీ సమ్మేళనంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంపూర్ణ అభివృద్దిని సాధించాలంటే ముందుగా దేశాన్ని సురక్షితంగా భద్రంగా ఉంచడం అత్యంత ఆవశ్యకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. మాదక ద్రవ్యాలు, పశువుల అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణా వంటి ముప్పులను పూర్తిగా నిర్మూలించాల్సి ఉందని స్పష్టం చేశారు. నకిలీ నగదు ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు హాని కలిగించే అన్ని ప్రయత్నాలను అడ్డుకోవటం కూడా కీలకమని వ్యాఖ్యానించారు. సరిహద్దు చొరబాట్లను ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ బోర్డర్ ప్రాజెక్టును ఖరారు చేస్తోందని అమిత్ షా వెల్లడించారు.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా సముద్ర ఆహార ఎగుమతుల జాతీయ కార్యశాల గురు శుక్రవారాల్లో రెండు రోజుల పాటు జరిగింది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రాజీవ్ రంజన్ సింగ్, చిరాగ్ పాస్వాన్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంయుక్తంగా ప్రారంభించారు. కేంద్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యశాలలో సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల విస్తరణ, రొయ్యల సాగు, ఆక్వాకల్చర్ రంగ అభివృద్ది, పరిశోధనల అభివృద్ది, అంతర్జాతీయ ప్రమాణాలు, అంకుర సంస్థలు, ఎంఎస్ఎంఈల ప్రోత్సాహం తదితర కార్యక్రమాలపై చర్చలు జరిగాయి. కార్యశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, గత ఆర్థిక సంవత్సరంలో భారత్ 8.5 బిలియన్ డాలర్ల ఎగుమతిని సాధించిందని, ఇది దాదాపు 70% వృద్ధి అని తెలిపారు. ఇవి కేవలం ఒక గణాంకాలు మాత్రమే కాదని, దేశ ఎగుమతి వ్యవస్థలో వచ్చిన నిర్మాణాత్మక మార్పు అని ఆయన తెలిపారు.
5: In the year 2013-14, about $5 billion worth of fish. Today, in the year ended 31st March, we have exported $8.5 billion of marine products. That's a 70% growth. Global trade in the fisheries sector was about $150 billion in 2014. In the year 2024, it has reached 164 billion. Growth is 10%. We have achieved 70% growth.
2: శిలాజరహిత ఇంధన సామర్థ్యం కలిగిన అగ్రశ్రేణి ఉత్పత్తిదారులలో భారత్ ప్రపంచంలోనే ఒకటిగా ఎదుగుతున్నట్లు కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన రెండేళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం న్యూఢిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ పథకం విజయవంతం కావడానికి ప్రధాన కారణం దేశ పౌరులు తమ ఇంటి పైకప్పులపై సొంతంగా విద్యుత్తును ఉత్పత్తి చేసుకోగలరని, తద్వారా విద్యుత్ బిల్లు సున్నా అవుతుందని గ్రహించడమేనని అన్నారు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన దేశంలోని గృహాలకు ఉచిత విద్యుత్తును అందించే లక్ష్యంతో కూడిన ప్రభుత్వ పథకమని, దీని కింద గృహాలు తమ పైకప్పులపై సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకోవడానికి రాయితీ అందిస్తామని చెప్పారు. అంతకుముందు వాట్సప్ చాట్బాట్ సంతోష్ పీఎం సూర్యఘర్ లోగోను ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు.
0: మధ్యప్రదేశ్లోని రైసెన్ జిల్లాలోని రమాసియా గ్రామం నుండి ఖేల్ బచావో అభియాన్ ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సోమవారం ప్రారంభించారు. ఈ ప్రచారం దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగుతుంది. వ్యవసాయ భూములను పరిరక్షించడం, రైతులకు శాస్త్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ప్రచారం ప్రారంభం సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, నేలను పరిరక్షిస్తే వ్యవసాయం వర్ధిల్లుతుందని, తద్వారా రైతులు మరింత బలపడి దేశం సుసంపన్నమవుతుందన్నారు. సమతుల్య ఎరువుల వాడకం, భూ పరీక్షలు, నేల ఆరోగ్య కార్డులు, సహజ వ్యవసాయం, నీటి సంరక్షణ, శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా రైతులకు పిలుపునిచ్చారు.
2: కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తిరుమలలో నిర్వహించిన ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో భాగంగా మొక్కను నాటారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణపై దేశవ్యాప్తంగా అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమం దేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచేందుకు దోహదపడుతుందని అన్నారు. తిరుమలలో తల్లి పేరిట మొక్క నాటడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా పచ్చదనం ప్రాముఖ్యతపై ప్రజల్లో మరింత చైతన్యం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
0: విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ లోక్ భవన్ లో తెలంగాణ గోవా సిక్కిం రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళవారం నిర్వహించారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా జరిగిన ఈ వేడుకల్లో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ది చెందిందన్నారు. అదేవిధంగా సిక్కిం దేశంలో అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రాల్లో ఒకటిగా జీవ వైవిధ్య రాష్ట్రంగా గుర్తింపు పొందిందని తెలిపారు. అలాగే గోవా తన అద్భుతమైన సముద్ర తీరాలు పర్యాటక ఆకర్షణలతో దేశంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ప్రత్యేక స్థానం సంపాదించుకుందని పేర్కొన్నారు. రాష్ట్రాల మధ్య సాంస్కృతిక ఐక్యత పరస్పర అవగాహనను పెంపొందించడమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని గవర్నర్ తెలుపుతూ
6: I extend my warm greetings and heartiest felicitations to the people of Sikkim, Goa and Telangana. Ek Bharat Shrestha Bharat program aims to forge a strong relationship and bonding among all the people of the country and enhance the interaction and promote mutual understanding between different states and union territories through the concept of oneness. It is aimed at establishing and promoting sustained cultural connection with each other through language, culture, traditions, music, tourism, cuisine, sports, and sharing of best practices, etc.
2: ఢిల్లీలోని ఒక హోటల్లో బుధవారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్లో హోటల్లో జరిగిన ప్రమాదంలో 21 మంది సజీవ దహనమయ్యారు. 35 మందికి పైగా గాయపడ్డారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మికాసా ఇన్ హోటల్లో విదేశీయులు సహా 40 మంది వరకు ఉన్నారని దక్షిణ ఢిల్లీ డీసీపీ అనంత్ మిట్టల్ తెలిపారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ అగ్ని ప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని, ఆత్మీయులను కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి సహాయనిధి నుంచి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 2,00,000 రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించారు.
0: కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. బెంగళూరు లోక్ భవన్ లోని గ్లాస్ హౌస్ లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ డీకే శివకుమార్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే ఆ రాష్ట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జి పరమేశ్వర్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఇద్దరితో పాటు మరో 12 మంది శాసనసభ్యులు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేరళం తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరయ్యారు.
2: ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానానికి అంతర్జాతీయ స్థాయిలో మరో కీలక గుర్తింపు లభించిందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిష్టాత్మక ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026 పురస్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం APCNF ఎంపికైందని వెల్లడించారు. ప్రకృతి వ్యవసాయానికి ప్రపంచస్థాయి గుర్తింపు రావడం రాష్ట రైతాంగం, గ్రామీణ మహిళల కృషికి దక్కిన గౌరవమని పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు సుస్థిర వ్యవసాయం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
0: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం కేసుగుణ, ఎస్ మణిశ్రీ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే సందర్భంగా సురక్షిత ఆహారం అభివృద్ధికి సోపానం ఈ అంశం గురించి డాక్టర్ కెవి శాంతిశ్రీ గారి ప్రసంగం వింటారు.
1: జూన్ 7 వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే. సో ఈ సందర్భంగా ఈ సురక్షిత ఆహారం అనేటువంటిది మానవాళి యొక్క అభివృద్ధికి ఏ విధంగా సోపానము అనేటువంటి అంశం గురించి మనం తెలుసుకుందాం. మొదటిగా సురక్షిత ఆహారం అంటే ఏమిటి, దీన్ని సేఫ్ ఫుడ్ అంటాము. సో ఎలా, ఏ ఆస్పెక్ట్స్లో మనము ఫుడ్ సేఫ్గా ఉంది అని కన్సిడర్ చేయొచ్చు. ఏ ఫుడ్ అయితే ఆరోగ్యాన్ని ఇవ్వటానికి ఉపకరిస్తుందో దానిని సేఫ్ ఫుడ్ అంటాం, అంటే సురక్షిత ఆహారము. అంటే ఆ ఆహారం మనం తీసుకున్న తర్వాత ఆరోగ్యానికి ఎటువంటి హాని కలిగించకూడదు, రోగ నిరోధక వ్యవస్థని దెబ్బతీయకూడదు, మరియు పోషకాలు ఇచ్చేలాగా ఉండాలి, శరీర నిర్మాణానికి అభివృద్ధికి దోహదపడాలి. ఈ సురక్షిత అనే పదాన్ని అన్ని దశలలోనూ మనము ఆహారానికి అప్లై చేయొచ్చండి. అంటే మనం ఆహారం తీసుకుంటున్నాము అంటే అది ఎక్కడ పండుతుంది, దాని మొదలు ట్రాన్స్పోర్ట్ కానీ స్టోరేజ్ కానీ మనము వండటము తర్వాత తినటము ఈ ప్రతి ప్రక్రియలో కూడాను సురక్షితంగా ఉండేలాగా చూడాలి. సో

0: పచ్చికూరలు మరికొన్ని మూల పదార్థాలని తీసుకుంటూ ఉన్నారు. కానీ అవి కూడా శుభ్రంగా కడగటం అనేటువంటిది మాత్రం అలవాటు చేసుకోవాలి. మాంసాహారాన్ని ఎక్కువగా తినేవాళ్ళు బాగా ఉడికించాలి, ఎందుకంటే ఈ మాంసాహారంలో కొన్ని రకాల సూక్ష్మజీవులు ఉంటాయి కాబట్టి ఎక్కువ టెంపరేచర్ దగ్గర ఎక్కువ టైం కనుక ఉడికిస్తే అవి నిర్వీర్యమైపోతాయి. అందువల్ల అది కూడా పాటించాలి. ఇంకను మనము వండేటువంటి ప్రక్రియలో ఉపయోగించే వస్తువులన్నీ కూడాను శుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత ప్రిపరేషన్ ప్రాసెస్లో ఉపయోగించే వస్తువులన్నీ కూడాను, అంటే కత్తిపీట, చాకు, వంట పాత్రలు, గిన్నెలు, ప్లేట్లు, ఇట్లన్నీ అన్నీ కూడాను శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. ఇది బేసిక్గా ఎవరైనా సరే ఫాలో అవ్వాలి. ఇలా కాకుండా మనము ప్రతి స్టేజ్లోనూ ఈ సురక్షిత
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే సందర్భంగా సురక్షిత ఆహారం అభివృద్ధికి సోపానం ఈ అంశం గురించి డాక్టర్ కేవి శాంతిశ్రీ గారి ప్రసంగం ఇప్పుడు విందాం.
1: జూన్ 7th వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే. సో ఈ సందర్భంగా ఈ సురక్షిత ఆహారం అనేటువంటిది మానవాళి యొక్క అభివృద్ధికి ఏ విధంగా సోపానము అనేటువంటి అంశం గురించి మనం తెలుసుకుందాం. మొదటిగా సురక్షిత ఆహారం అంటే ఏమిటి, దీన్ని సేఫ్ ఫుడ్ అంటాము. సో ఎలా, ఏ ఆస్పెక్ట్స్లో మనము ఫుడ్ సేఫ్గా ఉంది అని కన్సిడర్ చేయొచ్చు. ఏ ఫుడ్ అయితే ఆరోగ్యాన్ని ఇవ్వటానికి ఉపకరిస్తుందో దానిని సేఫ్ ఫుడ్ అంటాం, అంటే సురక్షిత ఆహారము. అంటే ఆ ఆహారం మనం తీసుకున్న తర్వాత ఆరోగ్యానికి ఎటువంటి హాని కలిగించకూడదు, రోగ నిరోధక వ్యవస్థని దెబ్బతీయకూడదు, మరియు పోషకాలు ఇచ్చేలాగా ఉండాలి, శరీర నిర్మాణానికి అభివృద్ధికి దోహదపడాలి. ఈ సురక్షిత అనే పదాన్ని అన్ని దశలలోనూ మనము ఆహారానికి అప్లై చేయొచ్చండి. అంటే మనం ఆహారం తీసుకుంటున్నాము అంటే అది ఎక్కడ పండుతుంది, దాని మొదలు ట్రాన్స్పోర్ట్ కానీ స్టోరేజ్ కానీ మనము వండటము తర్వాత తినటము ఈ ప్రతి ప్రక్రియలో కూడాను సురక్షితంగా ఉండేలాగా చూడాలి. సో మనకు తెలిసిన విషయం ఏంటి, మనిషి జీవించటానికి అవసరమైనది ఆహారము, నీరు, గాలి. ఇవి లేకుండా ఎవరు బ్రతకలేరు అన్నది తెలుసు. కానీ ఇవి సురక్షితంగా ఉండాలి, కలుషితం కాకూడదు అనేటువంటిది అందరూ తెలుసుకోవాలి. కలుషిత ఆహారము తిని, కలుషిత నీరు త్రాగి ప్రతిరోజు మనకి ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. పరిశుభ్రంగా కడగటం, సరిగా వండటం సురక్షిత ఆహారానికి చాలా ఇంపార్టెంట్ కూడాను. ఇప్పుడు చాలామంది ఈ హెల్త్ కాన్షియస్నెస్ తోటి పచ్చి కూరలు మరి కొన్ని మూల పదార్థాలని తీసుకుంటూ ఉన్నారు, కానీ అవి కూడా శుభ్రంగా కడగటం అనేటువంటిది మాత్రం అలవాటు చేసుకోవాలి. మాంసాహారాన్ని ఎక్కువగా తినేవాళ్ళు బాగా ఉడికించాలి, ఎందుకంటే ఈ మాంసాహారంలో కొన్ని రకాల సూక్ష్మజీవులు ఉంటాయి కాబట్టి ఎక్కువ టెంపరేచర్ దగ్గర ఎక్కువ టైం కనుక ఉడికిస్తే అవి నిర్వీర్యం అయిపోతాయి. అందువల్ల అది కూడా పాటించాలి. ఇంకను మనము వండేటువంటి ప్రక్రియలో ఉపయోగించే వస్తువులన్నీ కూడాను శుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత ప్రిపరేషన్ ప్రాసెస్లో ఉపయోగించే వస్తువులన్నీ కూడాను, అంటే కత్తిపీట, చాకు, వంట పాత్రలు, గిన్నెలు, ప్లేట్లు ఇట్లన్నీ కూడాను శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. ఇది బేసిక్గా ఎవరైనా సరే ఫాలో అవ్వాలి. ఇలా కాకుండా మనము ప్రతి స్టేజ్లోనూ ఈ సురక్షిత ఆహారాన్ని ఎలా పాటించాలి అని వస్తే, మొదటిగా మనము ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దామండి. అంటే మన ఆహారాన్ని పండించేటప్పుడు, సేద్యం చేసేటప్పుడు ఎలాగా సురక్షితంగా ఉండాలి అనేటువంటిది చూద్దాము. ఇప్పుడు అన్హెల్దీ కాంపిటీషన్ అయిపోయింది రైతుల మధ్య. ప్రక్క పొలం వాడు ఎక్కువ కృత్రిమ ఎరువులు వేస్తున్నాడు, పెస్టిసైడ్స్ వేస్తున్నాడు అనేటువంటి, దీనితోటి యువతల పొలం వాళ్ళు కూడా మరికొంచెం ఎక్కువ వేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది, వాతావరణం కలుషితం అవుతోంది, వండేటువంటి ఆహారం కూడా కలుషితం అవుతోంది. సో వాళ్ళు ఎక్కువ పెస్టిసైడ్స్, ఈ వీడిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ ఇట్లాంటి కెమికల్స్ అన్నీ వాడుతున్నారు. మళ్ళీ కృత్రిమ ఎరువులు, యూరియా, మ్యూరేట్ ఆఫ్ పొటాషు, ఫాస్ఫరస్, ఇవన్నీ కూడా కృత్రిమ ఎరువులు, ఇవన్నీ కూడా వాడుతున్నారు. కానీ ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి, ఇవన్నీ మనం తినే ఆహారం మీదే లాడ్జ్ అవుతున్నాయి, అబ్జర్బ్ అవుతూ ఉన్నాయి. సో దానివల్ల మనకి ఎన్నో అనర్థాలు కలుగుతూ ఉన్నాయి. ఏంటి, చిన్న చిన్న రుగ్మతల నుంచి ప్రాణాంతకమైన క్యాన్సర్ వరకు కూడా వీటి వల్లే వస్తూ ఉన్నాయి. నెక్స్ట్ స్టేజ్ వచ్చినప్పుడు వీటిని నిల్వ చేస్తూ ఉన్నారు. నిల్వ చేసినప్పుడు కొన్ని గ్రెయిన్స్ని యాసిడ్స్గా నిల్వ చేస్తారు, అదే పండ్లు కూరగాయలు వస్తే కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేస్తారు, లేదా కొన్ని ప్రాసెస్ చేసి నిల్వ చేస్తారు. అలాంటప్పుడు ఏం చేస్తున్నారంటే ఆర్టిఫిషియల్ కలర్స్, ఫ్లేవర్స్ ఈ ప్రాసెసింగ్లో వాడుతూ ఉన్నారు. మోతాది మించి కనుక అట్లాంటి కలర్స్ అన్ని, ఫ్లేవర్స్ అన్నీ వాడితే అది కూడా ఆరోగ్యానికి చాలా హానికరం అండి. ఇకపోతే ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకుంటే వాటిని నిల్వ చేయడానికి వ్యాక్సింగ్ అనేటువంటి ప్రక్రియను వాడుతూ ఉన్నారు, అది చాలా హాని చేస్తుంది. అందువల్ల మనము పండ్లు తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాటిని కొంచెం గోరువెచ్చటి నీళ్ళల్లో లేదా కొంచెం వేడి నీళ్ళల్లోనే వేస్తే వ్యాక్స్ కరిగిపోతుంది. తర్వాత మళ్ళీ నీళ్ళలో శుభ్రంగా కడిగి తింటాం అనేటువంటిది నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇంకా పండ్లు పక్వానికి రావటానికి కూడా కెమికల్స్ వాడుతూ ఉన్నారు. ఇప్పుడు కార్బైడ్ అనేటువంటిది యూస్ చేస్తున్నారు, ఇథిలిన్ వాడుతూ ఉన్నారు, అది కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ఇంకా నువ్వు చూస్తే సురక్షితము అనేటువంటి దానిని మనము కొన్ని ఆస్పెక్ట్స్, అంటే భౌతికంగా, రసాయనికంగా, మైక్రోబయలాజికల్గా ఆలోచిస్తే కొన్ని ఆహార పదార్థాల్లో ఈ చిన్న చిన్న రాళ్ళు, ఇసుక రేణువులు, మట్టి, చెక్క మొక్కలు, సో ఇలాంటివన్నీ కూడా ఫిజికల్ కారకాలన్నీ కొన్ని ఉంటున్నాయి. అది కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. సో ఆహారాన్ని వాటి నుంచి మనము వేరు చేయటం నేర్చుకోవాలి. తర్వాత కెమికల్గా దీన్ని ఎలా కంటామినేట్ అవుతుంది అని చూస్తే కనుక, ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగానే దాన్ని పండించే ప్రక్రియలో వాళ్ళు యూజ్ చేసేటువంటి ఈ రసాయనాల వల్ల అది పొల్యూట్ అవుతూ ఉంది. బయలాజికల్గా చూస్తే కాయల యొక్క సైజు పెరగటానికని చెప్పేసి ఎంజైమ్స్, హార్మోన్స్ ఇస్తున్నారు. అలాగే పశువులలో పాల ఉత్పత్తులు పెరగటానికి హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. ఆ విధంగా ఫుడ్ ఎఫెక్ట్ అవుతూ ఉంది. మైక్రోబయలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ఇవన్నీ కూడా ఆహారానికి కలుషితం చేస్తూ ఉన్నాయి. అంటే సరైన స్టోరేజ్ లేకపోయినప్పుడు ఇలాంటివన్నీ కూడా మన ఆహారాన్ని అఫెక్ట్ చేస్తూ ఉన్నాయి. సో ఇలాంటి ఆహారాన్ని గనక మనము తీసుకుంటే చాలా అనర్థాలు జరుగుతున్నాయి. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, ఎంత మంచి ఆహారం తీసుకుంటున్నా, ఎంత ఖరీదు పెట్టి కొంటున్నా ఎందుకు ఆరోగ్యంగా ఉండటం లేదు అనేటువంటిది మనందరం ప్రశ్నించుకోవాలి. ఎందుకు అంటే మరి మనం తీసుకుంటున్నాం కానీ ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం అనేటువంటిది మాత్రం మనము ఆలోచించట్లేదు. ఈరోజు మనం తీసుకుంటున్న ఆహారంలో ఏమాత్రం సహజత్వం ఉండటం లేదు. చాలా వరకు అంతా కూడాను ఈ ఆర్టిఫిషియాలిటీనే చోటు చేసుకుంటూ ఉంది. ఇప్పుడు టమోటాలు చూస్తున్నామండి, బయట దేశవాళీ టమోటాలు చాలా తక్కువగా వస్తున్నాయి, సంకర టమోటాలు ఎక్కువగా వస్తున్నాయి. అలాగే న్యాచురాలిటీ అనేటువంటిది పోయింది. పండ్లు, కూరగాయలలో రకరకాల హైబ్రిడ్ ఉత్పత్తులు అనేటువంటివి మనకు వచ్చాయి. ఎందుకని అంటే రైతులకి లాభాపేక్షతోటి కొంచెం పంట ఎక్కువగా రావాలని చెప్పేసి కొన్ని కొన్ని ప్రక్రియల ద్వారా మనకి సహజత్వాన్ని పోయి ఇట్లాంటివన్నీ కూడా మార్కెట్లోకి వచ్చేసాయన్నమాట. తర్వాత హాని చేసేటువంటి క్రిమి సంహారకాలు కూడా వచ్చేసాయి. మరి ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి, ఆహారాన్ని విషతుల్యం చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనము ఈ కెమికల్స్ స్ప్రే చేసినప్పుడు వీటి యొక్క అవశేషాలు ఏమిటి అంటే, వీటిలో ఉండటం వల్ల ఎన్ని అనర్థాలు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ తల్లిపాలలో కూడా మనకి ఈ అవశేషాలు ఉన్నాయని అంటున్నారు. ఎందుకని, తల్లిపాలలు ఎక్కడి నుంచి వస్తాయండి? ఇది మనం తీసుకునే ఆహారం ద్వారా తల్లిపాలల్లోకి వెళ్ళాయి. అంటే తల్లిపాలలో కూడా స్వచ్ఛత లోపించింది అంటే మనం ఆలోచించవచ్చు మనం తీసుకునే ఆహారం ఏ మేరకు కలుషితం అవుతుందో అని చెప్పేసి. పండించే ప్రక్రియలో వీళ్ళు వాడుతున్నటువంటి రసాయనాల వల్ల తినే ఆహారమే కాదండి, భూమి కూడా కలుషితమైపోయింది. సో భూమిలో కూడా రసాయనాలు పేరుకొని పోయి అండర్ గ్రౌండ్ వాటర్ అంతా కూడా పొల్యూట్ అయిపోయింది. సో ఈ అండర్ గ్రౌండ్ వాటర్ వాడి వాళ్ళు తయారు చేసే కూల్ డ్రింక్స్ కానీ, తర్వాత పశువులకి వాడేది ఆ నీరే కాబట్టి, సో ఇట్లాంటి వాటి అన్నింటి వల్ల కూడా ఈ పెస్టిసైడ్స్ అనేటువంటివి మన శరీరంలోకి వెళ్తున్నాయి. మరి అలాగే ఈ కూల్ డ్రింక్స్లో ఉండటం వల్ల కూల్ డ్రింక్స్ తాగే వాళ్ళని కూడా వాళ్ళ హెల్త్ బాగా ఎఫెక్ట్ చేస్తూ ఉన్నాయన్నమాట. యాక్చువల్గా ఆలోచిస్తే మనం అప్లై చేసే కెమికల్స్, అంటే ఈ పెస్టిసైడ్స్ ఇట్లాంటివన్నీ కూడాను 1% మాత్రమే ఈ పంటలకు వచ్చే పురుగుని నిర్మూలించడానికి కానీ నివారించడానికి కానీ పనికొస్తుంది. మిగిలినంతా కూడా భూమిలోకి ఇంకిపోయి పర్యావరణానికి హాని చేస్తుంది. మరి ఇట్లాంటి వాటన్నింటి వల్ల కూడాను మన ఆరోగ్యము దెబ్బతిని సురక్షితంగా ఉండట్లేదు. సో ఇలాంటివే కాకుండా మనము ఆరోగ్యపరంగా, ఆహారపరంగా చూస్తే ఇంకా మనకి ఏ ఏ పాయింట్ ఆఫ్ వ్యూస్లో ఆరోగ్యం దెబ్బతింటుంది అంటే, వీటన్నిటిని ప్రక్కన పెట్టి తీసుకున్నటువంటి ఆహారంలో న్యాచురల్గా వాటి ఆరిజిన్లోనే కొన్ని టాక్సికెంట్స్ ఉంటున్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ అరకు అట్లాంటి ఏరియాస్లో ఉండే ట్రైబ్స్ అక్కడ దొరికేటువంటి కేసరి దాల్ అని చెప్పేసి ఒకటి వాడుతున్నారు. సో ఆ కేసరి దాల్ ఎక్కువగా తినేవాళ్ళల్లో బీటా ఆక్సాలిల్ ఎమైనో అలనిన్ అనేటువంటి పదార్థం ఉంటుంది. సో ఇది ఏం చేస్తుందంటే, ఎక్కువ కాలం వాడినప్పుడు వాళ్ళకి క్రిపుల్డ్నెస్ వస్తుంది, దాన్ని లాథిరిజం అని చెప్పేసి చెప్తానమాట. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఈ సురక్షిత ఆహారం అనేటువంటిది కొన్నిసార్లు యాజ్ సచ్ మనం ఫుడ్నిగా కూడా కన్సిడర్ చేసినప్పుడు కొన్ని ఫుడ్స్కి వాటిలో ఉన్నటువంటి ఇట్లాంటి టాక్సికెంట్స్ వల్ల, యాంటీ న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ వల్ల, సో వాటిలో ఉండేటువంటి ఇతరితర హాని చేసేటువంటి గుణాల వల్ల కొన్ని మనము తినకూడదు. కానీ మనకి కేసరి దాల్ దొరుకుతుంది కదా, మంచి ఫుడ్ కదా అని తెలిసి తెలియక చాలామంది తింటున్నారు. అలాంటి వాళ్ళు ఈ లాథిరిజం అనేటువంటి డిజేబుల్డ్నెస్తో వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు, క్రిపుల్డ్నెస్తో. సో ఆ డిజేబిలిటీ వస్తుంది చాలామంది జనాల్లో. కాబట్టి దాన్ని మనం సేఫ్ ఫుడ్ అంటానికి లేదు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ సోయాబీన్ తీసుకున్నామండి, దానిలో ట్రిప్సిన్ ఇన్హిబిటర్స్ అని చెప్పేసి ఉంటాయి. సో మనం దాన్ని కన్జ్యూమ్ చేసేటప్పుడు మనకి ఆ ఇన్హిబిటర్ని ఇనాక్టివేట్ చేసేదిగా ఉండాలి. అంటే అది వండే వాళ్ళకి ఆ పద్ధతి తెలియాలి. దాన్ని 24 అవర్స్ నానబెట్టి 100 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర బాయిల్ చేస్తే ఆ ఇన్హిబిటర్ని మనం ఇనాక్టివేట్ చేయగలుగుతాము. సో అలా చేయకుండా మనం సోయాబీన్ యాసిడ్ కన్జ్యూమ్ చేస్తామనుకోండి, దాన్ని కూడా సురక్షిత ఆహారం అంటానికి లేదు. ఇకపోతే మనము అన్ని వయసుల వారికి ఈ తీసుకున్నటువంటి ఆహారము వాళ్ళ శరీర అవసరాలను బట్టి, మనము వాళ్ళ బాడీ తీరు అంటే శరీర ధర్మాన్ని బట్టి, వాళ్ళు చేసే పనిని బట్టి, సో హెల్త్ కండిషన్ బట్టి రోజుకి ఇంత ఆహారం తీసుకోవాలి అని నిర్ణయించబడుతుంది. అలా కూడా తీసుకోలేదనుకోండి, వాళ్ళు కుపోషణతో బాధపడతారనమాట, మాల్ న్యూట్రిషన్తో. అలాంటప్పుడు అది కూడా సురక్షిత ఆహారం అవ్వదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, తీసుకున్నటువంటి ఆహారము ఇలా మనకి ఒక బ్యాక్టీరియాతో కానీ, వైరస్తో కానీ, ఫంగస్తో కానీ ఇన్ఫెక్ట్ అయ్యున్నా, లేదా పెస్టిసైడ్స్ ఇన్సెక్టిసైడ్స్తో కంటామినేట్ అయ్యున్నా, లేదా మనము ఇంకా ఫిజికల్గా ఏమైనా రాళ్ళు రప్పలు గ్లాస్ పెంకులు ఇట్లాంటివి ఉన్నా, లేదా మనకి వాటిలో న్యాచురల్గా కొన్ని టాక్సికెంట్స్ ఉన్నా, ఇన్హిబిటర్స్ ఉన్నా, లేదా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా, మనము సరిపడా ఆహారం అన్ని పోషకాలు ఉన్నది గనక తీసుకోలేకపోతే అది కూడా సురక్షిత ఆహారం కాదు అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి తన డైలీ ప్యాటర్న్ గనక తీసుకుంటే 3:2:1 రేషియోలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ తీసుకోవాలి. ఆ రేషియోలో తీసుకోకపోయినా కూడా అతని జీవక్రియలన్నీ కూడా సక్రమంగా జరగవు. కాబట్టి హెల్దీ ఫుడ్ క్వాంటిటీ తక్కువగా తీసుకున్నా, అతనికి సరిపడా తీసుకోకపోయినా కూడా శరీరంలో అనేక రుగ్మతలు వస్తాయన్నమాట. సో వీటన్నింటి వల్ల శరీరంలో ఉన్నటువంటి జీవక్రియలు జరగకుండా మనకి మెటబాలిజమ్స్ అన్ని ఇట్లా స్తంభించిపోతాయి, ఎంజైమ్స్, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్గా ఉంటాయి. కాబట్టి అనేక అనేక రుగ్మతలు వచ్చి ఫైనల్గా అనారోగ్యం పాలవుతూ ఉన్నారు. సో ఈ విధంగా కనుక అనారోగ్యం పాలవుతూ ఉంటే ఒకసారి ఊహించుకోండి, ఫ్యామిలీలో ఆరోగ్యం సరిగా లేక అనారోగ్యం పాలవుతూ ఉంటే, స్కూల్ పిల్లల్ని తీసుకుంటే వాళ్ళు స్కూల్కి సరిగ్గా వెళ్ళలేరు, హౌస్ వైఫ్ను తీసుకుంటే ఆమె యాక్టివ్గా ఇంట్లో పని చేయలేదు, టైంకి బాక్సులు పెట్టలేదు, హస్బెండ్కి క్యారియర్ అందించలేదు, అలాగే పోనీ హస్బెండ్ విషయం తీసుకుంటే ఆయన ఆఫీస్కి సరిగ్గా వెళ్ళలేడు, వర్క్ సరిగ్గా చేయలేడు. ఇదే ఆరోగ్యకరమైన ఆహారం కనుక తీసుకుంటే అందరూ చలాకీగా ఉంటారు, ఎవరి పనులు వారు చేసుకోగలుగుతారు. సో ఆఫీస్లో ఆయన యాక్టివిటీ చాలా చురుగ్గా ఉంటుంది, వాళ్ళ కంపెనీకి లాభాలు రావడానికి హెల్ప్ అవుతుంది, ఇంట్లో అలాగే హౌస్ వైఫ్ చాలా యాక్టివ్గా ఉండి అన్ని బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తుంది, స్కూల్ చైల్డ్ స్కూల్కి వెళ్ళి యాక్టివ్గా ఉండి మంచి మార్క్స్ తెచ్చుకోగలుగుతాడు. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే మనం మంచి ఆహారాన్ని తీసుకుంటామో ఆరోగ్యకరమైన సమాజానికి కూడా ఇది దోహదపడుతుంది. అంటే మన మానవాళి యొక్క అభివృద్ధికి హెల్ప్ చేస్తుంది. ఎలా అంటే, ఇప్పుడు మనము వెస్టర్నైజేషన్ ఇండస్ట్రియలైజేషన్ వల్ల ఎంతో ముందుకెళ్ళాము అని చెప్పేసి గర్వపడాల్సినంత అవసరం లేదండి. ఎప్పుడు మనకు అభివృద్ధి జరిగింది అనుకోవాలంటే, ఎప్పుడైతే హాస్పిటల్స్కి జనం రావటం తగ్గుతారో ఆ రోజే మన అభివృద్ధి జరిగింది అని చెప్పుకోవాలి. కారణం ఏంటి, ఈరోజు గుండాపరేషన్ జరుగుతుంది, గుండె మార్పిడి చేయగలుగుతున్నామని చెప్పేసి మనం గర్వంగా పొంగిపోవటానికి లేదు. గుండె మార్పిడి చేయటం కాదండి సక్సెస్, అసలు రోగంతో హాస్పిటల్కి వెళ్లకుండా ఉండటం అనేది సక్సెస్ అనమాట. కాబట్టి మనం హెల్దీ పాపులేషన్ గనక పెంచగలిగితే, జనమందరూ గనక హెల్దీగా ఉంటే మన సమాజం హెల్దీగా ఉంటుంది, మన సమాజం గనక హెల్దీగా ఉంటే మన దేశ భవిష్యత్తు కూడా హెల్దీగా ఉంటుంది. అప్పుడు ప్రొడక్టివిటీ పెరుగుతుంది, మనం లాభాల బాటలో పయనిస్తాము, ఆటోమేటిక్గా అభివృద్ధి అనేది మనం సాధించగలుగుతాం. అందువల్ల మనకి ఈ సురక్షిత ఆహారం అనేటువంటిది నో డౌట్ ఇది అభివృద్ధికి సోపానం, పర్సనల్ లెవెల్లోనూ, అలాగే మనకి కమ్యూనిటీ లెవెల్లోనూ, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్. సో ఏ లెవెల్లో తీసుకున్నా ఈ సురక్షిత ఆహారం అనేటువంటిది అభివృద్ధికి సోపానం. కొన్నిసార్లు కొన్ని ఫుడ్స్ వల్ల మనకి ఎలర్జీస్ కూడా వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కొంతమందికి వీట్ పడదు, అందులో గ్లూటెన్ అనేటువంటిది ఉంటుంది, అది గనక తీసుకుంటే వాళ్ళకి సీలియాక్ డిసీజ్ అనేటువంటిది వస్తుంది. సో దానివల్ల ఎలర్జీ వస్తుంది, ఇతరితర ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి వీట్ అనేటువంటిది మంచిది, మంచిది అనేది కానీ పర్సనల్ లెవెల్లో తీసుకుంటే అందరికీ సూట్ అవ్వదు. సో అలాంటివి కూడా అవాయిడ్ చేయాలి. అలాగే ఇంకొన్ని ఫుడ్స్ ఉంటాయి, వాటి వల్ల ఎలర్జీ వస్తుంది. సో వాటిని కూడా పర్సనల్ లెవెల్లో మనం, అవి ఎంత హెల్దీ ఫుడ్స్ అయినా కొన్ని వాళ్ళ హెల్త్ కండిషన్ బట్టి అవాయిడ్ చేసుకుంటే వాళ్ళు సురక్షితంగా ఉంటారు. ఇంకను మనము ప్రొడక్షన్ లెవెల్ నుంచి ట్రాన్స్పోర్టు, ప్రాసెసింగ్ ఈ లెవెల్స్ అన్ని సురక్షితంగా దాటుకొని హౌస్ హోల్డ్ లెవెల్కి వచ్చినప్పుడు అది ఇంట్లో అమ్మ చేతిలో ఉంటుంది. సో ఆవిడ ఈ ఆహారాన్ని తయారు చేసేటప్పుడు శుభ్రంగా చేతులు కడుక్కొని గిన్నెలను శుభ్రంగా మెయింటైన్ చేస్తూ సరైన పద్ధతిలో వండాలి. కొన్నిసార్లు ఆహారాన్ని, మంచి ఆహారం తీసుకున్న ఆవిడ వండే పద్ధతులు కనుక కరెక్ట్గా లేకపోతే పోషకాలు నశించిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ వైటమిన్ ఏ, వైటమిన్ సి ఇవి ఈజీగా ఆక్సిడైజ్ అయిపోతాయి. కాబట్టి కొన్ని మెళుకు ఆవిడ పాటించాలి, వండే పద్ధతులు కరెక్ట్ గా ఉండాలి, న్యూట్రియంట్ లాసెస్ జరగకుండా ఉండాలి. కాబట్టి పోషకాహారాన్ని ఆవిడ కూడా అందించగలిగేదిలా ఉండాలి. అందువల్ల ప్రతి దశలోనూ ఈ పోషకాహారాన్ని స్వచ్ఛంగా సురక్షితంగా ఇంటిల్లిపాది తీసుకునేలాగా ఉండాలి. నెక్స్ట్ వండినటువంటి ఆహారం కనుక మిగిలినట్లయితే దానిని మూతలు పెట్టి సరిగ్గా నిల్వ చేయాలి. లేకుంటే ఇంట్లో గనక రోడెంట్స్ ఉంటే ఎలకలు అలాంటివి అవి స్పాయిల్ చేయొచ్చు, అది మనకు తెలియకుండానే కన్జ్యూమ్ చేయొచ్చు. ఇంకా మూతలు పెట్టలేదు అనుకోండి, వాటి మీద ఈగలు వాళ్ళొచ్చు, బొద్దింకలు వాళ్ళొచ్చు. సో ఈగలు పట్టుకుని ఆ హెయిరీ లెగ్స్ తోటి అవి ఎక్కడో ఫీకల్ మ్యాటర్ మీద ఎక్కడో వాళ్ళొచ్చు, మళ్ళీ ఫుడ్ మీద వాళితే వాటి కాళ్ళ ద్వారా చాలా బ్యాక్టీరియా, వైరస్ ఇట్లాంటివన్నీ కూడా ఫుడ్లోకి వెళ్ళి అవి తర్వాత మన కడుపులోకి వెళ్ళి చాలా డయేరియా అని, డీసెంట్రీ అని రకరకాల జ్వరాలు వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి ఇంట్లో కూడా మనము వండినటువంటి ఆహారాన్ని మూత పెట్టి ఉండాలి. వీలైనంత వరకు కూడాను వేడిగానే భుజించేలాగా ఉండాలి. సో ఇట్లాంటివన్నీ కూడాను మనం జాగ్రత్తలు గనక తీసుకుంటే మన ఆరోగ్యము బాగుంటుంది, మన సమాజం కూడా బాగుంటుంది.
0: మీరు ఇంతవరకు వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే సందర్భంగా సురక్షిత ఆహారం అభివృద్ధికి సోపానం ఈ అంశం గురించి డాక్టర్ కేవీ శాంతిశ్రీ గారి ప్రసంగం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రావోయే అతిథి శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట నోము. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్నవారు తిరువీధుల వెంకట సుబ్బారావు, శ్రీదేవి కాజా గ్రామం నుంచి.

0: గుర్తుకొస్తున్నాయి. ఆకాశవాణికి 90 వసంతాలట, నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామనే ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించిన, అత్త హిందీ పండితైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగిన, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్లి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.
1: నవపదుల నిండి నూతన సబుగులతో, నిత్యోత్సాహంతో, ప్రతితరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ, మునుపటి కళలను పరిచయం చేస్తూ
2: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
1: మన ఆకాశవాణి
2: భరతావనికే
1: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది,
2: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

రాబోయే అతిథి కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట కాంచనగంగా చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి గీతాన్ని వినిపించమంటూ కోరుతున్న వారు హైదరాబాద్ వనస్థలీపురం నుంచి డోర్నాల రేణుక, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయి, కృపా.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. కల్పలత శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే పాటలకి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట ఇద్దరు మిత్రుల చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన దాశరథి గీతం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న వారు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామం నుంచి గణపవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరి కోరికపై ఈ పాట.

రాజా ఈ చిత్రానికి ఉన్నికృష్ణన్ చిత్ర పాడిన పాట. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్.

దొంగరాముడు ఈ చిత్రానికి జిక్కి పాడిన పాట. గీత రచన సీనియర్ సముద్రాల, సంగీతం పెండియాల. ఈ పాటను కోరుతున్నవారు పశ్చిమ గోదావరి జిల్లా సరిపల్లె నుంచి రాచర్ల సుబ్రహ్మణ్యం గారు.

మాట్లాడుతున్నది మంచి మాట.

అబ్బో

ரோகம்

అమ్మనుగుర్తి గ్రామం నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, నంగి రామకృష్ణయ్య, గంగాధర శ్రీనివాస్, కార్తీ, బరిగె గట్టన్న వీరందరి కోరికపై ఈ పాట.

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి, రా రా అమ్ముడు. ఏంటి ఇట్లా వచ్చావు?
1: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
0: ఏంటో విషయం?
1: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండుగ చేసుకుంటోంది.
0: అవునా?
1: అవును చిన్నమ్మాయి.

0: అయితే మన రైతు సోదరులు అందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
1: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియనేస్తం ఆకాశవాణి కదా.
0: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయింది మనందరికి.
1: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
0: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
1: అవునవును.
2: కల్పలత కార్యక్రమంలో శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మంచి మనిషి, ఈ చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన పాట, గీత రచన సి నారాయణ రెడ్డి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు టి చలపతిరావు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఆర్ రఘుబీర్ సింగ్, ఆర్ సుగుణాభై, రాధా మున్నా, సుధారాణి, సాయి తేజ, లీలాసింగ్ ఏలూరు నుంచి.
3: మాట్లాడకు.

0: శుభ సంకల్పం. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పల్లవి బృందం పాడిన పాట. గీతరచన వేటూరి, సంగీతం ఎంఎం కీరవాణి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా.
1: హలో

0: జోష్ఫుల్గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సందడే సందడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.
1: కార్యక్రమంలో ఇప్పుడు మోగ మనసులు. ఈ చిత్రానికి ఘంటసాల పీసుశీల పాడిన పాట, గీతరచన ఆత్రేయ, సంగీతం కెవి మహాదేవన్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు తెలంగాణ వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తీక్, మను, రాణా ప్రతాప్, యామిని, భవ్యశ్రీ, సుధారామయ్య, చైత్రికశ్రీ.

కార్యక్రమంలో ఇప్పుడు గాలిమేడలు చిత్రం నుంచి పాట వింటారు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, హన్విత.

0: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ
1: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ
0: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
1: సూక్తులతో సుధలు పంచుతూ
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
1: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
1: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
1: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
1: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.

కార్యక్రమంలో ఇప్పుడు సింహాసనం. ఈ చిత్రానికి రాజ్ సీతారాం, పి సుశీల పాడిన పాట, గీతరచన వేటూరి, సంగీతం బప్పిలహరి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలీ వెంకటేష్, సాయికుమార్, దివ్యజ్యోతి, అభిజాన్, సియోనా, శ్యామల, వెంకటేష్, సాయి ప్రకాష్, సుష్మ, కృష్ణ, సూర్యకళ, అశోక్ బాబు, శోభన్ బాబు.

0: 90 సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయ గానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశ మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం. తొంభై సంవత్సరాల మధురవాణి ఆకాశవాణి
1: కార్యక్రమంలో ఇప్పుడు జీన్స్ ఈ చిత్రానికి ఉన్నికృష్ణన్ సుజాత పాడిన పాట. గీతరచన ఏఎం రత్నం శివగణేష్, సంగీతం ఏఆర్ రెహమాన్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు విజయవాడ కృష్ణలంక నుండి శివరామకృష్ణ, శారద, సిద్ధార్థ.

నరు. కల్పలత కార్యక్రమానికి ఉత్తరాలు పంపించవలసిన చిరునామా కల్పలత, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, పున్నమ్మ తోట, విజయవాడ, 5200010. ఈ చిరునామాకు ఉత్తరాలు పంపగలరు. కల్పలత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఉభయ కుస్లోపరి. ఉభయ కుస్లోపరి శ్రోతలకు నమస్కారం. ప్రసారమైన కార్యక్రమాలపై అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా పంపించవలసిన ఫోన్ నెంబర్ 0866248812. కార్యక్రమంలో ముందుగా భద్రాద్రి కొత్తగూడెం నుండి ప్రవీణ్ కుమార్, స్వరూపరాణి, చరిత్ నందన్, వేదాంశ్, కార్తిక్, మోహిత్ రాశారు. పంపించిన సందేశం ఏంటంటే, ప్రతిరోజు సుప్రభాతాన వినిపిస్తున్న వందేమాతర గీతం తక్కువ వ్యవధితో కొన్నాళ్ళుగా వింటున్న గీతం. కౌలన్నట్టు వందేమాతర గీతం వరుస తప్పుతున్నదే అన్న పదానికి ధీటుగా వినిపించిన ఆ గీతం ఇప్పుడు అర్థవంతమైన పదాల అల్లికలో నిడివి పెంచి బకించంద్ర చటోపాధ్యాయ గారి గాత్రానుసంధాన ప్రభాత సమయాన ప్రతిరోజు తొలి ప్రసారంగా సాగుతున్న సుప్రభాత వందేమాతర గీతం అద్భుతం అని పంపించారు. అలాగే ఎగురువే వినువీది ఎగురువే జెండా చాలా బాగుంది, సూక్తి శుద్ధలో నిజమైన భక్తి భావనల దేవుని ప్రార్థన, క్రీస్తు సందేశం విన్నాము, భక్తిరంజనిలో విలువగానే రమ్మ అభయం కార్యక్రమాలు శుభోదయం వినిపిస్తున్న మాకు ధన్యవాదాలు అని పంపించారు.
1: తరువాత తూర్పుగోదావరి జిల్లా అన్నపర్తి నుంచి ద్వారంపూడి సత్తిరెడ్డి గారు పంపించారు. ఆకాశవాణి విజయవాడ రేడియో కేంద్రం వారి నుండి రోజూ ఉదయం పూట వినిపిస్తున్న వందే మాతరం జాతీయ గీతం ఈ మధ్యకాలంలో నూతన బాణీలో వినిపిస్తున్నారు. విన్నంతసేపు వీణులు విందుగా శ్రవణానందాన్ని కలుగజేస్తుంది, చాలా బాగుంటుంది అని పంపించారు.
0: చిత్తూరు నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, దిలీప్, అన్విత, ఉభయ కుస్లోపరికి స్వాగతం. మీకు కూడా స్వాగతం అండి. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నా తరపున శుభాకాంక్షలు మేడం అని తెలియజేస్తున్నారు. సంతోషమండి, మీకు కూడాను శుభాకాంక్షలు. కల్పలతలో మేము కోరిన పాట వేస్తున్నారు, మాకు చాలా ఆనందాన్ని కలుగజేస్తుంది అని తెలియజేశారు.
1: తరువాత పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు పంపించారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుస్లోపరి నిర్వాహకులకు మా నమస్కారం. మీరు ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు ప్రసారం చేస్తున్న యువలయ క్విజ్ ప్రోగ్రాం చాలా బాగుంటుంది. మీరు అడిగే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్లు చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి. అయితే యువలయ కార్యక్రమం సమయం పెంచి గంటసేపు ప్రసారం చేస్తే బాగుంటుంది. ఇలాంటి మంచి కార్యక్రమాలు ప్రసారం చేస్తున్న ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి మా ధన్యవాదాలు అంటున్నారు.
0: అమలాపురం నుండి ప్రేమ్ కుమార్ పంపించారండి. ఉభయ కుస్లోపరి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మీరు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు ఉదయం నుండి రాత్రి వరకు అవకాశం ఉన్నప్పుడు వింటూనే ఉంటాను. అన్ని కార్యక్రమాలు వినడానికి అవకాశం ఉండదు కాబట్టి యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయగలరు అని తెలియజేస్తున్నారు. అలాగే ప్రతిరోజు మధ్యాహ్నం 2:30 ప్రసారమయ్యే లలిత గీతాలు చాలా బాగుంటున్నాయి, కానీ వినిపించినవే వినిపిస్తున్నారు అని పంపించారు. ఇంకా పాత గీతాలు వినిపించండి, కుటుంబ సంక్షేమ గీతాలు కూడా వినిపించగలరు, సామూహిక గేయాలు వినిపించండి, డిటిహెచ్ ప్రసారాలు ఇంటర్నెట్లో వినిపించగలరు అని తెలియజేస్తున్నారు. మరి ఆకాశవాణి 90 ఏళ్ళు పూర్తి చేసుకొని 91వ సంవత్సరంలో అడుగెడుతున్న సందర్భంగా ఆకాశవాణి యాజమాన్యానికి మరియు డైరెక్టర్ గారికి శుభాకాంక్షలు. సాంకేతిక నిబంధనలకు అని అన్నారు, సాంకేతికంగా ఉన్న స్టాఫ్ కూడా శుభాకాంక్షలని తెలియజేస్తున్నారు.
1: తర్వాత శ్యామ్ గారు కల్లూరు నుంచి, వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి, గత నెలలో 90 వసంతాలు వేడుకలో మీరు ప్రసారం చేసిన గుర్తుకొస్తున్నాయి ఆణిముత్యాలు ప్రోగ్రాం సూపర్ హిట్, అలాగే శ్రోతలు అడిగే పాటల ప్రోగ్రాం రోజు ఉంటే బాగుంటుంది, ఏదో మొక్కుబడిగా ఉంటుంది అని రాశారు.
0: గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ, బ్రహ్మానందరెడ్డి, రమణమ్మ, వెంకట సంజీవరెడ్డి, ఋషికేశవరెడ్డి, సావిత్రి వారి కుటుంబ సభ్యులు పంపించారు. ఉభయకుస్లోపరి కార్యక్రమానికి స్వాగతం. జూన్ నెల 3వ తేదీ రాత్రి 10 గంటలకు వినిపించిన భక్త కుశల హరికథా గానం విన్నాం. చాలా చక్కగా కథలోని ప్రతి పాత్రను చక్కగా వివరించారు, హృదయాలను ఆకట్టుకుంది. కథలో ఎన్ని పాత్రలు ఉన్నాయో అన్ని పాత్రలకు న్యాయం చేశారు. హరికథా గానం చేసిన భాగవతార్ గారికి, ప్రసారం చేసిన విజయవాడ కేంద్రం వారికి మా కృతజ్ఞతలు. అలాగే ఆదివారం సూక్తి శుద్ధిలో బైబుల్ సూక్తులు విన్నాం, చాలా చక్కగా వివరించారు. యేసుక్రీస్తు పురాతనం గురించి చాలా చక్కగా వివరించారు, మరి అభినందనలు తెలియచేశారు. ఉదయరేఖలు కార్యక్రమంలో శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్ గారు గానం చేసిన భగవద్గీత పారాయణం విన్నాం, చాలా చక్కగా ఉంది. నిర్వహించిన శ్రీ చుండూరు మాణిక్యాలరావు గారికి మా ధన్యవాదాలు. సరస వినోదిని విన్నాం. వినిపించిన శ్రీ పైటిపాటి ఉమానాథ శర్మ అవధాని గారి సమస్యాపూర్ణం విన్నాం. ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా పంపించారు, వారికి మా అభినందనలు. తదుపరి 10:15 డాక్టర్ గారిచే ప్రసంగం విన్నాం, చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు అని తెలియజేశారు.
1: తరువాత ధూళిపాళ్ళ నుండి చాంద్ బాషా, జానీ బేగం, షాహిద్ వారి కుటుంబ సభ్యులు పంపించారు. ఉభయకుస్లోపరి కార్యక్రమానికి నమస్తే. రేడియోలో మంచి కార్యక్రమాలు ప్రసారం చేస్తున్న రేడియో సిబ్బందికి మా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే పసిడి పంటల కార్యక్రమం పునరావృతం చేయండి అని అడుగుతున్నారు. తరువాత గుంటూరు నుంచి నాగభూషణం గారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు నిర్వహిస్తున్న ఉభయకుస్లోపరి కార్యక్రమానికి నమస్కారం. మన దేశంలో ఆకాశవాణి ప్రసారాలు 90 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణి గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కేవలం ఒక ఆకాశవాణి గురించి ఆకాశవాణిలోనే ప్రచారం జరగడం వలన ఈ విషయం అందరికీ తెలియడం లేదు. వివిధ రకాల ప్రచార మాధ్యమాల ద్వారా ఆకాశవాణి ప్రసారాల ప్రాముఖ్యతను సవివరంగా విస్తృతంగా ప్రజలకు చేరువ చేయండి. అలాగే ఇదివరలో ముంబై వివిధ భారతి ప్రసారాలు ఒక డెడికేటెడ్ ఛానల్లో ప్రసారం చేసేవారు. ఆ కార్యక్రమాలు చాలా బాగుండేవి. ఇటీవల కాలంలో విజయవాడ

0: హైదరాబాద్ వనస్థలిపురం నుండి దోర్నాల బాలరాజు రేణుక పంపించారు. ఆకాశవాణి కేంద్రాలకు నవదశాబ్దాలు చెప్పుకుంటేనే ఒళ్ళు పులకరిస్తుంది. ఇన్ని రోజులు గడిచాయా, అందులో సగం కాదు మా వయసు. కానీ విన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కరెంటు లేని సమయంలో బ్యాటరీలు తెచ్చుకొని వినేవాళ్ళు రేడియోకి. కానీ ఇప్పుడు అరచేతిలో ఆకాశవాణి ఎంత వేగంగా దూసుకుని వెళుతుందో దినదినాభివృద్ధి చెందుతూ శ్రోతల హృదయాలను దోచుకుంటున్న మా ఆకాశవాణికి అభినందన మందారమాలలు, శుభాకాంక్షలు అని తెలియజేస్తున్నారు. ఎన్నో ఎన్నెన్నో సరికొత్త కార్యక్రమాలతో రూపుదిద్దుకుంటున్న ఆకాశవాణికి ఎప్పుడూ సదా అందరినీ ఆనందపరుస్తుంది. అందుకే మా అభినందన మందారమాలలు అని పంపించారు. వీరింకా ప్రతిరోజు ప్రసారం చేస్తున్న 10 గంటలకు వివిధ ప్రసంగాల కార్యక్రమం వార్తావాహిని విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రతి ఒక్క అంశం రోజూ ఉపయోగపడేదే. ఈ కార్యక్రమం చాలా ప్రశంసనీయం. వినిపిస్తున్న ఆకాశవాణి కేంద్రానికి మా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామని పంపించారు. ఉదయం 6 గంటలకు ప్రసారం చేస్తున్న సూక్తి శుద్ధ చాలా విలువైన సమాచార కార్యక్రమం, బహు ప్రశంసనీయం. అనంతరం భక్తిరంజని మంచి భక్తి మార్గం కలిగేలా మంచి భక్తి పాటలు వింటున్నాం, ఆనందిస్తున్నాం. అనంతరం 7:15 భగవద్గీత పారాయణం శ్లోక విశ్లేషణ భావం చాలా మంచి సమాచారం వినిపిస్తున్న ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి, మరి తాడేపల్లిగూడెం ట్రస్ట్ వారికి కూడా అభినందన మందారమాలలు అని తెలియజేస్తున్నారు. 8:30 చిత్రతరంగిణిలో మంచి పాటలు విని ఆనందిస్తున్నాం. 9:30 నమస్తే అమరావతి కార్యక్రమంలో, 10:15 రాబోయే అతిథి శ్రోతల హృదయాలు దోచే కార్యక్రమం చాలా బాగుంటుంది, ఇష్టమైన కార్యక్రమం మాకు అని అంటున్నారు. అనంతరం 11:00 గుర్తుకొస్తున్న ఈ చిత్రగీతాలు వినిపిస్తున్నారు, బాగుంటుంది అని తెలియచేశారు. అలాగే వీరు మధ్యాహ్నం టీమ్ టైం హిందీ చిత్రగీతాలు బాగుంటే 4:00 యువలయ కార్యక్రమం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, 5:00 చిత్రతరంగిణిలో మంచి పాటలు వేస్తున్నారు, బాగుంటాయి అని పంపించారు.
1: తరువాత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి సోమనాథం జనార్దనరావు, వనజమ్మ, వెంకట భవన, వెంకమ్మ, ఓబులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్, బండారు శంకరయ్య. విజయవాడ ఆకాశవాణి కేంద్రం ఉభయకుశలోపరి కార్యక్రమ నిర్వాహకులకు నమస్కారం.
2: నమస్కారం
1: అండి. మీరు ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలు చాలా చక్కగా ఉన్నాయి, మాకు బాగా నచ్చుతున్నాయి. కార్యక్రమాలు అన్నీ మిస్ అవ్వకుండా వింటున్నాము. ముఖ్యంగా సాయంత్రం 3:00 నుండి 4:00 వరకు ప్రసారం చేస్తున్న టీన్ టైం కార్యక్రమంలో భాగంగా అద్భుతమైన హిందీ చిత్రగీతాలు చాలా చక్కగా ఉన్నాయి, మాకు బాగా నచ్చుతున్నాయి, ధన్యవాదాలు. తర్వాత 4:00 నుండి 4:30 వరకు ప్రసారం చేస్తున్న యువలయ కార్యక్రమంలో జీకే క్విజ్ ప్రశ్నలు ప్రోగ్రాం చాలా చక్కగా ఉంది, మాకు బాగా నచ్చింది. ఈ కార్యక్రమం ఎంతో వినోద విజ్ఞానదాయకంగా ఉంది, యువతకు ఎంతో ప్రయోజనకరంగా ఉపయుక్తంగా ఉంది. ఈ కార్యక్రమం అంటే మాకు చాలా చాలా ఇష్టం. ఇంత చక్కటి కార్యక్రమాలు ప్రసారం చేస్తున్న విజయవాడ ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్ గారికి మరియు వ్యాఖ్యాతలకు ధన్యవాదాలు అంటున్నారు.
0: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి, రాంపురం నుంచి కట్ల రాజేశం, సరోజిని తెలియజేస్తున్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు. మన కేంద్రం నుంచి కార్యక్రమాలు చాలా బాగుంటున్నాయి, యువలయ క్విజ్ కార్యక్రమం చాలా బాగుంది అని తెలియజేశారు.
1: గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ గారు, పసిడి పంటలు ప్రోగ్రాంని ప్రసారం తిరిగి ప్రారంభించండి.
0: చాలామంది మరియు స్త్రీల కార్యక్రమంలో వినిపిస్తున్నారు అని తెలియజేశారు. పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నాని గంగ, ప్రతిరోజు ఉదయం అన్ని కార్యక్రమాలు వింటూ ఉంటాం, రావు అతిథి కార్యక్రమంలో మీరు వినిపిస్తున్న పాటలు చాలా బాగుంటున్నాయని తెలియజేశారు.
1: డాక్టర్ ఏ రాధాకృష్ణమూర్తి, లక్ష్మీ మానస, వాసు, లలిత గుంటూరు నుంచి పంపించారు. ప్రపంచ ఆహార దినోత్సవ శుభాకాంక్షలు అంటున్నారు. ఆకాశవాణి నిర్వాహకులకు నమస్కారాలు. నమస్కారం అండి. ప్రతివారం ప్రపంచ వార్తలను ప్రత్యేకంగా వినిపించండి.

0: భజనావళిలో చెక్క భజనలను తప్పక వినిపించండి, యువవాణిలో పాత పాటలను కూడా ప్రసారం చేయండి అని అడుగుతున్నారు.
1: వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ పంపించారు. పద్యతోరణ కార్యక్రమం చాలా బాగుంది, 1:30 మహిళా భారత స్త్రీల కార్యక్రమంలో వినిపిస్తున్న అంశాలు చాలా బాగుంటున్నాయి. విశేషాలు, కార్యక్రమంలో ఎన్నో తెలియని విషయాలు తెలుస్తున్నాయి. టీమ్ టీంలో హిందీ పాటలు, యువలయ క్విజ్ కార్యక్రమం చాలా బాగుంది. కల్పలతలో ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు బాగుంటున్నాయి, ప్రతిరోజు వినిపించండి అని కోరుతున్నారు.
0: పెడన జోగానందర్ రావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, మీరు ప్రతిరోజు ఉదయం ప్రసారం చేస్తున్న సూక్తి సుధా భక్తిరంజని కార్యక్రమాలు చాలా బాగుంటున్నాయి. ఇంత మంచి భక్తి కార్యక్రమాలు ప్రసారం చేస్తున్న ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి నా హృదయపూర్వక అభినందనలు అంటున్నారు.
1: ఆదిలాబాద్ నుంచి రజిత, నవీన్, దివిజ, కృతిక్, వీరు మీరు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలన్నీ చాలా బాగుంటున్నాయండి, యువలయ సమయాన్ని పెంచండి, ఆకాశవాణి 90 పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు అని తెలియజేస్తున్నారు. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ, ఆకాశవాణికి 90 పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే విజయవాడ కేంద్రం నుంచి చాలా చక్కటి కార్యక్రమాలు వినిపిస్తున్నారు, కొన్ని కార్యక్రమాలు పునఃప్రసారం చేయండి. అలాగే పసిరి పంటల సంభాషణ వినిపించండి, రైతే రాజు అంటున్నారు కదా, రైతుల కోసం వినిపించండి, తప్పకుండానండి అధికారులకు తెలియజేస్తాం. వినియోగదర్శినిలి పద్యతోరణం కార్యక్రమం, సరస వినోదిని సమస్యాపూర్ణం కార్యక్రమాలు చాలా బాగుంటున్నాయి. అలాగే లలిత గీతాలు కూడా చాలా బాగుంటున్నాయి. టీన్ టైంలో హిందీ పాటలు, యువలయ క్విజ్ కార్యక్రమం చాలా బాగుంది అని తెలియజేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నుండి ద్వారంపూడి సత్యరెడ్డి పంపించారు. ఆకాశవాణి విజయవాడ రేడియో కేంద్రం వారి నుండి రోజు ఉదయం పూట వినిపిస్తున్న వందే మాత్రం జాతీయ గీతం ఈ మధ్యకాలంలో నూతన బాణిలో వినిపిస్తున్నారు. వీణుల విందుగా శ్రవణానందాన్ని కలుగజేస్తుంది, చాలా సంతోషమని తెలియజేశారు. చీరాల నుంచి సుబ్బరామయ్య పంపించారు. 5 రాత్రి ప్రసారమైన భీష్మ ప్రతిజ్ఞ హరికథ చాలా బాగుంది. అలాగే ఈరోజు ఉదయం ఈ మాస పాటలో పద్మవిభూషణ్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, శ్రేష్ఠ శారద గారు పాడిన ఈ మాస పాట బాగుంది. శ్రీ రాయప్రోలు జగదీశ్వర శర్మ గారు సూక్తి సుధులో దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపం చక్కని సందేశం ఇచ్చారు. మన సనాతన ధర్మంలో ఏ కార్యక్రమమైనా దీప ప్రజ్వలన చేయనిదే ప్రారంభించరన్న వారి మాట అక్షర సత్యం.

0: రాచర్ల సుబ్రహ్మణ్యం గారు సరిపల్లె పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. 5వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:30 రంగస్థలిలో యమాంజనేయ యుద్ధం నాటకంలో శ్రీకృష్ణ పాత్రలో కోరంపల్లి వెంకటేశ్వరరావు గారు పాడిన రంగస్థల పద్యాలు చాలా చాలా బాగున్నాయి. చక్కటి పద్యాలను ప్రసారం చేసిన మీకు కోరంపల్లి వెంకటేశ్వరరావు గారికి నా ధన్యవాదాలు. ఈరోజు ఉదయం ప్రసారం చేసిన సరస వినోదిని సమస్యా పూరణం చాలా బాగుంది. ఇందులో కవులు పంపిన పూరణలు పైడిపాటి ఉమానాథ శర్మ గారు చక్కగా చదివారు. పూరణలు పంపిన కవులకు పైడిపాటి ఉమానాథ శర్మ గారికి నా ధన్యవాదాలు. యువలయ కార్యక్రమం కూడా హైలైట్గా ఉంటుంది. చక్కటి ప్రసారాలు ప్రశ్నలు అడిగి మెదడుకు మేతను పెడుతున్నారు. వాట్సాప్లో పాటలు పెడుతుంటే మీరు ప్రసారం చేయడం లేదు, ఎందుచేత? వివరం ఇస్తారా అని అడుగుతున్నారు.
1: న్యూఢిల్లీ నుంచి, ఆర్కేపురం నుంచి కళాధర్ శారద పంపించారు. ఉదయరేఖల్లో భాగంగా సోమవారం ప్రసారం అవుతున్న కొల్లేటి కథలు ధారావాహిక చాలా బాగుంది. ఈరోజు ప్రసారమైన సరస వినోదిని సమస్య పూర్ణం చాలా బాగుంది. కౌల పూర్ణను శ్రీ ఉమానాథ శర్మ గారు అద్భుతంగా సమర్పించారు, అభినందనలు అని తెలియజేశారు. మంచిర్యాల నుంచి చంద్రమొగలి, పద్మరాణి, అక్షర, కృప పంపించారండి.
0: ఆకాశవాణికి 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా శుభాకాంక్షలు. సూక్తి సుధ సూక్తులు, దేశభక్తి గీతాలు చాలా బాగున్నాయి. 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం శ్లోక విశ్లేషణ చాలా బాగుంది. నమస్తే అమరావతి బదులు కల్పలత ఉత్తరాలు పాటలు వినిపించండి అని పంపించారు.

0: ఇంకా చాలా మంది మెసేజ్లు పంపించారండి. సమయాభావం వల్ల అందరివి చదవలేకపోతున్నాం. ఈనాటి ఉభయ కుశలోపరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ దేశంలోని ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ ధరలకే వంట గ్యాస్ను పొందుతున్నారని ప్రభుత్వం ఈరోజు తెలిపింది. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం పరిశుభ్రమైన ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. సైక్లింగ్ చేయడం వల్ల ట్రాఫిక్ రద్దీ అనే ప్రధాన సమస్యకు పరిష్కారం లభిస్తుందని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. దేశంలోని కర్ణాటక కేరళ మాహిలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక వార్తల వివరంగా. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ దేశంలోని ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ ధరలకే వంట గ్యాస్ను పొందుతున్నారని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి అభివృద్ది చెందిన దేశాల ధరలతో పోలిస్తే భారత్లో వంట గ్యాస్ ధర తక్కువని పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్దిదారునికి ఏటా మొదటి 4 రీఫిళ్లపై 300 రూపాయల సబ్సిడీ లభిస్తుందని, దీనివల్ల వారు 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్కు 642 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది. హర్ముజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయాల కారణంగా గల్ఫ్ దేశాల నుండి సరఫరా తగ్గడంతో ఈ ఏడాది ఫిబ్రవరి జూన్ మధ్య ఎల్పీజీకి ప్రామాణికమైన సౌదీ సిపి దాదాపు 46% పెరిగిందని, దీనివల్ల 14.2 కిలోల సిలిండర్ సరఫరా వ్యయం 1600 రూపాయల పైగా చేరిందని, దీంతో ఈ ధరల పెంపు జరిగిందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే ప్రపంచ ఇంధన మార్కెట్ల ప్రభావం నుండి వినియోగదారులకు ఊరట కలిగించేందుకు పెరిగిన ధరలలో ఎక్కువ భాగాన్ని ప్రభుత్వం వివరించిందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి పొరుగు దేశాల వంట గ్యాస్ ధరలతో పోలిస్తే ఉజ్వల లబ్దిదారులు చెల్లిస్తున్న వాస్తవ ధర చాలా తక్కువని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం సురక్షితమైన పరిశుభ్రమైన ఆహారాన్ని అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు అన్నారు. ఈరోజు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని, ఆత్మనిర్భర్ భారత్కు సహకరించాలని మంత్రి పిలుపునిచ్చారు. మెరుగైన ఆరోగ్యం, బలమైన దేశం కోసం వంట నూనె వినియోగాన్ని 10% తగ్గించి సమతుల్య ఆహారాన్ని అలవర్చుకోవాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాగా ప్రతి సంవత్సరం జూన్ 7వ తేదీన ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థలతో పాటు వివిధ దేశాల ప్రభుత్వాలు, విద్యా సంస్థలు, ఇతర భాగస్వాములు కలిసి ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆహార భద్రతను సంయుక్తంగా, హక్కుగా, బాధ్యతగా స్వీకరించేందుకు, సమిష్టిగా కృషి చేసేందుకు ఈరోజు అవకాశం కల్పిస్తుంది. దేశంలో డిజిటల్ ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. ఆకాశవాణితో మంత్రి మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద భారత్లో 90 కోట్లకు పైగా విశిష్ట ఆభా గుర్తింపు కార్డులను తయారు చేశామని తెలిపారు. అలాగే 100 కోట్లకు పైగా డిజిటల్ వైద్య రికార్డులను కూడా ఈ ఆభా ఐడీలతో అనుసంధానించామని తెలియజేశారు. భారత్ ఇండోనేషియా సంయుక్త కమిషన్ సమావేశం 4 ఏళ్ల

0: తర్వాత జరుగుతోందని, ఈ సమయంలో ఇరు దేశాల మధ్య ద్వైపక్ష సంబంధాల్లో గణనీయమైన పురోగతి లభించిందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఇండియా ఇండోనేషియా జాయింట్ కమిషన్ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగినో సంయుక్తంగా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత ఏడాది ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు 75 వసంతాలు పూర్తి చేసుకున్నాయని గుర్తు చేశారు. రక్షణ, భద్రత, సముద్ర తీర రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, ఫార్మాసూటికల్స్, ఆహార భద్రత, పర్యాటకం, విద్య, అలాగే సాంస్కృతిక సహకారంతో సహా ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలపై ఇండోనేషియాతో విస్తృతంగా చర్చించేందుకు తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు జయశంకర్ పేర్కొన్నారు.
1: Our joint commission is happening after 4 years, and I think it's important to recognize that in those 4 years we made good progress in our bilateral relations. Today I look forward to extensive discussions with you, covering the full spectrum of our bilateral cooperation, from political to defense and security, maritime trade and investments, health and pharmaceuticals, food security, as well as tourism, education and cultural cooperation.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేడ్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వైడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, భవనాల నిర్మాణం, ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లపై మరింత కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఈశాన్య రాష్టమైన త్రిపుర సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి బీఎస్ఎఫ్ త్రిపుర ఫ్రంటియర్ ప్రధాన కార్యాలయంలో అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమావేశంలో హోంమంత్రి ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్ల భూ రికార్డులను పరిశీలించాలని హోంమంత్రి అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహదపడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమిత్ షా చెప్పారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈ ఉదయం న్యూఢిల్లీలో జరిగిన 77వ ఎడిషన్ ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, సైక్లింగ్ చేయడం వల్ల పర్యావరణం పరిశుభ్రంగా ఉంటుందని, అలాగే ట్రాఫిక్ రద్దీ అనే ప్రధాన సమస్యకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. సైక్లింగ్ వల్ల కలిగే పలు ఆరోగ్య ప్రయోజనాలను ప్రస్తావిస్తూ, ఈ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని, ఫిట్ ఇండియా దార్శనికతను ముందుకు తీసుకెళ్లాలని మాండవీయ ప్రజలకు పిలుపునిచ్చారు.
2: సైక్లింగ్ కర్నే సే ఆప్కి హెల్త్ అచ్చి రే. సైక్లింగ్ సే ఫ్యూల్ కా బచత్ హోతా హై. వర్తమాన్ మే ట్రాఫిక్ కి బహుత్ బడి సమస్యా హై, ఉస్కా భీ సమాధాన్ హై. తో క్యో నా హమ్ సైక్లింగ్ కరే. దేశ్ కే నాగరికో మే అప్నే హెల్త్ కే ప్రతి అవేర్నెస్ బడి హై. మోదీ జీ నే ఆధా ఘంటా రోజ్ ఫిట్నెస్ దేనే కే లియే కహా హై. తో యే ఫిట్నెస్ కా డోజ్ ఆధా ఘంటా కే లియే హమ్ హమేషా సైక్లింగ్ కరేంగే తో మే మాన్తా హూ కి హమారి కై సమస్యా కా సమాధాన్ హోగా.
0: నీట్ యూజీ 2026 పునఃపరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయిందని, ముందుగానే అందుబాటులోకి వచ్చిందని సోషల్ మీడియా మెసేంజింగ్ ప్లాట్ఫామ్లలో ప్రచారంలో ఉన్న వాదనలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఖండించింది. విద్యార్థులు వారి కుటుంబాల ఆందోళనను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడే ముఠాలు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నాయని సోషల్ మీడియా పోస్టులో ఏజెన్సీ పేర్కొంది. పరీక్షా ప్రక్రియ సమగ్రత పూర్తిగా సిద్దంగా ఉందని, అభ్యర్థులకు నిష్పక్షపాతంగా సురక్షితంగా పరీక్ష జరిగేలా చూసేందుకు అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లు చేశామని ఏజెన్సీ స్పష్టం చేసింది. అభ్యంతరకరమైన ఛానళ్లు, ఖాతాలు, కంటెంట్ను గుర్తించి వాటిపై చర్యలు తీసుకునేందుకు సైబర్ క్రైమ్ అధికారులకు నివేదిస్తున్నామని ఎన్టీఏ తెలిపింది. కాగా ఎన్టీఏ ధృవీకరించిన వెబ్సైట్, మాధ్యమాల ద్వారా జారీ చేసిన అధికారిక సమాచారాన్ని మాత్రమే ప్రజలు విశ్వసించాలని ఎన్టీఏ అభ్యర్థులకు విజ్ఞప్తి చేసింది. వాతావరణం. దేశంలోని కర్ణాటక తీర ప్రాంతం, కేరళ, మాహేలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య భారతదేశం, అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, కొంకన్, లక్షద్వీప్, పశ్చిమ బెంగాల్ ఉప హిమాలయ ప్రాంతాలు, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరిలో ఈరోజు భారీ వర్షం కురుస్తుందని ఐఎండీ తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. గోవాలోని మడ్గావ్లో నిన్న జరిగిన సాఫ్ మహిళల ఛాంపియన్షిప్ 2026 ఫైనల్ పోటీలో భారత్ బంగ్లాదేశ్ను 3-1 తేడాతో ఓడించి 6వ టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ విజయం సాధించిన భారత బృందాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అభినందించారు. భారత ఫుట్బాల్కు ఈ విజయం గర్వించదగిన క్షణమని సామాజిక మాధ్యమ పోస్టులో మాండవీయ పేర్కొన్నారు. ఈ నెల 18వ తేదీన జరగబోయే రాజ్యసభ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీ 3 అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో పారిశ్రామికవేత్త సానా సతీష్, విద్యావేత్త భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ, టీడీపీ సోషల్ మీడియా వింగ్ అధినేత చింతకాయల విజయ్ ఉన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ దేశంలోని ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ ధరలకే వంట గ్యాస్ను పొందుతున్నారని ప్రభుత్వం ఈరోజు తెలిపింది. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం పరిశుభ్రమైన ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. సైక్లింగ్ చేయడం వల్ల ట్రాఫిక్ రద్దీ అనే ప్రధాన సమస్యకు పరిష్కారం లభిస్తుందని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య పేర్కొన్నారు. దేశంలోని కర్ణాటక, కేరళ, మాహిలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఫిలిం గీతాలు వింటారు. గుండమ్మ కథ ఈ చిత్రానికి ఘంటసాల పి సుశీల గానం, సాహిత్యం పింగళి.

0: ఏమండు భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి.
1: వస్తున్నా. అమ్మా ఇషు.
0: అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
1: అమ్మా ఇంకా పడుకోలేదా?
2: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథా గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
1: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేది ఎవరు?
0: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.
3: గోరింటాకు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రసారమయ్యే సమన్వయ నాటక కార్యక్రమంలో దేవసేన నాటకం వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. గమనిక విన్నారు. ఆకాశవాణి సమయం 1:20 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. యోగాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందేలా చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని మహిళా శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ఫార్మా ఉత్పత్తుల ఎగుమతుల కేంద్రంగా విశాఖను అభివృద్ది చేయటమే ప్రభుత్వ లక్ష్యమని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో టెక్స్టైల్ రంగం అభివృద్దికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. భారతీయ సంస్కృతిలో వేల ఏళ్లుగా భాగమైన యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించేలా చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని హోంశాఖ మంత్రి అనిత అన్నారు. విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన థీమ్ యోగా కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం, ప్రతి ఇంటికి యోగాను చేరవేయడం, ప్రజల్లో నిత్య యోగా సాధన అలవాటును పెంపొందించే లక్ష్యంతో యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ రోజు నుంచి 14 రోజుల పాటు యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని హోంమంత్రి అనిత వివరిస్తూ,
1: యోగా అన్నది మన సంస్కృతిలో ఒక భాగం. యోగాని ప్రతిరోజు సాధన చేయడం వల్ల మనిషికి మన మీద మనకి కంట్రోలింగ్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ రోజు యోగా సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఇనిషియేషన్, ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ ని ముందుకు తీసుకెళ్లాలి, ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఒక మంచి నిర్ణయాన్ని మన అందరం కూడా అడాప్ట్ చేసుకోవాలి. జూన్ 21 యోగా డే సందర్భంగా చేయబోయే 14 రోజుల కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా దీన్ని అడాప్ట్ చేసుకుని ఎక్కడిదక్కడ యోగా ప్రాక్టీసెస్ చేసి మన సంస్కృతిని, మన సంప్రదాయాన్ని ప్రపంచ వ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లాలని, మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
0: మనిషికి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యమూ ముఖ్యమని, నేర నియంత్రణకు నేరరహిత జిల్లాగా ఎన్టీఆర్ జిల్లాను తీర్చిదిద్దేందుకు యోగా కూడా ఓ మంచి మార్గమని యోగా కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి బీచ్లో జరిగిన స్వర్ణాంధ్ర యోగాంధ్ర కార్యక్రమంలో రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, యోగాను ప్రతి మనిషి ఒక్కరోజు కార్యక్రమంగా కాకుండా దైనందిన ప్రక్రియగా నిర్వహించాలని అన్నారు. అడవులు, ఆదివాసీ సమాజాల సంక్షేమమే యోగాంధ్ర లక్ష్యమని పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ అన్నారు. రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయంలో ఈరోజు జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పోలవరం జిల్లాకు రాష్ట ప్రభుత్వం అడవులు, ఆదివాసీ సమాజాలు మరియు సంక్షేమం కోసం యోగా అనే ప్రత్యేక థీమును కేటాయించిన నేపథ్యంలో గిరిజన ప్రాంతాల్లో యోగా సాధనపై అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు పేర్కొన్నారు. తిరుపతి ఎస్వీ జూ పార్కులో ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థులు యోగాసనాలు వేశారు. ఆకాశవాణి 90 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రజా ప్రసార ప్రయాణంలో ఆకాశవాణి 90 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం చారిత్రాత్మకమన్నారు. బహుజన హితాయ, బహుజన సుఖాయ అనే నినాదంతో ఈ ప్రయాణాన్ని మరింత ఉత్సాహంగా కొనసాగించాలని గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ అభినందనలు తెలుపుతూ,
2: Today marks a momentous milestone in the history of India.

0: Indian broadcasting. I extend my best wishes as we celebrate 90 glorious years of Akashavani with one motto, Bahujana Hitaya, Bahujana Sukhaya.
1: పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని మహిళా శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న మెగా టీఎస్సీ నూతన ఉపాధ్యాయుల శిక్షణా తరగతులను మంత్రి ఈరోజు పరిశీలించారు. శిక్షణలో ఉన్న ఉపాధ్యాయులతో మాట్లాడి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన విద్య అందించడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని, దాన్ని సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని మంత్రి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విశాఖపట్నంలో నిర్మాణంలో ఉన్న 6 MM ఫార్మా యూనిట్ను త్వరితగతిన పూర్తి చేయాలని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆ సంస్థ డైరెక్టర్ ముఖేష్ కుమార్ను కోరారు. రష్యా పర్యటనలో భాగంగా మాస్కోలో సంస్థ డైరెక్టర్తో ఆయన నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రష్యా తదితర దేశాల మార్కెట్లకు ఫార్మా ఉత్పత్తుల ఎగుమతుల కేంద్రంగా విశాఖపట్టణాన్ని అభివృద్ది చేయడమే లక్ష్యమని తెలిపారు. 200 కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మిస్తున్న విశాఖ యూనిట్తో 300 మందికి ఉపాధి లభించనుందని సంస్థ డైరెక్టర్ మంత్రికి వివరించారు. ఈ యూనిట్లో ఇన్సెక్టబుల్స్, టాబ్లెట్లు, క్యాప్సిల్స్ తయారీ చేయనున్నట్లు వెల్లడించారు. వచ్చే మార్చి నాటికి ఉత్పత్తిని ప్రారంభిస్తామని తెలిపారు. రాష్ట్రంలో టెక్స్టైల్ రంగం అభివృద్దికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. ఆయన నిన్న గుంటూరులో జరిగిన ఏపీ టెక్స్టైల్స్ మిల్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీరాల, గుంటూరు ప్రాంత టెక్స్టైల్ పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను ఇప్పటికే కేంద్ర టెక్స్టైల్ శాఖ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమ అభివృద్దికి తనవంతు సహాయం అందిస్తానని డాక్టర్ చంద్రశేఖర్ వివరిస్తూ,
2: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి రావాల్సినటువంటి దాదాపు ఒక 500 కోట్ల రూపాయలు సబ్సిడీస్ ఇచ్చారు. ఇంకా కొన్ని ఉన్నాయి రిక్వైర్మెంట్స్. ఇవి కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ లో కొన్ని కావాల్సినటువంటి ఉన్నాయి. టెక్నాలజీ అప్గ్రేడేషన్ ఫండింగ్ కొంత డిలే ఉంది. కొన్ని ప్రాసెసింగ్ సెంటర్స్ అడుగుతున్నారు వాల్యూ యాడెడ్ ఎండ్ ప్రొడక్ట్ చేయడానికి. ఒక కేంద్ర సహాయ మంత్రిగా మిగిలిన డిపార్ట్మెంట్ తో కోఆర్డినేట్ చేసుకుని చుట్టుపక్కల ప్రాంతంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కాటన్ ఇండస్ట్రీ బాగా అభివృద్ది చెందే విధంగా రైతులకి, అదే విధంగా వ్యాపారులకి, అందరికీ మంచిగా ఉండే విధంగా కార్యక్రమాలు చేయగల అన్ని కార్యక్రమాలు చేస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
1: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు సిద్ధాంతంలో జరిగే గ్రామ సభలో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతారు. మధ్యాహ్నం 3 గంటలకు రైతులతో సమావేశమవుతారు. ఆ కార్యక్రమం అనంతరం పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. కాగా జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో రేపు కలెక్టరేట్లో నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చెప్పారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సంబంధిత కార్యాలయాలకు అర్జీల సమర్పణ కోసం రావద్దని, తదుపరి సోమవారం ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు. చిత్తూరు జిల్లాలో జలధార జలహారతి కార్యక్రమం కింద చేపట్టిన పనులు పురోగతితో కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. రాష్ట గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ నిన్న నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కలెక్టర్ జిల్లాలో చేపట్టిన పనుల పురోగతిని వివరించారు. కాలువల పూడిక తీత, అనుసంధాన కాలువల అభివృద్ది పనులకు ప్రాధాన్యత ఇస్తూ చెరువుల శ్రేణుల ఆధారంగా పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. జలధార జలహారతి కార్యక్రమం కింద చేపడుతున్న అన్ని పనుల పురోగతిని యాప్ ద్వారా నమోదు చేసి పారదర్శకంగా పర్యవేక్షిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. వచ్చే నెల 9-10 తేదీల్లో విశాఖపట్నంలో వరల్డ్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని ఏలూరు జిల్లా ఉద్యాన అధికారి కె సాజానాయక్ తెలిపారు. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సౌజన్యంతో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో దీన్ని నిర్వహిస్తున్నట్లు నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. యోగాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందేలా చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మహిళా శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ఫార్మా ఉత్పత్తుల ఎగుమతుల కేంద్రంగా విశాఖను అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో టెక్స్టైల్ రంగం అభివృద్దికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: రత్నగర్భ కథానిక వింటారు. సమర్పణ శ్రీమతి విజయశ్రీముఖి.
6: అరే ఎవరామే అనుకున్నాను అటు చూస్తూ. వయోవృద్ధురాలే గాని వయసు తెలియని తేజస్సు వంగిపోకుండా వడివడిగానే అయినా స్థిరంగా వేస్తున్న అడుగులతో ఏదో ఆలోచనలో నిమగ్నమైనట్టు నడుస్తోంది. నాకు ఎదురుగానే వస్తోందామె. నడుస్తూ ఉన్న నేను అప్రయత్నంగా ఆగిపోయి ఆమెను తేరుపార చూస్తూ ఉండిపోయాను. తననే గమనిస్తున్న నన్ను పరికించకుండా పైన పెద్ద శబ్దంతో క్రిందకు దిగటానికి దగ్గరలో ఉన్న విమానాశ్రయం వైపు వెళ్లే విమానాన్ని తలెత్తి చూస్తూ నడుస్తోంది ఆ పెద్దావిడ. బంగారు రంగు మేనిఛాయతో పట్టుపోగులు లాంటి ఒత్తైన జుట్టుని జారుముడి వేసింది. విశాలమైన ఆమె ఫాలభాగంలో తొలిపొద్దులో సూర్యునులా వెలుగునీయుతున్న తన సింధూరం, స్వచ్ఛమైన ఆమె నీలి కలువల్లాంటి కనుదోయి నుండి జాలుబారే కారుణ్య దృక్కులతో పోటీ పడుతున్నాయి. తీరైన ఆమె నాసికపై ధరించిన మేలైన వజ్రపు ముఖ్యర మెరుపులు ఆమె ఎస్ఎస్ చంద్రికలకు చిహ్నమా అన్నట్లున్న రవ్వల కర్ణాభరణాలు కాంతి వలయాలను సృష్టిస్తున్నాయి. ఆమె అధరాలపై సహజ సిద్ధమైన మాతృత్వపు మృదువైన మందహాసం, ముంజేతుల నిండుగా వర్ణరంజితమై శ్రావ్యమైన కంకణ నిక్వాణములు, గుండెల్లోని ఆధ్యాత్మికతను తాత్వికతలను స్ఫురింపజేస్తున్న ఆమె మెడలోని ఏకముఖ రుద్రాక్ష మాలలు, అభయహస్తాల్లో కనిపిస్తున్న ఆ అరచేతుల్లో అరుణిమ దాల్చిన గోరింట పూలు, పసుపు అలదిన పల్సని పాదాలను పసిపాపల్లాగా ప్రియమారా హత్తుకుపోయిన పాంజాబుల మృదురవళి, పైరుపచ్చని రంగు చేరకు పంటగింజల ఛాయ రవికి ధరించి రెండు భుజాలను కప్పుతున్న కాషాయ వర్ణపు శాలువాతో నడిచి వెళ్తున్న ఆమె ఏదో విశిష్టమైన వింత తేజస్తో భాసిస్తోంది. అసంకల్పితంగానే నేను శిరసను వంచి ఆమెకు ప్రణామం చేశాను. భూలోకానికి వచ్చిన దేవత అనుకుని దేశం గూర్చి తప్ప దేవుళ్లను తలుచుకొని నాకు దేవత కనిపించటమా నవ్వుకున్నాను. అసంభవం అని. ఇంతకీ ఆమె ఎవరబ్బా? ఆమె రూపం, ఆహార్యంలోని సంస్కృతి, సంప్రదాయం చూస్తూ నేను ఆలోచనలో పడ్డాను. ఆమె ఎవరో తెలుసుకునే ముందు అసలు నేనెవరో మీకు చెప్తాను. నేను ఒక పల్లెటూరులో పుట్టిన రైతు బిడ్డని. 5 ఏళ్ల వయసు వచ్చే వరకు అమ్మ పక్కలోనే పడుకునే నన్ను నా కుమ్ముడితో అమ్మ బజ్జలో పాపాయి ఏడుస్తుందని నాన్న పక్కలోకి మార్చారు. అమ్మ దగ్గరే బజ్జుంటానని మారాన్ చేసే నన్ను ఏమార్చటానికి నాన్న రోజు బోలెడు కథలు చెప్పేవారు. అప్పటి నుండి నేను హై స్కూల్కి వెళ్ళాక కూడా నాన్న పక్కలోనే పడుకునేవాడిని. తెలుగుతో పాటు సంస్కృతాన్ని కూడా చదువుకున్న నాన్న మొదట్లో కొంగ, కోతి, రాజు, మంత్రి లాంటి కథలు చెప్పేవారు. నేను ఎదిగే కొద్దీ భాషలోని మాధుర్యం గురించి, మన దేశ స్వాతంత్ర్యం కోసం ఎవరెవరు ఎలా పోరాడారో, మన దేశ ఔన్నత్యాన్ని విదేశాలకు చాటి చెప్పిన స్వామి వివేకానందుని వరకు ఎంతోమంది గురించి నాన్న విడమర్చి చెబుతూ ఉంటే వింటూ వింటూ పెద్దయ్యాను. నాన్న చెప్పినవి నా మీద ఎంతటి ప్రభావం చూపాయంటే, అప్పుడు పుట్టిన చెల్లి కాక మరో తమ్ముడు పుడితే భగత్ సింగ్ అని పెడదాం నాన్నా అంటూ అమ్మా తమ్ముడు కావాలి అని మారాన్ చేయటం, అమ్మ ఇవ్వటం లేదని అలగటం గుర్తొచ్చి ఇప్పటికి కూడా నవ్వుకుంటాను. సరే భగత్ అని ఇప్పుడు నా కొడుక్కి పేరుని పెట్టుకున్నాననుకోండి. నేను కొన్నాళ్ల క్రితం ఇండియన్ మిలిటరీలో సరిహద్దు భద్రతాదళ ఉద్యోగిగా పనిచేశాను. ఒక అర్ధరాత్రి శత్రుదేశపు గూఢచారులు 2 రహస్యంగా మన సరిహద్దు సొరబాటుకు ప్రయత్నిస్తే వాళ్లను ఎదుర్కొన్న సందర్భంలో నా కన్ను ఒకటి బాగా దెబ్బతింది. కన్ను పోతే పోయింది గాని వాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని పట్టించినందుకు నాకెంతో గర్వంగా సంతృప్తిగా ఉంది. కన్నుకు ఇన్ఫెక్షన్ అయ్యి పూర్తిగా పోవడంతో నేను ఉద్యోగ విరమణ చేయాల్సి వచ్చింది. ఇంటికి వచ్చేశాను. ఉదయం సాయంకాలం నడకకు వెళ్లి వస్తూ ఉంటాను. నేను వెళ్లే దారి కూడా జాతీయ రహదారి ప్రక్కన విమానాశ్రయం ప్రక్కనుంచే వెళ్లాలి. అదిగో అప్పుడు కనిపించిందామె. ఆమె ఒక్కోసారి విమానాశ్రయం ముందు రహదారి ప్రక్కనున్న బస్సు షెల్టర్లో కూర్చుని కనిపిస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఎయిర్పోర్ట్ గేట్ వైపు వెళుతూనో అటునుంచి వస్తూనో మొత్తానికి రోజూ కనిపిస్తూనే ఉంటుంది. ఆమె ఎన్నాళ్ళనుంచి వస్తుందో తెలీదు. ఈ మధ్యనే నేను బాగా ఆరాగా చూస్తున్నాను. ఆమె కూడా రోజు నడక కోసమే వస్తుందా? పాపం పెద్దావిడు కదా, నడిచి నడిచి అలుపు తీర్చుకోవటానికి ఇక్కడ కూర్చుంటున్నారా అనుకుంటూ నేను ఆగి వెనుతిరిగి చూశాను. ఆమె అలాగే తలపైకెత్తి దిగుతున్న విమానం వైపు చూస్తూ వడివడిగా నడుస్తోంది. నేను కూడా అలవాటుగా తలెత్తి చూశాను. నాకు నవ్వొచ్చింది. ఆ అలవాటు నాకు ఇప్పటికీ పోలేదు. అదిగో విమానం క్రిందికి దిగుతోంది ఎయిర్పోర్ట్లో. అరే, ఆ పెద్దావిడ అంత గబగబా బయట గేట్ వైపుకు వెళ్తోందేమిటి? బహుశా వాళ్ళ వాళ్ళు ఎవరైనా దిగుతారు కాబోలు అనుకుని ముందుకు నడిచాను. నేను మళ్లీ తిరిగి విమానాశ్రయం వద్దకి వచ్చేసరికి లోపల నుంచి వస్తున్న కారును ఆపి ఆమె వాళ్లతో ఏదో మాట్లాడుతోంది. ఒకవేళ తన వాళ్ల గురించేమో నేను చూస్తూ ఉండగానే కారు వెళ్లిపోయింది. పెద్దామె ఇంకా గేటు ముందే తచ్చట్లాడుతోంది. మరో కారు వస్తుంటే అటు వెళ్ళింది. మరో రెండు రోజులు గడిచిన తర్వాత నేను గమనించింది ఏమిటంటే, ఆమె వస్తున్న విమానాలను చూసి గేటు దగ్గరకు వెళ్లటమే కాదు, ఇటు నుండి వెళ్లే విమానాలకు కూడా ఎవరైనా వెళుతుంటే గేటు వద్దకు వెళ్లటం, కార్లు ఆపి వాళ్లతో మాట్లాడటం చూస్తే నాకు అర్థమైంది ఏమిటంటే, ఆమె వాళ్ళు ఎవరో విదేశాలకు వెళ్ళి మళ్లీ రాకపోవడమో, అక్కడేదో జరగటమో లాంటి చేదు జ్ఞాపకాలేవో ఈ పిచ్చితల్లిని మానసిక వ్యధతో కృంగదీస్తున్నాయేమో, అందుకే మతిభ్రమించి ఇలా అనుకున్నాను. అలా అనుకోగానే నా మనసంతా ఆమెపై జాలితో బాధతో నిండిపోయింది. ఆమెతో మాట్లాడాలి అనే తహతహ కలిగింది. ఇదివరకు నడకకు వెళ్లేటప్పుడు ఏవేవో ఆలోచనల్లో అలా కొట్టుకుపోతూ చుట్టుప్రక్కల దేన్ని పట్టించుకునేవాడిని కాదు. ఈ పెద్దామెను గమనించడం మొదలుపెట్టాక విమానాశ్రయం దగ్గరకు రాగానే అనుకోకుండా నా కళ్ళు ఆమె కోసమే చూస్తున్నాయి. ఒకరోజు ఆమె కోసం చూస్తూ నడుస్తున్నాను. పైన విమానాలు వస్తున్నా శబ్దం లేదు. గేట్ల వద్ద ఆమె కనిపించలేదు. ముందుకు నడిచి రహదారి ప్రక్కనున్న బస్ షెల్టర్ దాటి వెళ్తుంటే షెల్టర్లో ఉన్న సిమెంట్ బెంచ్ మీద ఆమె కూర్చుని ఉంది. ముందుకెళ్లాల్సిన నేను షెల్టర్ వైపు వెళ్లాను. ఆమె కూర్చున్న బెంచీపై కాక ఆ ప్రక్క బెంచి మీద కూర్చున్నాను. ఆమె నా వైపు చూసింది. నేను మర్యాదగా చేతులు జోడించి నమస్కారం అమ్మా అన్నాను. చెప్పాను కదా ఆమె ఆహార్యం, ఆ తీరు ఆమె పట్ల గౌరవాభిమానాలు కలిగిస్తోంది. జవాబుగా ఆమె చిరుమందహాసం చిందించిన అతి పల్సని దిగులు తెరేదో ఆమె వదనంపై వ్యక్తావ్యక్తంగా గోచరిస్తోంది. కాసేపు నిశ్శబ్దం. చివరికి నా కుతూహలాన్ని అణుచుకోలేక నేను అడిగేశా వినయంగానే, అమ్మా రోజు నడక్కు వస్తారా మీరు అని. మౌనమే ఆమె జవాబు. మనకెన్ని సమస్యలున్నా సాయపడలేకపోయినా ఎదుటి వాళ్ళవి తెలుసుకోవాలి అనే బొబలాటం మానవ సహజం కదా. అందుకే మరోసారి అడిగాను గుంభనంగా, అమ్మా మీ వాళ్ళెవరైనా విదేశాలకు వెళ్లారా అని. ఆమె ఒక్క క్షణం నా వైపలా చూసి అడిగింది, నువ్వు దేశపు సరిహద్దు భద్రతా దళంలో పనిచేసావు కదూ అని. ఆశ్చర్యంతో నేను అవాక్కై ఉండగానే ఆమె లేచి వచ్చి నా భుజం తడుతూ, నీ కన్ను పణంగా పెట్టి నీ విధిని నిర్వర్తించావు అంది. మీకెలా తెలుసమ్మా తేరుకుని అడిగాను. చెప్పుకుంటుంటే విన్నాను. తిరిగి వెళ్ళి కూర్చుంటూ మామూలుగా చెప్పింది, అమ్మా ఇన్నిసార్లు అడుగుతున్నానని ఏం అనుకోవద్దు. విమానాలు వచ్చే అప్పుడు వెళ్లే అప్పుడు ఎందుకమ్మా అలా గేట్లు వద్దకు వెళుతూ వస్తూ ఉంటారు? మీ వాళ్ళెవరైనా? అర్ధోక్తిగా ఆగి ఆమె వైపు చూశాను. ఆమె రోడ్డుకు అవతల వైపు ఉన్న పొలాలను చూస్తూ ఉంది. నా మాట వినలేదు. మళ్ళీ అడగనా వద్దా అనుకుంటూ ఉండగా నా వైపు తిరిగి నెమ్మదిగా అంది, అవునయ్యా నా పిల్లలు రెక్కలు కట్టుకుని విమానాల్లో ఎక్కడెక్కడికో ఎగిరిపోయారు, పోతూనే ఉన్నారు. ఇంకా వెళ్లిన వాళ్ళు ఎప్పుడు తిరిగి వస్తారా అని, వెళ్లేవాళ్లను ఇల్లు వదిలి వెళ్ళొద్దురా బాబు అని బ్రతిమాలటానికి ఆ గేట్లు చుట్టూ తిరుగుతున్నాను అని చెప్పింది. ఆమె వదనంలో దిగులు, స్వరంలో బాధ ఉన్నాయి. ఈమెకేవో చేదు జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి అనుకున్న నా అనుమానం నిజమే అనిపించింది. మీ పిల్లలు ఎంతమంది వెళ్లారమ్మా అన్నాను మళ్ళీ. ఎంతో మంది క్లుప్తంగా చెప్పింది. ఎంతో మంది ఏమిటి? అర్థం కాలేదు నాకు. అయినా అడగలేకపోయాను. క్షణమాగి ఆమె చెప్పసాగింది, ముందు పై చదువుల కోసం అంటారు, విద్యా విజ్ఞానం ఎక్కడున్నా జ్ఞానం కోసం అందుకోవాలి. నా బిడ్డలు ఎంతో మేధా సంపన్నులు కావాలి అనుకుంటూ అంగీకరిస్తాను. చదువైనాక మరి తిరిగి రావాలి కదా. ఉద్యోగాలు అక్కడే, పెళ్లిళ్ళు, పిల్లలు, భావి జీవితం స్థిరపడటం అంతా అక్కడే. నాకెలా ఉంటుంది చెప్పు అడిగింది నన్ను. ఇక్కడ కంటే అక్కడ మెరుగైన జీవితం జీతం ఉండబట్టి వదులుకుని రాలేకేమో. న్యాయమే కదమ్మా అన్నాను. న్యాయమే అంటే అడిగిందామె. మా బంధువుల్లో కొందరు వెళ్లారమ్మా. వాళ్ళు మన దేశంలో స్వార్థపర రాజకీయాలు, కులమత అభిమానాలు, పైసలు పలుకుబడి చూసి విలువేస్తారు. అర్హతను వ్యక్తిత్వాన్ని చూడరు. అది మేం భరించలేకే రావటం లేదు అంటున్నారు చెప్పాను. ఆమె ఎటో చూస్తోంది. అన్ని విధాలా నచ్చినప్పుడు ఎక్కడున్నా తప్పేంటి అని అడుగుతున్నారమ్మా అన్నాను. కొద్ది క్షణాలు మౌనంగా ఉండి తలెత్తి అడిగింది, మన ఇంటి కంటే ప్రక్క వాళ్ళిల్లు బాగుందని వెళ్ళి అక్కడే ఉండిపోవటమా అని. ఊరికే కాదు కదమ్మా, వీళ్ళ సేవలను మేధస్సును వాళ్ళకు ఉపయోగిస్తున్నారు కదా అన్నాను. నా వైపు చురుక్కుమనేలా చూసిందామె. ఏం, వీళ్ల సేవలు మేధస్సు ఉపయోగించి తన ఇల్లు బాగు చేసుకోవచ్చు కదా? స్వార్థ రాజకీయాలు, మతమౌఢ్యం వగైరా రూపుమాపే దిశగా వెళ్లిన మేధావులంతా ఒక్కటై సంఘటితంగా కృషి చేస్తే ఫలితం ఉండదా? అందుకు ఉదాహరణగా గత చరిత్ర లేదా? పెద్ద చదువులు మేధస్సు ఉన్న వీళ్లు కూడా తమ సుఖ సంపదలే చూసుకుంటున్నారా? మరి వాళ్లను స్వార్థపరులు అనుకోరా? వాడిగా ప్రశ్నించిందామె. నేనేం జవాబు చెప్పను? మళ్లీ అన్నారు ఆమె. గమనించావా, నడిచే ఓపిక లేని కన్నవాళ్లు బిడ్డల కోసమై చక్రాల కుర్చీల్లో ఊపిరి బిగబట్టి విమానాలెక్కటం, నెలల తర్వాత గాజు కళ్లతో నిర్లిప్తంగా దిగులుగా కిందికి దిగటం, రోజు ఎందరు యువత దేశాన్ని వదిలిపెట్టిపోతున్నారో చూస్తున్నావా? ఒకరు వెళ్తే ఇద్దరు కన్నవాళ్లు చొప్పున రెట్టింపు వృద్ధులు ఇక్కడ వాళ్లకై తప్పిస్తూ తుదిపైనానికి సిద్ధపడుతున్నారు. నీకు తెలుసా ఇది? ప్రశ్నించింది. ఏం మాట్లాడను నేను. ఇలాగే అయితే కొన్నేళ్లకి, ఆమె స్వరం సన్నగా కంపిస్తున్నట్లుంది, తలొంచుకుని వింటున్న నేను తలెత్తాను. నా ఇల్లు నీ దేశం వృద్ధాశ్రమంలాగా తయారవదా? అది మీకు అర్థం కావటం లేదా? వేదనగా ప్రశ్నించింది ఆమె వాక్యాలు. ఇలాగైతే, ఇలాగే అయితే నా ఇల్లు మీ దేశం వృద్ధాశ్రమంలా నా మనసు మీద ముళ్లమండతో కొట్టినట్లయిందా వాక్యాలు? అందరూ కాదమ్మా, ఇక్కడున్న వాళ్లలో ఎంతోమంది అసమాన ప్రతిభావంతులు నిపుణులు ఉన్నారు. ఓదార్పుగా చెప్పాను. బిడ్డలెవరూ తమకు దూరం కాకూడదనే కన్నవాళ్లు ఆశపడతారయ్యా, వాళ్లకోసమే వ్యాకులపడతారు అంది. చేదు జ్ఞాపకాలతో మతిభ్రమించిందేమో అనుకున్నాను విన్నాళ్ళు. కాదు, ఆమెది మనోవేదన. నేను ఆలోచిస్తూ ఉండగానే లేచిందామె. అమ్మా, మీరెవరో చెప్పనేలేదు, అర్థింపుగా ఆశగా మరోసారి అడిగాను. షెల్టర్ మెట్లు దిగబోతూ ఆగి తిరిగి నన్ను అడిగింది, నువ్వెవరంటే ఏం చెప్తావు అని. భారతీయుడిని అంటాను. ఏళ్ల తరబడి అలవాటైన నా జవాబును వెంటనే చెప్పాను. అటు తిరిగే ఉన్న ఆమె చిరునవ్వు ఆమె చెంపలలో ప్రతిబింబిస్తోంది. నీ జవాబులోనే అనేసి ఆమె వడివడిగా వెళ్తోంది. ఆమె పూర్తిగా చెప్పలేదా లేక నాకే వినిపించలేదా? అర్థం కాలేదు నాకు. నీ జవాబులోనే అంటే నా జవాబు భారతీయుడు అని. ఓహ్, నా మస్తిష్కంలో తటిల్లతలా ఓ మెరుపు. దిగ్భ్రాంతితో ఉద్వేగంతో గభాలన లేచాను. అమ్మా అంటూ చుట్టూ చూశాను. లేదు, గబగబ విమానాశ్రయం వైపు వెళ్ళాను. కనిపించలేదు. ఇంతలోనే ఎటు వెళ్ళిపోయింది? మరొక విమానాశ్రయం దగ్గరగా. అర్థమైంది నాకు. నా తల్లి సాక్షాత్కారంతో ధన్యుణ్ణయ్యానని సంతోషించన, ఆమె వేదన తీర్చలేనేమోనని సిగ్గిలన నాలో భావోద్వేగాల సంఘర్షణ. నా చిన్నప్పటి నుండి నా తండ్రి నాలో నింపిన మాతృదేశ భక్తినే నేను కూడా నా బిడ్డల్లో కూడా నింపుతానమ్మా, నన్ను నమ్ము నడుస్తూనే మనసులో అనుకున్నాను నేను.
5: రత్నగర్భ కథానిక విన్నారు. సమర్పణ శ్రీమతి విజయశ్రీముఖి. కార్యక్రమంలో ఇప్పుడు పర్యావరణ గీతం వింటారు.

0: పర్యావరణ గీతం విన్నారు.
1: కార్యక్రమంలో ఇప్పుడు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా విశేషాలు వింటారు. భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు. మనం మన సంస్కృతిలో ఆహారాన్ని దైవంగా భావిస్తాం. అందుకే మన పెద్దవాళ్ళు మనకి అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్తారు. జీవకోటి మనుగడకు అత్యంత ప్రాథమికమైనది ఆహారం. అయితే ఈ ఆహారం సురక్షితమైనదేనా? మనం రోజువారీ తీసుకునే ఆహారం మనకు శక్తిని ఇస్తోందా లేక రోగాలను తెచ్చిపెడుతోందా అనేది మనం ఆలోచించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రతి సంవత్సరం జూన్ 7వ తేదీని ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఆహార కాలుష్యం వల్ల వచ్చే ముప్పుల గురించి ప్రజలను చైతన్యపరచడం, ఇంకా కల్తీ లేని సురక్షితమైన ఆహారం అందరికీ అందేలా చూడటమే వీటి ప్రధాన లక్ష్యం. నేటి సమాజంలో ఆహార భద్రత ఎందుకు ఆందోళనకరంగా మారింది అంటే, ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా సుమారు 60 కోట్ల మంది ప్రజలు కలుషిత ఆహారం తినటం వల్ల అనారోగ్య బారిన పడుతున్నారు. ఇంకా ఈ కలుషిత ఆహారం తినడం వల్లనే బ్యాక్టీరియా కనీ విని ఎరుగని రీతిలో కొత్త కొత్త వైరస్లు వస్తున్నాయని నివేదికలు చెప్తున్నాయి. దీని వలన ప్రతి 10 మందిలో ఒకరు కలుషిత ఆహార బాధితుడే. ఇందులో ముఖ్యంగా 5 సంవత్సరాలలోపు పిల్లల శాతం ఎక్కువగా ఉండటం అత్యంత బాధాకరం. ఆహార భద్రత అనేది కేవలం ఒక వ్యక్తిగత సమస్య కాదు, ఇది అంతర్జాతీయ ప్రజారోగ్యానికి సంబంధించిన విషయం అనేది గుర్తించవలసిన అంశం. ఆహారం పంట పొలం నుండి మనకు చేరే లోపల అనేక దశలు దాటుతుంది. ఈ క్రియలో ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా ఆహారం విషపూరితంగా మారుతుంది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి ఒక్కరూ దీనిపైన శ్రద్ధ పెట్టాలని కొన్ని ముఖ్య సూచనలు చేసింది. పరిశుభ్రత పాటించటం. ఆహార పదార్థాలను వండే ముందు మనం మన చేతులని సబ్బుతో శుభ్రంగా కడుక్కుని, ఆహారం వండటానికి ఉపయోగించే ఆహార పదార్థాలను కూడా కొంచెం సేపు ఉప్పు నీటిలో ఉంచి ఆ తరువాత ఆహార పదార్థాలను వండటానికి ఉపయోగిస్తే చాలా మంచిది. కుదరకపోతే కనీసం వండే ఆహార పదార్థాలను చాలా శుభ్రంగా అయిన పరిశుభ్రమైన నీటితో కడిగి వాటిని వంటకి ఉపయోగించాలి. పచ్చి పదార్థాలను వండిన పదార్థాలను వేరువేరుగా ఉంచటం. పచ్చి మాంసం, కూరగాయలలో ఉండే సూక్ష్మజీవులు వండిన ఆహారంతో కలవకుండా వాటిని వేర్వేరుగా జాగ్రత్త చేయాలి. అంతేకాక పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు వంటి వాటిని కట్ చేసే చాకులు, కట్టర్లు వేరే వాటితో కలపకుండా జాగ్రత్తగా పరిశుభ్రంగా ఉంచాలి. మాంసం, గుడ్లు వంటి వాటిని బాగా ఉడికించిన తర్వాత మాత్రమే ఉపయోగించాలి. ఇందువలన ఇందులో ఉండే హానికరమైన బ్యాక్టీరియా నశిస్తుంది. వండిన ఆహారాన్ని సురక్షితంగా ఉంచాలి. వంటకి ఉపయోగించే పాత్రలు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. కిలుం పట్టిన ఇనుప వాటిల్లోనూ, మురికిగా ఉండే పాత్రలలోనూ ఆహారాన్ని ఎటువంటి పరిస్థితులలోనూ వంటకి ఉపయోగించరాదు. అంతేకాక ఆహారాన్ని నిల్వ చేసేటప్పుడు కూడా ఇటువంటి పాత్రలలో నిల్వ ఉంచరాదు. సురక్షితమైన నీరు, ముడి పదార్థాల వాడకం. వంటకి ఎప్పుడు స్వచ్ఛమైన నీటిని మాత్రమే వాడాలి. కుళ్ళిన పదార్థాలను వంటకి ఉపయోగించరాదు. వీలైనంత వరకు వంటకి ఉపయోగించే పదార్థాలను ఇంటిలోనే తయారు చేసుకోవడం ఉత్తమం. కుదరని పరిస్థితులలో వంటకు ఉపయోగించే వస్తువులను, అంటే బజార్లలో రెడీమేడ్గా దొరికే గరం మసాలా పౌడర్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్లు వంటి వాటిని కొనుగోలు

0: చేసే ముందు నాణ్యతను, ఎక్స్పైర్ డేట్లను గమనించుకుని కొనుగోలు చేయటం ఉత్తమం. ఆహార కాలుష్యం అనేది భారమైనది నేడు. నేడు ప్రపంచవ్యాప్తంగా అపరిశుభ్రమైన, కలుషితమైన ఆహారం అనేది సమాజంపై, ఆర్థిక వ్యవస్థలపై, ముఖ్యంగా ప్రజారోగ్యంపై విపరీతమైన భారంగా మారింది. ప్రతి సంవత్సరం కోట్ల మంది జనాభా కలుషిత ఆహారం వల్ల అనారోగ్యం బారిన పడటం, ఆసుపత్రి పాలవ్వటం అనేది మనం వింటూనే ఉన్నాం, చూస్తున్నాం. ఇందువల్ల పేద మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పాలవ్వటం మనం గమనిస్తూనే ఉన్నాం. దీని మూలంగా మానవ వనరుల ఉత్పాదకత దెబ్బతిని దేశాల ఆర్థిక అభివృద్ధి కుంటుపడుతోంది. ఇందుకు ప్రధాన కారణం కల్తీలు, మితిమీరిన రసాయనాల వాడకం, నిల్వ చేయడంలో లోపాలు. ఇవన్నీ నేడు మానవాళిని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యలు. ఇందుకు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా పంటలు పండించేటప్పుడు రసాయన ఎరువులు, పురుగుల మందుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ మరియు ప్రకృతి వ్యవసాయాలను ప్రోత్సహించాలి. ఆధునిక సాంకేతికత జోడించి ఆహార పదార్థాలను కుళ్ళిపోకుండాను, బ్యాక్టీరియా చేరకుండా చూడటంలో మెళకువలు తెలుసుకోవాలి. ఆహార తయారీ కేంద్రాలను, హోటళ్లను మరియు ప్యాకింగ్ చేసిన ఆహార పదార్థాల విషయంలోనూ ఎప్పటికప్పుడు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు తనిఖీలను తరచుగా చేస్తూ ఉండాలి. మనం ఆహారం కొనే ముందు అది ఎంతవరకు సురక్షితమైనదో పరిశీలించి కొనుగోలు చేయటం చాలా అవసరం. ఈ సంవత్సరం ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా చెప్పిన నినాదం ఏమిటంటే, ఫ్రమ్ బర్డెన్ ఆఫ్ సొల్యూషన్స్ సేఫ్ ఫుడ్ ఎవ్రీవేర్, అంటే భారం నుండి పరిష్కారాల వైపు, అంతటా సురక్షిత ఆహారం. ఇది కేవలం నినాదం మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఆహార భద్రతలో మనం సాధించాల్సిన మార్పుకు శ్రీకారం. అంతటా సురక్షితమైన ఆహారం అనేది కేవలం పెద్ద పెద్ద నగరాలకు, ధనవంతులకు మాత్రమే పరిమితం కాకూడదు. గ్రామాల్లోని సామాన్యుడు నుండి నగరాల్లో ఐటీ ఉద్యోగి వరకు, ఇంకా పాఠశాలల్లోని మధ్యాహ్నం భోజనం చేసే చిన్న పిల్లల నుండి రోడ్డు పక్కన తినే కార్మికుడు వరకు, అంతటా ప్రతి ఒక్కరికి ప్రతి చోట కల్తీ లేని, స్వచ్ఛమైన, సురక్షితమైన ఆహారం అందాలి. అది ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు. ఈ విషయంలో కేవలం ప్రభుత్వాలు, అధికారులు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క సాధారణ పౌరుడి బాధ్యతగా ఇంట్లో తయారు చేసుకునే ఆహారాన్ని పరిశుభ్రంగా చేసుకోవటం, కల్తీలపై అప్రమత్తంగా ఉండి బయట కొనుగోలు చేసేటప్పుడు నాణ్యతను పరిశీలించటం, లోటుపాట్లను ప్రశ్నించటం, రోడ్డు సైడు దుమ్ము, ధూళి కూడి, ఈగలు, దోమలు, ముసిరిన ఆహార పదార్థాలను కొనుగోలు చేయకపోవటం మంచిది. ఇందువల్ల మన వంతుగా ఆహార కాలుష్య భారాన్ని తగ్గించి సురక్షిత ఆహారాన్ని ప్రోత్సహిద్దాం. సురక్షితమైన ఆహారం కేవలం ఆకలిని తీర్చటమే కాదు, మనకు రోగనిరోధక శక్తిని పెంచుతుంది, దేశ ఆర్థిక ప్రగతికి తోడ్పడుతుంది. ఆరోగ్యకరమైన సమాజమే దేశానికి పునాది, బలం. ఈరోజు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుందాం. ఆహారాన్ని వృధా చేయం. కలుషితం కాని, కల్తీ లేని పౌష్టిక ఆహారాన్ని మాత్రమే తీసుకుంటాం. అంతేకాక మన ఆరోగ్యాన్ని, మన కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అని ప్రతి ఒక్కరూ ఈ బాధ్యత తీసుకోవటం అనేది కుటుంబానికి, దేశానికి కూడా ఎంతో మంచిది. కార్యక్రమంలో మీరింతవరకు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా విశేషాలు విన్నారు.
1: వనితావాణి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఈనాటి బాలల కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణి సందర్భంగా పిల్లల అభిప్రాయ మాలిక వింటారు. ఇందులో పాల్గొన్నవారు ఏ పల్లవి, పి ప్రధాన, వి దీపికశ్రీ, వి దుర్గా సాత్విక, కే తపస్వి.

నేనువి పల్లవి. ఇప్పుడు ఆకాశవాణి గొప్పతనం గురించి తెలుసుకుందాం. నా ప్రియ నేస్తం ఆకాశవాణి. మన జీవితంలో కొంతమంది నేస్తాలు మనకు కనిపిస్తారు, మరికొంతమంది కనిపించకపోయినా మన మనసును తాకుతారు. అలాంటి కనిపించని కానీ మనసుకు దగ్గరైన నేస్తమే ఆకాశవాణి. ఆకాశవాణి అనేది కేవలం ఒక రేడియో స్టేషన్ మాత్రమే కాదు, అది మన జీవితాల్లో తోడుగా నడిచే ఒక మంచి స్నేహితుడు. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి నిద్రపోయే వరకు మనతో పాటు ఉంటూ మన మనసును ఆనందపరుస్తుంది. పాత పాటలు వినిపిస్తూ మన జ్ఞాపకాలను మళ్ళీ తడిమి చూస్తుంది. తాజా వార్తలు చెబుతూ ప్రపంచంతో మనల్ని కలుపుతుంది. పల్లెల్లో రైతు పొలంలో పనిచేస్తుంటే అతనికి తోడుగా వినిపించేది ఆకాశవాణి స్వరం. ఆకాశవాణి గొంతులో ఒక ప్రత్యేకత ఉంది. ఆ ఆర్జేలు మాట్లాడే మాటల్లో ఓ మాధుర్యం ఉంటుంది, మన హృదయాన్ని తాకే ఓ మంచి స్నేహితుడు. ముఖ్యంగా ఆకాశవాణి మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడటంలో కూడా ఒక గొప్ప పాత్ర పోషిస్తుంది. భక్తి కార్యక్రమాలు, జానపద గీతాలు, సాహిత్య చర్చలు ఇవన్నీ సంపదను నిలబెట్టే అద్భుతమైన ప్రయత్నాలు. ఇప్పుడు మనం ఆకాశవాణి 90 ఏళ్ల వార్షికోత్సవం గురించి తెలుసుకుందాం. రేడియోలో వినిపించే ఆ మధురమైన స్వరం ఉదయం సుప్రభాతంతో నిద్రలేపి సాయంత్రం పాటలతో మనసును ఊరడించే ఆ అనుభూతి, అదే మన ఆకాశవాణి. ఈరోజు మన హృదయాలకు ఎంతో దగ్గరైన భారత రేడియో ప్రపంచపు మహాప్రయాణం గురించి తెలుసుకుందాం. ఎందుకంటే మన ఆకాశవాణి తన 90 ఏళ్ల అద్భుతమైన ప్రయాణాన్ని జరుపుకుంటుంది. 1936లో ప్రారంభమైన ఈ ఆకాశవాణి అప్పటి నుండి ఇప్పటి వరకు కోట్లాది మంది జీవితాల్లో భాగమైంది. టీవీ రాకముందు, మొబైల్ ఫోన్ లేకముందు, సోషల్ మీడియా అనే మాట కూడా తెలియని రోజుల్లో ప్రజలకు వార్తలు చెప్పింది రేడియో, పాటలు వినిపించింది రేడియో, కష్టాల్లో ధైర్యం ఇచ్చింది కూడా రేడియోనే. గ్రామాల్లో ఒక ఇంట్లో రేడియో ఉంటే పక్కింటి వాళ్ళు కూడా కుర్చీలు తీసుకొని వచ్చి వార్తలు విన్న రోజులవి. క్రికెట్ కామెంటరీ వస్తే అయ్యో అవుట్ అయ్యాడా అని టెన్షన్ పడిన వాళ్ళు, పాటల కార్యక్రమం వస్తే చిన్న రేడియో చుట్టూ కూర్చొని హమ్ చేసిన వాళ్ళు. అందరి జ్ఞాపకాలలో ఆకాశవాణి ఒక భాగోద్వేగం. మరి మన తెలుగు వాళ్ళకి అయితే ఆకాశవాణి అంటే ఇంకో లెవెల్ అనుబంధం. తెలుగు సాహిత్యం, నాటకాలు, హరికథలు, జానపద గేయాలు ఎన్నో కళలను ప్రజల్లోకి తీసుకెళ్ళింది ఆకాశవాణి. ఇంకో ఫన్నీ విషయం చెప్పాలంటే ఇప్పటి జనరేషన్ వాళ్ళు స్కిప్ యాడ్ బటన్ నొక్కేస్తారు, కానీ అప్పట్లో రేడియోలో వచ్చే ప్రకటనలకే ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. వివిధ భారతి అన్న వెంటనే చాలామందికి ఇప్పటి నాస్టాల్జియా స్టార్ట్ అయిపోతుంది. రేడియోలో ఆ మైక్ ముందు కూర్చొని మాట్లాడే ఆర్జేలకు శ్లోతలతో కనిపించని బంధం ఉంటుంది. చూడలేము కానీ కనెక్ట్ అవుతాం, అదే రేడియో మ్యాజిక్. ఈ 90 ఏళ్ల ప్రయాణంలో ఆకాశవాణి కేవలం ఒక ప్రసార సంస్థ కాదు, దేశపు గుండె చప్పుడయ్యింది. సరిహద్దుల్లో ఉన్న సైనికుడికి ధైర్యం ఇచ్చింది, విద్యార్థికి విజ్ఞానం అందించింది, రైతుకి సమాచారం చెప్పింది, సంగీత ప్రేమికుడికి ఆనందం పంచింది. ఇప్పుడు టెక్నాలజీ ఎంత మారినా, ఎన్ని యాప్స్ వచ్చినా, ఎన్ని స్క్రీన్స్ మన ముందున్నా, రేడియో వినిపించే ఆత్మీయత మాత్రం ఎవ్వరూ రీప్లేస్ చేయలేరు. కాబట్టి ఈరోజు మనందరం కలిసి ఆకాశవాణి 90 ఏళ్ల గౌరవ ప్రయాణాన్ని మన హృదయపూర్వక అభినందనలు తెలియజేద్దాం. శబ్దాల ప్రపంచంలో మనసులను కలిపిన మహావేదిక మన ఆకాశవాణి చిరంజీవి కావాలి. ఇంతటి ప్రత్యేక కార్యక్రమాన్ని విన్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.

నమస్తే విత్ మీ పంచ్ ప్రార్థన. ఆకాశవాణి 90వ వార్షికోత్సవంలో ఎస్ఏ రైటింగ్ లో నాకు 3rd ప్రైజ్ వచ్చింది. మరి నా ప్రియ నేస్తం అంటే ఏంటి? నా ప్రియ నేస్తం అంటే జస్ట్ వర్డ్స్ కాదుండో, అది నా డియరెస్ట్ కంపానియన్ అని అర్థం. లైఫ్లో అందరికీ ఒక స్పెషల్ పర్సన్ ఉంటారు, మన హ్యాపీనెస్లో నవ్వుతూ మన టెన్షన్లో సపోర్ట్ చేస్తూ ఉంటారు. నా ప్రియ నేస్తం అంటే అండర్స్టాండింగ్, ట్రస్ట్ అండ్ ఎండ్లెస్ సపోర్ట్. కానీ కొంచెం కామెడీ కూడా ఉంటుంది, ఎందుకంటే మనం సీరియస్గా మాట్లాడుతుంటే కూడా నవ్వించే వాళ్ళే మన ట్రూ కంపానియన్స్. ఒక రియల్ కంపానియన్ మన మిస్టేక్స్ని పాయింట్అవుట్ చేయరు, కానీ ముందు కొంచెం టీస్ చేస్తారు. హోంవర్క్ మర్చిపోతే రిమైండర్ లాగా ఉంటారు, కానీ కొన్నిసార్లు హోంవర్క్ తర్వాత చేయొచ్చులే, ముందు ఈ గేమ్ కంప్లీట్ చెయ్యి అంటారు. సీక్రెట్స్ అన్నీ తెలిసినా కూడా ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు ఫాస్ట్ వరల్డ్లో జెన్యున్ కంపానియన్షిప్ చాలా రేర్. సచ్ బ్యాండ్ టీచింగ్ కైండ్నెస్, హానెస్టీ, పేషెన్స్ అండ్ లాయల్టీ. సింపుల్గా చెప్పాలంటే నా ప్రియ నేస్తం అంటే మన లైఫ్లో పర్మనెంట్ వైఫై కనెక్షన్ లాగా ఉంటుంది. అలాంటి వాళ్ళు సిగ్నల్ కొంచెం వీక్ అయినా అస్సలు డిస్కనెక్ట్ అవ్వరండో. ఇప్పుడు కొంచెంసేపు మన ఏపీ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుందాం. మన ఏపీ డెవలప్మెంట్ స్పీడ్ చూస్తే మ్యాప్స్ కన్నా కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఒరే, నిన్న ఇక్కడ ఎంప్టీ ప్లేస్ ఉంది కదా, ఇవాళ బిల్డింగ్ ఎలా వచ్చిందా అని అనుకుంటుంది. రోడ్స్, టెక్నాలజీ, స్మార్ట్ సర్వీసెస్ అన్నీ ఫాస్ట్గా ఇంప్రూవ్ అవుతున్నాయి. అప్పట్లో కరెంట్ పోతే అందరూ బయట కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు వైఫై స్లో అయితే ఇంట్లో ఎమర్జెన్సీ మీటింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఆన్లైన్ సర్వీసెస్ వల్ల లైఫ్ ఈజీ అయిపోయింది. బిల్ పేమెంట్స్ నుంచి స్టడీస్ వరకు అన్నీ ఫోన్లోనే. కానీ మన స్టూడెంట్స్ మాత్రం ఆన్లైన్ క్లాసెస్ ఓపెన్ చేసి కెమెరా ఆఫ్ పెట్టి నెట్వర్క్ ఇష్యూ మేల్స్ అని యాక్టింగ్ చేస్తారు. మరి ఏపీ పీపుల్ స్మార్ట్నెస్ గురించి చెప్పాలంటే ట్రాఫిక్లో షార్ట్ కట్ కనిపెట్టడంలో మన వాళ్ళకి PhD ఇవ్వచ్చు. సింపుల్గా చెప్పాలంటే మన ఏపీ డెవలప్మెంట్ స్పీడ్కి రాకెట్స్ కూడా సైడ్ ఇవ్వాలి. ధన్యవాదములు.

ఆకాశవాణి శ్రోతలకు నా నమస్కారములు. నా పేరు దీప్కాశ్రీ. నేను 9వ తరగతి చదువుతున్నాను. నా ప్రియ నేస్తం ఆకాశవాణి. అధికార నామం ఆకాశవాణి ఎయిర్ ఆల్ ఇండియా రేడియో. నిర్వహణ భారత ప్రభుత్వ సమాచార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే స్వయం ప్రతిపత్తి సంస్థ ప్రసార భారతి. ఆకాశవాణి మనిషి కనపడకుండా మాటలు మాత్రమే వినిపించేలా చేస్తుంది కాబట్టి దీనిని ఆకాశవాణి అన్నారు. చరిత్ర భారతదేశ రేడియో ప్రసారాల్లో 1920లో ప్రారంభమైనప్పటికీ అధికారికంగా ఆల్ ఇండియా రేడియోగా 1936లో జూన్ 8 రూపాంతరం చెందింది. ఆకాశవాణి అనే పేరుతో స్థిరపడింది. మొదటి తెలుగు రేడియో స్టేషన్ స్థాపన 1938 జూన్ 16 మద్రాసులో జరిగింది. ఆ స్టేషన్ ద్వారా మొదటి తెలుగు ప్రసంగం గిడుగు రామూర్తి పంతులు గారు చేశారు. ఆ తర్వాత సంవత్సరాలలో విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రాంతాలలో కూడా ఆకాశవాణి కేంద్రాలు స్థాపించబడ్డాయి. ప్రాముఖ్యత ఆకాశవాణి భారతదేశం రేడియో ప్రసారాలంటే పెట్టిందే పేరు. ప్రజలకు సమాచారం, వినోదం, విద్య అనే ప్రధాన లక్ష్యాలతో ఎంతో కాలంగా సేవలు అందిస్తుంది. టెలివిజన్, ఇంటర్నెట్ లేని రోజుల్లో ఆకాశవాణి ప్రతి ఇంటిలోనూ ఒక స్నేహితుడిగా నిలిచింది. ఆకాశవాణి ప్రాముఖ్యత ఏమిటంటే ఇది కేవలం వార్తాపత్రికలకే పరిమితం అవ్వకుండా భక్తిరంజన్, వ్యవసాయ కార్యక్రమాలు, పిల్లల కార్యక్రమాలు, నాటకాలు వంటి ఎన్నో అంశాలను ప్రజలకు చేరువ చేసింది. గ్రామీణ ప్రాంతాలలో కూడా సమాచారాన్ని చేరువ చేయడంలో ముఖ్య పాత్ర పోషించింది. ఆకాశవాణి కేవలం రేడియో మాత్రమే కాదు, ఒక సాంస్కృతిక వారసత్వం కూడా. నేను ఈరోజు మనల్ని కనిపించిన అమ్మా నాన్న గురించి చెప్పదలుచుకున్నాను. అమ్మ ఎంతో కష్టపడి మనకు జన్మనిస్తుంది. ఆ తర్వాత పెంచడానికి బిడ్డ ఏడుపును బట్టి ఏది అవసరమో అది అందిస్తుంది. బిడ్డ చికాకుగా ఏడుస్తుంటే కారణం తెలుసుకొని వెంటనే ఆ చికాకుని పోగొడుతుంది. బిడ్డకు ఆకలి వేస్తే తల్లికి తెలిసిపోతుంది. వెంటనే ఆకలి తీర్చి నిద్రపుచ్చుతుంది. నాన్న చెయ్యి పట్టి చిన్న చిన్న అడుగులు నేర్పుతూ ముద్దాడుతూ ఉంటాడు. ఆ తర్వాత చిన్న చిన్న మాటలు, అమ్మ, నాన్న, తాత, మామ ఈ మాటలు మాట్లాడుతుంటే అమ్మ నాన్న సంతోషాలకు అవధులే ఉండవు. ఇన్ని సంతోషాలకు కారణం మనమే, అంటే పిల్లలం. పిల్లలు ఇంటిలో అప్పటి వరకు ఆడుకుంటూ అల్లరి చేస్తూ సందడి చేస్తుంటే స్కూల్కి వెళ్ళే వయసు వస్తుంది. స్కూల్లో చేర్చి వస్తుంటే అయ్యో ఎలా ఉంటాడో, నిద్రపోతున్నాడా, ఆకలి వేస్తుందా, టీచర్ గారు చూస్తున్నారా లేదా అని స్కూల్ నుండి ఇంటికి తీసుకొని వచ్చే వరకు అమ్మకి వేరే ఆలోచన ఉండదు. నాన్న ఇంటికి రాగానే నాన్న చూపే ప్రేమ, తల్లి స్కూల్కి వెళ్ళావా, స్కూల్ బాగుందా అని ముద్దు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఏమి చదువుతున్నావు తల్లి, పాఠాలు బాగా అర్థమవుతున్నాయా, మంచి మార్కులు తెచ్చుకోవాలి తల్లి అని ముద్దు చేస్తారు. ఇలా మొదలవుతుంది బడి ప్రస్థానం. పుట్టినరోజు వచ్చిందంటే అమ్మ ఏ బట్టలు కొనాలి, ఏమి తేవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. నాన్న ఏ కేక్ తేవాలి, ఏ గుడికి తీసుకెళ్ళాలి, ఏ చాక్లెట్ తేవాలని ఆలోచిస్తారు. తీసుకొని వచ్చిన తర్వాత ఇవన్నీ పిల్లలకు పంచి సంతోషంలో మునిగిపోయే బిడ్డలను చూసి ఆ సంతోషంలో అమ్మ నాన్నకు ఆదులు ఉండవు. తల్లిదండ్రులు దేవుడు మనకిచ్చిన ప్రత్యక్ష రూపాలు. మన మొదటి గురువు, వారి కష్టం, వారి ప్రేమ మన జీవితానికి పునాది. వారిని గౌరవించడం, ప్రేమించడం మనకు ప్రధాన కర్తవ్యం. తల్లిదండ్రులు మనకి అండగా నిలిచి వారి జీవిత అనుభవాలు, జ్ఞానం, సలహాలు, సూచనలు మనకు ఇచ్చి మనల్ని మంచి బాటలో నడిపిస్తారు. నాన్న ఉద్యోగం అంటూ ఉదయాన్నే లేచి బయటకు వెళ్ళి నాన్న ఇంటి పట్టన ఉండరు. కంటి నిండా నిద్ర పోరేలు. ఇంటినే కాదు అందరినీ ఒక ఒంటి స్తంభంగా మోస్తున్న నాన్న ఎప్పుడు ఒంటరి వాడే. సంపాదనంతా కుటుంబానికే వీచించి మిగిలినది దాచి పిల్లలు మెరుగుపరచడం కోసం, కుటుంబ సౌఖ్యం కోసం ఇంట బయట నిరంతర పోరాటం చేసే నిస్వార్థ యోధుడు నాన్న. అమృతం దొరికితే పంచుకునే వాళ్ళు దేవతలు అయితే, అదే అమృతం దొరికితే పిల్లలకు పంచేవాళ్ళు తల్లిదండ్రులు. ఈ జన్మలో మనకు దక్కిన గొప్ప వరం అమ్మ నాన్న. అమ్మ పేరులోనే కనిపిస్తుంది ఆప్యాయత, నాన్న పలుకుల్లోనే అనిపిస్తుంది ప్రేమ. మనలను అవమాసాలు మోసి పంచిన కన్న తల్లిని అవమానించకండి. ఏడుస్తుంటే ఎత్తుకొని ఆడించి లాలించిన నాన్నని ఎదిరించకండి. ప్రేమను ఎలా దాచాలో తెలియని వ్యక్తి అమ్మ అయితే, ప్రేమను ఎలా చూపించాలో తెలియని వ్యక్తి నాన్న. ఇద్దరికీ ప్రేమించడం మాత్రమే తెలుసు. అంతటి ప్రేమను చూపే తల్లిదండ్రులను చివరి దశలో ఎటువంటి లోటు లేకుండా చూచుకోవడం మన బాధ్యత. ఇలాంటి తల్లిదండ్రులు దొరకడం మన గొప్ప వరం. మీకోసం ఒక తీయని పాట.

అందరికీ నమస్కారం. నా పేరు దుర్గా సాత్విక. నేను ఇటీవల ఆకాశవాణి ఈ 90 సంవత్సరాల వార్షికోత్సవంలో భాగంగా నిర్వహించిన ఎలోక్యూషన్ పోటీలో మొదటి బహుమతి మరియు ఎస్సే రైటింగ్ పోటీలో 3వ బహుమతి సాధించాను. నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ విజయానికి నన్ను ప్రోత్సహించిన నా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, నాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆకాశవాణి ఎఫ్ఎం వారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నాను. నేను ఇప్పుడు ఆకాశవాణి ప్రాముఖ్యతను చెప్పబోతున్నాను. మన హృదయాలను, మన ఇంటి ఆవరణలను, మన జ్ఞాపకాలను 90 ఏళ్లుగా తన మధుర స్వరంతో అలరిస్తున్న మన ప్రియమైన ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆకాశవాణి అంటే ఆకాశం నుండి వచ్చే వాణి. ఈ అందమైన పేరును ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఎంవి గోపాలస్వామి గారు ప్రసిద్ధి చేశారు. తరువాత భారత ప్రభుత్వం అధికారికంగా ఈ పేరును స్వీకరించింది. 1936లో ఆల్ ఇండియా రేడియో ప్రారంభమై నేడు కోట్లాడి భారతీయులు హృదయంలో స్థానం సంపాదించింది. అప్పట్లో ఏమిటో తెలుసా? ఇంట్లో టీవీ లేదు, మొబైల్ లేదు, కానీ ఒక చిన్న రేడియో ఉండేది. ఉదయం వందే మాతరంతో మొదలై వార్తలు, పాటలు, నాటకాలు, వ్యవసాయ సలహాలు, పిల్లల కార్యక్రమాలు, ఇలా కుటుంబం అంతా రేడియో చుట్టూ కూర్చునే రోజులవి. అంటే అప్పటి ఫ్యామిలీ గ్రూప్ ఆకాశవాణి అన్నమాట. ఆకాశవాణి కేవలం వినోదం మాత్రమే కాదు, ఇది విద్య ఇస్తుంది, రైతులకు మార్గదర్శకం అయ్యింది, యువతకు అవకాశాలు కల్పించింది, కళాకారులను ప్రపంచానికి పరిచయం చేసింది. ఎన్నో గొప్ప గాయకులు, రచయితలు, నటులు మొదట ఆకాశవాణి ద్వారానే ప్రజలకు పరిచయం అయ్యారు. రైతు కార్యక్రమాలు రైతులకు పంటలపై అవగాహన ఇచ్చాయి. విద్యా కార్యక్రమాలు విద్యార్థులకు సహాయపడ్డాయి. వార్తలు దేశాన్ని ఒక తాటికి నిలిపింది. సంగీతం మనసులను కలిపింది. ఇప్పుడు కాలం మారింది, రేడియో కూడా మారింది, ఎఫ్ఎం వచ్చింది, మొబైల్ యాప్స్ వచ్చాయి, ఇంటర్నెట్లో కూడా ఆకాశవాణి వినిపిస్తుంది. కానీ ఒక విషయం మాత్రం మారలేదు, ఆ మధురమైన స్వరం, మనసుకు హత్తుకునే అనుబంధం. 90 సంవత్సరాలు పూర్తయిన ఆకాశవాణి ఇంకా కొత్త తరానికి కొత్త ఆశలు ఇస్తూనే ఉంది. సమాచారం, వినోదం, సంస్కృతి ఈ 3 విలువలను కలిపి ప్రజలకు అందిస్తున్న గొప్ప వేదిక మన ఆకాశవాణి. కాబట్టి మనందరం కలిసి గట్టిగా చెప్పేద్దాం, ఆకాశవాణి అమరవాణి. 90 ఏళ్ళు ఆకాశవాణికి హృదయపూర్వక శుభాకాంక్షలు. తరువాత నేను మీకోసం ఒక కథ చెప్పడానికి రాబోతున్నాను. మన జీవితంలో ధైర్యం తగ్గినప్పుడు, ఆశ కనబడనప్పుడు ఒక్కసారి రామాయణంలోని సుందరకాండను గుర్తు చేసుకుంటే చాలు, మనసులో ఒక కొత్త వెలుగు పుడుతుంది. రామాయణం అనే మహాసముద్రంలో ఎన్నో ఘట్టాలు మనసులను తాగుతాయి. కానీ దీనిలో భక్తి, ధైర్యం, విశ్వాసం, సేవ అనే 4 పదాలకు జీవం పోసిన ఒక అద్భుతమైన అధ్యాయం ఉంది. అదే సుందరకాండ. ఇది కేవలం హనుమంతుడు లంక ప్రయాణం మాత్రమే కాదు, అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఆత్మవిశ్వాసానికి ప్రతిరూపం. సీతమ్మను వెతికే సంకల్పంలో శ్రీరాముని నామాన్ని హృదయంలో ఉంచుకొని ఆంజనేయుడు ప్రారంభించిన ఆ మహాయాత్రలోకి ఇప్పుడు మనందరం ప్రయాణం చేద్దాం. రామాయణంలో బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండల తరువాత వచ్చే భాగమే సుందరకాండ. కానీ ఈ కాండను సుందరకాండ అని ఎందుకు అంటారో తెలుసా? నేను చెప్తా. హనుమంతుడు సుందరుడు, ఆయన చేసిన కార్యం సుందరం, సీతమ్మ భక్తి సుందరం, శ్రీరాముని ప్రేమ సుందరం, అందుకే ఇది సుందరకాండగా నిలిచిపోయింది. ఈ కథ మొదలవుతుంది ఒక ఆశతో. సీతమ్మ ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి, రాముడు బాధలో, లక్ష్మణుడు ఆవేదనలో, వానరసేన ఆందోళనలో. అప్పుడు ముందుకు వచ్చింది ఒక్క మహావీరుడు, ఆంజనేయుడు. హనుమంతుడు సముద్ర తీరానికి చేరినప్పుడు అందరూ ఒక్కటే అనుకున్నారు, ఇంత పెద్ద సముద్రం దాటడం అసాధ్యం. కానీ హనుమంతుడు మాత్రం తనలోని శక్తిని గుర్తు చేసుకున్నాడు. మన జీవితంలో కూడా చాలామంది నీ వల్ల కాదు, వదిలే అంటారు, కానీ మనలోని ధైర్యం చేయగలమంటుంది. అదే సుందరకాండ మొదటి సందేశం. అలా ఒక గొప్ప గర్జనతో హనుమంతుడు సముద్రాన్ని దాటడం మొదలుపెట్టాడు. మధ్యలో సురస అనే నాగకన్య అడ్డుకుంది, నిన్ను మింగాలి అంది. హనుమంతుడు బలంతో కాదు, తెలివితో బయటపడ్డాడు. ఇక్కడ మనకు అర్థమయ్యేది ప్రతి సమస్యను కోపంతో కాదు, చాకచక్యంతో కూడా పరిష్కరించవచ్చు. అలాగే సింహిక అనే రాక్షసి ఆయన నీడను పట్టుకొని ఆపడానికి ప్రయత్నించింది. ఇది మన జీవితంలో మనల్ని వెనక్కి లాగే భయాల్లాంటివి. హనుమంతుడు దానిని జయించాడు. అంటే భయాన్ని ఎదుర్కొంటేనే విజయం దక్కుతుంది.
ఇలా ఎన్నో అడ్డంకులు దాటి చివరకు లంక చేరుకున్నాడు ఆంజనేయుడు. ఆ లంక వర్ణన ఎంత అద్భుతంగా ఉందో తెలుసా? బంగారు మేడలు, వెలుగులతో మెరిసే వీధులు, రాక్షసుల కోటలు. కానీ ఆ వైభవం మధ్యలో ఒక్క విషాదం దాగి ఉంది. అదే అశోకవనంలో ఒంటరిగా ఉన్న సీతమ్మ. హనుమంతుడు చెట్టు మీద దాక్కొని సీతమ్మను చూసిన క్షణం అది భక్తి, బాధ, ఆనందం అన్నీ కలిసిన ఘట్టం. సీతమ్మ మాత్రం రాముని జ్ఞాపకాలతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఆమెకు రాజ్యము వద్దు, ఆభరణాలు వద్దు, తన రాముడు చాలని భావించింది. అదే నిజమైన ప్రేమ. అప్పుడు హనుమంతుడు చిన్న రూపంలో వచ్చి నేను రామదూతని అని చెప్పి శ్రీరాముని ఉంగరాన్ని చూపిస్తాడు. ఆ క్షణంలో సీతమ్మ కళ్ళల్లో కనిపించిన ఆనందం ఆ భావనను మాటల్లో చెప్పలేం. ఎంత కష్టంలో ఉన్నా ఒక మంచి మాట మనిషికి ఎంత బలమిస్తుందో చెప్పడానికి ఇదే ఉదాహరణ. హనుమంతుడు అక్కడితో ఆగలేదు. లంకలో తన శౌర్యాన్ని చూపించాడు. అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. రాక్షస సేనలను ఓడించాడు. రావణుడి సభలో ధైర్యంగా నిలబడ్డాడు. రావణుడు కోపంతో వానరానికి తోకే కదా గర్వం, దానికి నిప్పు పెట్టండి అన్నాడు. కానీ అదే చిన్న నిప్పు రవ్వ ఆ లంకను దహనం చేసింది. ఇక్కడ ఒక గొప్ప సందేశం ఉంది. మనల్ని అవమానించడానికి వేసిన అగ్ని కూడా మన విజయానికి కారణం కావచ్చు. అంతా పూర్తయ్యాక హనుమంతుడు తిరిగి వచ్చి చూశాను సీతమ్మను అని చెప్పినప్పుడు రాముడి ముఖంలో కనిపించిన ఆనందం అది సుందరకాండలో అత్యంత హృదయాన్ని తాకే క్షణాల్లో ఒకటి. సుందరకాండ ఎందుకు ప్రత్యేకమంటే ఇది కేవలం యుద్ధ కథ కాదు. ఇది ధైర్యం, భక్తి, ఆశ, నమ్మకం గురించి వర్ణిస్తుంది. పరీక్షల్లో ఫెయిల్ అయినప్పుడు, స్నేహితులు దూరమైనప్పుడు, మనసు ఒంటరిగా అనిపించినప్పుడు ఒక్కసారి హనుమంతుని గుర్తు చేసుకుంటే చాలు, అసాధ్యమనే మాట కూడా చిన్నదైపోతుంది. మన పెద్దలు ఎందుకని సుందరకాండ పారాయణం చేస్తారో తెలుసా? మనసుకు ధైర్యం రావాలని, ఇంట్లో శాంతి ఉండాలని, కష్టాలు తొలగాలని. ఎందుకంటే ప్రతి శ్లోకంలో ఒక విశ్వాసం ఉంటుంది. ఈరోజు మనం తెలుసుకున్నది ఒకటే, శక్తి బయట కాదు, మనలోనే ఉంది. ఆ శక్తిని గుర్తు చేసేదే సుందరకాండ. ఈ సుందరకాండ గురించి మీకు నచ్చిందని ఆశిస్తున్నా. మళ్ళీ మరో అందమైన కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు నవ్వుతూనే ఉండండి, వింటూనే ఉండండి, ఆకాశవాణితోనే ఉండండి. ధన్యవాదములు.

ఆకాశవాణి 90th యానివర్సరీలో నాకు 3rd ప్రైజ్ వచ్చింది ఎస్సే రైటింగ్లో. నా ప్రియైన ఎస్సే ఆకాశవాణి, ద సౌండ్ ఆఫ్ దిస్ ఫ్రేజ్ ఇస్ సంథింగ్ యూ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ సింపుల్ వర్డ్స్ ఆర్ అ ఫ్యూ సెంటెన్సెస్. ఇట్ ఈస్ అ ఫీలింగ్ యూ కాంట్ ఇమాజిన్. ద మీనింగ్ ఆఫ్ దిస్ ఫ్రేజ్ ఇస్ నా మై ప్రియ నేస్త డియర్ ఫ్రెండ్ ఆర్ బిల్లవిడ్ ఫ్రెండ్ ఆకాశవాణి అ వాయిస్ ఫ్రమ్ ద స్కై. సో ద మీనింగ్ ఆఫ్ దిస్ నా ప్రియ నేస్త ఆకాశవాణి ఇస్ మై డియర్ ఫ్రెండ్ అ వాయిస్ ఫ్రమ్ ద స్కై. So this phrase is a feeling that I'll tell you and you're gonna open nature and all you could see is bright green leaves on the tree which wither from the tree. Sometimes the birds chirping and also soulful voices and water falling from the stream banks and this rich earthy smell that comes from the soil and the vast blue sky above you. Lay on the fresh grass and look up at the sky. Then you hear a voice. Soft, low, and peaceful. The voice says, Na priyanesta akasavani. A wave of relief washes over you. Not because it was your friend, but because of those three words that you understood. The meaning of these three words are not small, but the meaning is very huge. If you understand it, you will understand. One line, but the meaning cannot be determined in pages, words, or sentences. It is an expression that you feel when you understand a poem that you hold memories of the sea. It feels like someone just borrowed your worries and burden for a while. I'll tell you another topic. ఈ రోజు మనం మాట్లాడేది ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ గురించి. మన ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ మరియు ప్రకృతిని రక్షించే వాళ్ళు ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ని ప్రొటెక్ట్ చేద్దాం. ఎందుకంటే వాళ్ళు ఇల్లీగల్ హంటింగ్ని ఆపడం, ఫారెస్ట్ ఫైర్స్ని కంట్రోల్ చేయడం మరియు వైల్డ్ లైఫ్ని సేఫ్గా ఉంచుతారు. ఎందుకంటే ప్రకృతి బ్యాలెన్స్ మెయింటైన్ అవ్వడం కోసం చెట్లు పెంచడం, పీపుల్కి ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ ఇవ్వడం మరియు ఫారెస్ట్ని కన్సర్వ్ చేయడంలో ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ ముందుంటారు. రెయిన్ ఫాల్ నుండి ఫ్రెష్ ఎయిర్స్ వరకు మన జీవితం ప్రకృతి ఇంపార్టెన్స్ ఎంతో ఉంది. అందుకే ప్రకృతి కాపాడితే మన భవిష్యత్తు చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.

ఆకాశవాణి సమయం 3 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో నాటకం వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: శివాణి. దేవసేన నాటకం వింటారు. రచన శ్రీ ఎస్ టివి అజీజ్. నిర్వహణ డాక్టర్ కె సాంబశివరావు. సహకారం శ్రీ ప్రభాకర్ జాజుల. ఇందలి పాత్రలు పాత్రధారులు దేవసేన శ్రీమతి శిల్ప, అమిత్తుడు డాక్టర్ కె సాంబశివరావు, బానిసల వ్యాపారి శ్రీ సుబ్రాయ శర్మ, కన్హుడు శ్రీ కేఆర్ ఫణిరాజ్, కుశాలి శ్రీమతి ఆర్ ఉమాదేవి, నాగసేనుడు శ్రీ కేవీఎల్ నరసింహారావు, భటులు శ్రీ డి పరమేశ్వరాచారి, శ్రీ జీవన ఆదిత్య. వినండి దేవసేన నాటకం.
1: అన్ని రకాల విలువలు
2: రండి, రాజగృహ ప్రజలారా రండి, అందరూ రండి, మీ అందరికీ ఇది సువర్ణ అవకాశం. రండి రండి, అందరూ రండి, ముందుకు రండి, ముందుకు రండి. ప్రత్యేకించి మీ రాజగృహ పుర ప్రజల కోసమే ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి ఈ బానిసలను ఇక్కడికి తీసుకొచ్చాను. మీకు బానిసల కొరత ఉందని నాకు తెలుసు, అందుకే మీ పురానికే ప్రాధాన్యత ఇచ్చి మరెక్కడికి వెళ్లకుండా ఇక్కడికే వచ్చాను. చూడండి చూడండి చూడండి ఈ బానిసల్ని, అందరూ బాగా చూడండి. వివిధ ప్రాంతాల నుంచి వీరిని తీసుకురావడం జరిగింది. మీరు మీకు నచ్చిన బానిసను బాగా పరిశీలన చేసి కొనుక్కోండి. రండి దగ్గరగా రండి, చూసుకోండి.
3: ఈ బానిస బాగున్నాడు,
4: ఆ చివర ఉన్న బానిస చాలా బాగున్నాడు.
3: ఈ మధ్య బానిస పొట్టిగా ఉండి ఏమీ బాగాలేడు.
5: ఈ మారు ఆడబానిసలు బాగున్నారు, ముఖ్యంగా ఆ నీలికరుల పడతి బాగుంది, చాలా అందంగా ఉంది.
3: అవునవును భలే ఉంది. లేదు, ఆ ఆడబానిస బాగుంది, అందంగా లేకున్నా మంచి యవ్వనంలో ఉంది.
2: చూసారా పౌరులారా, బాగా చూసారా. ఇక వేలం పాట ప్రారంభిస్తాను. ముందుగా ఈ అందాల యువతిని వేలం వేయబోతున్నాను. ఈ యువతిని దక్షిణాపద నుంచి తీసుకొచ్చాను. విశాలమైన కళ్ళు, కొనదేలిన చక్కటి ముక్కు, చంద్రబింబం లాంటి ఆ మోము, మొత్తంగా ఓ పాలరాతి శిల్పంలా ఉంది, ఎంతో మనోహరంగా ఉంది. అయ్యా చూడండి, ఈమె బానిసగా మీకు సపర్యలు చేయటమే కాక ఉంపుడుగత్తెగా కూడా ఉపయోగపడుతుంది. ఈ యువతిని తమ బానిసగా దక్కించుకోపోయే అదృష్టవంతులు ఎవరో? రండి ముందుకు రండి, వేలం పాట ప్రారంభిస్తున్నాను. 100 కార్షపాణాలు,
6: 200,
7: 300,
6: 400,
2: 500 కార్షపాణాలు. పాడండి ప్రజలారా, పాడండి, వేలం పాట బాగా పాడండి. ఎవరు ఎక్కువ ధర చెల్లిస్తే వారిదే ఈ బానిస. పాడండి పాడండి, బాగా పాడండి.
7: 700,
6: 800,
8: 900.
2: ఓహో, 900 కార్షపాణాలు, 900 కార్షపాణాలు. పాడండి పౌరులారా, 900 కార్షపాణాలు. ఇంతకంటే ఎక్కువగా పాడలేరా? ఆలోచించండి ఆలోచించండి, ఇలాంటి సొగసు కత్తి మీకు మళ్ళీ దొరకదు. పాడండి, ఆలోచించకండి. 900 కార్షపాణాలు, 900 కార్షపాణాలు ఒకటోసారి, 900 కార్షపాణాలు రెండోసారి, 900 కార్షపాణాలు,
9: 1000 కార్షపాణాలు,
2: 1000 కార్షపాణాలు, 1000 కార్షపాణాలు, ఆహాహా, 1000 కార్షపాణాలు ఒకటోసారి, 1000 కార్షపాణాలు, 1000 కార్షపాణాలు రెండోసారి. ఇంకెవరన్నా ఇంకెవరన్నా పాడండి. ఇంకెవరు పాడలేరా?
3: ఏంటి అమ్మా, 1000
2: సరే, 1000 కార్షపాణాలు మూడోసారి. ఈ యువకుడు అదృష్టవంతుడు, 1000 కార్షపాణాలకు ఈ అందాల రాశిని తన సొంతం చేసుకున్నాడు. అందుకు గాను ఇతన్ని అభినందిస్తున్నాను. అయ్యా మీ నామధేయం?
9: అమిత్తుడు.
2: చక్కటి పేరు. మీ వృత్తి?
9: రత్నాల వ్యాపారం.
2: ఓ, అందుకే సాహసించి 1000 కార్షపాణాలకు పాడాడన్నమాట. మంచి ధరే పలికింది, నేను అనుకున్న ధర కంటే ఎక్కువే. నా కష్టం ఫలించింది.
10: అయ్యా
2: 1,000 కార్షపాణాలు ఇచ్చి ఈమెను మీ వెంట తీసుకెళ్ళండి.
9: ప్రస్తుతం నా వద్ద ఎలాంటి ధనం లేదు. బానిసలను అమ్ముతున్నారని విని చూద్దామని వచ్చాను. నాకు ఈ బానిస బాగా నచ్చింది. ధర ఎక్కువే అయినా పాడాను. నా గృహంలో ఇప్పటికే చాలామంది బానిసలు ఉన్నారు. అయినా ఈమెను చూడగానే ఎందుకో కొనాలనిపించింది. వేలంపాట్లో పాల్గొన్నాను. నచ్చకపోయింటే వెనక్కు వెళ్ళిపోయి ఉండేవాణ్ణి. నా వెంట మీ దగ్గర ఉన్న సేవకుల్లో ఎవరినైనా పంపించండి. 1,000 కార్షపణాలు ఇచ్చి పంపుతాను.
2: అలాగే కానివ్వండి. నాకు నమ్మకమైన ఈ సేవకుణ్ణి ఈమెను మీ వెంట పంపుతున్నాను. 1,000 కార్షపణాలు ఇచ్చి పంపించండి. మీ ఇద్దరూ అతని వెంట వెళ్ళండి.
9: రండి
2: రండి. మరో ఆడబానిసను వేలానికి పెడుతున్నాను. పాడేవారుంటే పాడండి. 100 కార్షపాణాలు. 100 కార్షపాణాలు.
7: 200.
2: 200 కార్షపాణాలు. 200 కార్షపాణాలు.
6: 300.
2: 300 కార్షపాణాలు. రండి పాడండి. 300 కార్షపాణాలు. 300 కార్షపాణాలు.

0: నీ నామధేయం?
1: నా నామధేయంతో మీకు పనేమిటి? నేనిప్పుడు మీ బానిసను. మీరు చెప్పిన ప్రకారం వినడం, మీరప్పగించిన పనిని చేయడం ఓ బానిసగా నా బాధ్యత.
0: తాను కొన్న బానిస నామధేయంతో పాటు ఆ బానిస గత చరిత్ర గురించి తెలుసుకోవటం యజమానిగా నాకు చాలా అవసరం. బానిసగా యజమాని అడిగిన దానికి సమాధానం ఇవ్వటం నీ బాధ్యత.
1: నా నామధేయం గురించి, నా గత చరిత్ర గురించి తెలుసుకోవడం వల్ల మీకెలాంటి ప్రయోజనమూ లేదు.
0: ఓహో, నువ్వెందుకో నీ గురించి చెప్పటానికి సంకోచిస్తున్నావు. నీవిప్పుడు నా బానిసవు, సంకోచం వీడి అన్ని వివరాలు చెప్పు.
1: నా గురించి తెలుసుకోవడం అంత అవసరం అంటారా?
0: అవసరం అనేగా అడుగుతున్నాను.
1: నా నామధేయం దేవసేన, అంతవరకు చాలనుకుంటాను.
0: సరే సరే, ఇప్పుడొద్దులే. నిదానంగా చెబుదువు కానీ నా గురించి నీకు తెలుసుకోవాలని లేదా?
1: నాకుగా లేదు, మీకు చెప్పాలనిపిస్తే చెప్పండి, వింటాను.
0: నా పేరు అమిప్తుడన్న విషయం నీకు బానిసల వ్యాపారి వద్ద తెలిసి ఉంటుంది. నా తండ్రి ఉద్దాలకుడు, రత్నాల వ్యాపారి. అనేక ప్రాంతాలు తిరిగి రత్నాల వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఈ రాజనగర్కే మేము చెప్పుకోదగ్గ ధనవంతులం. నేనిక్కడే ఉండి వ్యాపారం చేస్తూ ఉంటాను. వివిధ ప్రాంతాలు తిరిగి వ్యాపారం చేయడం నాకిష్టం లేదు. మా తండ్రికి, నా తల్లియే కాక అనేక మంది ఉపపత్నులు, ఆడ మగ, బానిస సేవకులున్నారు. నాకు వివాహమయ్యింది. నా అర్ధాంగి నీ అంతటి సొగసుకత్తె కాకున్నా ఆకర్షణీయమైందే. సంతానం ఇంకనూ కలగలేదు. నాకు కొందరు ఉపపత్నులు, ఆడ మగ, బానిసలు, సేవకులు ఉన్నారు. నీవెందుకో తొలిచూపులోనే నన్ను ఆకర్షించావు. అందుకే అధిక ధర అయినా నిన్ను కొన్నాను. నిన్ను పరిచారికగా, సేవకురాలిగా కాక ఉపపత్నిగా ఉంచుకోవాలన్నది నా అభిమతం. నువ్వు సేవ చేయవలసిన అవసరం లేదు. నాకు నీపై మోహం కలిగినప్పుడు నన్ను శృంగారంలో ఓలలాడించు. మౌనంగా ఉన్నావేం, మాట్లాడు.
1: ఏం మాట్లాడమంటారు?
0: ఏదో ఒకటి. నీ సోయగాన్ని చూస్తూ ఉంటే మాటలు వరదలా పొంగులా నాలో నుంచి ఉబికి వస్తున్నాయి. దేవసేన, నిన్నిప్పుడు బిగియారా కౌగలించుకుంటున్నాను. ఈ అధరామృతాన్ని క్రోలబోతున్నాను. నీ తనువులోని అణువణువును సృజించి దేవసేన, దేవసేన, నాలో ఐక్యం చేసుకోబోతున్నాను దేవసేన.

0: శుభోదయం మిత్రమా.
1: శుభోదయం రామిత్రమా, కూర్చో. ఏమిటి విశేషం? ఈవేళ చాలా తొందరగా వచ్చావు. లేదంటే ఏ అపరాహ్న వేళకో సాయం సంధ్యా సమయానికో నా చెంతకొచ్చేవాడివి.
0: మరేం లేదు మిత్రమా, నేను ఆడబానిసను కొన్నాను కదా, ఆ ఆడబానిస మా ఇంటికి వచ్చిన అతిథికి మనసైంది. ఆమెను తనకు అమ్మివేయమని ఒక్కటే పోరు. ముందు ఆ బానిస అంటే నాకు ఇష్టమైన కారణంగా కుదరదన్నాను. ఎంత ధరైనా చెల్లిస్తా అన్నాడు. మనం వ్యాపారులం కదా, మన దగ్గరున్న వస్తువుకు వెల ఎక్కువ వచ్చినప్పుడు వెంటనే అమ్మేయాలి. వ్యాపారస్తుడి ముఖ్య లక్షణం కదా. అందుకే ఆమెను అమ్మివేయడానికే నిశ్చయించుకుని ఈవేళ ఆ ఆవిడ బానిసను అమ్మబోతున్నాను.
1: అది సరే. ఈవేళప్పుడు నీ రాక కారణం?
0: ఆ అతిథి మొన్న నన్ను రత్నం అడిగాడు తన అర్ధాంగికి బహుకరించడానికి. అతను అడిగిన రత్నమేమో నా వద్ద లేదు, నీ వద్ద దొరుకుతుందేమోనని 5-6 నీ మందిరానికి వచ్చాను. నీవు కొత్తగా కొన్న ఆ ఆడబానిస బిగ్గికౌగిల నుంచి ఇంకా విడిపడలేదని, ఆ ఆడబానిసను ఉంచిన మందిరం నుంచి బయటికి రావడం లేదని నీ సేవకులు చెప్పగా విని వెనక్కి వచ్చాను. ఇప్పుడు తమరి దర్శనం లభించింది, ఇంకా ఆరాటంగానే ఉందా? మోహం తగ్గలేదా?
1: ఆమె పట్ల మోహమే కాదు మిత్రమా, మరేదో తెలియని భావన కలుగుతుంది. అది సరే, నీకు ఏ జాతి రత్నం కావాలి?
0: నీలిరంగు జాతి రత్నం కావాలి మిత్రమా.
1: నా వద్ద 5-6 ఉన్నాయి, ఇందులో నీకు నచ్చినవి తీసుకో. ఇదిగో చూడు.
0: హా, ఈ వలయాకార రత్నం బాగుంది. అతిథి కోరింది కూడా ఇలాంటిదే. ఈ రత్నం వెల చెప్పు.
1: మన మధ్య బేరసారాలేముంది మిత్రమా, దాని అసలు వెల ఎంతో నీకు తెలీదా? అంతే ఇవ్వు చాలు, నీ అతిథికి ఎంత ధరకైనా నువ్వు అమ్ముకో మిత్రమా. అన్నట్లు నీ ఆడబానిసను నువ్వు ఎంత కమ్మదలిచావు?
0: అది వ్యాపార రహస్యం, చెప్పను.
1: మొత్తానికి ప్రతి విషయంలోనూ నీ వ్యాపార బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు.

0: దేవసేన, ఏమిటి ఆలోచిస్తున్నావు?
1: ఏమీ లేదు.
0: దేవసేన, నీకోసం ఏం తెచ్చానో చూడు. ఇటు చూడమంటే దృష్టి అటేటో మళ్ళిస్తావే. నాపై అలక. ఏం చేయను, వ్యాపార ఒత్తిడి వల్ల ఓ పక్షం రోజులుగా ఈ మందిరం వైపు రావటానికే వీలు కుదరలేదు. అదీకాక నీపై చూపే ఆపేక్ష గురించి విని నా అర్ధాంగి నాపై ఆగ్రహం వెలిబుచ్చుతూ ఉంది. ఆమెని కూడా సముదాయించాలి కదా. ఇటు చూడు దేవసేన. దేవసేన, చెబుతున్నది నీకే. నా వంక చూడు.
1: చూశాను, చెప్పండి ఏమిటి.
0: నీకోసం ఈ రత్నాల హారం కానుక్కా తెచ్చాను, తీసుకో.
1: తాము కొన్న బానిసలకు కానుకలు కూడా ఇస్తారా యజమానులు?
0: సామాన్యంగా ఎవ్వరు ఇవ్వరు. ఎందుకో ఎందుకో నాకు ఇవ్వాలనిపించింది, తెచ్చాను. దీని ఖరీదు 5,000 కార్షపణాలు.
1: నాలాంటి వారిని మరో 5 కొనొచ్చుగా. నాకివ్వటం వల్ల ప్రయోజనం ఏమిటి?
0: ఈ హారం నీ కంఠసీమలో ఉంటే నీ అందం మరింత శోభిల్లుతుందని. దేవసేన, అలంకరించనా?
1: అవసరం లేదు.
0: నీకు ఇటువంటి హారాలపై మక్కువ లేదా?
1: నాకు దేనిపైనా మక్కువ లేదు.
0: నాపై కూడానా?
1: బానిసలకు యజమానిపై ఉండవలసింది భయం అణకువే కాని మక్కువ కాదు.
0: దేవసేన, నీవు నా బానిసవే అయినా ఎందుకో నీవంటే నాకు మాటల్లో చెప్పలేనంత ఇష్టత ఏర్పడుతూ ఉంది. అందుకే నీతో ఏ పరిచర్యలు చేయించడం లేదు. నీకే సేవలు చేయడానికి కొంతమంది ఆడబానిసలను కూడా నియమించాను. పరిచర్యలతో నీ దేహం కందిపోరాదన్నది నా భావన. నాపై నీకు మక్కువ లేకున్నా నీపై నాకు ఎక్కువ ఉంది. అందుకైనా ఈ హారాన్ని నీ మెడలో అలంకరించని దేవసేన.
1: ఈ హారాన్ని మీ ఆనందం కోసం నా మెడలో ధరింపచేసినా ఆ తర్వాతైనా నేను దీన్ని తీసేస్తాను. మీరు కోరినట్టుగా దీన్ని ధరిస్తూ తిరగను. మక్కువ లేని వస్తువును ధరించడం నాకిష్టం ఉండదు.
0: పోనీ, నీ మక్కువలేమిటో చెప్పు.
1: బానిసల మక్కువలతో యజమానులకేం పని? చెప్పవలసిన అవసరం లేదు.
0: దేవసేన, నేను నిన్ను ఒక బానిసగా కాక నా ప్రియ సఖిగా భావిస్తున్నాను.
1: ఈ మాట ఇది వరలో ఎవరి దగ్గర అన్నారో?
0: బానిసల వద్ద, నా దగ్గర ఉన్న ఉపపత్నుల వద్ద మోహావేశపు పలుకులు గాని అభిమానం గాని చూపించటం కాని అవసరం లేదు. నేనింతవరకు ఎవరి వద్ద ఇలాంటి భావనలు వ్యక్తపరచలేదు.
1: మరి నా వద్ద ఎందుకు వ్యక్తపరుస్తున్నట్టు? నన్ను అందరిలాగే చూడొచ్చు కదా.
0: అదే, ఎందుకో నిన్న దృష్టితో చూడలేకపోతున్నాను. నువ్వంటే నాలో నాకే తెలియని ఏదో భావన. ఆ భావనే నన్ను పరితాపానికి గురిచేస్తూ ఉంది.
1: ఇన్ని మాటలు దేనికి? మీరు వచ్చింది మీ శారీరక వాంఛ తీర్చుకోవడం కోసం. తీర్చుకోండి. మీకెలాంటి శ్రమ లేక నేనే నా శరీరంపై ఆచ్ఛాదనలన్నీ తొలగిస్తున్నాను. రండి, మీ కామాగ్నిని చల్లార్చుకోండి.
0: దేవసేన, నీ పట్ల ఆప్యాయత చూపే కొద్దీ నువ్వు నన్ను అలుసుగా చూస్తున్నావు. ఇది నీకు తగదు.
1: బానిసల పట్ల ఆప్యాయత చూపటం దేనికి? ఆగ్రహం చెందటం దేనికి?
0: అందరి పట్ల చూపటం లేదు, నీ ఒక్కదాని పట్లే చూపుతున్నాను.
1: దేనికని? నా ఒక్కదాని పట్ల అంత ఆప్యాయత చూపటం?
0: చెప్పనా, నువ్వంటే నాలో ఏదో తెలియని భావన రోజు రోజుకు అధికమవుతున్నది. నేనింతగా చెప్తున్నా నీ మాటలు మరోలా ఉంటున్నాయి. వస్తాను.
1: మీరొచ్చిన పని పూర్తి కానిదే వెళ్తారా?
0: దేవసేన, నాలోని ఆగ్రహం అధికమయ్యేలా ప్రవర్తించకు. మళ్ళీ వస్తాను.
1: తమరి ఇష్టం. మీ రాకపోకలపై నా అభ్యంతరాలు దేనికి?
0: దేవసేన, నా మనసంతా పాడైపోయింది.
1: మీ తృష్ణ తీర్చుకోకుండానే వెళ్ళిపోతున్నారే.
2: దేవసేన, నిన్నే?
1: నువ్వా కుశాలి?
2: ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?
1: ఏమీ లేదు.
2: నా దగ్గర కూడా దాచడం దేనికి దేవసేన? నేను వయసులో నీకంటే పెద్దదాన్ని, బానిసగా ఎంతో జీవితాన్ని చూసిన దాన్ని. ఇప్పుడు అమితుడు నీ సేవకురాలల్లో నన్నొకరిగా నియమించగా నీ సేవకురాలను అయిందాన్ని. నా దగ్గర దాపరికమేముంది? నీ మనసులో ఏముంది? నువ్వెందుకలా నిర్లిప్త ధోరణిలో ఉంటున్నావు? ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటావు. అసలు నువ్వు బానిసకి ఎలా మారావు చెప్పమ్మా. నీ వ్యధేంటో, నీ గతమేంటో నాతో చెప్పు. నీ మనసులోని మానసిక క్షోభ కొంతైనా తగ్గుతుంది.
1: సరే, నువ్వింతగా అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. మాది దక్షిణాపథంలో ఒకనొక కొండ ప్రాంతంలో ఉన్న గ్రామం. ఆ గ్రామానికి నా తండ్రి నాగసేనుడే అధికారి. నా తల్లి నా చిన్నతనాన్ని చనిపోవడం వల్ల నా తండ్రి నన్నెంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాడు. నేను గ్రామవాసులందరితోనూ కలిసిపోయి ఆడుతూ పాడుతూ కాలం గడిపేదాన్ని. కొండపైకి వెళ్ళి రకరకాల చెట్ల పళ్ళు కోసుకునొచ్చి నేను తినేదాన్ని, అందరికీ పంచేదాన్ని. బాధ కష్టమన్నదే ఎరగనిదాన్ని. అలాంటి రోజుల్లో ఓ రోజు

0: అమ్మా దేవసేనా?
1: ఏమిటి నాన్నగారు,
0: ఎక్కడికి బయలుదేరావు? నీ స్నేహితురాలతో కలిసి ఆ కొండపైకి కాయలు పళ్ళు ఏరుకోవడానికే కదా?
1: అది కాదు నాన్నగారు, మరి అసలు ఏమైందంటే,
0: నీ చిరిపి చేష్టలు, గ్రామంలో నువ్వు చేసే అల్లరి పనులు అన్నీ నాకు తెలుసమ్మా.
1: వస్తాను నాన్నగారు.
0: ఆగమ్మా ఆగు, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి, అలా కూర్చో.
1: త్వరగా చెప్పండి నాన్నగారు, నేను వెళ్ళాలి.
0: నీ స్నేహితురాలు ఎదురు చూస్తుంటున్నారనా ఈ తొందర?
1: ఆలస్యమైందని ఇప్పటికే నా పైన కారాలు మిరియాలు నూరుతూ ఉంటారు నాన్న.
0: నూరినా మరేం కాదులే గాని, అలా కూర్చో.
1: త్వరగా చెప్పండి నాన్నగారు.
0: చూడు, నేను నీకు ఆనందం కలిగించే విషయం చెబుదామనుకుంటుంటే నువ్వేంటమ్మా విసుగు చూపిస్తున్నావు?
1: అబ్బా, విషయం ఏంటో త్వరగా చెప్పండి నాన్న.
0: ఈవేళ సాయంకాలం మన దూరపు బంధువులు వస్తున్నారు, అందుకే సాయంకాలం నువ్వు ఎక్కడికి వెళ్లకుండా ఇంటి పట్టునే ఉండాలి.
1: సరే నాన్న, మరి ఇప్పుడు నేను వెళ్ళనా?
0: వెళ్ళమ్మా, పిచ్చి పిల్ల, ప్రతి దానికి చిర.

0: నచ్చిన వరుణకు నేను నచ్చానే కాని నాకతను నచ్చలేదు. ఈ విషయం నా తండ్రికి ఎలా చెప్పాలో తోచలేదు. ఒకవైపు పెళ్లి ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. నా స్నేహితురాళ్ళని సలహా కోరాను. నచ్చలేదని ధైర్యంగా నీ తండ్రితో చెప్పే అన్నారు. అలా చెప్పినా నా తండ్రి అంగీకరిస్తాడా అన్న సందిగ్ధావస్థ. చివరికి ధైర్యం చేసి నా మనసులోని విషయాన్ని ఆయనతో చెప్పడానికే నిర్ణయించుకున్నాను. నాన్నగారు.
1: ఏమిటి తల్లి?
0: అది నాకు నాకు ఈ పెళ్లి అంగీకారంగా లేదు.
1: ఎందుకని?
0: వరుడు నాకు నచ్చలేదు. నాకు నచ్చని వాణ్ణి నేను వివాహం చేసుకోలేను.
1: వరుడికి ఏమైందమ్మా? బాగానే ఉన్నాడే, పైగా రాజకొలువులో కొత్త వాళ్ళ పదవిని నిర్వహిస్తున్నాడు. ఏరి కోరి ఎంతో దూరం నుంచి నా అభ్యర్థన మేరకే వచ్చి నిన్ను వివాహం చేసుకోబోతున్నాడు. అయినా అతను నీకెందుకు నచ్చలేదు చెప్పు.
0: ఏమో తెలీదు, కారణం చెప్పలేను. నాకు నచ్చలేదు, నేను చేసుకోనంతే.
1: మరీ చిన్నపిల్లలా మాట్లాడకు. అతను నీకు నచ్చినా నచ్చకపోయినా ఈ సంబంధం నాకు నచ్చింది కాబట్టి వర్తమానం పంపించి పిలిపించాను. ఇంకో రెండు రోజుల్లో నీ పెళ్లి అతనితో జరిగి తీరుతుంది. గతంలోలాగా నీ పిచ్చి ఆటలు పిచ్చి మాటలు కట్టిపెట్టి మౌనంగా ఉండు.
0: అది కాదు నాన్నగారు, నాకు ఇష్టం లేదని చెప్తున్నా బలవంతం చేస్తారే.
1: ఇన్నాళ్ళు తల్లి లేని పిల్లవని నువ్వెలా ప్రవర్తించినా మౌనం వహించాను. ఇది పెళ్లి, బొమ్మలాట కాదు. నీ అభిప్రాయాలతో నీ నిర్ణయాలతో నాకు అవసరం లేదు. నువ్వు అతన్ని పెళ్ళాడి తీరాల్సిందే. ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే. ఇక నుంచి పెళ్లి అయ్యేదాకా ఇంటి నుండి బయటకు వెళ్ళకు. కావాలంటే నీ స్నేహితురాళ్ళని ఇక్కడ రప్పించుకో.
0: నాకు ఇష్టం లేదని చెప్తున్నా బలవంతంగా అయినా పెళ్లి జరిపిస్తానంటారే? నా అభిప్రాయానికి విలువివ్వరే, ఇది అన్యాయం నాన్నా.
1: ఏది న్యాయమో ఏది అన్యాయమో నీకంటే నాకే బాగా తెలుసు. ఇక నాతో వాదించగా నీ గదిలోకి వెళ్ళు.
0: నాన్నా.
1: ఏంటి అలా చూస్తున్నావు? చెప్పేది నీకే.
0: నాన్నా.
1: పిల్లల్ని గారాభంగా పెంచితే చివరికి ఇలాగే ప్రవర్తిస్తాను. తల్లి లేని పిల్ల కదా అని అల్లారు ముద్దుగా పెంచడం నాదే పొరపాటు.
0: ఇష్టం లేని మగాణ్ణి పెళ్లాడడానికి ఏ స్త్రీ మనసు అంగీకరిస్తుంది? తెల్లవారితే పెళ్ళనగా నేను అర్ధరాత్రి సమయాన ఇంటి నుంచి పారిపోయి కొండపైకి వెళ్ళాను. అక్కడ దాక్కున్నా మళ్లీ పట్టుకెళ్తారనిపించి అక్కడ్నుంచి ఆ చీకట్లోనే ముందుకు నడక సాగించాను. ఆ కొండల్లో గుట్టల్లో రాళ్ళు రప్పల మధ్య అలాగే నడిచాను. ఆ చీకట్లో కాళ్లకు ఎన్నో మార్లు రాళ్లు తగిలి ముళ్ళు గుచ్చుకుని గాయాలయ్యాయి. అయినా లెక్క చేయలేదు. పొద్దు పొడిచేదాకా అలా నడుస్తూనే ఉండిపోయాను. పొద్దు పొడిచింది.

రాత్రంతా నడిచినందువల్ల ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. ముళ్ళు గుచ్చుకుని రాళ్ళు గుచ్చుకుని కాళ్ళకంతా గాయాలయ్యాయి. ఈ గాయాలను ఆ నదిలో కడుక్కుని స్నానం చేసి కాసేపు సేద తీరి ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళాలి. ఈ నదిలో స్నానం చేశాక ఒంటి నొప్పులన్నీ మాయమైపోయాయి. శరీరానికి మనసుకి కాస్త ఊరట చేకూరింది. కాసేపు ఆ రాతి బండపై కూర్చుని విశ్రాంతి తీసుకుని వస్త్రాలు తడారాక ఎటైనా వెళ్ళాలి. అవును, ఎక్కడికి వెళ్ళాలి? ఏమో తలుచుకుంటేనే భయంగా ఉంది. పోనీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతే? అమ్మో, ఆ కొండ ముచ్చుగాడికి ఆలిని కావాల్సి వస్తుంది. వాడికి ఆలిని కావడం కంటే ఇంకా దూరంగా వెళ్ళిపో

0: స్నానమాచరించడానికి విచ్చేసిన నాకు తడిసిన వస్త్రాలను తడిసిన కురులను ఆరబెట్టుకుంటున్న ఓ అందమైన పడత నా కంటపడ్డం. ఇది నా అదృష్టం కాక మరేమిటి? ఏ గోటి పెట్టో జాగ్రత్తగా వ్యవహరించి చేజిక్కించుకోవాలి. ఓ యువతి,
1: నువ్వు నువ్వు
0: భయం వలదు. నువ్వు అలా దూరంగా వెళ్ళవలసిన అవసరం లేదు. నేను నీకు ఎటువంటి ఆపదను తలపెట్టను. నేను సచీవులుడను. పరస్త్రీ అంటే నాకు అమితమైన గౌరవం. నేను ఒక బేహారిని, పైగా వివాహితుణ్ణి. సుగంధ ద్రవ్యాలను వెంటబెట్టుకుని వివిధ ప్రాంతాలకు వెళ్ళి వాటిని విక్రయించడం నా వృత్తి. నేను మరికొందరు సుగంధ ద్రవ్యాలను వెంటబెట్టుకుని అమ్ముకునేందుకు బయలుదేరి వచ్చాం. ఇక్కడికి కాసింత దూరంలో ఉన్న ఓ కొండ చర్య దగ్గరే గుడారం వేశాం. స్నానమాచరించడానికి నీటి వసతి కోసం అన్వేషిస్తూ ఇదిగో ఇక్కడికి వచ్చాను. ఎదురుగా నది, ఇటుగా నువ్వు అగుపించావు. నీవెవతవు? నీ నామధేయమేమి? ఇచ్చట ఎందుకున్నావు? నాకు తెలిసి చుట్టుపక్కల ఎటువంటి గ్రామం లేదే. అంతా అరణ్యమే, పర్వత ప్రాంతమే. సంకోచించక వివరంగా నీవెవరో చెప్పు. నీకు నా వంతు సహాయం అందజేస్తాను. అరే, నా మాటలు నమ్ము యువతి. నేను నీకు ఎటువంటి హాని చెయ్యను. చెప్పు, నీవెవతవు? ఒంటరిగా ఈ ప్రాంతంలో ఎందుకున్నావు?
1: మా గ్రామం సిద్ధాపురం. ఈ కొండలు కోనలు దాటి వెళ్ళాలి. ఆ గ్రామానికి అధికారి మా నాన్నగారు. వారి పేరు నాగసేనుడు. మా తండ్రి గారు నాకిష్టం లేని వివాహం తలపెట్టారు. ఆ వివాహాన్ని తప్పించుకునేందుకు అర్ధరాత్రి సమయాన మా గృహం నుంచి పారిపోయి చీకట్లోనే నడుస్తూ ఈ కొండ కోనలు దాటి తెల్లవారేసరికి ఇక్కడికి వచ్చి చేరాను.
0: నీ నామధేయం?
1: దేవసేన.
0: చక్కటి నామధేయం. నీ రూపలావణ్యాలకు తగ్గట్టుగానే ఉంది. మరి ఇప్పుడు నువ్వేం చేయదలిచావు? తిరిగి మీ గ్రామానికి వెళ్తావా? వెళ్తానంటే చెప్పు, నేను నీకు తోడుగా మీ గ్రామం దాకా వస్తాను.
1: మా గ్రామానికి తిరిగి వెళ్ళను. వెళితే ఆ వరుడికే ఇచ్చి బలవంతంగా నా వివాహం జరిపిస్తారు మా నాన్న. నాకు ఆ వరుడంటే ఇష్టం లేదు.
0: మరేం చేయదలిచావు?
1: ఇక్కడి నుంచి ఎటైనా దూరంగా వెళ్ళిపోతాను.
0: ఎక్కడికి వెళ్తావు?
1: ఏమో తెలీదు. ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికే వెళ్తాను.
0: నిన్ను చూస్తే జాలిగా ఉంది, నవ్వు కూడా వస్తోంది. ఒంటరిగా ఈ కొండ కోణంలో ఎక్కడికి వెళ్తావు? ఈ ప్రాంతంలో చిరుతలు, పులులు, సింహాలు ఉన్నాయి. వాటి బారిన పడితే ఇంతే. అంతేకాక భయంకరమైన విషసర్పాలు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని మనుషుల్ని సైతం అమాంతంగా మింగేస్తాయి. మరికొన్ని కాటేసి ప్రాణం తీస్తాయి. పోనీ, వీటన్నిటి బారి నుంచి నువ్వు తప్పించుకొని ఈ అరణ్య ప్రాంతం వీడి ఏదైనా మరో గ్రామానికి చేరేవనుకో, అక్కడ మాత్రం నువ్వేం చేయగలవు? నువ్వు ఒంటరివని తెలిసి నీకు ఎవరో ఒకరు హాని తలపెట్టచ్చు, లేదా మరి ఏమైనా చేయొచ్చు.
1: మీ మాటలు వింటుంటే మనసులో అమితమైన భయం చోటు చేసుకుంటుంది. ఏం చేయాలో దిక్కు తోచడం లేదు.
0: నాపై నమ్మకం ఉంచి నా వెంటరా. నిన్ను సురక్షితంగా మా గృహానికి తీసుకువెడతాను. మా గృహంలో నా అర్ధాంగికి చేదోడు వాదోడుగా ఉండవు గాని. మా పురంలో చాలామంది అందమైన యువకులున్నారు. వారిలో నీకు నచ్చిన వారిని నువ్వు చూసి అనుకో. నీకు నేను వివాహం జరిపిస్తాను. మా పురంలో యువకులు నచ్చకపోతే మరో పురంలో అయినా నీకు నచ్చే కుర్రాన్ని చూస్తాను, సరేనా?
1: నాకు నచ్చిన వరునితో వివాహం జరిపాక నన్ను మా గ్రామానికి పంపివేయాలి. మా తండ్రి గారు నేను లేకుండా జీవించలేరు. వ్యధ చెంది మరణించినా మరణించగలరు.
0: అలాగే, నీవు కోరినట్టే నీ వివాహం జరిగిన పిదప నేను నీ తండ్రి కడకు తప్పక పంపుతాను. మరి ఇప్పుడు నా వెంట రావడానికి సమ్మతమేనా?
1: వస్తాను.
0: పద మరి.
1: అతని మాటలు నమ్మి అతని వెంట అతని పురానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక జనాలందరూ పోగై నా వంకే చూస్తూ ఉండటం నాకు చాలా చిత్రంగా అనిపించింది. అదే విషయం అతన్ని అడిగాను. నువ్వు ఈ ఊరికి కొత్త

0: ఎవరీ కొత్త వ్యక్తి అని చూస్తున్నారంతే అంటూ సమాధానమిచ్చాడు. అతని వెంట ఉన్నవారు కూడా అంతే అంతే అని వంతపాడారు. నన్నొక గృహానికి తీసుకెళ్లాడు. ఆ గృహంలో చాలామంది ఆడవారు కనిపించారు, అలాగే మగవారు కూడా. మీ అర్థాంగి ఏది అని అడిగాను. తీసుకెళ్లి ఓ స్త్రీని పరిచయం చేశాడు. ఆమె నన్నెంతో ఆదరంగా తన గదిలోకి ఆహ్వానించింది. నాలో అతని పట్ల ఉన్న అనుమానం, భయం పూర్తిగా తొలగిపోయాయి. మంచి వ్యక్తిగా అనిపించాడు. నాకు గదిని కేటాయించారు. అన్ని సౌకర్యాలు అమర్చారు. వారి అతిథి మర్యాదలు చూసి నేనెంతో ఉబ్బితబ్బిబ్బయ్యాను. కొన్నాళ్లు గడిచిపోయాయి. ఓ రోజు రాత్రి తలుపు చప్పుడయింది. నిద్రకుపక్రమిస్తున్న నేను వెళ్లి తలుపు తెరిచాను. ఎదురుగా బానిసల వ్యాపారి గదిలోకొచ్చాడు.
1: నిద్రాభంగం కలిగించానా?
0: లేదు, ఇప్పుడే నిద్రపోదామని పక్కపై వాల్తుండగా తలుపు చప్పుడయింది, తెరిచాను. మీరు కనిపించారు. అదేమిటి, ఎవరో బయట నుంచి తలుపు వేశారు.
1: నేనే వేయమని చెప్పి వచ్చాను.
0: దేనికి?
1: నేనిప్పుడు మధువు తాగాను. తాగిన వాడు అబద్ధం చెప్పరాదు. అందులో నీలాంటి అందగత్యతో, నీలోని అమాయకత్వం నాతో నిజం చెప్పిస్తోంది. చెప్తున్నాను, నేను సుగంధ ద్రవ్యాలు అమ్మే వ్యాపారిని కాను, బానిసలను అమ్మే వ్యాపారిని. అర్థం కాలేదా? మనుషులను పశువులకు మళ్ళీ అమ్మే వ్యాపారిని. వివిధ ప్రాంతాల నుంచి మోసగించో వెల ఇచ్చో స్త్రీలను పురుషులను తెచ్చి బానిసలుగా వారిని అమ్మివేస్తూ ఉంటాం. ఆ రోజున ఓ చక్కటి ఆడ బానిస కొనుగోలుకై ఒక ప్రాంతానికి నా అనుచరులతో వెళుతుండగా నువ్వు కనిపించావు. నీకు మాయ మాటలు చెప్పి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. నేను నీకు అర్ధాంగిగా పరిచయం చేసిన వ్యక్తి నా అర్ధాంగి కాదు. ఆమె కూడా ఒక బానిస స్త్రీయే. నా అర్ధాంగి వేరే పొరంలో ఉంటుంది. అసలు ఇది నా పురం కాదు. నేను బానిసలను తెచ్చి ఉంచే స్థావరం. నీకు ఈ గృహంలో చాలామంది ఆడ మగ వ్యక్తులు అగుపించి ఉంటారు కదా, వారందరూ బానిసలే. వారు పారిపోకుండా కొంతమంది అనుచరులకు వేతనాలు ఇచ్చి కాపలాగా ఉంచాను. ఇది నేను చెప్పదలుచుకున్న నిజం. అమ్మయ్యా, నిజం చెప్పేశాను. ఇప్పుడు నేను చేయబోయేది చెప్తాను విను. నిన్ను అనుభవిస్తాను. ఆ తర్వాత ఈ పురంలోని కొందరు ప్రముఖుల చేత అనుభవింపచేస్తాను. ఆ తర్వాత నిన్నొక బానిసగా ఎవరికైనా
0: అమ్మేస్తాను. వెనక నువ్వు నన్ను ఇక్కడికి తేవడం వెనక ఇంతటి మోసం దాగుందా?
1: చూడు, నిజం చెప్పాను, చేయబోయేది చెప్పాను. నేను చేసేదే బానిసల వ్యాపారం. అది నా వృత్తి. నా వృత్తి సంబంధంగా ఎన్ని అబద్ధాలైనా చెప్తాను, ఎదుటి వారు నమ్మేందుకు ఎన్ని తీయటి కబుర్లైనా చెప్తాను. గోల చేయకు, నా వాంచి తీర్చు.
0: ఈ దేవసేన కంటంలో ప్రాణం ఉండగా అది జరగదు.
1: చచ్చాక జరిగేదేముంది, పిచ్చిదనా? ఇలాంటి మాటలు అనేక మంది ఆడవాళ్ల నోటి నుంచి విన్నాను. నాకు కొత్త ఏం కాదు. గోల చేయక వచ్చి నా ఒడిలు వైపు రా, రా, చెప్పేది నీకే. రా,
0: రా, దగ్గరకు వచ్చావు, మర్యాద దక్కదు, జాగ్రత్త.
1: మర్యాద? నాకు కావలసింది మర్యాద కాదే, నా మక్కువ తీర్చటం. రా, రా,
0: రాను,
1: రా. అయితే నేనే వస్తాను, నేనే వస్తానే. వదలడానికే నిన్న అరణ్య ప్రాంతం నుంచి ఇక్కడ తీసుకొచ్చాను. నిన్ను తన్ని తీరా అనుభవించాక అప్పుడు వదిలేస్తాను. బయటకు కాదు, ఈ పుర ప్రముఖులకు వారు కూడా నీ అందాలతో విందు చేసుకోవాలి కదా.
0: నేను నీకు లొంగను.
1: నీలాంటి వారిని అందరినో లొంగ తీశానే నువ్వు లెక్క రావేన్న మదన మంజరి రా రా రా నా మర్మస్థానం పైన నీ మోకాలతో కుమ్ముతావా కదే చిత్రవధ చేసి మరి అనుభవిస్తాను చిత్రవధ చేసి మరి అనుభవిస్తాను మారు నువ్వు నన్ను తనటం కాదే నేనే నిన్ను తంతాను తంతాను చావు చావును అమ్మ గుర్తుకొచ్చిందే ఈ కర్రతో నీ ఒళ్ళంతా చీరిపోయేలాగా కొడితే అప్పుడు అప్పుడు నీ తండ్రి గుర్తుకొస్తాడే
0: ఓ అబలన్నని కూడా చూడకుండా ఆ దుర్మార్గుడు నన్ను కర్రతో చావబాది నా ఒళ్ళంతా గాయాలమయం చేశాడు. ఆ గాయాల బాధకు తట్టుకోలేక స్పృహ తప్పాను. తిరిగి స్పృహలోకి వచ్చేసరికి పక్కపై నగ్నంగా పడి ఉన్నాను. నా శరీరం పైన వస్త్రాలన్నీ గదంతా చెల్లా చెదురుగా పడున్నాయి. ఆ తర్వాత ఎన్నోసార్లు నన్ను శారీరకంగా హింసించి చివరికి తన మాట వినేలా మార్చుకున్నాడు. ఆ పురంలోని ప్రముఖులందరి చేత నన్ను అనుభవింపచేశాడు. చివరికిలా బానిసగా మార్చి ఈ రాజగృహపురానికి తెచ్చి నన్ను అమ్మివేశాడు. ఇది ఈ దేవసేన బానిసగా మారిన వైనం. కుశాలి, ఇంతకీ నువ్వెలా బానిసగా మారావు?
2: నేను వలచిన ప్రియుడే నన్ను వంచించి తెచ్చి ఈ అమితిని తండ్రి ఉద్దాలకునికి బానిసగా అమ్మేశాడు.
0: వలచిన వాడే నిన్ను మోసం చేశాడన్నమాట.
2: మనుషుల్లో స్వార్థం ధనాశ బాగా పెరిగిపోయినప్పుడు వలసిన వారినేమి ఎవరినైనా మోసం చేస్తారు. ఇది మనుషులకు ఉండే సహజ నైజం. ఏ కొందరు మంచివారుగా ఉంటారు.
0: నువ్వన్నది నిజం. నా అన్న స్వార్థమే మనిషితో ఎలాంటి పనైనా చేయిస్తుంది. అవును, ఈ బానిసలను ఇలా ఎన్ని రకాలుగా కొంటారు? ఈ అమ్మకాల గురించి కొనడాల గురించి నాకు సరి అయిన అవగాహన లేదు. ఆ బానిసల వ్యాపారి వద్ద ఉన్నప్పుడు కూడా నేను నా తోటి బానిసలతో ఎవ్వరితోనూ మాట్లాడేదాన్ని కాను.
2: బలవంతంగా పట్టి తెచ్చిన కొందరిని, రాజకొలువుల్లో పదవులు అని చెప్పి మోసగించి తెచ్చిన కొందరిని బానిసలుగా అమ్మేస్తూ ఉంటారు. ఈ రెండు విధాలుగానే కాక యుద్ధాల్లో ఓడిపోయిన సైనికులను, వారి ఆడవాళ్లను కూడా రాజులు తమ సేవకులుగానో పరిచారికలుగానో నియమించుకుంటూ ఉంటారు. లేదా బానిసలుగా ఇతరులకు అమ్మివేస్తారు. కొందరు కుటుంబ దారిద్ర్యం కారణంగా తమకు తాముగా బానిసలుగా అమ్ముడుపోతూ ఉంటారు. ఇలా పలు రకాలుగా మనిషే ఎదుటి మనిషిని పశువులాగా అమ్మే స్థాయికి దిగజారాడు.
0: అవును, ఇక్కడ బానిసలతో ఎలాంటి పనులు చేయిస్తారు?
2: మగ బానిసలైతే వ్యవసాయం పనులు, రాతి గుట్టలను పగలగొట్టించే పనులు, మందిరాన్ని కాపలా ఉండే పనులు. నమ్మకం కుదిరితే స్త్రీ బానిసలపై అజమాయిషి పనులు చేయిస్తూ ఉంటారు.
0: మరి ఆడవారితో ఏం పనులు చేయిస్తారు?
2: నచ్చితే ఉంపుడుగత్తెలుగా ఉంచుకుంటారు. అతిథులు వచ్చినప్పుడు అతిథి మర్యాదగా ఈ ఉంపుడుగత్తెలను అతిథుల వద్ద శయనింపచేస్తూ ఉంటారు.
0: ఎవరికంటా పడకుండా ఉపాయంగా తప్పించుకుని పారిపోతే?
2: అలా పారిపోతారనే కొంతమందిని కాపలాదారులుగా జీతాలిచ్చి ఉంచుతున్నారు. వారి కన్నుగప్పి పారిపోయినా ఫలితం ఉండదు.
0: ఎందుకని?
2: బానిసల్ని కొన్న వెంటనే యజమానులు వీరు తమ బానిసలు అన్న గుర్తుగా బానిసల నుదుటిపై తమ కుటుంబాలకు సంబంధించిన చెట్టు గుర్తో, గుర్రపు గుర్తో, సూర్యుని గుర్తో, చంద్రుని గుర్తులో వేయిస్తూ ఉంటారు. ఆ పచ్చబొట్టులు చెరపడం అసాధ్యం. బానిస అన్నవాడు ఒకవేళ పారిపోయినా ఒక్కడు అరణ్య ప్రాంతంలోనే ఎల్లకాలం ఉండలేడు కదా. ఒకసారి బానిసగా మారిన వ్యక్తి జీవితకాలం వరకు బానిసగా బ్రతకాల్సిందే, బానిసగా చావాల్సిందే.
0: మరి ఈ బానిసలకు విముక్తి అన్నదే లేదా?
2: ఉంది. మనల్ని యజమాని వద్ద నుంచి కొని, అతని వద్ద నుంచి విడుదల పత్రం తీసుకొని మనకిస్తే మనం విముక్తి పొందగలం. మనపై జాలిపడి ధర చెల్లించి మనల్ని విడుదల చేయించేవారెవరు? ధనాన్ని పోసి కొన్న యజమాని ఎవడు ఊరికే తనంతకు తానుగా విడుదల పత్రం ఇచ్చి వెళ్ళు నీ ఇచ్చ వచ్చిన చోడు బ్రతుకు అని చెప్పడు? దేవసేన,
0: ఏమిటి కుశాలి?
2: అమితుడు తన తండ్రి ఉద్దాలగుడంతటి కఠిన హృదయం కలవాడు కాదు, మంచివాడు, కాకపోతే ఆవేశపరుడు. అతనికి ఆవేశం వచ్చిందంటే ఏం చేస్తాడో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో అతనికే తెలియదు. సామాన్యంగా స్త్రీ బానిసలపై యజమానులకు కామవాంఛ తీర్చుకునే దృష్టి తప్ప మరొక దృష్టి ఉండదు. ఎందుకనో, నీ పట్ల అమితుడు అమితంగా ఆకర్షితుడు అవుతున్నాడు. ఆ ఆకర్షణలో కామభావన కంటే ఆరాధన భావనే ఎక్కువగా ఉంది. నువ్వు అతనితో సఖ్యతగా ఉండు, నవ్వు, నవ్వించు, అతన్ని ఆహ్లాదపరచు, నువ్వు సుఖించు, అతన్ని సుఖపెట్టు. ఎందుకు నీ యవ్వనాన్ని వృధాపరచుకుంటావు? నా మాట విని నీ ప్రవర్తన మార్చుకో, లేదంటే నువ్వే కష్టపడతావు. దేవసేన, కొన్ని చోట్ల ఎంతగానో ఆలోచించి వ్యధ చెందినా ప్రయోజనం ఉండదు. ఆయా ప్రదేశాలను బట్టి మన వ్యవహారపు తీరు మార్చుకోక తప్పదు. సరే, లే, వెళ్దాం. ఇక నీకు అభ్యంగన స్నానం చేయిస్తాను.
0: పదా.

0: దేవసేనా, ఈ విషయం విన్నావా?
1: ఏ విషయం కుశాలి?
0: ఈ రాజగృహలో కనుహుడు అని ఒక అతను ఉన్నాడు. అతను కూడా రత్నాల వ్యాపారే. అతనికి మన యజమాని ఆమిత్తునికి మంచి స్నేహం కూడా ఉంది. ఆ కనుహుని అర్ధాంగి తమ వద్ద పనిచేసే ఒక మగబానిసతో శారీరక సంబంధం ఏర్పరచుకుందంట. ఈ విషయం తెలిసిన కనుహుడు తన అర్ధాంగిని కరవాలంతో పొడిచి చంపేశాడట. మగబానిసను కూడా చంపేసేవాడట. బానిసను చంపే ముందు రాజుగారికి తెలియజేస్తే మంచిదని వెళ్ళి రాజుగారికి తెలియజేశారు. రాజుగారు మేమే అతను శిక్షిస్తామని చెప్పి సైనికులను పంపించి అతని సంకెళతో బంధింపచేసి పురం బయటికి తీసుకెళ్లి శిరచ్ఛేదన గావించండి అని ఆజ్ఞ ఇచ్చాడట. పురం బయటికి తీసుకెళ్లి శిరచ్ఛేదన గావించారట. ఏమిటో దేవసేన, ఒక్కో మార తలుచుకుంటే అలాంటి దండనకు గురి కావటం కంటే ఆత్మహత్య చేసుకుని మరణించటమే మేలనిపిస్తుంది. యజమానులు నిత్యం రోజుకు ఉంపుడుగతతో కాలక్షేపం చేసేటప్పుడు వారి అర్ధాంగులకు మాత్రం కోరికలు తెచ్చుకోవాలని ఉండదా
1: కుశాలి? స్త్రీకైనా పురుషునికైనా లైంగికపరమైన కోరికలన్నవి సమానంగానే ఉంటాయి. తాము మాత్రం కోరికలను తీర్చుకుంటూ తమ వారిని ఆ కోరికలకు దూరంగా ఉంచితే నువ్వన్నట్టుగా ఇలాంటి పరిణామాలే జరుగుతూ ఉంటాయి. స్త్రీ కూడా ఓ వ్యక్తేనని, ఆమెకి కూడా స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండాలని, మనసు పడ్డ మగవాణ్ణే పెళ్లాడాలని, ఆమె కేవలం ఓ భోగ వస్తువు కాదని, ఆమెకు తమకు మళ్ళీ సమాన హోదా ఇవ్వాలి అని మగవారు అనుకోనంతకాలం, తమ స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం స్త్రీ తిరుగుబాటు జరపనంతకాలం స్త్రీల పరిస్థితి ఇంతే. ఈ కాలంలోనే కాదు, ఏ కాలంలో అయినా ఇదే తీరును ఉంటుంది పరిస్థితి. నా చెంతకొచ్చి అలా మౌనంగా చూస్తూ నిలబడ్డం దేనికి? మీరొచ్చింది మీ వాంఛ తీర్చుకోవడానికేగా. రండి, తీర్చుకోండి.
2: నేనిప్పుడు మధువు సేవించి ఉన్నాను.
1: మధు సేవనం, ఆ తర్వాత పడతి అధరామృత సేవనం మీలాంటి యజమానులకు పరిపాటే కదా. రండి.
2: కావచ్చు కానీ నేను
1: వేరు అంటారు. మీరు ఏ విషయంలో వేరు? అందరిలాగే మీకు అర్ధాంగి ఉంది, అందరిలాగే మీకు ఉపపత్నులు ఉంపుడుగత్తెలు ఉన్నారు. నన్ను ఉంపుడుగత్తెను చేశారు. మీ సేవలు చేయడానికి అనేక మంది ఆడామగా బానిసలున్నారు. సంపాదించింది ఇంకా పెంచాలని మీ తండ్రి అనేక ప్రాంతాలు పట్టుకుని వ్యాపారం చేస్తూ ఉంటే మీరు ఇక్కడే ఉండి వ్యాపారం చేస్తున్నారు. నగరంలోనే అతి పెద్ద ధనవంతుడిగా పేరు సంపాదించారు. అయినా మీరు కూడా ఇంకా సంపాదిస్తూనే ఉన్నారు. అవసరం ఉన్నా లేకున్నా అందరు యజమానులకు మళ్ళే ఇంకా బానిసలను కొంటూనే ఉన్నారు.
2: దేవసేనా, నీ తరువాత మరే బానిసను కొనలేదు దేవసేనా.
1: అవసరం పడితే లేదా ఇంకెవరైనా మీ కంటికి నచ్చితే కొంటారు. అయినా ఇన్ని మాటలు దేనికి? మీరొచ్చింది మీ తాపాన్ని తీర్చుకోవడానికి. మీ తాపం తీర్చడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. రండి, జాగెందుకు?
2: దేవసేనా, ఇలాంటి వ్యంగ్యపు మాటలతో నా మనసును ఎందుకు గాయపరుస్తున్నావు? నేనొచ్చింది కేవలం నా శారీరక వాంఛ తీర్చుకోవడానికి కాదు. నిన్ను చూడాలనిపించింది, నీతో మాట్లాడాలనిపించింది.
1: బానిసతో మాట్లాడే ముద్దు ముచ్చట్లే ఉంటాయి. మీ దృష్టంతా కేవలం దానిపైనే కదా.
2: జీవితం అంటే కేవలం శృంగారమే అనుకున్నావా దేవసేనా? జీవితంలో శృంగారం ఒక భాగం మాత్రమే.
1: అలా అనుకుంటే ఇంతమంది స్త్రీ బానిసలను కొనడం దేనికి? ఓహో, తమరిలాంటి వారికి రోజుకో రుచి కావాలిగా, అందుకే ఇందరు.
2: నేను తాగి ఉన్నా, నిగ్రహించుకోనే మాట్లాడుతున్నా. ఇలాంటి మాటలతో నాలో ఆగ్రహం కలిగించకు.
1: మీకు ఆగ్రహం కలిగితే ఏం చేస్తారు? ఏ కొరడాతోనూ లేదా ఏ కర్రతోనూ నన్ను కొడతారు, లేదా మీ పరిచారికగా మార్చి దాసి పనులు చేయిస్తారు. నాపై కసి కొద్దీ ఇతరులకు అమ్మివేస్తారు. కొన్న బానిసలను ఏ కారణంగా అయినా చంపేసినా అడిగే అధికారం ఎవరికీ లేదు కాబట్టి మీ మిత్రుడు కనుహుడు తన భార్యను చంపినట్టుగా నన్ను చంపేస్తారు. అంతేగా, మీరేం చేసినా ఈ దేవసేన సిద్ధంగానే ఉంది.
2: అంతేగాని నాతో మృదు మధురంగా మాట్లాడనంటావు. నీ పట్ల నాలో ఉన్నది కామ వాంచ కాదు, ఆరాధన, ఏదో తెలియని అభిమానం. నువ్వు విశ్వసించినా విశ్వసించకున్నా ఇది నిజం. నువ్వే చెప్పు, నేను ఏం చేస్తే నువ్వు నా పట్ల అభిమానం చూపిస్తావు, ఏం చేస్తే నన్ను లాలనగా ఒడిలోకి చేర్చుకుంటావో చెప్పు దేవసేన. నువ్వేం చెప్పినా చేస్తాను. నాకు కావలసింది నీ క్రీగంటి చూపు కాదు, అభిమానంతో కూడిన వలపు చూపు. చెప్పు దేవసేన, నీకోసం ఏం చెయ్యమంటావు? పోని, నా సంపదనంతటికీ నిన్ను అధికారిని చేయనా?
1: నాకు సంపదలపై ఆశ లేదు.
2: సరే, మరేం చేయమంటావు? పోని, నీ ముందే నేను ప్రాణత్యాగం చేసుకోనా?
1: మీరు చావడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు.
2: మరి నన్నేం చేయమంటావు? చెప్పు దేవసేన, నువ్వేం చెప్పినా చెయ్యటానికి ఈ అమిత్తుడు సిద్ధంగా ఉన్నాడు.
1: మీరు సిద్ధంగా ఉండొచ్చు, కానీ నేను సిద్ధంగా లేను. మీరు నా శరీరానికి మాత్రమే యజమాని, కానీ నా మనసుకి కాదు.
2: నేను కోరుకుంటున్నది అదే కదా. ఏం చేస్తే నేను నీ మనసులో చోటు చేసుకుంటానో చెప్పు. నేను పరితపిస్తున్నది నీ హృదయంలో స్థానం కోసమే కదా.
1: మీరు నా మనసులో చోటు చేసుకునే విషయం ఏమో కానీ, మీరంటే గౌరవభావం ఏర్పడడానికి నా మనసులో ఓ కోరికుంది, తీరుస్తారా?
2: చెప్పు దేవసేన, ఆ కోరికేమిటో త్వరగా చెప్పు. ఆ కోరిక ఎలాంటిదైనా తీరుస్తాను. నీ కోరిక తీర్చడం కంటే నాకు కావలసిందే ఉంది, చెప్పు.
1: మాట తప్పరుగా?
2: ఈ అమిత్తుడు ప్రాణాలైనా వదులుకుంటాడు, గాని ఇచ్చిన మాట తప్పడు. చెప్పు, నీ కోరికేమిటో తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను.
1: ఇంతసేపు నిలబడే ఉన్నారు, అలా ఆశీనులు కండి, చెప్తాను.

0: ఏం కోరిక కోరావమ్మా? అమితుడు అంత వేగంగా వెళ్ళిపోతున్నాడు.
1: ఏదో కోరాన్లే. నా కోరిక వినేసరికి తాగిన మైకం పూర్తిగా దిగిపోయినట్టుంది. మళ్ళీ మధువు తాగడానికి వెళ్తున్నట్టున్నాడు.
0: ఇంతకు ఏం కోరావు?
1: అతడే కాదు, ఈ పురంలో ఎవరూ నెరవేర్చలేని ఓ కోరిక కోరాను. ఒక్క మారుగా నిర్ఘాంతపోయాడు. నా కోసం తన సర్వసంపద అర్పిస్తానన్నాడు. ప్రాణత్యాగానికి కూడా ఒడిగడతానన్నాడు. చివరికి నా మనసులో ఉన్న కోరిక తెలిపేసరికి మారు మాటైనా మాట్లాడకుండా ఎలా వెళ్లిపోయాడో చూడు. మగవారి మాటలన్నీ ఇంతే కుశాలి. తమ అవసరాలు సరదాలు తీరే వరకు ఏ స్థాయిలో అయినా మాటలు చెప్తారు. తీరా అమలు పరిచే పరిస్థితే వస్తే చెప్పిన మాటలు గాలి కుదిలేసి ఇలా వెళ్లిపోతూ ఉంటారు. అంతా మాయ. మగవాడి బ్రతుకే ఒక మాయ, ఆడదాని జీవితంతో ఆడుకునే మాయా.

0: ದೇವಸೇನ, ದೇವಸೇನ, ನಿನ್ನೆ ನಿದ್ರಲ್ಲೇ
1: ಎಂಥ ಉದಯಾನ್ನೇ ನಿದ್ರ ಲೇಚಿ ಚೇಸೇ ದೇವುಂದಿ ಕುಶಾಲಿ. ತಾನು ವಸ್ತುನಾನನಿ నీతో కబురు పంపించాడా అమిత్తుడు? పక్షం రోజులైంది, పత్తాలేడు.
0: ముందు పక్కదివు, నీకు శుభవార్త చెప్పాలి.
1: మనలాంటి బానిసలకు శుభవార్తలే ఉంటాయి.
0: మనలాంటి బానిసలందరికీ ఇది శుభవార్తే. ముందులే,
1: లేచాను, చెప్పు ఏమిటా శుభవార్త?
0: అమిత్తునితో నువ్వేం కోరిక కోరావు? నిన్నటి రాత్రి అమిత్తుడు తన బానిసలందరినీ పిలిచి,
2: ఈ రోజు నుంచి మీ అందరికీ ఈ బానిస జీవితం నుండి విముక్తిని ప్రసాదిస్తున్నాను. అందరికీ విడుదల పత్రాలు ఇస్తాను. తెల్లవారేలోపు ఎవరి ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళిపోండి. ఇన్నాళ్ళు శ్రమించినందుకు నా సంపదలో కొంత భాగం మీకు పంచదలుచుకున్నాను
0: అంటూ విడుదల పత్రంతో పాటు ప్రతి బానిసకు కొంత ధనాన్నిచ్చి పంపించేశాడు. ఈ మందిరంలో ఉన్న పరిచారకులు కూడా వెళ్ళిపోయారు. నన్ను పిలిచి నాకు విడుదల పత్రం ధనం ఇచ్చి నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళిపోమన్నాడు. ఈ విషయం రాత్రే నీకు చెబుదామనుకున్నాను. నిద్రాభంగం చేయడం దానికని ఇప్పుడొచ్చాను. నీకు కృతజ్ఞతలు చెప్పిపోదామని వచ్చాను. నాలో కలిగిన ఆనందాన్ని ఆపుకోలేక నిన్ను నిద్రలేపాను. దేవసేన, అమిత్తినిలో ఒక్కమారుగా ఎంతటి మార్పును కలిగించావు. ఇప్పటికైనా అతని ప్రేమ నిజమని నమ్ము. అతనికి నీ మనసులో స్థానం ఇవ్వు. వస్తాను.
1: ఇది కళ నిజమా? అంతా ఓ వింతలా అనిపిస్తూ విస్మయం కలిగిస్తూ ఉంది. ఒక వ్యక్తి అభిమానం కోసం ఇందరు బానిసలకు విముక్తిని ప్రసాదించడం నమ్మశక్యంగా లేదు. అతనికి నాపై ఉన్నది కామభావన కాదు, ప్రేమభావనే. ప్రేమభావనే అనిపిస్తోంది. అవును, ఖచ్చితంగా ప్రేమభావనే. ఆ భావన ఉన్నప్పుడే మనిషి ఏదైనా ఏమైనా చేయగలడు. అందుకు నిదర్శనం ఈ బానిసల విముక్తి. నాకీవేళ ఎందుకో ఆనందంగా ఉంది. ఎప్పుడూ ఎరగని ఆనందంతో నా మనసంతా హాయిగొలుపుతూ ఉంది. అమిత, నువ్వే జయించావు. నువ్విప్పుడు నా శరీరానికే కాదు, నా మనసుకు కూడా యజమానివే. అవును, నా మనసుకు కూడా యజమానివి. ఇక నుంచి సరికొత్త దేవసేనను చూస్తావు. అమిత, నేను నిన్ను అభిమానిస్తున్నాను. ఈ క్షణం నుంచి నువ్వే నా సర్వస్వం. అవును, నువ్వే నా సర్వస్వం. నువ్వే నా సర్వస్వం.

0: దేవసేనా,
1: నా కోరికను మన్నించి బానిసలందరినీ విడుదల చేసినందుకు కృతజ్ఞురాలిని. మందిరంలో ఎవరూ లేరు. కుశాలితో సహా అందరూ వెళ్ళిపోయారు. గత 2 రోజులుగా ఒంటరిగా నేనొక్కదాన్నే మీ రాక కోసం ఎదురు చూస్తూ బిక్కుబిక్కుమంటూ కాలం గడిపాను. ఇప్పటికైనా మీరొచ్చారు, నాకెంతో ఆనందంగా ఉంది. ఇన్నాళ్ల నా ప్రవర్తనకు నన్ను మన్నించండి.
0: దేవసేన, పైకిలే, ఏమిటా కన్నీరు? నా పాదాలను తాకేంతటి గొప్పవాణ్ణి కాదు, లే, కన్నీరు తుడుచుకో.
1: ఈ బానిస కోరికను మన్నించి అందరికీ బానిస జీవితం నుంచి విముక్తి ప్రసాదించిన మీరు నిజంగానే గొప్పవారు. నా దృష్టిలో ఎంతో ఎత్తుకెదిగారు.

0: నుంచి నా తనవుతో పాటు నా మనసు కూడా మీకే అర్పితం. మీరే లోకంగా జీవిస్తాను.
1: నేనిప్పుడు వచ్చింది, ఇప్పటికైనా నేను నీ మనసులో స్థానం సంపాదించుకున్నానా అని అడగటానికి కాదు. ఒకవేళ నీ మనసులో స్థానం సంపాదించుకొని ఉంటే నీ ఎదపై తలవాల్చి సేద తీరటానికి కాదు.
0: మరి
1: వారం క్రితం ఓ బౌద్ధ భిక్షువు నా చెంతకు భిక్షకు వచ్చాడు. బౌద్ధ ధర్మం గురించి బోధించాడు. మనిషి జీవితానికి అర్థం పరమార్థం ఏమిటో విడమరిచి చెప్పాడు. అతను చెప్పింది విన్న తర్వాత నాలో ఏదో తెలియని ఆలోచనలు, ఈ భోగభాగ్యాల కంటే తాను మంచిగా ఉంటూ 10 మందికి మంచి చేయడం కోసమే మనిషి జీవితానికి నిజమైన పరమావధి అనిపించింది. అందుకే అన్నింటినీ త్యజించి బౌద్ధ భిక్షువుగా మారాలన్న నిర్ణయానికి వచ్చాను. ఇదిగో, ఈ బానిస జీవితం నుండి నీకు విముక్తిని ప్రసాదిస్తూ నేను స్వయంగా వ్రాసిన విడుదల పత్రం. ఈ పత్రంతో పాటు కొంత ధనాన్ని కూడా నీకోసం కేటాయించాను. ఈ పత్రాన్ని, ఆ ధనాన్ని తీసుకొని నీ ఇచ్చ వచ్చిన చోటకు వెళ్ళి జీవించు. నిన్ను బానిసగా కొని నీ అభిష్టం లేకనే నీపై మోహంతో నీపై బడి కొన్ని మార్లు నా వాంచ తీర్చుకున్నందుకు నన్ను మన్నించు. వెళ్ళు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళటానికి తగు ఏర్పాట్లు చేస్తాను. నువ్వు కోరుకున్న ప్రదేశానికి సురక్షితంగా వెళ్ళటానికి కొందరిని నీ వెంట పంపుతాను. వస్తాను దేవసేన. వారు రాగానే వారి వెంట వెళ్ళు. ధనం వారితో పంపుతాను. సెలవు.
0: ఆగండి, మీరిప్పుడు నా సర్వస్వం అయ్యారు. మీరు లేనిదే ఎక్కడికో వెళ్ళి నేను జీవించలేను. మీరు తోడుగా లేని జీవితమే ఊహించుకోలేకున్నాను. నేనే మీరుగా, మీరే నేనుగా మారాక నన్ను వీడిపోవడం భావ్యం కాదు.
1: దేవసేన, నా నిర్ణయంలో ఎటువంటి మార్పు రాదు. నేను బౌద్ధ భిక్షువుగా మారటం ఖాయం. ఈ విషయంలో ఎవరు ఎలాంటి అభ్యంతరాలు తెలియజేసినా నా నిర్ణయంలో మార్పు లేదు.
0: మీ నిర్ణయం మార్చుకోకండి, కానీ నన్ను మీ తోడుగా నీడగా నడవనివ్వండి.
1: భిక్షువులకు అర్ధాంగులు ప్రేయసులు ఉండరు.
0: అలా వీలు కాకపోతే నేను బౌద్ధ భిక్షుకిగా మారుతాను, మీ వెంట నడుస్తాను. మీ ధర్మ బోధలో నేను పాలు పంచుకుంటాను. నన్ను బౌద్ధ సహచారిణిగా అయినా మీ వెంట నడవనివ్వండి. మీతో నా ప్రయాణం నాలో ఊపిరున్నంత వరకు కొనసాగుతుంది. మీ వెంట నడుస్తూ నన్ను అలౌకిక ఆనందానుభూతిని పొందనివ్వండి. దయచేసి కాదనకండి.
1: అప్పుడు మనిద్దరి మధ్య ఉన్న బంధం
0: నిష్కల్మషమైన, నిర్మలమైన, అనిర్వచనీయమైన, ఐహిక సుఖాల వాంఛలకు అతీతమైన ఓ పవిత్ర అనుబంధం.
1: దేవసేన, నీలో ఇంతటి మార్పు.
0: మీలోనే అంతటి మార్పు కలిగినప్పుడు నాలో మాత్రం కలగదా? పదండి, ఇరువురం కలిసే బౌద్ధాన్ని స్వీకరిద్దాం. ఇరువురం కలిసే ఆ తథాగతుని శాంతి సందేశాన్ని, ప్రేమ మార్గాన్ని ఈ ప్రజానీకానికి చాటి చెబుదాం. అరే, మీ కంట కన్నీరెందుకు?
1: ఇవి కన్నీళ్లు కావు దేవసేన, ప్రేమామృత ధారలు. రా దేవసేన, వెళ్దాం. నువ్వన్నట్టు మనం బౌద్ధ భిక్షువులమైనా కలిసే జీవిద్దాం, కలిసే మరణిద్దాం.
0: ధన్యురాలిని, పదండి వెళదాం.
1: తథాగతుని త్రిచరణాలను వల్లిస్తూ ఆ బౌద్ధ భిక్షువు దగ్గరికి వెళ్దాం.
2: బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి.
3: మీరింతవరకు దేవసేన నాటకం విన్నారు. రచన శ్రీ ఎస్టివి అజీజ్. నిర్వహణ డాక్టర్ కె సాంబశివరావు. సహకారం శ్రీ ప్రభాకర్ జాజుల. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీమతి శిల్ప, శ్రీ సుబ్బరాయ శర్మ, డాక్టర్ కె సాంబశివరావు, శ్రీ కెఆర్ ఫణిరాజ్, శ్రీమతి ఆర్ ఉమాదేవి, శ్రీ కేవీఎల్ నరసింహారావు, శ్రీ జీవన ఆదిత్య, శ్రీ డి పరమేశ్వరాచారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ కార్యక్రమం. ఈనాటి ఈ కార్యక్రమంలో మొదటిగా ప్రాణత్యాగం చేసిన సైనికులకు ఇచ్చే అవార్డు ఏంటి? ప్రశ్న మరోసారి, ప్రాణత్యాగం చేసిన సైనికులకు ఇచ్చే అవార్డు ఏంటి? అల్లరి ప్రియుడు ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం.

ప్రాణత్యాగం చేసిన సైనికులకు ఇచ్చే అవార్డు ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానంగా మరి చాలామంది పంపించారు. ఖమ్మం నుంచి రాధ, రాంగ్ ఆన్సర్ అండి. అలాగే నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి వాస్తు సిద్ధాంతి, చెబ్రోలు రామకృష్ణయ్య రాంగ్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు నుంచి శేషాద్రి రాంగ్ ఆన్సర్. మానస విజయలక్ష్మి చీరాల నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. సత్తుపల్లి నుంచి లలిత మల్లిక్ రాంగ్ ఆన్సర్ అండి. నెల్లూరు జిల్లా నుంచి రామకృష్ణ దేవాంగ రాంగ్ ఆన్సర్. కడప జిల్లా నుంచి ఎం కొండారెడ్డి రాంగ్ ఆన్సర్ పంపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుండి వేముల పరశురాములు పద్మ రాంగ్ ఆన్సర్. నాగమణి ఒంగోలు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. షేక్ మహబూబ్ సుబానీ గుంటూరు నుంచి రాంగ్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్ అండి. కందికాయపల్లె గ్రామం నుంచి ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి, ఆర్ శృతి రాంగ్ ఆన్సర్ పంపించారు. దేవులపల్లి హనుమంతరావు ఖమ్మం నుంచి రాంగ్ ఆన్సర్. రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి శ్రీ వైష్ణవ్, ఋత్విక్, నేదునూరి కళ్యాణ్చారి రాంగ్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి రాంగ్ ఆన్సర్ పంపించారు. నంద్యాల నుంచి రామచంద్ర, సువర్ణ రాంగ్ ఆన్సర్. ఒంగోల్ సుజాతానగర్ నుంచి భాస్కర్ని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్ రాంగ్ ఆన్సర్ అండి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్ రాంగ్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకీరాజు రాంగ్ ఆన్సర్ అండి. చీరాల నుంచి ప్రభ రాంగ్ ఆన్సర్. కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి దస్తగిరి సంధ్య, యాస్మిన్ సాథియా రాంగ్ ఆన్సర్. కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి రాంగ్ ఆన్సర్ అండి. మిడతల రామ్మూర్తి ఉర్వకొండ నుంచి రాంగ్ ఆన్సర్. ఖమ్మం నుంచి రాధాకృష్ణ రాంగ్ ఆన్సర్ అండి. బాపట్ల జిల్లా నగరం మండలం నుంచి పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత రాంగ్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి రాంగ్ ఆన్సర్. అనపర్తి నుంచి సత్తిరెడ్డి రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ రాంగ్ ఆన్సర్ అండి. వరంగల్ జిల్లా ఎల్బి నగర్ నుంచి ఊర్మిళ సతీష్ రాంగ్ ఆన్సర్. మండపేట సత్యప్రసాద్ రాంగ్ ఆన్సర్ అండి.
మంచిర్యాల నుంచి చంద్రముగులి పద్మరాణి అక్షరకృప రాంగాన్సర్, దొనకొండ నుంచి వైసిహెచ్ డేవిడ్ రాంగాన్సర్, వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి ఆర్ శ్రీనివాస్ రాంగ్ ఆన్సర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి రాజేశం సరోజిని మాయా రాంగ్ ఆన్సర్ అండి. నెల్లూరు నుండి శ్యామ్ రాంగ్ ఆన్సర్, గుండుగొల్ల నుండి కొనకల రమేష్ మద్దుల శ్రీనివాస్ బాబు రామోజీ సత్యనారాయణ రాంగ్ ఆన్సర్, అనురాధ నాగేశ్వరమ్మ రాంగ్ ఆన్సర్ అండి. పాపినేపాలెం నుండి సూర్యనారాయణ సిద్ధయ్య రాంగ్ ఆన్సర్, వెల్లుల్ల నుంచి శ్రీశాంక్ భూలక్ష్మి జాప భూమేశ్వర్ రాంగ్ ఆన్సర్, విశాఖపట్నం జంక్షన్ నుంచి ఎం ప్రతాప్ రాంగ్ ఆన్సర్ అండి. నల్లగొండ జిల్లా గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి దైదా భిక్షం వెంకటి రాంగ్ ఆన్సర్, నెల్లూరు నుంచి శేషాద్రి రాంగ్ ఆన్సర్, ఒంగోలు నుంచి ఎం రావు అరవింద్ రాంగ్ ఆన్సర్ అండి. నంద్యాల జిల్లా అహోబిలం వెంకటేశ్వర్లు నరేంద్రారెడ్డి రామకృష్ణయ్య గారు రాంగ్ ఆన్సర్, నల్గొండ జిల్లా త్రివేణి చిన్మయి ప్రీతం రాంగ్ ఆన్సర్, నల్లగొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ మధురవి నవీన రాధిక త్రిలోక్ నెహాన్ శ్రీరామదాసు కృపాచారి రాంగ్ ఆన్సర్ అండి. గద్వాల జిల్లా జోగులాంబ రాజోలి మండలం నుంచి కేదారి వీరేష్ రాంగ్ ఆన్సర్, అనంతపూర్ నుంచి ప్రదీప్ విజయ హనీ రాంగ్ ఆన్సర్, సత్తుపల్లి నుంచి లలిత్ మల్లిక్ రైట్ ఆన్సర్ అండి, నెల్లూరు నుంచి గణేష్ రాంగ్ ఆన్సర్, చీరాల నుండి మానస విజయలక్ష్మి రాంగ్ ఆన్సర్, కర్ణాటక నుంచి నాగేంద్రప్ప రాంగ్ ఆన్సర్, చిత్తూరు నుంచి నరేంద్రరెడ్డి స్వరూప సాయి పూజ దిలీప్ రాంగ్ ఆన్సర్ అండి, ఒంగోలు నుంచి నాగమణి రాంగ్ ఆన్సర్, నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి వాస్తు సిద్ధాంతి చేబ్రోలు రామకృష్ణయ్య సుభాషిణి శ్రీ విష్ణు కైలాస్ మనోస్ తనోస్ రైట్ ఆన్సర్, సికింద్రాబాద్ నుంచి జయలక్ష్మి వాస్వీనగర్ సత్యనారాయణ రాంగ్ ఆన్సర్ అండి. రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుండి పరశురాములు రాంగ్ ఆన్సర్, గుంటూరు నుంచి వాసు లలిత మానస రాంగ్ ఆన్సర్, నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి ఋత్విక్ శ్రీ వైష్ణవ్ రాంగ్ ఆన్సర్, ఖమ్మం నుంచి హనుమంతరావు రాంగ్ ఆన్సర్ అండి. అత్తిలి నుంచి చిన్నకేశవరావు రాంగ్ ఆన్సర్, నల్గొండ జిల్లా తిప్పర్తి నుంచి చిలకమర్రి ఉపేంద్రాచారి
శ్రీరామదాసు అంజాచారి. రాంగ్ ఆన్సర్ అండి.

కందికాయపల్లె నుంచి ఆర్ వెంకట సుబ్బయ్య. రాంగ్ ఆన్సర్. కర్ణాటక పెత్తనపల్లె నుంచి సుబ్రమణి. రాంగ్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి. రైట్ ఆన్సర్. మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి. రాంగ్ ఆన్సర్. అరవ ధనలక్ష్మి సాంబశివరావు రాఘవేంద్రరావు రోహిణి. కొల్లూరు మండలం నుంచి. రాంగ్ ఆన్సర్. ఖమ్మం నుండి రాధాకృష్ణ. రాంగ్ ఆన్సర్ అండి. నెల్లూరు నుంచి విశాల. రాంగ్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి. రైట్ ఆన్సర్. బాపట్ల జిల్లా నుంచి శ్రీధర్ బాబు సునీత. మళ్ళీ రాంగ్ ఆన్సర్ పంపించారు. మల్లికార్జున ధర్మవరం నుంచి. రాంగ్ ఆన్సర్. నెల్లూరు నుంచి ఫణిరాజ్. రాంగ్ ఆన్సర్ అండి. మండపేట నుంచి సత్యప్రసాద్. రైట్ ఆన్సర్. కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి యాస్మిన్ సాదియా. దస్తగిరి సంధ్య. రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ. రాంగ్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోదా జానకిరాజు. రాంగ్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. రైట్ ఆన్సర్. వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మి కామేశ్వరి ఆర్ శ్రీనివాస్. రాంగ్ ఆన్సర్ అండి. ఏలూరు నుంచి రఘుపీర్ సింగ్ సుగుణాబాయ్. రాంగ్ ఆన్సర్. ఇనమడుగు నుంచి తుమ్మ పద్మావతి సౌధమణి వసుంధర. రైట్ ఆన్సర్. షేక్ మహబూబ్ సుబ్బాని. రైట్ ఆన్సర్. పాపినేపాలెం నుంచి సూర్యనారాయణ సిద్ధయ్య ఆదిన్న. రాంగ్ ఆన్సర్ అండి. ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే, ప్రాణత్యాగం చేసిన సైనికులకు ఇచ్చే అవార్డు ఏంటంటే అశోక చక్ర అవార్డు. రెండో ప్రశ్న ఏంటంటే, భారతదేశ జాతీయ ఫలం ఏది? ప్రశ్న మరోసారి, భారతదేశ జాతీయ ఫలం ఏది?

ఏలూరు నుంచి రాధామున్న రఘుపూర్ సింగ్ సుగుణాబాయ్, రైట్ ఆన్సర్ అండి. ఒంగోలు నుంచి హనుమంతు, రైట్ ఆన్సర్. తూర్పుగోదావరి జిల్లా నుంచి శోభారాణి, ఉదయవంశీ, హారిక, రైట్ ఆన్సర్. నల్గొండ జిల్లా నుంచి త్రివేణి, చిన్మయి, ప్రీతం, రైట్ ఆన్సర్. జాప భూమేశ్వర్, భూలక్ష్మి, వెల్లుల్ల నుంచి, రైట్ ఆన్సర్. శ్రీకాకుళం నుంచి ఐ రామకృష్ణ, రైట్ ఆన్సర్ అండి. హిందూపురం నుంచి తనూజ, రైట్ ఆన్సర్. ఒంగోలు సుజాత నగర్ నుంచి అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, రైట్ ఆన్సర్. కాకర రాజకుమార్, లావణ్య, సకినేటిపల్లి, రాజోల నుంచి, రైట్ ఆన్సర్. గుండుగొల్ల నుంచి కొనుకల రమేష్, రామోజీ శ్రీనివాసబాబు, సత్యనారాయణ, రైట్ ఆన్సర్. ముండ్రాయి గ్రామం నుంచి అనుమల మోహన్, పప్పు, రాజు, రైట్ ఆన్సర్. మార్కాపురం శివాజీనగర్ నుంచి మస్తన్వలి, ఫాతిమా, రైట్ ఆన్సర్. ఎస్ చితంబర్రావు, సరస్వతి, సాయి జ్యోతి, భానుతేజ, రైట్ ఆన్సర్ అండి. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, రైట్ ఆన్సర్. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్, రైట్ ఆన్సర్ అండి. జేఎల్ఎన్ కళ్యాణి, కృష్ణసాయి, అనూష, ఆద్యాశ్రీ, గాయత్రి, రామ్ మనోహర్.

నాలుగు నుంచి. రైట్ ఆన్సర్ నల్గొండ జిల్లా గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి దైదభిక్షం దైదా వెంకటి. రైట్ ఆన్సర్ హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణం వర్లా శివయ్య ముంతా పెద్దన్న. రైట్ ఆన్సర్ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాచర్ల సుబ్రహ్మణ్యం. రైట్ ఆన్సర్ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ మధు రవి నవీన రాధిక త్రిలోక్. రైట్ ఆన్సర్ సైనికపురి హైదరాబాద్ కాలనీ నుంచి శ్రీవత్స అచ్యుత శశాంక్. రైట్ ఆన్సర్ చీరాల నుంచి ప్రభ. రైట్ ఆన్సర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి కట్ల రాజేశం సరోజిని మాయ. రైట్ ఆన్సర్ న్యూఢిల్లీ నుండి అంగరకళాధర్ శారద. రైట్ ఆన్సర్ అనంతపురం నుంచి అనురాధ. రైట్ ఆన్సర్ మెడదల రామ్మూర్తి వరవకొండ నుంచి. రైట్ ఆన్సర్ కామారెడ్డి జిల్లా భవానీపేట్ గ్రామం నుంచి ఇబాదతుల్లా ఇష్రతుల్లా ఇనాయతుల్లా. రైట్ ఆన్సర్ వీరభద్రపురం నుంచి పార్వతి వీరా కనకారావు. రైట్ ఆన్సర్ హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష సుప్రియ. రైట్ ఆన్సర్ మిజోరాం నుంచి దొనకొండ నుంచి వైసీహెచ్ డేవిడ్. రైట్ ఆన్సర్ ప్రకాశం జిల్లా నుంచి దినేష్. రైట్ ఆన్సర్ పోలయ్య నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి. రైట్ ఆన్సర్ జైలన్ శర్మ సత్తెనపల్లి నుంచి. రైట్ ఆన్సర్ చిత్తూ నుంచి నరేంద్రారెడ్డి స్వరూప. రైట్ ఆన్సర్ కే రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి. రైట్ ఆన్సర్ లతా సుహాస్. రైట్ ఆన్సర్ నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి. రైట్ ఆన్సర్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు. రైట్ ఆన్సర్ పెసరలంక విలేజ్ కొల్లూరు మండలం నుంచి అరవ ధనలక్ష్మి సాంబశివరావు రాఘవేంద్రరావు రోహిణి శ్రీ విష్ణు బాల జశ్వంత్ సాయి. రైట్ ఆన్సర్ ఆర్ వెంకట సుబ్బయ్య ఆర్ లక్ష్మీదేవి ఆర్ శృతి కందికాయపల్లె గ్రామం నుంచి. రైట్ ఆన్సర్ డాక్టర్ ఏ రాధాకృష్ణమూర్తి లక్ష్మీ మానస వాసు లలిత గుంటూరు నుంచి. రైట్ ఆన్సర్ తణుకు నుంచి వెంకీ. రైట్ ఆన్సర్ ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్. రైట్ ఆన్సర్ కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిని. రైట్ ఆన్సర్ అండి కర్ణాటక పెత్తనపల్లి నుంచి సుబ్రమణి. రైట్ ఆన్సర్ బెంగళూరు నుంచి ఆశా శ్రీనివాస్. రైట్ ఆన్సర్ దస్తగిరి సంధ్య యాస్మిన్ సాధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ప్రదీప్ విజయహాని బృందావన్ నిలయం సెవెన్ హిల్స్ కాలనీ అనంతపురం నుంచి. రైట్ ఆన్సర్ ఐటీఐ జంక్షన్ నుంచి ఎం ప్రతాప్. రైట్ ఆన్సర్ దేవులపల్లి హనుమంతరావు ఖమ్మం నుంచి. రైట్ ఆన్సర్ బట్ట రామకృష్ణ దేవంగ నెల్లూరు జిల్లా నుంచి. రైట్ ఆన్సర్ ధర్మవరం నుంచి అభిరామ్ మల్లికార్జున్. రైట్ ఆన్సర్ ఒంగోలు నుంచి నాగమణి. రైట్ ఆన్సర్ రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి ఆర్ శ్రీనివాస్. రైట్ ఆన్సర్ ఖమ్మం నుంచి శర్మ. రైట్ ఆన్సర్ రమేష్ దొంతి అనంతపురం నుంచి. రైట్ ఆన్సర్ ఖమ్మం నుండి రాధ. రైట్ ఆన్సర్ సత్తుపల్లి నుంచి లలిత మల్లిక్. రైట్ ఆన్సర్ నెల్లూరు నుంచి శ్యామ్. రైట్ ఆన్సర్ చీరాల నుంచి వినీల మానస. రైట్ ఆన్సర్ నెల్లూరు నుంచి శేషాద్రి. రైట్ ఆన్సర్ ఈ ప్రశ్నకి సమాధానం ఏంటంటే మామిడి పండు.
మూడో ప్రశ్న, భారత జాతీయ గీతం రచయిత ఎవరు? భారత జాతీయ గీతం రచయిత ఎవరు?

సత్తుపల్లి నుంచి పెద్దాడ మల్లికార్జునరావు రైట్ ఆన్సర్ పంపించారండి. నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి చెబ్రోలు రామకృష్ణయ్య, వాస్తు సిద్ధాంతి, సుభాష్ని, శ్రీవిష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్ రైట్ ఆన్సర్. అలాగే దొన్నగూడు నుంచి వైసీహెచ్ డేవిడ్ రైట్ ఆన్సర్ పంపించారు. ఫణిరాజ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. ఒంగోలు నుంచి హనుమంతు రైట్ ఆన్సర్ పంపించారు. రాజోళ్ళు నుంచి కాకర రాజకుమార్, లావణ్య రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద రైట్ ఆన్సర్. శ్రీకాకుళం నుంచి ఐ రామకృష్ణ రైట్ ఆన్సర్. ఒంగోలు నుంచి ఎం రావు రైట్ ఆన్సర్. కొవ్వు నుంచి శ్రీనివాసులు రెడ్డి, లక్ష్మణరావు రైట్ ఆన్సర్. దంపూరు బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌదామణి, వసుంధర ఇనుమడుగు నుంచి రైట్ ఆన్సర్. త్రివేణి, చిన్మయ్యి, ప్రీతం నల్గొండ జిల్లా నుంచి రైట్ ఆన్సర్. శ్రీనివాసులరెడ్డి, లక్ష్మణరావు రైట్ ఆన్సర్. డాక్టర్ ఏ రాధాకృష్ణమూర్తి, లక్ష్మీ, మానస, వాసు, లలిత గుంటూరు నుంచి రైట్ ఆన్సర్ అండి. కామారెడ్డి జిల్లా భవానీపేట గ్రామం నుండి ఇబాదుతుల్లా, ఇషరతుల్లా రైట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి రైట్ ఆన్సర్. ఎస్ రేవతి, రాజశేఖర్, వేదయ్యపాలెం నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. కేశవరావు అత్తిలి నుంచి రైట్ ఆన్సర్. రామమోహన్ రావు, మను, తేజ రైట్ ఆన్సర్ పంపించారు. మార్కాపురం శివాజీనగర్ నుండి మస్తన్ వలి ఫాతిమా రైట్ ఆన్సర్. సత్తెనపల్లి నుంచి జేఎల్ఎన్ శర్మ రైట్ ఆన్సర్. నంద్యాల ఆళ్ళగడ్డ జిల్లా నుంచి, నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మి, నరేంద్రారెడ్డి రైట్ ఆన్సర్. ఎం ప్రతాప్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వల్ల శివయ్య, ముంత పెద్దన్న రైట్ ఆన్సర్. తనూజ, నజ్మల్ హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్. తెలంగాణ సికింద్రాబాద్ నుంచి జయలక్ష్మి, వాసవి, సత్యనారాయణ రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి రైట్ ఆన్సర్. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుంచి దైదా వెంకటి, దైదా భిక్షం రైట్ ఆన్సర్. అంగరకళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్. కొనకల రమేష్, ఆదిపండు, సురేష్, రామోజీ రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేశ్, శ్యామల, పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా రైట్ ఆన్సర్. బి వెంకటేశ్వరరావు, దివిస్, మార్టూర్ నుంచి రైట్ ఆన్సర్. మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్. వీరభద్రపురం నుంచి పార్వతి,
వీరా కనకారావు. రైట్ ఆన్సర్ చిత్తూరు నుంచి నరేంద్రరెడ్డి స్వరూప. రైట్ ఆన్సర్ కందికాయపల్లె గ్రామం నుంచి ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి, శృతి. రైట్ ఆన్సర్ పంపించారు. భానుతేజ, సాయి జ్యోతి, సరస్వతి, చితంబర్రావు. రైట్ ఆన్సర్ లతా, సుహాస్. రైట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్. రైట్ ఆన్సర్ రమేష్ బాబు, రుద్రంపేట్, అనంతపూర్ జిల్లా నుంచి. రైట్ ఆన్సర్ మండపేట నుంచి సత్యప్రసాద్. రైట్ ఆన్సర్ పంపించారు. కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి సాదియా, యాస్మిన్, సంధ్యా, దస్తగిరి. రైట్ ఆన్సర్ చీరాల నుంచి ప్రభ. రైట్ ఆన్సర్ పంపించారు. కె రవీంద్రరెడ్డి, సర్వేపల్లి నుంచి. రాంగ్ ఆన్సర్ కర్ణాటక పెత్తనపల్లి నుంచి సుబ్రమణి. రైట్ ఆన్సర్ ఒంగోలు నుంచి నాగమణి. రైట్ ఆన్సర్ పంపించారు. నల్లగొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచార్య, అనిత, సాయి, వర్షిత్, సాయి రిక్విత్. రైట్ ఆన్సర్ పాపినేపాలెం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య. రైట్ ఆన్సర్ పంపించారు. కోనసీమ జిల్లా ఇరుసుమండ నుంచి రామ్మోహన్ రావు, సత్యవతి, శ్రీనివాసరావు, సూర్యతేజ. రైట్ ఆన్సర్ మరి వీరు పేరు పంపించలేదు. రైట్ ఆన్సర్ పంపించారు. మరి ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. రైట్ ఆన్సర్ హైదరాబాద్ సైనికపురి కాలనీ నుంచి శ్రీవత్స, పద్మశ్రీ, శ్యామ్. రైట్ ఆన్సర్ పంపించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుండి భట్టిప్రోలు సత్యనారాయణ. రైట్ ఆన్సర్ పంపించారు. పండా లలితాదేవి, శ్రీధర్బాబు, సునీత. నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి. రైట్ ఆన్సర్ రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుండి వేముల పరశురాములు, పద్మ. రైట్ ఆన్సర్ అండి. వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మి, కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్. రైట్ ఆన్సర్ నాగేంద్రప్ప కర్ణాటక నుంచి. రైట్ ఆన్సర్ అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష. సుజాత నగర్ ఒంగోలు నుంచి. రైట్ ఆన్సర్ నెల్లూరు నుంచి శ్యామ్. రైట్ ఆన్సర్ లలిత, మల్లిక్ సత్తుపల్లి నుంచి. రైట్ ఆన్సర్ రమేష్ దొంతి అనంతపురం నుంచి. రైట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు శేషాద్రి గారు. రైట్ ఆన్సర్ విశాల నెల్లూరు నుంచి. రైట్ ఆన్సర్ ఖమ్మం నుండి రాధ. రైట్ ఆన్సర్ పంపించారు. చీరాల నుంచి వినీల, మానస. రైట్ ఆన్సర్ ఖమ్మం నుంచి రాధ ప్రకాష్. రైట్ ఆన్సర్ పంపించారు. ప్రసాద్ ఎల్ఎస్సి కాలనీ నెల్లూరు నుంచి. రైట్ ఆన్సర్ భారత జాతీయ గీతం రచయిత ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. మరి చాలామంది సరైన సమాధానాన్ని పంపించారు. ఈనాటి యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం లయ విన్యాసం. ఈనాటి ఈ కార్యక్రమంలో శ్రీ ఈతకూట శ్రీనివాస్ గారి డోలు వాద్యం వింటారు ఆదితాళంలో.

0: మీరింతవరకు శ్రీ ఈతకోట శ్రీనివాస్ గారి ఆది తాళంలో డోలు వాద్యం లయ విన్యాసం విన్నారు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై మా ప్రసారాలు వింటారు. నిలయంలో సమయం 5:38. ఇప్పుడు మీరు వింటారు ప్రసార విశేషాలు. ఈ సాయంత్రం తిరిగి రేపు ప్రసారం చేయబోయే మా కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ప్రసార విశేషాల అనంతరం వనితా వాణి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. మహిళా శ్రోతలు ఫోన్ చేసి వారికి ఇష్టమైనటువంటి సినీ గీతాలను కొరి వినవచ్చు. ఇక 5:30 యువతరంగం కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణి సందర్భంగా నెల్లూరు కృష్ణ చైతన్య జూనియర్ కళాశాలలో ఆకాశవాణి నెల్లూరు కేంద్రం నిర్వహించినటువంటి కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థినులు అందించినటువంటి ప్రసంగం రెండవ భాగం వింటారు. సహకారం నరసింహప్రసాద్, భోగ్యం నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. అనంతరం విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. ఇంకా యువతకు నచ్చేటువంటి కొన్ని సినీ గీతాలు వింటారు. 6:00 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో స్థానిక వార్తలు విశేషాలు. అనంతరం విహారీ కార్యక్రమంలో గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర ప్రాంతం వేరేవాల్ పట్టణం సమీపంలో ప్రభాస్ పఠాన్లో కొలువైయున్నటువంటి శ్రీ సోమనాథ్ ఆలయం యొక్క విశేషాలు వింటారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. అనంతరం కొన్ని జానపద గేయాలు వింటారు. 7:00 అలనాటి మధుర గీతం, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమంలో మత్స్యరంగంలో ఉపాధి అవకాశాలు, ఈ అంశం గురించి డాక్టర్ డి శ్రీనివాస్ గారితో పరిచయం వింటారు. అనంతరం పొలం కబుర్లు. 7:45 చిత్రసీమ సినీ గీతాలు వింటారు. 8:00 హలో అభిరుచి వాట్సప్ ద్వారా శ్రోతలు కోరే సినీ గీతాలు వింటారు. ఇక 8:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 8:40 దేశభక్తి గీతం వింటారు. 9:00 తిరిగి 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:10 కేంద్ర ప్రభుత్వం 12 పూర్తి చేసుకున్న సందర్భంగా వార్తా ప్రసార విభాగం వారు సమర్పించే ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ప్రసార విశేషాలు వింటూ ఉన్నారు. తిరిగి రేపటి ప్రసారంలో ప్రసార విశేషాలలో 5:55 చరిత్ర పుటల్లో ఈరోజు కార్యక్రమం వింటారు. 6:10 అర్చన భక్తి సంగీత కార్యక్రమంలో శివస్తోత్రాలు భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి సుధా కార్యక్రమంలో శ్రీ కందూరు రాజాగారి వ్యాఖ్యానం వింటారు. 6:35 పొలం కబుర్లు వింటారు. ఇక 7:00 ప్రసార విశేషాలు, 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం వింటారు. సింహపురి సమాచారం, అనంతరం స్వరార్చన, తందనాన, ఇంకా వృద్ధులకు ఆసరా వృద్ధాశ్రమాల, ఈ అంశం గురించి శ్రీమతి ఎన్ ఉషారాణి గారితో పరిచయం. అనంతరం ఈనాటి పెళ్లిళ్ళు వృధా ఖర్చుల గురించి మాధవి గారి ప్రసంగం వింటారు. 8:35 ఈ సంగతి మీకు తెలుసా. 9:00 హలో అభిరుచి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం. 9:30 వాట్సప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. ఇక రేపటి సాయంత్రం ప్రసారంలో 5:00 ప్రసార విశేషాలు, 5:05 వనితా వాణి మహిళలు వివిధ రంగాల్లో తొలి అడుగు కార్యక్రమం వింటారు. 5:30 30 నిమిషాలకు యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, యువత స్వయం ఉపాధి పథకాలు వింటారు. ఇంకా 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక వింటారు. ఇంకా మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల రచన డాక్టర్ టేకుమల్ల వెంకటప్పయ్య గారు సమర్పణ, నందిని చైతన్య నిర్వహణ శ్రీతవనం నాగేశ్వరరావు. ఇంకా ఈ వారం మన నెల్లూరు కార్యక్రమం కూడా వింటారు. సమర్పణ యు అమరేంద్ర. 7 అలనాటి మధుర గీతం, 8 హలో అభిరుచి. వాట్సప్ ద్వారా శ్రోతలు కోరే సినీ గీతాలు. మీరింతవరకు ఈ సాయంత్రం తిరిగి రేపు ప్రసారం చేయబోయే మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.

0: ఈనాటి వనితావాణి కార్యక్రమానికి స్వాగతం. మరింకెందుకండి ఆలస్యం? మహిళా శ్రోతలు ఫోన్ చేసి వారికి ఇష్టమైనటువంటి సినీ గీతాలను కొరి వినే కార్యక్రమం అయితే మీ ముందుకు వచ్చేసింది. మరి మీరు చేయవలసిందల్లా 0861233310 లేదా 0861233312 ఈ నెంబర్స్కి కాల్ చేసి మీకు ఇష్టమైనటువంటి సినీ గీతాలను కోరి వినేసేయవచ్చు. మరి ఫస్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారిని పలకరించేసేద్దాం. హలో హలో హలో నమస్తే అండి, వెల్కమ్ టు వనితావాణి కార్యక్రమం. మీ పేరు ఎక్కడి నుంచి? ఓకే, హలో
1: హలో
0: హలో నమస్తే అండి, వెల్కమ్ టు వనితావాణి కార్యక్రమం.
1: నమస్కారం మేడం.
0: నమస్తే అండి, వనితావాణి కార్యక్రమానికి స్వాగతం. మరి శుభ సాయంత్రం కూడా. మీ పేరు ఎక్కడి నుంచి?
1: బిట్రగుంట లక్ష్మి.
0: లక్ష్మి గారు బిట్రగుంట నుంచి. ఓకే అండి లక్ష్మి గారు, హ్యాపీ ఈవినింగ్ అండ్ హ్యాపీ సండే కూడా. ఓకే అండి, చెప్పండి ఏ చిత్రం నుంచి పాట ఈరోజు?
1: బలగం సినిమాలో.
0: బలగం, ఓకే.
1: పొట్టి పిల్ల పొట్టి పిల్ల అనే పాట ఏంటి మేడం?
0: అందులో నుంచి పొట్టి పిల్ల పొట్టి పిల్ల అనేటువంటి సాంగ్. మీకోసం? ఎవరి కోసం అది? మీ పిల్లల కోసం. ఓకే అండి లక్ష్మి గారు, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. మరి మీకోసం ఈ పాట మీ పిల్లల కోసం వచ్చేస్తుంది, వినేసేయండి. ఓకే.

0: ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ అప్.

0: మమ్మల్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: ప్రకటనలు విన్నారు, తర్వాతగా మరి ఒక కాలర్తో మనం ఇప్పుడు మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి. సో కాల్ చేసేవారు కొంచెం మీ యొక్క రేడియోకి మీ ఫోన్ని దూరంగా పెట్టుకొని కాల్ చేస్తే మీకైతే కాల్ అందుతుందండి. సో ఓకే, మరి మీరు ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్స్ 0861-233-100-102 నంబర్ కి కాల్ చేయవచ్చు.
2: స్పీకింగ్ విత్ హస్ పుట్ యువర్ కాల్ ఆన్ హోల్డ్.
1: హలో
3: హలో
1: హలో, నమస్తే అండి. వెల్కమ్ టు వనితా వాణి కార్యక్రమం. నమస్తే నమస్తే. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సుగుణా గారు, బాగున్నారా?
3: బాగున్నా మేడం, మీరు బాగున్నారు? మేడం
1: బాగున్నానండి. సో చాలా రోజుల తర్వాత కాల్ చేస్తున్నట్టున్నారు కదా సుగుణా గారు. అవునా, ఓకే ఓకే అండి. సుగుణ గారు ఏం చేస్తుంటారు మీరు? ఓకే ఓకే, సో మీరు హోమ్ బిజినెస్ అనమాట, మీరు బిజినెస్ చేస్తూ ఉన్నారు. ఓకే, యా సొంత వ్యాపారం, వెరీ నైస్ అండి. అంతే చక్కగా మరి ఎండలకి బయటకు కూడా వెళ్ళకోకుండా ఇంట్లోనే ఉంటూ. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. సుగుణ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీరు? వెరీ నైస్ అండి. సో ఈ రోజు చక్కగా మీకు కాల్ అయితే కలిసి వస్తుంది.
3: నేను పాట పెట్టుకోండి మేడం, పుట్టిపిల్ల పాట.
1: ఓకే,
3: కాలు ఎవరిదో కట్ అయిపోయింది అన్నారు, నేను ట్రై చేశాను.
1: అవునా, ఓకే. సో లక్ష్మి గారు అడిగారు ఫస్ట్ సాంగ్. యా వెరీ నైస్ అండి, యు ఆర్ లక్కీ. దెన్ చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట ఈ రోజు మీరు కోరుతున్నారు?
3: అయ్యప్ప సినిమాలో పాట అంటే మేడం, మనవాడు కోరుకుంటున్నాడా?
1: అవునా, ఓకే. సో బా, ఎంత పాతదో ఇప్పుడు ఇది కదా. సరే, ఎప్పుడైనా కూడా దేవుడి పాటలు అంతే కదా. సో అయ్యప్ప కటాక్షం అది వేస్తాను నేను. అవునా, సరే అండి, అలాగే అలాగే.
3: థాంక్స్ మేడం.
1: ఓకే సుగుణ గారు, సరే మరి వినేసేయండి పాట.

0: కాలర్తో మనం ఇప్పుడు మాట్లాడదాం. హలో
1: హలో
0: హలో, నమస్తే అండి, వెల్కమ్ టు వనిత వాణి కార్యక్రమం. మీ పేరు ఎక్కడి నుంచి?
1: నమస్తే అండి, నా పేరు కవిత, మేము ప్రకాశం డిస్ట్రిక్ట్ నుండి మాట్లాడుతున్నాం.
0: ఓకే అండి, కవిత గారు బాగున్నారా? లాస్ట్ టైం కూడా కాల్ చేసినట్టున్నారు కదా.
1: అవునండి, కాల్ చేశాము.
0: ఓకే, వెరీ నైస్ టాకింగ్ టు అండి. చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట ఈరోజు?
1: ఏదైనా మంచి సాంగ్.
0: ఏదైనా మంచి సాంగ్?
1: అవునండి.
0: ఓకే, సరే. మరి ఓకే అండి, మరి ఏం చేస్తుంటారు మీరు కవిత గారు?
1: నేనా? నేను జాబ్ చేస్తానండి.
0: జాబ్ చేస్తారా? ఓకే ఓకే, వెరీ నైస్ అండి. సరే మరి, మరి మీకోసం 100% లవ్ చిత్రం నుంచి సాంగ్ వేసేస్తాను. ఓకేనా?
1: ఓకేనండి.
0: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇలాగే కాల్ చేస్తానండి. ధన్యవాదాలు.
1: అలాగే.
0: ఓకే.

0: ఓకే అండి, మరి చక్కటి సాంగ్ వినేశారు, మరి కొన్ని ప్రకటనలు అయితే ఇప్పుడు వినేసేద్దాం.
1: ముద్దు, కొత్త కర్నెల చికెన్ అవకాశమా? వావ్, నానాకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
2: ఆగు ముద్దు.
1: ఏంటి?
3: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
4: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
1: కన్నీ కార్గెల చికెన్ ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
3: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
1: కూల్ గా ఉండండి.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
7: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ప్రకటనలు విన్నారు, మరి తరువాతిగా కాల్ అయితే తీసుకుని వారితో మాట్లాడేసేద్దాం. హలో హలో, నమస్తే అండి. హలో, ఓకే. హలో హలో, నమస్తే అండి. వెల్కమ్ టు వనితావాణి కార్యక్రమం. బాగున్నాను, చాలా బాగున్నాను. వెంకటమ్మ గారు, వెంకటమ్మ గారు బాగున్నారా? వెంకటమ్మ గారు,
8: ఎండలు ఎక్కువ మేడం.
0: ఎండలు ఎక్కువ ఉన్నాయా? అవునవును, ఇంకా జూన్ మాసం వచ్చేసినా కూడా ఎండలు అసలు చాలా విపరీతంగా ఉన్నాయి. సో అందుకని జాగ్రత్తగా కొంచెం నీడలో ఉంటూ మీరు. అవునవును, మీరు ఏదో బిజినెస్ చేస్తూ ఉంటారు కదా? ఓకే ఓకే, గాజుల వ్యాపారం అన్నా, వెరీ నైస్. వెంకటమ్మ గారు చెప్పండి, ఈ రోజు ఏ చిత్రం నుంచి పాట?
8: చిత్రంలో ఒక పాట, అమెరికా అమ్మాయి పాట.
0: ఏంటండి? చిత్రనా?
8: చిత్రం చిత్రం
0: చిత్రం చిత్రం. ఓకే, చిత్రం
8: ఎగిరిపోతుంది అమ్మాయి, పారిపోతుంది అన్న పాట.
0: అవునవును, భలే పాడుతుంది. అవునవును, చాలా అది
8: పాట.
0: ఓకే, ఎస్ ఎస్, మరి వింటావా పాట వెంకటమ్మ గారు? ఓకే, ధన్యవాదాలు. ఇలాగే కాల్ చేస్తుండండి, మరి చాలా రోజులు అయిపోయింది మీరు కాల్ చేసి కదా. అవును, లైన్ దొరకట్లేదు. సరే, ఈ రోజు చక్కగా మీకు కాల్ దొరికింది కదా, సో ఇలాగే ట్రై చేస్తూ ఉండండి. ఓకే వెంకటమ్మ గారు, వినేసేయండి పాట. ధన్యవాదాలు అండి. ఎస్ ఎస్,
9: స్విచ్ ఆడు, ప్యాచ్ పెట్టింది, ఏదో చెప్పాడు.

0: ఆగిపోమన్నాడో
1: ఎవరండి
0: పార్వతిమన్నాడు.

0: మరి ఒక చిట్ట చివరి కాలర్తో అయితే మనం ఇప్పుడు మాట్లాడేసేద్దాం. హలో హలో, నమస్తే అండి, వెల్కమ్ టు వనిత వాణి కార్యక్రమం. కాల్ కలుస్తుంది బట్ మాట్లాడట్లేదు. మరి హలో హలో, ఎస్, ఎవరైతే మాట్లాడతలుచుకోలేదు బట్ వారైతే కాల్ చేయాల్సిన అవసరం లేదు, బట్ అయినా కాల్స్ అయితే వస్తూ ఉన్నాయి బట్ కాల్ అయితే మాట్లాడట్లేదు. హలో
1: హలో
0: హలో, నమస్తే అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. మరి చిట్ట చివరి కాలర్ కూడా మీరే. చాలా కాల్స్ అయితే కట్ అయిపోతూ ఉన్నాయి బట్ మీ కాల్ అయితే కలిసింది, మాట్లాడండి. మీ పేరు ఎక్కడి నుంచి అండి?
1: అల్లూరు నుంచి, షకీలా మేడం.
0: షకీలా గారు, ఓకే అండి, చెప్పండి. ఈరోజు ఏ చిత్రం నుంచి పాట కోరుతున్నారు? చిన్నగా చిన్నగా. సో కాల్ కలిసేసరికి ఫస్ట్ మీకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఓకే, బీకూల్ బీకూల్ బీకూల్ ఫస్ట్ షకీలా గారు. ఓకే చెప్పండి, ఈరోజు ఏం చేశారు అసలు యాక్చువల్లీ మీరు? అమ్మ రాజీనామా. ఓకే, ఎవరు రాయగలరు అనేటువంటి సాంగ్. ఓకే ఓకే షకీలా గారు, సరే మీరు కోరిన పాట వచ్చేసి వినేసేయండి. ఓకే, ధన్యవాదాలండి. యా, వినేసేయండి.

ఓకే అండి, మరి మీరు ఇంతవరకు వనితావాణి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో మరి చక్కగా కాల్ చేసినటువంటి లక్ష్మి గారు, సుగుణ గారు, కవిత గారు, అదేవిధంగా వెంకటమ్మ గారు అండ్ షకీలా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నామండి. మరి ఒకసారి ఇలాగే వనితావాణి కార్యక్రమంలో కలుద్దాం. మరి సమయానుభవం వలన కాల్స్ అయితే స్వీకరించలేకపోతున్నాము. ఇంతటితో ఈనాటి వనితావాణి కార్యక్రమం సమాప్తం.

0: కొన్ని ప్రకటనలు విందాం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా?
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

కార్యక్రమంలో ఇప్పుడు వింటారు. 90 వసంతాల ఆకాశవాణి సందర్భంగా నెల్లూరు కృష్ణ చైతన్య జూనియర్ కళాశాలలో ఆకాశవాణి నెల్లూరు కేంద్రం నిర్వహించినటువంటి కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు అందించినటువంటి ప్రసంగం రెండవ భాగం వింటారు. సహకారం నరసింహప్రసాద్ భోగ్యం, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. ఈ కార్యక్రమం అనంతరం విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. ఈ కార్యక్రమం ఇంత ముందుగా

0: ముందుగా నమస్కారం. నా పేరు కావ్య. నేను కృష్ణ చైతన్య జూనియర్ కాలేజ్లో సీనియర్ ఇంటర్ చదువుతున్నాను. ఇది ఆకాశవాణి ఇప్పుడు తెలుగు వార్తలు చదువుతున్నది. ఈ మాట వినాలని పాతకాలంలో ప్రతి ఒక్కరు ఎదురు చూసేవాళ్ళు. ఫోన్స్ లేని టీవీలు లేని ఆ రోజుల్లో మన ఇంట్లో కుటుంబ సభ్యుడిలా కలిసిపోయిన పేరు ఆకాశవాణి. ఇది 1936లో బ్రిటిష్ ప్రభుత్వం ఆల్ ఇండియా రేడియో అని దాన్ని మొదలుపెట్టింది. కానీ 1956లో మన సంస్కృతి ఉట్టిపడడం వల్ల ఆకాశం అనే పేరు మార్చారు. ఈ ఆకాశవాణి అని గొప్ప పేరు ఇచ్చింది మహాకవి అయిన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఆకాశం నుంచి వచ్చే వాణి అని అర్థం. పేరుకి తగ్గట్టే దేశం నలుమూలలను కూడా దాని మాటలు చేరాయి. 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి వేళ పండిట్ నెహ్రూ గారు ట్రిస్ట్ విత్ డెస్టినీ అనుకుంటూ దేశాన్ని అడ్రస్ చేసినప్పుడు ఆ మాటలు మనం మొరట విన్నది ఆకాశవాణిలోనే. 1962 చైనా యుద్ధం, 1971 పాకిస్తాన్పై విజయం, మనిషి చంద్రుడి మీద కాలు పెట్టిన వార్త అన్ని మనకి క్షణంలో అందించేది ఇదే. తుఫాన్ వస్తుందంటే ముందుగా హెచ్చరించేది, ఎలక్షన్ రిజల్ట్స్ చెప్పేది, క్రికెట్ కామెంటరీతో ఊరంతా ఉక్కించి అనిపించేది కూడా అప్పట్లో ఆకాశవాణిని. మా తాతగారు చెప్పేవారు, రేడియో పాఠశాల వాళ్ళు లేకపోతే నేను ఇంగ్లీష్లో సంతకం చేయడం కూడా నేర్చుకునేవాడిని కాదని. రైతులకు కిసాన్ వాణి, మహిళలకు చిట్కాలు, ఆరోగ్య సూచనలు, పిల్లలకి పద్యాలు, చదువు అనే దీపం ఊరు వెలిగించింది. స్కూళ్ళు లేని పిల్లలకు ఆకాశవాణి ఆఫ్ మొబైల్ యూనివర్సిటీ లాంటిది. ఉదయం 5:30 తిరుపతి సుప్రభాతంతో నిద్రలేపేది. భద్రాచలం నుంచి శ్రీరామనవమి ప్రత్యక్ష ప్రసారాలు, కొండవీటి దొంగ నాటకం, అన్నమయ్య పాటలు, బుర్రకథ, హరికథ అన్నీ తెలిపేది. అప్పట్లో పెళ్ళి అంటే ఇంట్లో రేడియో, ఊళ్ళో పండుగ అంటే మైక్రోఫోన్లో ఆకాశవాణి పాటే. కర్ణాటక నుంచి భక్తి గీతం, తమిళనాడు నుంచి క్లాసికల్ మ్యూజిక్, కేరళ నుండి కథలు, దేశం మొత్తం భాషల వేరైనా భావం ఒకటే అని నిరూపించింది. యుద్ధం వచ్చినా కరువు వచ్చినా దేశం మొత్తాన్ని తాడు మీద నిలబెట్టిన శక్తి ఆకాశవాణిదే. ఇప్పుడు ఎఫ్ఎం, యూట్యూబ్, స్పాటిఫై వచ్చినా ఆకాశవాణి ఇంకా ఉంది. ప్రసార్ భారతి కింద 470కి పైన స్టేషన్లతో ఆల్ ఇండియా రేడియోగా, ఎఫ్ఎం రెయిన్బోగా మనల్ని వదలలేదు. తుఫాన్ టైంలో టీవీ ఛానల్స్ అన్నీ పోతే ఇంకా బ్యాటరీలో పనిచేసే రేడియోల్లోనే ఆకాశవాణి వార్తలు వచ్చాయి. అందుకే దానికి కింగ్ ఆఫ్ ఎమర్జెన్సీ అని పేరు. చివరిగా ఒక మాట, టెక్నాలజీ మారచ్చు కానీ ఒక తరం జ్ఞానం, వినోదం, సంస్కృతి అని అన్నీ ఇచ్చిన ఆకాశవాణి రుచి మారదు. మన తాతల గొంతు, అమ్మ పాడిన జోలపాట, ఊరంతా కలిసిన విన్న క్రికెట్ మ్యాచ్ అన్ని ఆకాశవాణి ఇచ్చే జ్ఞాపకాలే. ఆకాశవాణి వర్ధిల్లాలి. థ్యాంక్ యూ.
1: వెరీ గుడ్ మార్నింగ్. దిస్ ఈస్ ఆర్ బిందుశ్రీ ఫ్రమ్ కృష్ణ చైతన్య జూనియర్ కాలేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ హార్డ్లీ కంగ్రాచులేషన్స్ టు ఆకాశవాణి ఫర్ సెలబ్రేటింగ్ 90 ఇయర్స్. టుడే ఐ వుడ్ లైక్ టు స్పీక్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణి, ఇండియన్స్ నేషనల్ పబ్లిక్ రేడియో బ్రాడ్కాస్టర్. ఆకాశవాణి ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ప్రొవైడింగ్ న్యూస్, ఎడ్యుకేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్, కల్చరల్ ప్రోగ్రామ్స్ టు పీపుల్ అక్రాస్ ద కంట్రీ. Akashavani is important because it reaches people in cities, villages and remote areas. It provides reliable information during emergencies and important national events. It also promotes Indian languages, culture and classical music. Akashavani continues to be an important medium of communication and public service in India. Farmers, students and ordinary citizens benefits from its educational and informative programs. Akashavani is a trusted voice of the nation and continues to play an important role in informing and education and entertaining of the people in India. Thank you so much.
2: ీత నేను కృష్ణ చైతన్య జూనియర్ సంస్థలో చదువుతున్నాను. నేను ఈరోజు ఆకాశవాణి గురించి కొన్ని మాటలు మాట్లాడబోతున్నాను. ముందుగా ఆకాశవాణికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియో భారతదేశంలో ప్రభుత్వ రేడియో ప్రసార సంస్థ. ఇది 1936 ప్రారంభమై దేశవ్యాప్తంగా వార్తలు, సంగీతం, విద్యా కార్యక్రమాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల వరకు సమాచారాన్ని చేరవేయడంలో ఆకాశవాణి ముఖ్య పాత్ర పోషిస్తోంది. ముఖ్యమైన విజయాలలో ప్రజలకు అత్యవసర సమాచారం త్వరగా అందించడం, భారతీయ భాషలు మరియు సంస్కృతి

0: సంస్కృతాలను ప్రోత్సహించడం అలాగే విద్యా ప్రసారాల ద్వారా ప్రజల్లో అవగాహన పెంచడం ఉన్నాయి. ఇది 1936లో స్థాపించబడింది. దేశంలోని ప్రతి ప్రాంతానికి వార్తలు, సంగీతం, నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యవసాయ సమాచారం వంటి అనేక సేవలను అందిస్తోంది. ఆకాశవాణి ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు సమాచారం చేరవేయడంలో పెద్ద పాత్ర పోషిస్తోంది. ఇది దేశంలో ఐకమత్యాన్ని పెంపొందిస్తుంది, ప్రోత్సహిస్తూ జాతీయ ఐకమత్యాన్ని పెంపొందిస్తుంది. ఆరోగ్య అవగాహన కార్యక్రమాల ద్వారా సమాజ అభివృద్ధికి కూడా సహాయపడబోతుంది. అందువల్ల ఆకాశవాణి భారత మీడియా రంగంలో ఒక బలమైన మరియు నమ్మకమైన మాధ్యమంగా నిలిచింది. ఇందులో ముఖ్యంగా వార్తలు మరియు సమాచారం, విద్యా కార్యక్రమాలు, వ్యవసాయ సమాచారం, వినోదం, అత్యవసర సమాచారం, సాంస్కృతిక పరీక్షను ఇలాంటి ఎన్నో రంగాల గురించి ఇందులో వివరించబడ్డాయి. నాకు అవకాశం ఇచ్చిన ఆకాశవాణి ప్రజలకు ధన్యవాదాలు.
1: నేను షేక్ వహీదా, కృష్ణ చైతన్య కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం భారతదేశ ప్రసార రంగానికి గర్వకారణమైన ఆకాశవాణి 90వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 90 సంవత్సరాలుగా ఆకాశవాణి దేశ ప్రజలకు వార్తలు, విజ్ఞానం, విద్య, సంగీతం, సాంస్కృతిక కార్యక్రమాలు అందిస్తూ విశేష సేవలు అందిస్తోంది. స్వాతంత్ర సమర కాలం నుండి నేటి డిజిటల్ యుగం వరకు ఆకాశవాణి ప్రజల జీవితాల్లో ఒక విశ్వసనీయ మాధ్యమంగా నిలిచింది. దేశంలోని వివిధ భాషలు, సాంప్రదాయాలు, కళలను ప్రోత్సహిస్తూ జాతీయ ఐక్యతను బలోపేతం చేసింది. ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసర పరిస్థితుల్లోను ప్రజలకు సరైన సమాచారాన్ని అందించి తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించింది. బహుజన హితాయ, బహుజన సుఖాయ అనే లక్ష్యంతో ఆకాశవాణి కోట్లాది మంది హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. 90వ సంవత్సరాల ఈ అద్భుత ప్రయాణం ఆకాశవాణి సేవ తత్పరతకు నిబద్ధమైన నిదర్శనం. ఈ సందర్భంగా ఆకాశవాణి సంస్థకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. జై హింద్.
2: గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ హిమ పవన శృతి ఫ్రమ్ కృష్ణ చైతన్య జూనియర్ కాలేజ్. ఐ ఎమ్ హానర్డ్ టు స్పీక్ ఆన్ అకేషన్ ఆఫ్ ది 90th యానివర్సరీ ఆఫ్ ఆకాశవాణి, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఆల్ ఇండియా రేడియో. ఫర్ 9 glorious decades, ఆకాశవాణి హ్యాస్ కనెక్టెడ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ అక్రాస్ అవర్ నేషన్ through information, education, culture and entertainment. It has carried the voice of India to every corner of the country, overcoming barriers of distance, language and religion. From broadcasting historical events to promoting Indian music, literature and traditions, Akashvani has played a vital role in shaping our society. More than just a radio network, Akashvani stands as a symbol of nation unity, trust and public service. Even in today's digital age, it continues to inform, inspire and service to people of India. As we celebrate this remarkable milestone, let us appreciate the invaluable celebration of Akashvani 90th anniversary. Thank you.
3: Good morning everyone, respected teachers, judges. Akashvani played a vital role in the construction and development of India after independence, promoting national unity, connected peoples from different regions, languages and cultures through a common platform, strengthened the feeling of natural integration, spreading education, broadcast education programs for students, adults and rural communities, increased awareness about literacy and social development, supporting agriculture development, provided farmers with information on modern farming methods, weather forecast and government schemes helped improve agricultural productivity, creating public awareness, informed citizens about government policies, health programs, elections and national issues, encouraged public participation in national building activities, preserving Indian culture, promoting Indian music, literatures, arts and cultural traditions, helped preserve and celebration India's rich heritage. Disaster and emergency communication delivered timely information during natural disasters and emergencies. Served as a reliable source of information of the public. After independence, Akashvani became a powerful medium of education, communication, cultural preservation and national integration, making a significant contribution to India's development and nation building process. Thank you.
4: Good morning, everyone. Respected Gayans and dear friends, today we are happy to celebrate the 90 years of Akashvani. It has been trusted voice for many generations in India. For the beginning, Akashvani has given us news, music, stories and useful information. It has reached people in cities, villages and even remote places, helping everyone stay connected. It has played an important role in spreading knowledge, cultures and entertainment in simple and clear way. Even today, Akashvani continues to guide the informers with honesty and care. Thank you for all.

మీరింతవరకు 90 వసంతాల ఆకాశవాణి సందర్భంగా నెల్లూరు కృష్ణ చైతన్య జూనియర్ కళాశాలలో ఆకాశవాణి నెల్లూరు కేంద్రం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థినులు అందించినటువంటి ప్రసంగం విన్నారు. రెండవ భాగం విన్నారు. సహకారం నరసింహప్రసాద్, భోగ్యం నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. యువతరంగం కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఉద్యోగ సమాచారం. భామర్ లారీ అండ్ కో లిమిటెడ్ కోల్కతా ఎగ్జిక్యూటివ్ ట్రైనీల పోస్టుల భర్తీకైతే దరఖాస్తులు కోరుతుంది. మరి మొత్తం పోస్టుల సంఖ్య వచ్చేసరికి 62 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైతే అయింది. దీనికి సంబంధించినటువంటి ప్రకటన, గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ 23 ఖాళీలున్నాయి, మేనేజ్మెంట్ 39 ఖాళీలున్నాయి. అర్హత వచ్చేసరికి బీఈ లేదా బీటెక్ డిగ్రీ లేదా ఎంబీఏ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాలో పీజీ డిగ్రీ చివరి ఏడాది చదువుతున్న వారు కూడా అర్హులే. మరి ఈ యొక్క పోస్టుకు వేతన శ్రేణి వచ్చేసరికి 40,000 రూపాయల నుంచి 140,000 రూపాయల వరకు ఉంటుంది. మరి వయోపరిమితి, వయసు చూసినట్లయితే ఇంజనీరింగ్కి అయితే 25 ఏళ్ళు ఉండాలి, మేనేజ్మెంట్కి అయితే 27 ఏళ్ళు మించకూడదు. సో మరి దీనికి సంబంధించినటువంటి ఎంపిక విధానం, కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ధృవపత్రాల పరిశీలన, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలతో ఈ యొక్క ఎంపికనైతే చేస్తారు. దరఖాస్తు ఫీజు వచ్చేసరికి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్లకైతే 500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకైతే, దివ్యాంగులు అండ్ ఎక్స్ సర్వీస్మెన్ ట్రాన్స్జెండర్లకైతే ఫీజు లేదు. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 9/6/2026. మరి మీరు సందర్శించవలసినటువంటి వెబ్సైట్ www.bomerlawyery.com. మరి ఒకసారి వెబ్సైట్ www.balmerlawyery.com. సో మరి ఎవరైతే ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్లో ఉన్నటువంటి ఈ యొక్క 62 పోస్టులు ఖాళీ అయితే ఉన్నాయి, మరి ఎవరికైతే అర్హత ఉంటుందో వారు ఈ యొక్క పోస్ట్కి అయితే మీరు అప్లికేషన్ వేసుకోవచ్చు. మరికొంత సమాచారాన్ని, ఉద్యోగ సమాచారాన్ని వినబోయే ముందు మనం విందాం ఒక సినీ గీతాన్ని ఫ్రమ్ డ్యూడ్ ఈ చిత్రం నుంచి.

0: యువతరంగం కార్యక్రమంలో ఒక సినీ గీతం విన్నారు. తర్వాతిగా కొన్ని ప్రకటనలు విందాం.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక క్లిక్ లో. అరే వా,
5: చిక్కుకుంది.
6: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారాన్ని అయితే మీరు వింటూ ఉన్నారు. మరి చివరిగా ఒక సమాచారాన్ని అయితే వినేసేద్దాం. మరి ఇంటర్మీడియట్ చదువుతో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్తో ఆర్మీ అవకాశం అయితే కల్పిస్తుంది. మరి ఏడాదికి 2 సార్లు మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల ప్రతిసారి అవుతుంది. కాబట్టి మరి 90 మందిని విద్యార్థులను తీసుకుంటారు ఈ యొక్క ఉద్యోగానికి. మరి దీంట్లో మెయిన్గా కావాల్సింది వచ్చేసరికి జేఈ మెయిన్స్ 2026 స్కోర్తో ఈ కోర్సు లేదా ఉద్యోగానికి అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. మరి వాటిల్లో దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి, ఎక్కువ స్కోర్ ఉన్న వారికి మాత్రం అవకాశాన్ని కల్పిస్తారు. కాబట్టి మరి ఈ యొక్క కోర్సు శిక్షణ అదే వివరాలు కొంచెం తెలుసుకుందాం. జనవరి 2027 నుంచి తరగతులు అయితే శిక్షణ ప్రారంభమవుతాయి. మరి 4 ఏళ్ళు ఈ టెక్నికల్ ట్రైనింగ్ ఉంటుంది. పూణే, సికింద్రాబాద్, మావ్లోని ఆర్మీ కేంద్రాల్లో ఎక్కడైనా కూడా కొనసాగుతూ ఉంటుంది. ఇందులో 2 దశలు ఉంటాయి. ఫేజ్ 1 3 ఏళ్ళు ప్రీ కమిషన్ ట్రైనింగ్ ఉంటుంది. ఫేజ్ 2 వచ్చేసి 7 ఏళ్ళ పోస్ట్ కమిషన్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. 3 ఏళ్ళ ఫేజ్ 1 శిక్షణ పూర్తి చేసుకొని ఫేజ్ 2లో చేరినప్పుడు ప్రతి నెల 56,100 రూపాయల వరకు స్టైఫండ్ కూడా అందుతుంది. అదేవిధంగా శిక్షణ కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్నటువంటి వారికి ఇంజనీరింగ్ బీటెక్ డిగ్రీని కూడా జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం అంటే జేఎన్యూ న్యూఢిల్లీ అయితే అందిస్తుంది. కాబట్టి అనంతరం వీరిని లెఫ్టినెంట్ హోదాలో కూడా విధుల్లోకి తీసుకుంటారు. మరి 10 వేతనం, పలు ప్రోత్సాహకాలు కూడా దక్కుతాయి. సో మరి వీరి యొక్క సిటీసీ రూపంలో ఏడాదికి సుమారు 18 లక్షల వరకు కూడా వేతనం కూడా పొందవచ్చు. మరి తక్కువ వ్యవధిలోనే ఉన్నత స్థాయికి చేరుకోవాలి అని అంటే మరి ఈ యొక్క ఆర్మీ అవకాశం అయితే ఇస్తుంది. కాబట్టి మరి వీటిలలో మీకు అవకాశం పొందేటువంటి, అదేవిధంగా తక్కువ వ్యవధిలో ఉన్నత స్థాయికి కూడా చేరుకోవచ్చు. 2 ఏళ్ల అనుభవంతో కూడా కెప్టెన్, 6 ఏళ్ల సేవలతో మేజర్, 13 ఏళ్లకు లెఫ్టినెంట్ కల్నల్ హోదాలను కూడా అందుకోవచ్చు. మరి ఈ యొక్క ఉద్యోగాలు అయితే మనకి శాశ్వత పర్మనెంట్ ఉద్యోగాలుగా ఉంటాయి. మరి అదేవిధంగా పింఛన్, ఇతర ప్రయోజనాలు కూడా పదవీ విరమణ అనంతరం కూడా దక్కుతాయి. మరి వీటికి సంబంధించినటువంటి వివరాలు చూసినట్లయితే 90 ఖాళీలు అయితే ఉంటాయి. అర్హత వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల్లో 60% మార్కులతో ఇంటర్మీడియట్ +2 జేఈ మెయిన్స్ 2026 స్కోర్ అయితే తప్పనిసరిగా ఉండాలి. మరి ఈ యొక్క ఉద్యోగాలకు పురుషులు మాత్రమే అర్హులు. వయసు వచ్చేసి జనవరి 1, 2027 నాటికి 16.5 ఏళ్ల నుంచి 19.5 ఏళ్ల మధ్య మాత్రమే ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తు గడువు తేదీ వచ్చేసరికి 12 June 2026. వెబ్సైట్ వచ్చేసరికి ఒకసారి గమనించండి, joinindianarmy.nic.in. మరి ఈ యొక్క వెబ్సైట్ను మరి మీరు నోటిఫికేషన్కి చూడవచ్చు. ఓకే, మీరు ఇంతవరకు యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారాన్ని అయితే విన్నారు. ఇంతటితో ఈనాటి యువతరంగం కార్యక్రమం సమాప్తం.

0: ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. రాష్ట్ర రష్యా పర్యటనలో భాగంగా ప్రముఖ రేర్ ఎర్త్ మినరల్ సంస్థ గ్రిడ్మెట్ ప్రతినిధులతో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మాస్కోలో సమావేశమయ్యారు. ఈ నెల 9వ తేదీ నుంచి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ప్రారంభమవుతుందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు విజయవాడ లోక్సభ సభ్యుడు కేశినేని శివనాథ్ వెల్లడించారు. ఇక వార్తల వివరాలు. దేశంలో ప్రజాప్రసార సంస్థగా ఆకాశవాణి బాధ్యతాయుతమైన పాత్రను పోషిస్తోందని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆకాశవాణి 90 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రజాప్రసార రంగ చరిత్రలో ఇది ఒక మైలురాయి వంటిదని ఆయన అభివర్ణించారు. గత 9 దశాబ్దాలుగా సమాజానికి ఆకాశవాణి అందించిన విలువైన సేవలను గవర్నర్ కొనియాడారు. కేవలం సమాచారం మాత్రమే కాకుండా విద్య వినోదాన్ని అందించడంలో ఆకాశవాణి పోషిస్తున్న పాత్ర ప్రశంసనీయమని అన్నారు. దేశ ప్రజలను అనుసంధానించడంతో పాటు ప్రజా చైతన్యాన్ని పెంపొందించడంలో ఆకాశవాణి ముఖ్య పాత్ర పోషించిందని గవర్నర్ గుర్తు చేసుకున్నారు. ఆకాశవాణి మార్గదర్శక నినాదమైన బహుజన హితాయ బహుజన సుఖాయను ప్రస్తావిస్తూ రాబోయే సంవత్సరాలలో మరింత ఉత్సాహంతో అంకితభావంతో దేశానికి ఆకాశవాణి సేవలు అందిస్తూనే ఉంటుందన్న విశ్వాసాన్ని గవర్నర్ వ్యక్తం చేశారు. ఆకాశవాణి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర 2026 ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో పోలీసుల ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి అనిత ముఖ్య అతిథిగా హాజరై యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒత్తిడిని అధిగమించేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమె పేర్కొంటూ,
1: యోగాని ప్రతిరోజు సాధన చేయడం వల్ల మనిషికి మన మీద మనకి కంట్రోలింగ్ ఉంటుంది. డిపార్ట్మెంట్ లోనే కాదు, చిన్న పిల్లల్లో కూడా 20 సంవత్సరాలకి 30 సంవత్సరాలకి హార్ట్ స్ట్రోక్స్ రావటం, షుగర్ అటాక్ అయిపోవటం, ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే డెఫినెట్ గా యోగా ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. జూన్ 21వ తారీఖున యోగా డే సందర్భంగా చేయబోయే 14 రోజుల కార్యక్రమం ఎక్కడిదక్కడ యోగా ప్రాక్టీసెస్ చేసి మన సంస్కృతిని మన సంప్రదాయాన్ని ప్రపంచ వ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లాలని, మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
0: రష్యా పర్యటనలో భాగంగా ఆ దేశానికి చెందిన ప్రముఖ రేర్ ఎర్త్ మినరల్స్ సంస్థ గ్రిడ్మెట్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధులతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ మాస్కోలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రానికి గ్రిడ్మెట్ సంస్థ సాంకేతిక భాగస్వామ్యంతో విశాఖపట్నం, శ్రీకాకుళం ప్రాంతాల్లో ఉన్న భారీ ఖనిజ వనరుల ఆధారంగా డీప్ ప్రాసెసింగ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్ రిఫైనింగ్ హబ్ను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని సంస్థ ప్రతినిధులను మంత్రి కోరారు. భారతదేశంలో విస్తరిస్తున్న విద్యుత్ ఆధారిత వాహనాలకు, పవన్ విద్యుత్ మార్కెట్లకు సరఫరా చేయడానికి గ్రిడ్మెట్ ప్రాసెసింగ్ టెక్నాలజీని ఉపయోగించాలని కూడా ఆయన ప్రతిపాదించారు. నెల్లూరులో ఫుల్ సైకిల్ రేర్ ఎర్త్ శాశ్వత అయస్కాంతాల తయారీ కోసం నియోడైనమియం మ్యాగ్నెట్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయడానికి గల అవకాశాలను చూడాలని సంస్థ నిర్వాహకులను కోరారు. రాష్ట్రంలో ఈ నెల 9వ తేదీ నుంచి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ప్రారంభమవుతుందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు విజయవాడ లోక్సభ సభ్యుడు కేశినేని శివనాథ్ వెల్లడించారు. విజయవాడలో పాత్రికేయులతో ఆయన ఈరోజు మాట్లాడుతూ ఏపీఎల్లో మొత్తం 7 టీములు పాల్గొంటున్నాయని తెలిపారు. ఈసారి విశాఖ, కడప, మంగళగిరిలోని స్టేడియాలలో ఈ మ్యాచ్లు జరుగుతాయని వివరించారు. ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు విశాఖపట్నం వేదికగా ఏపీఎల్ మ్యాచ్లు జరుగుతాయన్నారు. కడపలో ఈ నెల 17 నుంచి 21వ తేదీ వరకు జరుగుతాయని వివరించారు. 24 నుంచి 30వ తేదీ వరకు మంగళగిరిలో ఫైనల్ మ్యాచ్తో ఏపీఎల్ ముగుస్తుందని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. నిధుల కొరత ఉన్నప్పటికీ అనేక కార్యక్రమాలను చేపడుతున్నామని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకూరు నియోజకవర్గంలోని పలు గ్రామాలలో 2,35 లక్షల రూపాయల వీబీజీ రామ్జీ ఉపాధి హామీ నిధులతో సీసీ రహదారులు, గోడలు, మురుగు కాలువల పనులను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా భగ్గేశ్వరంలో జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామన్నారు. ఒక్కరోజులోనే 2,35 లక్షల రూపాయలతో పనులు ప్రారంభించామని వెల్లడిస్తూ,
2: చేనేత వర్గాల వారి మగ్గ ఉన్న వాళ్ళందరికీ కూడా 200 యూనిట్లు కరెంటు కూడా వాళ్ళకి ఫ్రీగానే ఈ ప్రభుత్వం ఇస్తూ ఉంది. అదేవిధంగా మరి పెద్ద పెద్ద వాళ్ళు ఏవైతే పౌరులు వాళ్ళకి 500 యూనిట్లు ఫ్రీదిస్తూ ఉన్నాం. ఈవేళ టీచర్ పోస్ట్ అంటే ఒక ఉద్యోగం కోసమే కాదు, మన పిల్లల చదువు కోసం. 5 క్లాసులకి 5 టీచర్లు ఉంటే రిజల్ట్ వస్తుంది. టీచర్ల సంఖ్య పెంచాలి, టీచర్ల రిక్రూట్మెంట్ పెరగాలి.
0: భారతీయ సంస్కృతికి జీవన విధానానికి యోగా ప్రతీక అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర 2026 ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21 జరిగే యోగా కార్యక్రమాలకు సన్నాహకంగా ఈ నెల 20వ తేదీ వరకు అన్ని జిల్లాలలో యోగాపై అవగాహన ప్రచార కార్యక్రమాలను చేపడుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలోని ఆలయ ప్రాంగణంలో యోగాసనాల రాష్ట్ర స్థాయి ప్రారంభ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, యోగాసనాల ద్వారా అనారోగ్యాలు, మానసిక సమస్యలకు దూరంగా ఉండవచ్చునని శాస్త్రీయంగా నిరూపితమైందని చెప్పారు. ఈసారి కోటి మందిని యోగా కార్యక్రమంలో భాగస్వాములు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా గుంటూరు ఛానల్ విస్తరణ ఆధునీకరణ పనులు చేపడుతున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు ఛానల్ విస్తరణ ఆధునీకరణ పనుల పురోగతిని ఆయన ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ, 1972 నిర్మించబడిన ఈ సాగునీటి ప్రాజెక్టు ద్వారా కృష్ణానదీ జలాలను గుంటూరు జిల్లాకు అందిస్తున్నారని చెప్పారు. ఆ విధంగా తాగునీరు, సాగునీటి అవసరాలను తీర్చడంలో సాగునీటి ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రస్తుతం 47 కిలోమీటర్ల పొడవుతో 600 క్యూసెక్ల సామర్థ్యంతో సుమారు 27,000 ఎకరాలకు ఈ ఛానల్ ద్వారా ప్రయోజనం కలుగుతోందని కేంద్ర మంత్రి వివరించారు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో విస్తరిస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు పశ్చిమ దిశగా ఉండే అల్పపీడన ద్రోణి ప్రస్తుతం సముద్రమట్టానికి 3.1 నుండి 4.6 కిలోమీటర్ల ఎత్తులో తీర ప్రాంత కర్ణాటక, దాని పరిసర ప్రాంతాల నుండి తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్ వరకు సుమారుగా 14 డిగ్రీల ఉత్తరాక్షాంశం వెంబడి విస్తరించిందని అమరావతిలోని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో ప్రజాప్రసార సంస్థగా ఆకాశవాణి బాధ్యతాయుతమైన పాత్రను పోషిస్తోందని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. రష్యా పర్యటనలో భాగంగా ప్రముఖ రేర్ ఎర్త్ మినరల్ సంస్థ గ్రిట్మెట్ ప్రతినిధులతో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మాస్కోలో సమావేశమయ్యారు. ఈ నెల 9వ తేదీ నుంచి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ప్రారంభమవుతుందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు, విజయవాడ లోక్సభ సభ్యుడు కేసినేని శివనాథ్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: సర్దుబాటయింది.
1: దేనికి?
0: చిన్ని ఫీజుకి.
1: చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే. ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండే తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటయింది. జీతం అడ్వాన్స్గా పంపాను.
2: ఆర్బీఐ చెబుతుంది
1: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
3: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః లలిత్ మోహనః తివారి. ఆదౌ ముఖ్య వార్తాః. నవదిల్ల్యాం భారత ఇండోనేషియా దేశయో సంయుక్తాయోగస్య ఉపవేశనం సంపన్నం. ద్వైపాక్షిక వార్తాయాం ఉభౌపక్షౌ సామరిక సహభాగిత్వం సుదృఢీకరణాయ సహమతౌ అభవతాం. గృహమంత్రిణా అమిత్ షాహేన అంతారాష్ట్రీయ సీమాయాం విత్తీయ సంపతి వ్యవహారేషు సూక్ష్మ నిరీక్షణాయ ఆహూతం. CBSE అద్య మధ్యరాత్రౌ ద్వాదశీ కక్షాయాః పునర్మూల్యాంకనాయ ఆవేదనస్య వేవ ఫలకం సమాపయిష్యతి. రాష్ట్రీయ పురస్కార విజేత మలయాళం అభినేత సలీం కుమారః కొచ్చినగరే దివంగతః. ఆగామి ద్వి-త్రి దినేషు సంపూర్ణే దేశే వ్యాపక వృష్టి భవిష్యతి ఇతి IMD ఇత్యనేన పూర్వానుమానం ప్రకటితమస్తి. అపి చ భారతీయ మల్ల క్రీడకాః మంగోలియాయాః ఉలాన్ బటార్ ఓపెన్ క్రీడాయాం భారతస్య కృతే ద్వే స్వర్ణ పదకే ద్వే కాంస్య పదకే చ విజితవంతః. అథ వార్తాః విస్తరేణ. భారత్ ఇండోనేషియా దేశయో సంయుక్తాయోగస్య ఉపవేశనం అద్య నవదిల్లీనగరే సంపన్నం. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః తథా తస్య ఇండోనేషియా దేశీయః సమకక్షీయః సుగియోనో ఇత్యేషః చ ఉపవేశనస్యాస్య సహాధ్యక్షతాం కృతవంతౌ. సామాజిక మాధ్యమే ప్రకాశితే సందేశే డాక్టర్ జయశంకరః ఉక్తవాన్ యద్ విగతేషు వర్షేషు ఉభయో దేశయో మధ్యే వ్యాపక రణనీతిక సహభాగిత సుదృఢా అభవత్.

0: काविदभाष्यं रामकृष्णः तथा टीडीपी सामाजिक माध्यम प्रकोष्ठस्य प्रमुखः चिंतकयाला विजयः च सन्ति। अमेरिका ईरान देशयोः मध्ये संघर्षस्य शतदिनानि जातानि। फरवरी मासस्य अन्ते ईरान देशे अमेरिका इज़राइल देशाभ्यां कृतैः आक्रमणैः आरब्धायं संघर्षः अधुना विस्तृत क्षेत्रीय संकटे परिणतः जातः। अस्मात् संघर्षात् होर्मुज्जल संधि मध्ये सुरक्षित समुद्रयान परिवहनाय संकटम् उत्पन्नम्। अधुना लेबनान देशे पुनः संघर्षयुता स्थिति उत्पन्ना जाता। केन्द्रीय युवकार्याणां क्रीडामन्त्री डॉक्टर मनसुख मांडविया अद्य प्रातःकाले नवदिल्ली नगरे आयोजितस्य फिट इंडिया संडेज ऑन साइकिल इति अभियान से सप्तसप्ततितमे संस्करणे सहभागित्वं कृतवान्। वार्ताहरैः सह वार्तालापं कुर्वन् असौ अवदत् यत् साइकिल इति द्विचक्रिकायानस्य संचालनात् पृथ्वी स्वच्छा भवति तथा च यातायात सम्बद्धस्य अवरोधस्य गंभीर समस्यायाः समाधानम् अपि प्राप्यते।
1: साइकिलिंग करने से आपकी हेल्थ अच्छी रहती है। साइकिलिंग से फ्यूल का बचत होता है। वर्तमान में ट्रैफिक की बहुत बड़ी समस्या है, उसका भी समाधान है, तो क्यों न हम साइकिलिंग करें। देश के नागरिकों में अपने हेल्थ के प्रति अवेयरनेस बढ़ी है। मोदी जी ने आधा घंटा रोज फिटनेस देने के लिए कहा है, तो ये फिटनेस का डोज आधा घंटा के लिए हम हमेशा साइकिलिंग करेंगे तो मैं मानता हूँ कि हमारी कई समस्या का समाधान होगा।
0: अभिनेता विक्रांत मैसी अपि फिट इंडिया संडेज ऑन साइकिल इति कार्यक्रमे सम्मिलितवान्। एतदभियानम् अद्वितीयम् इति वर्णितवान्। सः अवदत् यत् एषः उपक्रमः अधुना जनान्दोलनरूपं धारयति। अद्य विश्वखाद्यसुरक्षादिवसः आचर्यते। अस्य वर्षस्य विश्वखाद्यसुरक्षादिवसस्य विषयः अस्ति समाह्वानात् समाधानपर्यन्तं सर्वत्र सुरक्षितं भोजनम्। अयं दिवसः खाद्यसुरक्षायाः अधिकाररूपेण तथा सामूहिकदायित्वरूपेण जागरूकतां वर्धयितुं सशक्तम् अवसरं प्रददाति। स्वास्थ्य परिवार कल्याण मंत्री जगत प्रकाश नड्डा स्वस्थ भविष्याय सुरक्षित स्वच्छ भोजनाय च भारत प्रशासनिक प्रतिबद्धतां पुनरुच्चारितवान्। अस्मिन् अवसरे असौ सामाजिक माध्यमेषु प्रकाशिते संदेशे उत्तमं आहारं स्वीकर्तुं तथा च आत्मनिर्भर भारतस्य निर्माणे योगदानं दातुं जनेभ्यः आहूतवान्। नवचण्डीगढ़ नगरे आयोक्ष्यमाणे निकष क्रिकेट क्रीडायाः द्वितीये दिने भारतीय दलेन अफगानिस्तान दलस्य सम्मुखे अष्ट क्रीडकानां हानि पुरस्सरं चतुष्षष्ट्यधिक पञ्चशत धावनांकान् समर्ज्य प्रथमा चक्रीया क्रीडा घोषिता। भारतीय मल्ल क्रीडकाः मंगोलियायाः उलान बटार ओपन क्रीडायां भारतस्य कृते द्वे स्वर्ण पदके द्वे कांस्य पदके च विजितवन्तः। इति वार्ताः।
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం గ్రామదర్శిని. ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమాలు మీరు వింటారు. గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో స్థానిక వార్తల విశేషాలు, అనంతరం విహారి కార్యక్రమంలో గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర ప్రాంతం వేరవాల్స్ పట్టణం సమీపంలో ప్రభాస్ పాఠంలో కొలువైయున్న శ్రీ సోమనాథ్ ఆలయం యొక్క విశేషాలు వింటారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. అనంతరం జానపద గేయాలు వింటారు. మరి ముందుగా విందాం కొన్ని ప్రకటనలు.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: డాక్టర్లు
1: ఒక శ్రీ చైతన్య నుండి.
2: ప్రకటనలు విన్నారు. తరువాతిగా ప్రకటించిన అంశం సమాచార వేదికలో స్థానిక వార్తలు విశేషాలు. నెల్లూరు జిల్లాలో సంపూర్ణ ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు యోగా దివ్య ఔషధమని జాయింట్ కలెక్టర్ మొగలి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈరోజు నెల్లూరులోని స్వర్ణాల చెరువు ట్యాంక్ బండ్ వద్ద ఇరగాలమ్మ అమ్మవారి ఆలయ సమీపంలో యోగాంధ్ర 2026 కార్యక్రమం నిర్వహించారు. జేసీ ప్రజ్వలన చేసి ప్రారంభించిన ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని యోగా సాధన చేశారు. స్వర్ణాల చెరువు ప్రాంతం యోగా సాధకులతో కలకలలాడింది. మరొక స్థానిక సమాచారం. గ్రామదర్శిని కార్యక్రమంలో పెంచలకోన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో నిన్న ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 4 గంటలకు సుప్రభాతం, 10:30 స్వామివారి అభిషేకం, సాయంత్రం 5:30 కళ్యాణోత్సవం జరిగింది. భక్తులు సమర్పించిన 100 గొడుగులతో తిరుచి సేవ, వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య గిరిజనుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సమాచార వేదికలో స్థానిక వార్తలు విశేషాలు విన్నారు. తరువాతిగా ప్రకటించిన అంశం ఇప్పుడు మీరు వింటారు. విహారీ, ఈనాటి విహారీ కార్యక్రమంలో గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర ప్రాంతం వేర్వాల్ పట్టణం సమీపంలో ప్రభాస్ పఠాన్లో కొలువైయున్న శ్రీ సోమనాథ్ ఆలయం యొక్క విశేషాలు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. ఈ కార్యక్రమం విందాం.

వైదిక శాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సుకు అధిపతి. పరమశివుడు తన శిరస్సుపై చంద్రుని ధరించడం వల్ల సోమనాథుడయ్యాడు. ఈనాటి విహారీ కార్యక్రమంలో సౌరాష్ట్రే సోమనాథంచ అని ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ప్రథమ జ్యోతిర్లింగంగాను, భక్తికి చిహ్నంగాను, ఆధ్యాత్మిక భండాగారమై ఒకప్పుడు సింధు సాగర్ గా పిలువబడిన ప్రస్తుత అరేబియా సముద్ర తీరాన గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర ప్రాంతం వేరావల్ పట్టణం సమీపంలో ప్రభాస్ పాటంలో వేల సంవత్సరాలుగా భక్తులను అనుగ్రహిస్తున్న శ్రీ సోమనాథ్ ఆలయ విశేష

ఈ ఆలయ స్థల పురాణం ఈ విధంగా ఉంది. ఈ ఆలయ ప్రస్తావన కంద పురాణంలోని ప్రభాస ఖండంలోను, శివ పురాణం ఇంకా నంది పురాణంలోనూ ఉంది. ఆ వృత్తాంతం ఈ విధంగా ఉంది. మనస్సుకి అధిపతి చంద్రుడు, అత్రి మహర్షి అనసూయల పుత్రుడు. ఈయనని సోముడు అని కూడా పిలుస్తారు. దక్ష ప్రజాపతి యొక్క 27 మంది కుమార్తెలను చంద్రుడు వివాహం చేసుకున్నాడు. కానీ చంద్రుడు తన 27 మంది భార్యలలో రోహిణిని మాత్రం అమితంగా ప్రేమించి మిగిలిన 26 మంది భార్యలను నిర్లక్ష్యం చేశాడు. దీంతో చంద్రుడు తన మామ అయిన దక్ష ప్రజాపతి ఆగ్రహానికి గురయ్యాడు. ఆగ్రహించిన దక్ష ప్రజాపతి చంద్రుడిని శపించాడు. తత్ఫలితంగా చంద్రుడు తన తేజోశక్తిని కోల్పోయాడు. శాపగ్రస్తుడైన చంద్రుడు శాప విమోచనానికి ఏదైనా ఉపాయం చెప్పమని సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని ఆశ్రయించాడు. బ్రహ్మదేవుని సూచన మేరకు చంద్రుడు త్రివేణి సంగమమైన ప్రభాస తీర్థానికి చేరుకుని పరమశివుని అనుగ్రహం కొరకై ఘోర తపస్సు చేశాడు. చంద్రుని తపస్సుకు భక్తికి మెచ్చిన పరమశివుడు చంద్రునికి శాప విమోచనం గావించాడు. తత్ఫలితంగా కోల్పోయిన తన తేజోశక్తిని చంద్రుడు తిరిగి పొందాడు. శాప విమోచనం పొందిన చంద్రుడు ప్రభాస తీర్థంగా పిలువబడే త్రివేణి సంగమమైన కపిల, హిరణ్, సరస్వతి నదుల పావన సంగమ స్థానాన ఒక బంగారు ఆలయాన్ని నిర్మించాడు. సోమనాథ ఆలయం 4 దశల్లో నిర్మించబడిందిగా భావిస్తారు. తొలుత చంద్రుడు బంగారంతోనూ, సూర్యుడు వెండితోనూ, శ్రీకృష్ణ భగవానుడు చందనపు చెక్కతోనూ, చిట్ట చివరగా భీమదేవరాజు రాతితో నిర్మించారు. చంద్రుని మరి ఒక పేరు సోముడు. ఈ ఆలయం ప్రధానంగా సోమునిచే నిర్మించడం వల్ల ఇక్కడి స్వామి శ్రీ సోమనాథునిగా పూజలందుకుంటున్నాడు. ద్వాపర యుగంలో పాండవులు ఈ ప్రదేశాన్ని సందర్శించి ఇక్కడి ప్రభాస తీర్థంలో పవిత్ర స్నానం చేసి 5 శివాలయాలను నిర్మించారు. శ్రీకృష్ణ భగవానుడు ఈ సోమనాథ్లో తమ అవతార పరిసమాప్తి చేశాడు. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఇచ్చటి బల్కా తీర్థంలో శ్రీకృష్ణ భగవానుడు విశ్రమిస్తున్నప్పుడు ఒక వేటగాడి బాణం ఆయన కాలి బొటన వేలికి తగులుతుంది. బాణం తగిలిన తరువాత శ్రీకృష్ణ భగవానుడు హిరణ్, కపిల, సరస్వతి నదుల పవిత్ర సంగమానికి మరియు సముద్రంతో వాటి సంగమ ప్రదేశానికి చేరుకుని హిరణ్ నది యొక్క పవిత్రమైన ప్రశాంతమైన తీరాన తమ దివ్యమైన అవతార పరిసమాప్తి గావించారు. దీనినే నిజధామ ప్రస్థాన లీల అని అంటారు. ఈ పరమ పవిత్ర స్థానాన్ని హరిహర తీర్థధామం అని పిలుస్తారు. ఈ ఆలయ చరిత్ర ఈ విధంగా ఉంది. గుర్జర ప్రతిహార రాజవంశానికి చెందిన 2వ నాగభట్టరాజు ఈ సోమేశ్వరాలయంతో సహా సౌరాష్ట్రలోని అన్ని తీర్థాలను తాను దర్శించినట్లు గ్రంథస్థం చేశాడు. క్రీస్తు శకం 1026 సంవత్సరంలో మొదటి భీమరాజ పాలనలో గజనీ మహమ్మద్ సోమనాథ ఆలయంపై దాడి చేసి ఈ ఆలయంలోని జ్యోతిర్లింగాన్ని ధ్వంసం చేసి ఆలయ సంపదను అంతటినీ దోచుకున్నాడు. ఈ దాడిలో గజనీ మహమ్మద్ సోమనాథ ఆలయం నుంచి సుమారు 20 మిలియన్ల దీనార్ల సంపదను దొంగిలించాడు. ఇక్కడ లభ్యమైన క్రీస్తు శకం 1169 సంవత్సరం నాటి ఒక శాసనం ప్రకారం క్రీస్తు శకం 1143 నుంచి 1172 వరకు ఈ ప్రాంతాన్ని పాలించిన కుమారపాల అనే రాజు శిథిలావస్థలో ఉన్న ఆలయ స్థానంలో సోమనాథ ఆలయాన్ని
శ్రేష్టమైన రాతితో పునర్నిర్మించి ఆలయ ప్రాంగణంలోని గోడలకు గోపురాలకు రత్నాలను తాపడం చేయించాడు. క్రీస్తు శకం 1299 సంవత్సరంలో ఉలుగ్ ఖాన్ నాయకత్వంలోని అల్లావుద్దీన్ ఖిల్జీ సైన్యం అప్పటి ఈ ప్రాంతపు వాఘేలా వంశ రాజైన కర్ణుడిని ఓడించి సోమనాథ ఆలయాన్ని దోచుకుంది. విదప ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 1308 సంవత్సరంలో చూడాసమ వంశ రాజైన మొదటి మహిపాలుడు పునర్నిర్మించగా అతని కుమారుడు ఖేంగర క్రీస్తు శకం 1331 నుంచి 1351 సంవత్సరాల మధ్య కాలంలో ఈ ఆలయంలో శివలింగాన్ని ప్రతిష్ఠించారు. క్రీస్తు శకం 1395 సంవత్సరంలో గుజరాత్ సుల్తాన్ జాఫర్ ఖాన్ ఈ ఆలయాన్ని మూడవసారి ధ్వంసం చేశాడు. ఈ విధంగా ఈ ఆలయం పలుమార్లు విధ్వంసానికి దోపిడీకి గురైంది. 17వ శతాబ్దంలో రాణి అహిల్యాబాయ్ ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించారు. స్వతంత్ర భారత తొలి ఉప ప్రధానమంత్రి ఉక్కు మనిషిగా ప్రఖ్యాతిగాంచిన కీర్తిశేషులు వల్లభాయ్ పటేల్ గారు 1947 సంవత్సరం నవంబర్ 12వ తేదీన జునాగఢ్ సందర్శించి సోమనాథ ఆలయాన్ని పునర్నిర్మించాలని ఆదేశించారు. ఆలయ నిర్మాణానికి నిధులు సేకరించి ఆలయ నిర్మాణ పనులను పర్యవేక్షించడానికి శ్రీ సోమనాథ ట్రస్ట్ స్థాపించబడింది. గుజరాత్ రాష్ట్ర సంప్రదాయ ఆలయ నిర్మాణ నిపుణులు సోమపురి వారిచే ప్రస్తుతం ఉన్న ఆలయ నిర్మాణం జరిగింది. క్రీస్తు శకం 1951 సంవత్సరం మే నెల 11వ తేదీన అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిచే ఈ ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించబడింది. అప్పటి నుంచి ఈ ఆలయ నిర్మాణ బాధ్యత శ్రీ సోమనాథ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రస్ట్ కు భారత ప్రధానమంత్రి చైర్మన్ గా ఉన్నారు. ఎన్నో విధ్వంసాలు పునర్నిర్మాణాలు చవిచూసిన సోమనాథ్ ఆలయం ఇప్పటి ఆధునిక స్వరూపంలో 2026 మే నెల 11వ తేదీకి 75 వసంతాలు పూర్తి చేసుకుని వజ్రోత్సవాలు జరుపుకుంది. ఈ ఆలయ నిర్మాణ శైలి ఈ విధంగా ఉంది. ఈ ఆలయం కైలాస మహామేరు ఆకృతిలో నిర్మించబడింది. గర్భాలయంలో పరమశివుడు జ్యోతిర్లింగ స్వరూపుడై మనకు దర్శనమిస్తారు. ఈ ఆలయంలో గర్భాలయం, సభామండపం, ఇంకా నృత్య మండపం ఉన్నాయి. ఈ ఆలయ శిఖరం 155 అడుగుల ఎత్తు ఉంటుంది. శిఖరం పైభాగంలో 10 టన్నుల బరువు కల కలశం ఉంటుంది. ఈ ఆలయంలోని ధ్వజస్తంభం 27 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ ఆలయ ప్రాంగణంలో బాణ్ స్తంభ్ లేదా తీర్ స్తంభ్ గా పిలువబడే ఒక రాతి స్తంభం ఉంది. దీనిపై సంస్కృతంలో ఆ సముద్రాంత్ దక్షిణ ధ్రువ పర్యంత్ అబాధిత్ జ్యోతిర్మార్గ్ అని చెక్కబడి ఉంది. అనగా ఇక్కడి నుంచి సముద్ర మార్గం ద్వారా నిరంతరాయంగా ప్రయాణించి దక్షిణ ధ్రువం చేరుకోవచ్చు అని అర్థం. దీనిపై ఉన్న బాణం గుర్తు 9936 కిలోమీటర్ల దూరంలోని దక్షిణ ధ్రువ భూభాగానికి దారి చూపిస్తుంది. ఇది ఆనాటి ఖగోళ పరిజ్ఞానానికి నిదర్శనం. సోమనాథ్ దగ్గరలో సందర్శించడానికి ఎన్నో ప్రదేశాలున్నాయి. అవి శ్రీ లక్ష్మీనారాయణ మందిరం, దాని సమీపంలోని గీతా మందిరం, గీతా మందిరంలోని 18 పాలరాతి స్తంభాలపై శ్రీమద్ భగవద్గీత యొక్క దివ్య సందేశం చెక్కబడి ఉంది. శ్రీకృష్ణ భగవానుని అగ్రజుడైన శ్రీ బలరాముల వారు తమ అవతార పరిసమాప్తి చేసిన ప్రదేశం ఇక్కడే ఉంది. ఇక్కడి పరశురామ తపోభూమి వద్ద
శ్రీ పరశురాముడు తపస్సు చేసి క్షత్రియ హత్యాదోష విముక్తిని పొందారు. భల్కా తీర్థ్, దేవోత్సర్గ తీర్థ్, మహాప్రభుజీ భైటక్, శ్రీరామ మందిరం, రాణి అహిల్యాబాయి మందిరం, రుద్రేశ్వర్, అవధూతేశ్వర్, వినేశ్వర్, దైత్య సూదన్, సూర్య, ప్రాచీన జైన మందిరాలు, ఇంకా ప్రాచీ తీర్థ్, గౌరీకుండ్, త్రివేణి ఘాట్, మత్రిభావ్, భద్రకాళి రాతి శాసనం, సెవనో టింబో, సోమనాథ్ మ్యూజియంలు ఇక్కడి ఇతర ఆకర్షణలు. ఈ ఆలయ సందర్శన వేళలు ఈ విధంగా ఉన్నాయి. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తుల దర్శనార్థం తెరచి ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 7 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, తిరిగి రాత్రి 7 గంటలకు స్వామివారికి హారతి ఇవ్వబడుతుంది. ఈ ఆలయంలో పరశురామ జయంతి, శ్రీరామనవమి, గోలోక్ ధామ్ ఉత్సవ్, వైదిక్ హోళికా దహన్, మహాశివరాత్రి, శ్రావణ మాసం, సోమనాథ్ ఆలయ స్థాపనా దినోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా 5 రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఇక ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం.

ఆలయం గుజరాత్ రాష్ట్రం సౌరాష్ట్ర ప్రాంతం గిర్ సోమనాథ్ జిల్లాలోని వేరావల్ కు సమీపంలో ఉన్న ప్రభాస్ పట్టణంలో ఉంది. సోమనాథ్ ఆలయం సోమనాథ్ రైల్వే స్టేషన్ కు 1/2 కిలోమీటరు, సోమనాథ్ బస్టాండ్ నుంచి 1.5 కిలోమీటరు, వేరావర్ పట్టణానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. ముందుగా గుజరాత్ లోని రాజ్కోట్ కి చేరుకుని అక్కడి నుంచి ఇక్కడకు సులభంగా చేరుకోవచ్చు. రాజ్కోట్ నుంచి ప్రభాస్ పాటన్ సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. సమీప విమానాశ్రయం డయ్యూ 85 కిలోమీటర్ల దూరంలో ఉంది. భక్తులు బస చేయడానికి శ్రీ సోమనాథ ట్రస్ట్ వారిచే నిర్మించబడిన వసతి గృహాలు నిర్ణీత రుసుములతో అందుబాటులో ఉన్నాయి. ఆలయంలో దర్శనం, వసతి గృహాలను www.somanath.org అనే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు.

చంద్రునికి శాప విమోచనం కలిగించిన శ్రీ సోమనాథుడు మనందరికీ పరిపూర్ణ జ్ఞానాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తూ వచ్చే వారం మరో దివ్యక్షేత్ర విశేషాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు.

0: మీరింతవరకు విహారీ కార్యక్రమంలో గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర ప్రాంతం వేరేవాల్ పట్టణం సమీపంలో ప్రభాస్ పటాన్లో కొలువయ్యున్న శ్రీ సోమనాథ్ ఆలయం యొక్క విశేషాలు విన్నారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తరం మారింది, శ్రీ చైతన్య సిద్ధమైంది.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901044415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
1: బాబాయ్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
2: తెలీదు.
1: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
2: తెలీదు.
1: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
2: తెలీదు.
1: ఎల్లోర గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
2: తెలీదు తెలీదు తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
3: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
1: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
3: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.

0: కార్యక్రమంలో జానపద గేయాలు విన్నారు. ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమాలు సమాప్తం.
1: ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహాపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901044415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం అలనాటి మధురగీతం వింటారు. అలనాటి మధురగీతం శీర్షికన ఆలయ దీపం ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించినటువంటి అలనాటి మధురగీతం. సాహిత్యం ఆత్రేయ, సంగీతం సత్యం. ఈ పాట విందాం.

0: అలనాటి మధుర గీతం విన్నారు. ఇప్పుడు ఒక ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహదపడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం సుమారు 900 కోట్ల అమెరికా డాలర్ల విలువ కలిగి ఉందని, ఇది వచ్చే 7-8 సంవత్సరాల్లో సుమారు 45 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ దేశంలోని ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ ధరలకే వంట గ్యాస్ను పొందుతున్నారని ప్రభుత్వం తెలిపింది. దేశవ్యాప్తంగా రానున్న 2-3 రోజుల పాటు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహదపడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈశాన్య రాష్ట్రం త్రిపుర సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి బీఎస్ఎఫ్ త్రిపుర ఫ్రంటైర్ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహిస్తూ మంత్రి, అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, భవనాల నిర్మాణం, ఆస్తుల అమ్మకాలు కొనుగోళ్లపై మరింత కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్ల భూ రికార్డులను పరిశీలించాలని కూడా హోంమంత్రి ఆదేశించారు. భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం సుమారు 900 కోట్ల అమెరికా డాలర్లు విలువ కలిగి ఉందని, ఇది వచ్చే 7-8 సంవత్సరాల్లో సుమారు 45 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ ఆయన, స్టార్టప్ రంగం 2014లో సుమారు 400 స్టార్టప్స్ నుంచి ప్రస్తుతం 2.3 లక్షలకు పైగా విస్తరించిందని, ఇవి దాదాపు 25 లక్షల ఉద్యోగాలను సృష్టించాయని పేర్కొన్నారు. భారత్ చంద్రుడి దక్షిణ ధృవానికి సమీపంలో విజయవంతంగా ల్యాండింగ్ చేయడం ప్రజల్లో అంతరిక్ష శాస్త్రంపై ఆసక్తిని పెంచిందని, అలాగే గత మిషన్లు చంద్రుడిపై నీటి అణువుల ఉనికిని నిర్ధారించాయని చెప్పారు. ప్రభుత్వ దీర్ఘకాల లక్ష్యం కేవలం ఆర్థిక వృద్ధి మాత్రమే కాకుండా 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యాన్ని సాధించడానికి సహకరించే ఒక శక్తివంతమైన సమాజాన్ని నిర్మించడమని మంత్రి అన్నారు. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం సురక్షితమైన పరిశుభ్రమైన ఆహారాన్ని అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. ఈరోజు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని, ఆత్మనిర్భర్ భారత్కు సహకరించాలని మంత్రి పిలుపునిచ్చారు. మెరుగైన ఆరోగ్యం, బలమైన దేశం కోసం వంట నూనెల వినియోగాన్ని 10% తగ్గించి సమతుల్య ఆహారాన్ని అలవర్చుకోవాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాగా ప్రతి సంవత్సరం జూన్ 7వ తేదీన ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థలతో పాటు వివిధ దేశాల ప్రభుత్వాలు, విద్యా సంస్థలు, ఇతర భాగస్వాములు కలిసి ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆహార భద్రతను సంయుక్త హక్కుగా, బాధ్యతగా స్వీకరించేందుకు, సమిష్టిగా కృషి చేసేందుకు ఈరోజు అవకాశం కల్పిస్తుంది. ఈరోజు 12వ తరగతి పరీక్షా ఫలితాల అనంతర సేవల పోర్టల్లో గుర్తించిన ధృవీకరణ జవాబుల పునర్మూల్యాంకన కోసం దరఖాస్తులు సమర్పించడానికి చివరి రోజు. ఈ పోర్టల్ అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటుందని, విద్యార్థులు ఈ గడువులోగా తమ దరఖాస్తులను పూర్తి చేసి సమర్పించాలని సిబిఎస్ఈ సూచించింది. భారత్ ఇండోనేషియా సంయుక్త కమిషన్ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో ముగిసింది. ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగియోనో సంయుక్తంగా అధ్యక్షత వహించారు. సామాజిక మాధ్యమంలో చేసిన ఒక పోస్టులో డాక్టర్ జయశంకర్, ఇరు దేశాల మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం గత కొన్ని సంవత్సరాల్లో గణనీయంగా బలపడిందని పేర్కొన్నారు. సమావేశంలో రాజకీయాలు, రక్షణ, సముద్ర వ్యవహారాలు, నౌకాయానం, వాణిజ్యం, ఫిన్టెక్, ఆరోగ్యం, ఔషధ రంగం, ఎరువులు, కీలక ఖనిజాలు, పర్యాటకం, విద్య, సాంస్కృతిక సహకారం వంటి అనేక అంశాలపై విస్తృతంగా చర్చలు జరిగాయని తెలిపారు. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ దేశంలోని ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ ధరలకే వంట గ్యాస్ ను పొందుతున్నారని ప్రభుత్వం తెలిపింది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి అభివృద్ది చెందిన దేశాల ధరలతో పోలిస్తే భారత్లో వంట గ్యాస్ ధరలు తక్కువని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్దిదారునికి ఏటా మొదటి 4 రీఫిళ్లలో 300 రూపాయల ప్రత్యక్ష సబ్సిడీ లభిస్తోందని, దీనివల్ల వారు 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్కు 642 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది. హార్మోజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయాల కారణంగా గల్ఫ్ దేశాల నుండి సరఫరా తగ్గడంతో ఈ ఏడాది ఫిబ్రవరి, జూన్ మధ్యకాలంలో ఎల్పీజీకి ప్రామాణికమైన సౌదీ సిపి దాదాపు 46% పెరిగిందని, దీనివల్ల 14.2 కిలోల సిలిండర్ సరఫరా వ్యయం 1600 రూపాయలకు పైగా చేరిందని, దీంతో ఈ ధరల పెంపు జరిగిందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రముఖ మలయాళం సినీ నటుడు సలీం కుమార్ మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమంలో చేసిన ఒక పోస్టులో తన సినీ జీవితంలో విభిన్న పాత్రలు పోషిస్తూ బహుముఖ ప్రజ్ఞతో, చిరస్మరణీయమైన నటనతో సలీం కుమార్ ప్రత్యేక గుర్తింపు పొందారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నటుడి కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులకు మోదీ తమ సానుభూతి తెలియజేశారు. మేజర్ అభిలాష బరాక్ ఐక్యరాజ్య సమితి మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును పొందినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. సామాజిక మాధ్యమంలో చేసిన ఒక పోస్టులో ప్రధానమంత్రి ఈ గౌరవం మేజర్ బరాక్ ఆదర్శప్రాయమైన సేవలకు గుర్తింపుగా మాత్రమే కాకుండా ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ కార్యక్రమాల్లో భారతదేశం ఎన్నో సంవత్సరాలుగా అందిస్తున్న విశిష్ట సేవలకు కూడా గుర్తింపుగా నిలుస్తుందని చెప్పారు. మేజర్ బరాక్ సాధించిన ఈ విజయం దేశానికి, మానవాళికి సేవ చేయాలనే ఆకాంక్ష కలిగిన అనేక మంది భారతీయ యువతకు ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. మేజర్ బరాక్ ప్రస్తుతం లెబనాన్లోని ఐక్యరాజ్య సమితి తాత్కాలిక దళంలో ఎంగేజ్మెంట్ టీమ్ కమాండర్, జెండర్ ఫోకల్ పాయింట్గా సేవలందిస్తున్నారు. దేశవ్యాప్తంగా రాబోయే 2-3 రోజుల పాటు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇదే సమయంలో నైరుతి ఋతుపవనాలు మరింత ముందుకు సాగుతుండగా ఉత్తర మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులో మిగతా ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు రానున్న 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాల పురోగతికి అనుకూల పరిస్థితులను కలిగి ఉన్నాయని ఆ శాఖ తెలిపింది. రేపు కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, కొంకణ్, గోవా, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, పశ్చిమ రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్లలో రాబోయే 4 రోజుల పాటు వడగాల్పుల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహదపడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం సుమారు 900 కోట్ల అమెరికా డాలర్లు విలువ కలిగి ఉందని, ఇది వచ్చే 7-8 సంవత్సరాల్లో సుమారు 45 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమం వింటారు.

0: ఈనాటి పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమంలో మీరు వింటారు మత్స్యరంగంలో ఉపాధి అవకాశాల గురించి. డాక్టర్ డి శ్రీనివాస్ గారితో పరిచయం, అనంతరం పొలం కబులు వింటారు. మరి ముందుగా విందాం ఒక ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: పాడి పంటల వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రకటించిన అంశం ఇప్పుడు మీరు వింటారు. మత్స్యరంగంలో ఉపాధి అవకాశాలు, ఈ అంశం గురించి డాక్టర్ డి శ్రీనివాస్ గారితో పరిచయం. ఈ కార్యక్రమం విందాం.
3: మన దేశంలో మత్స్యకారుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పలు పథకాలు తీసుకుని వచ్చింది. ఇందులో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఒకటి. అసలు ఈ పథకం ఏమిటి, ఇందులో లబ్ధిదారులుగా ఉండాలంటే మత్స్యకారులు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అందులో వారికి వచ్చే లబ్ధి ఎంత, ఈ తదితర వివరాలన్నీ మనం ఈరోజు మాట్లాడుకుందాం. మనతో ఈరోజు డాక్టర్ డి శ్రీనివాస్ గారు ఉన్నారు. వీరు అసిస్టెంట్ డైరెక్టర్ ఫిషరీస్. నమస్కారం అండి.
4: నమస్కారం సార్.
3: సార్, మొదటగా మనం మాట్లాడుకోవాలంటే అసలు మన రాష్ట్రంలో మత్స్యకారుల కానీ మత్స్య పరిశ్రమ ఎలా ఉందంటే ఏం చెప్తారు?
4: మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆక్వా హబ్గా వర్ణించున్నారండి. ఎందుకనగా మన రాష్ట్రంలో విస్తారమైన అభివృద్ధి కావాల్సిన వనరులు పుష్కలంగా ఉన్నాయి. 974 కిలోమీటర్స్ కోస్ట్ లైన్ కానివ్వండి, లేదంటే మరి 555 మత్స్యకారుల గ్రామాలు, 350 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ద్వారా మరి మనం ఈ యొక్క మెరైన్, ఈ యొక్క సముద్ర తీర మత్స్య ప్రాంత అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఆక్వాకల్చర్లో మన దగ్గర కల్చర్ ప్రాంతం సుమారు 200,000 పైచీలకు హెక్టార్లో ఉన్నది. ఫార్మర్స్ చేస్తున్న వాళ్ళు, రిజిస్టర్డ్ వాళ్ళు సుమారు 130,000 మంది పైగా ఉన్నారు. అంటే నేను చెప్పింది రిజిస్టర్ కాబడిన వాళ్ళు. అదేవిధంగా మరి కోల్డ్ స్టోరేజ్ సెంటర్ కానివ్వండి, ఐస్ ప్లాంట్స్ కానివ్వండి, హ్యాచరీలు కానివ్వండి, చాలా పుష్కలంగా ఉన్నాయి. వనామీను కూడా మన దగ్గరే మొదట మరి పెంచి మరి చేశారు. మన యొక్క సముద్ర మత్స్య ఎగుమతులు మన యొక్క రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉన్నది. మొత్తం మత్స్య ఎగుమతుల్లో, దేశీయ మత్స్య ఎగుమతులు 35% మన రాష్ట్రం నుంచే మనం చేస్తున్నాం అనేది చాలా గర్వకారణం. అదేవిధంగా మంచినీటి యొక్క మత్స్య వనరులు కూడా మనకి మొత్తం 800,000 హెక్టార్ల పైన వనరులు ఉన్నాయి. మరి సుమారు వీటి మీద 300,000 మంది మత్స్య సహకార సంఘాల్లో మరి చేస్తున్నారు. సో ఇక అన్నిటినీ కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క మత్స్య పరిశ్రమ అభివృద్ధికి కావలసిన వనరులతో పాటు ఈ యొక్క మత్స్యకారుల యొక్క అభివృద్ధి చెందిన నైపుణ్యత అన్నీ కూడా కలవలసి ఉంది. అదేవిధంగా మత్స్య, మీరు చాలామందికి తెలియంది ఏంటంటే మన మత్స్య పరిశ్రమ నుంచి రాష్ట్రానికి 9% జీవీఏని మన మా సెక్టార్ నుంచే, మత్స్య శాఖ నుంచే ఏంటి వచ్చిచున్నది. అదేవిధంగా ఎగుమతుల్లో నేను మీకు ఇందాక చెప్పున్నాను, సముద్ర మత్స్య ఎగుమతుల్లో 35% మన దగ్గరే ఏంటి వస్తున్నాయి. చేపల ఉత్పత్తి కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ 1 ఉండటమే కాకుండా దేశం మొత్తం చేపల ఉత్పత్తిలో 30% మన రాష్ట్రం నుంచే వస్తుందంటానికి మరి గర్వకారణం. మరి ఈ యొక్క 22-23 సంవత్సరానికి కనుక చూస్తే మత్స్య మరియు ఈ యొక్క రొయ్యల ప్రొడక్షన్ ఉత్పత్తి 51 లక్షల మెట్రిక్ టన్లుగా నమోదైంది.
3: అయితే సార్, మన రాష్ట్రంలో సహజంగా ఉన్నటువంటి వనరులని ట్యాప్ చేయడానికైతేనేమి, ఇంకా మరింతగా మత్స్యకారుల యొక్క వాళ్ళ జీవన శైలిని, వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనే పథకం తీసుకొచ్చారు కదండి, అసలు ఈ పథకం తీసుకురావడం వెనుక ఉద్దేశం ఏంటండి?
4: మనకి రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఈ యొక్క మత్స్యకారులు, అంటే ఈ మనం క్యాప్చర్ ఫిషరీస్ అంటాం అన్నమాట. సో ఈ మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వారి అభివృద్ధికి వైఎస్ఆర్ మత్స్యకార భరోసా అని మరి ఈ యొక్క ఫిషింగ్ బ్యాన్ పీరియడ్లో 10,000 రూపాయల వృత్తిని ఇవ్వటం, అదేవిధంగా డీజిల్ ఆయిల్ సబ్సిడీ లీటర్కి 9 రూపాయలు ఇవ్వటం, ఎక్స్క్రేషన్ని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచటం, ఇవన్నీ కూడా మరి మత్స్యకారులకు చేసి ఉన్నారు. అదేవిధంగా ఆక్వా రైతులకు కావలసిన ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ, పవర్ టారిఫ్ సబ్సిడీ కూడా మరి యూనిట్కి 1.5 రూపాయలకే ఇస్తూ ఆక్వాకల్చర్కి అండదండగా నిలుస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం. అయినప్పటికీ మరి కొన్ని యొక్క మత్స్యకారులకి లేదా ఆక్వా రైతులకి ఇతరేతర అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనే ఒక కేంద్ర ప్రాయోజిత కార్యక్రమం ఏదైతే ఉందో దాని నుంచి నిధుల్ని మనం వినియోగించుకొని రాష్ట్ర ప్రభుత్వం అదనంగా దానికి జోడించి ఈ యొక్క మత్స్య ప్రాంత అభివృద్ధికి చర్యలు చేపట్టింది.
3: అయితే ఈ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో ప్రముఖంగా ఉన్న ముఖ్య పథకాలు ఏంటో చెప్తారా ఒకసారి?
4: ఓకేనండి. అయితే ఇప్పుడు ముఖ్యంగా మనకి ఈ యొక్క ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో మనకి హ్యాచరీల నిర్మాణం, ముందు ఆక్వాకల్చర్ గురించి చెప్తానండి. సో ఈ ప్యాకేజ్ వాటర్ హ్యాచరీల నిర్మాణం, అదేవిధంగా మరి బయోఫ్లాక్ పాండ్స్ కన్స్ట్రక్షన్స్ మీద కావాల్సినవి, ఐస్ ప్లాంట్స్, కోల్డ్ స్టోరేజెస్, అలాగే వ్యాధి నిర్ధారణ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో, డిసీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ అంటాం మనం. సో వాటికి ఈ యొక్క నిధుల్ని మనం ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ద్వారా మరి చేపట్టవచ్చు. ఏదైతే

0: యొక్క మంచినీటి చెరువుల్లో కావలసిన సుస్థిర మత్స్య సంపదని ఏర్పాటుకు చేస్తున్నాం.
1: అయితే ఎవరైనా ఒక మత్స్యకారుడు కానీ మరొక వ్యక్తి కానీ సార్, ఇప్పుడు ఎంటర్ప్రెన్యూర్గా ఎదగాలంటే ఈ ఫిన్ఫిష్ హ్యాచరీ పెట్టుకోవాలనుకున్నారనుకోండి, వారు మీ దగ్గరికి ఎలా అప్రోచ్ అవ్వాలి, వారికి మీరు అందించే సహకారం ఎట్లుంటుంది?
0: ఇప్పుడు ముందుగా ప్రధాన మత్స్య సంపద యోజనలో తెలుసుకోవాల్సిన అంశాలు, మొత్తం యూనిట్ కాస్ట్లో 40% సబ్సిడీ జనరల్ కేటగిరీ వారికి ఇస్తామండి. అందులో మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వాటాలు మరి 60-40 చొప్పున ఉంటాయి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఉమెన్ మహిళలకి అన్నట్లయితే ఆ సబ్సిడీ యూనిట్ కాస్ట్కి 60% సబ్సిడీగా నిర్ధారించారు. సో ఈ యొక్క పథకం యొక్క నిధులు మన ఈ మత్స్య సంపద యోజన పథకం 2020-21 నుంచి 2024-25 దాకా 5 సంవత్సరాలు అమల్లో ఉన్నది. 3 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం నిధుల్ని జమ చేసింది, రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటాన్ని కూడా ఇచ్చి ఉన్నది. సో మీరు చేయవలసిన పని ఏంటంటే ఈ యొక్క ఇందులో ఉన్న పథకాల్ని మీరు అప్లై చేసుకోవాలనుకుంటే గ్రామ స్థాయిలో డిజిటల్ అసిస్టెంట్ దగ్గరికి మీరు వెళ్ళాలి. డిజిటల్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి నేను ఇలాగా పిఎంఎస్ఎస్వై కింద ఈ యొక్క పథకాన్ని లబ్ధి పొందాలి అనుకుంటున్నానంటే అతను వెంటనే ఫిషరీ సర్వీస్లోకి వెళ్ళి లాగిన్ చేసి మీ యొక్క పేరుని, మీ ఆధార్ నెంబర్ని, మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేయగానే అది మీకు వెంటనే అక్కడికి ఈ మత్స్యకారి పోర్టల్కి తీసుకువెళ్తుంది. తీసుకువెళ్తే అక్కడ ఫామ్ వస్తుందండి. ఆ ఫామ్ నింపిన వెంటనే మా గ్రామ స్థాయిలో ఉన్న విలేజ్ ఫిషరీ అసిస్టెంట్ వారు ఈ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్, బెనిఫిషరీ వెరిఫికేషన్ చేసి తదుపరి అతను ఆ యొక్క అప్లికేషన్ని ఎఫ్డిఓ అంటామండి, మన మత్స్యాభివృద్ధి అధికారి అంటాం, వారి స్థాయిలో పట్టుకుపోతారు. తర్వాత డిఎల్సి అంటాము, డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ. ఏవైతే యూనిట్లు 50 లక్షలు లోపు ఉన్నాయో అవన్నీ కూడా జిల్లా స్థాయిలోనే డిఎల్సి ఏదైతే ఉందో అది, ఆ తర్వాత 50 లక్షల పైన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి స్టేట్ లెవెల్ కమిటీ అని ఉందండి.
1: సార్, ఇప్పుడు ఫిన్ఫిష్ హ్యాచరీ అంటే సాధారణ వ్యక్తికి కూడా అర్థం అవ్వాలంటే అది నిర్వహణ ఎట్లుంటుంది, దాని గురించి కాస్త వివరించలేదు.
0: మనకి బ్రాకిష్ వాటర్ ఫిషరీస్లో ఈ అంశం ఏంటి వస్తుందండి. ముఖ్యంగా మనం మోనోడాను, వనామీ మీద ఎక్కువ దృష్టి పెట్టి ఉన్నాం. అయితే ఇవి కాకుండా ప్రత్యామ్నాయ జాతులైన సీబాస్, సిల్వర్ ప్యాంపను, ఆ తర్వాత మళ్ళీ ఇతర చేపలు ఏవైతే ఉన్నాయో, మల్లెట్స్ కానీ, ఏ మరి మిల్క్ ఫిష్ కానీ, ఇవన్నీ కూడా వీటిని మనం ఫిన్ ఫిషెస్ అంటాం అన్నమాట. సో వీటి హ్యాచరీల్ని కూడా మనం డెవలప్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. అంటే ఒకవేళ మోనోడాన్ల అవ్వకుండా వనామీని రక్షించుకోవడానికి ప్రత్యామ్నాయంగా మనం ఇంకోటి ప్లాన్ బి లాగా రెడీ చేయటే దానికి మనం బ్రాకిష్ వాటర్ ఫిన్ ఫిష్ హ్యాచరీలు మనం పెట్టుకోం. ఇవి ఈ యొక్క పిల్లలు, సో ఆ యొక్క చిన్న పిల్లల్ని తెచ్చుకొని ఇక్కడ ఈ హ్యాచరీలో మనం వాటిని రేర్ చేసుకొని ఈ యొక్క స్టాకింగ్ సైజ్ వరకు పెంచుకొని రైతులు కనుక ఇచ్చినట్లయితే తెల్ల చేపలతో పోలిస్తే ఈ బ్రాకిష్ వాటర్ ఫిన్ ఫిష్ హ్యాచరీస్ ద్వారా మీకు ఎక్కువ లాభాలు వస్తాయి. ఇది కేజీ 400 నుంచి 500 పై చిలుకు వెంటి వస్తుంది కాబట్టి ఈ యొక్క హ్యాచరీల ద్వారా రైతులు ఎక్కువ లబ్ధి పొందేదానికి ఉందండి.
1: అలాగే బయోఫ్లాక్ యూనిట్స్ అంటే ఏంటండి?
0: ఇప్పుడు మనం ఏదైతే మరి సాధారణంగా ఎక్కువ వనామీ కల్చర్లో ఎక్కువగా ఇన్పుట్స్ వాడి ఈ యొక్క కల్చర్ వాడటం వల్ల అందులో రెసిడ్యూస్ అనేక రకాలుగా వస్తున్నాయి. సో చేపల మన నదిలో ఈ యొక్క రొయ్య పిల్ల ఉండటం ద్వారా, ఫీడ్ వేయటం ద్వారా మనకి సాధారణంగా మరి వ్యాధులకి అవకాశం అయితే లేకపోలేదు. మరి ఈ యొక్క వ్యాధిని తట్టుకోవడానికి మనం ఈ ఇనార్గానిక్ మెటీరియల్స్ని వాడకుండా, మందులు వాడకుండా ఈ యొక్క రొయ్యకే సహజ సిద్ధమైన ఇమ్యూనిటీని జోడించడానికి, అంటే ఆ రొయ్యే ఆ యొక్క వ్యాధిని కలిగించే సూక్ష్మజీవిని ఎదుర్కొని తట్టుకునే ఇదిని మనం వాటర్ ద్వారా అక్కడ బయోఫ్లాక్ యొక్క ద్వారా ఇక సూక్ష్మజీవుల్ని మల్టిప్లై చేసుకొని తద్వారా ఏంటంటే మనం ఈ ఇనార్గానిక్ రెసిడ్యూస్ అవి కూడా లేకుండా మనం ముందుకెళ్ళటానికి బయోఫ్లాక్ పాయింట్స్ బాగా ఉపయోగపడతాయి.
1: సార్, ఇప్పుడు మరొకటి ఇదే పథకంలో భాగంగా వ్యాధి నిర్ధారణ కేంద్రాలు అని అన్నారండి. ఇది కొంచెం టెక్నికల్గా సంబంధించిన విషయం కదా, ఎవరైనా పెట్టుకోవడానికి అవకాశం ఉందా లేకుంటే కొంతమంది దానికి సంబంధించి చదువుకొని ఉండాలా?
0: ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆక్వా రైతు ఒక ఆక్వా డాక్టరే. అయితే వారికి ఎప్పటికప్పుడు కిట్స్, వ్యాధి నిర్ధారణ కిట్స్ కానీ, వ్యాధి పరీక్షలు కానీ అనుమానాలు వచ్చినప్పుడు మనం 2 రకాలైన కేంద్రాలని ఏర్పాటు చేసాం. కావాలంటే అతను ఒక కొంతమంది గ్రూప్గా ఏర్పడి అక్కడే ఒక స్టేషనరీ ల్యాబ్ని పెట్టుకోవచ్చు. ల్యాబ్ని పెట్టుకుంటే ఒక స్కిల్డ్ ఎంఎఫ్ఎస్సి కానీ, బిఎఫ్ఎస్సి కానీ, ఎంఎస్సి జువాలజీ అతన్ని మీరు ఎంప్లాయ్ చేసుకొని

0: పెట్టుకోవచ్చు. నీటి నాణ్యత, అలాగే మట్టి నాణ్యత, తర్వాత ఆ యొక్క చేపల యొక్క మైక్రోబయాలజీ ఆస్పెక్ట్స్, అదేవిధంగా మరి వైరల్ టెస్ట్, బ్యాక్టీరియల్ లోడు, ఇవన్నీ కూడా నిర్ధారించి ఎప్పటికప్పుడు రైతులకి సూచనలు ఇస్తూ కల్చర్ మంచిగా వెళ్ళేటట్టుగా దోహదపడగలం.
1: అలాగే సార్, ఇదే పథకంలో భాగంగా లైవ్ ఫిష్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా ఇస్తున్నారని విన్నామండి. ఇవి ఎన్ని రకాలుగా ఉన్నాయి, అవి ఎలా ఉపయోగకరం అంటారు?
0: ఇప్పుడు మనకి లైవ్ ఫిష్ వెండింగ్ సెంటర్స్ అనేది ఇప్పుడు కొత్తగా ఈ యొక్క మార్కెట్లో చేపల మార్కెట్లో ఉన్న ట్రెండ్ అండి. ఇదివరకు చేపల్ని, చనిపోయిన చేపల్ని తెచ్చి అమ్మేవారు, తద్వారా ఈ యొక్క వినియోగదారుడు కొంచెం కొనటానికి సందేహపడుతూ ఎర్రగా ఉందా పింక్గా ఉందా అని చూస్తుండే మొప్పల్ని వాటిని. ఇప్పుడు అలా కాకుండా మనకి ఈ యొక్క మన లైఫ్ ఇష్యూలోనే వెండింగ్ యూనిట్లోనే మీరు పాలిథిన్ అదన్నీ వేసుకొని కోల్డ్ స్టోరేజ్ మన టెంపరేచర్స్ మెయింటైన్ చేసుకొని ఆ లైఫ్ ఇష్యూని కనుక మీరు తెచ్చుకొని వెంటనే మీరు ఈ యొక్క సెలక్షన్ చేసుకొని వెళ్ళేదానికి కూడా మనకి అవకాశం ఉందండి.
1: ఇంకొకటి వాల్యూ యాడెడ్ యూనిట్స్, అదే మనం విలువ ఆధారిత, మనం ఫిష్ అనేదానికి విలువ జోడించి అమ్ముకునేటట్టుగా మార్కెట్ చేసుకోవడానికి కూడా మీరు సబ్సిడైజ్డ్ పథకాలు ఉన్నాయన్నారు, అది ఎలాగండి?
0: ఇప్పుడు చాలా దేశాల్లో మనకి, లేదా కొన్ని రాష్ట్రాల్లో కేరళ తమిళనాడులో కూడా ఫిష్ కట్లెట్స్ అని, లేదా ఫిష్ అండ్ బిస్కెట్స్ అండ్ ఫిష్ చిప్స్ అని, ఈ యొక్క అనేక రకాల వీటి వస్తువుల్ని, విలువ జోడింపు వస్తువుల్ని అక్కడ చేస్తున్నారు. కానీ మన దగ్గర ఏంటంటే ఈ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ చాలా తక్కువగా ఉన్నాయి, విలువ జోడింపు పదార్థాలు తక్కువగా ఉన్నాయి. విలువ జోడింపు పదార్థాలు కనుక మీరు చాలా ముందుకు తీసుకెళ్తే ఈ యొక్క చేపల వినియోగం బాగా పెరిగి ఉత్పత్తి ఉత్పాదకత పెరగడానికి అవకాశం పుష్కలంగా ఉందన్నమాట. దీని మీద మనకి స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ SIFT కాకినాడ వారు మీకు ట్రైనింగ్ ఇచ్చేదానికి కూడా, ఏవైతే విలువ ఆధారిత వస్తువులు ఉన్నాయి, మార్కెట్లో వేటికి డిమాండ్ ఉన్నది, వాటిని వండే విధానం ఏమిటనే దాని మీద మీకు శిక్షణ ఇచ్చే కార్యక్రమం కూడా రాష్ట్ర ప్రభుత్వం SIFT కాకినాడ ఇన్స్టిట్యూట్లో చేపడుతుంది.
1: అలాగే ఫిష్ కియోస్క్ అంటే ఏంటండి?
0: ఇక్కడ మరి ఏవైతే చేపల దుకాణాలు వంటి ఉన్నాయో ఆ యొక్క చేపల దుకాణాలని మనం మినీ ఫిష్ యూనిట్స్ అని, మినీ ఫిష్ రిటైల్ యూనిట్స్ అని 175,000 PMSSY యూనిట్గా నిర్ధారించారండి. ఇంకొంచెం కనుక పెద్దగా ఉన్నట్లయితే దానిని 10 లక్షల యూనిట్ అంటాం, దాన్ని ఫిష్ కియోస్క్ అంటాం. నేను మీకు ఇందాక చెప్పినట్టుగా మన లైవ్ ఫిష్ వెండింగ్ యూనిట్ కానీ వాల్యూ యాడెడ్ యూనిట్స్ కూడా మీరు ఈ యొక్క దీనిలో ఫిష్ కియోస్క్లో కూడా మీరు కలుపుకోవచ్చు ఒక భాగం కింద. దానిని 20 లక్షల యూనిట్, 50 లక్షల యూనిట్గా కూడా పరిగణిస్తారండి. తర్వాత హబ్ అని ఒకటి ఉందండి, అంటే ఇట్స్ ఎ హోల్సేల్ ఫిష్ మార్కెట్, ఇట్స్ ఎ లార్జ్ స్కేల్, పెద్ద మొత్తంలో కోటి రూపాయలతో కూడా మనం హబ్ అనేది ఒకటి మీ యొక్క సోమతిని బట్టి ఏర్పాటు చేసుకోవచ్చు. సో ఈ యొక్క ఫిష్ కియోస్క్లో మోడల్ ఎలా ఉండాలి, కాంపోనెంట్స్ ఎలా ఉండాలని మేము GO No. 177 ఏదైతే ఉందో, కియోస్క్ అండ్ ఒక రిటైల్ ఫిష్ మార్కెట్లో ఏవేమి ఉండాలి, ఒక చిన్న ఇంటి ఫ్రీజర్ కానీ, డిస్ప్లేయర్ కానీ, ఫిష్ కటింగ్ ఆపరేటర్స్ కానీ, ఫిష్ స్టోరేజ్ యూనిట్స్ కానీ అన్నీ కూడా మేము పెట్టున్నాము. అదేవిధంగా వీటికి కావాల్సిన శిక్షణ కూడా మనం ఇచ్చేదానికి ఉన్నాం. సో ఈ విధంగా మనం SIFT కాకినాడలో కూడా మీకు ఈ యొక్క ఔత్సాహికులకి కావాల్సిన శిక్షణ కూడా మనకి లభ్యమవుతుంది.
1: అయితే ప్రముఖంగా మరొక విషయం కూడా ఇక్కడ మత్స్యశాఖ చెప్తూ ఉన్నారండి, దేశీయ మత్స్య మార్కెటింగ్ ఇది ఒక స్కీమ్గా తీసుకొస్తున్నారు, అంటే ఏంటి, కాస్త వివరిస్తారా?
0: తప్పకుండా అండి. ఇప్పుడు మనం మత్స్య ఉత్పత్తుల్లో ప్రథమ స్థానంలో నిలిచి ఉన్నాం, కానీ వినియోగంలో, తలసరి చేపల వినియోగంలో అంత నంబర్1గా లేము, చాలా తక్కువ ప్లేస్లో ఉన్నాం. ఉత్పత్తిలో తక్కువ రాష్ట్రాలైన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కానివ్వండి, వెస్ట్ బెంగాల్ కానివ్వండి, కేరళ కానివ్వండి, మనకంటే తలసరి చేపల వినియోగంలో ముందున్నాయి. ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రము మరి వినియోగంలో లేకపోతే మార్కెట్ ఒడిదుడుగుల్ని తట్టుకోవటానికి కావలసిన శక్తి మనకి కలగదు. అందుకోసం ఒక్కొక్కసారి ఎక్స్పోర్ట్స్ రిజెక్షన్ అయినప్పుడు, ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రైసెస్ పడినప్పుడు రైతులందరూ కూడా తమ ఉత్పత్తిని ఏం చేసుకోవాలి అనే క్వశ్చన్ మాటమాటికి రావటం. అందుకు ప్రధాన కారణం మనకి పండించిన ఉత్పత్తి దేశీయంగా మన రాష్ట్రపరంగా వినియోగం లేకపోవడమే. అందుకోసం మనం వీటిని ఫిష్ ఆంధ్ర అనే బ్రాండ్ మీద మనం దేశీయ మార్కెట్ ఉత్పత్తికి హబ్ అండ్ స్పోక్ మోడల్స్ ద్వారా ఈ యొక్క చేపల వినియోగాన్ని ఒక నెట్వర్క్ రూపంలో మనం చేస్తున్నాం. అవి మనం లైఫ్ ఫిష్ వెండింగ్ యూనిట్స్ కానివ్వండి, వాల్యూ యాడెడ్ యూనిట్స్ కానివ్వండి, ఫిష్ కియోస్క్ మినీ కానివ్వండి, లేదంటే ఫిష్ కియోస్కులు కావండి, వీటిని మరి ఈ యొక్క హైజీనిక్గా ఉండి, ఒక బ్రాండెడ్గా ఉండి, ముందుకు తీసుకెళ్తే దానికి రాష్ట్ర ప్రభుత్వం మహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
1: సార్, సార్ సహజంగా వచ్చే ఒక ప్రశ్న సహజంగా ప్రజల్లో, ఈ పథకాలన్నీ కేవలం మత్స్యకారులు మత్స్యకారు కుటుంబాలకు మాత్రమే చెందుతాయండి, లేదా ఎవరైనా ఔత్సాహికులైన యువకులు కానీ ఎంటర్ప్రెన్యూర్షిప్ చేసుకొని కొంచెం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి చేసుకోవడానికి ఇందులో ఏదైనా పథకం ఉందా?
0: ఉందండి. ఇప్పుడు నేను చెప్పిన ప్రైమ్ మినిస్టర్ మత్స్య సంపద యోజన పథకంలో కొన్ని మాత్రమే మనకి మత్స్యకారులకి వర్తింపజేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైతే మనం బోట్ అన్నామో, రీప్లేస్మెంట్ ఆఫ్ బోట్స్ అన్నామో, అక్కడ మీకు అతడి పేరు మీద నమోదు అవుతుంది. అటువంటి ఒకటి రెండు పథకాలు కాకుండా మిగతావన్నీ కూడా అన్ని రకాల ఉత్సాహికులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సద్వినియోగపరచుకోవచ్చు. ముఖ్యంగా ఈ డొమెస్టిక్ మార్కెటింగ్ అంశాలు ఉపయోగపడతాయి. ఇక్కడ నేను మీకు ఇంకో విషయం చెప్పాలి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం వారు ఎంటర్ప్రెన్యూర్షిప్ మోడల్స్ అనే ఒక పథకాన్ని పిఎంఎస్ఎస్వైలో పెట్టున్నారండి. అంటే ఔత్సాహికులు ఎంత లార్జ్ స్కేల్ లేదా మీడియం స్కేల్ లేదా స్మాల్ స్కేల్లో ఏవైనా వాళ్ళ దగ్గర ఒక కాన్సెప్ట్ ఇన్నోవేషన్ స్టార్టప్ కనుక ఉన్నట్లయితే దాని మీద వారు 25% పూర్తిగా సబ్సిడీ ఇస్తారు. అందులో సబ్జెక్ట్ టు సీలింగ్ ఆఫ్ 1.25 crores, అంటే 1.25 crores వరకు సీలింగ్ ఉంటుంది. ఇది జనరల్ కేటగిరీ. ఇదే స్టార్టప్ ఇన్నోవేషన్ పథకాలకు అయితే ఎస్సీ ఎస్టీ ఉమెన్కి అయితే ఔత్సాహికులకి తమ దగ్గర ఉన్న కాన్సెప్ట్ కనుక మంచిదైతే అది మరి 30% సబ్సిడీ యూనిట్ మీద విత్ ఏ సీలింగ్ ఆఫ్ 1.50 lakhs దాకా, మన 1.50 crores దాకా ఉంది, 1.50 crores దాకా ఉంది. సో ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక విధంగా ఔత్సాహికుల్ని కొత్త వాళ్ళని మన నవకల్పనలో కలిగిన ఎంటర్ప్రెన్యూర్స్ని స్కిల్స్ని ఎంకరేజ్ చేయడానికి ఎంటర్ప్రెన్యూర్షిప్ మోడల్స్ కూడా ప్రవేశపెట్టింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సహాయంతో మౌలిక సదుపాయాలు ఏర్పాటుకి ఫిష్ మార్కెట్ల అభివృద్ధి, ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధి, అదేవిధంగా సాగర్ మిత్రాలను చేపట్టడం, అదే కార్యక్రమాలు చేపట్టాయి.
1: ధన్యవాదాలండి డాక్టర్ శ్రీనివాస్ గారు. మత్స్య శాఖలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం గురించి, అలాగే ఔత్సాహికులైన యువతీ యువకులు ఎవరైనా కూడా ఒక స్మాల్ స్కేల్ అంటే 100,000 రూపాయల నుంచి 1 crore రూపాయల వరకు కూడా వారి దగ్గర ఉన్న ఏదైనా ఒక బిజినెస్ ఐడియాతో ముందుకొస్తే కేంద్ర ప్రభుత్వం వారు సబ్సిడీ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తారని కూడా తెలియజేశారు. మరొకసారి మీకు ధన్యవాదాలండి.
2: మీరింతవరకు మత్స్యరంగంలో ఉపాధి అవకాశాల గురించి డాక్టర్ డి శ్రీనివాస్ గారితో పరిచయం విన్నారు. ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ఇప్పుడు విందాం పొలం కబుర్లు.

రైతు సోదరులకు నమస్కారం. నా పేరు డాక్టర్ కె కిరణ్ కుమార్ రెడ్డి. కృషి విజ్ఞాన కేంద్రం నెల్లూరు ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సేద్య విభాగ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు మనము జీవన ఎరువులు, వరి పంటలో వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ప్రస్తుత వ్యవసాయ రంగంలో హరిత విప్లవం ద్వారా మనము ఎంతో ప్రగతిని సాధించి ఉన్నాము. హరిత విప్లవంలో మనం ప్రవేశపెట్టిన హైబ్రిడ్ వంగడములు మరియు రసాయన ఎరువుల వాడకంకు మంచి దిగుబడులు ఇవ్వడం కారణంగా నేటి వ్యవసాయంలో రసాయన ఎరువులు మరియు రసాయన మందుల వాడకం నానాటికి పెరుగుతూ ఉన్నది. దీని ప్రభావం మనకు తెలియకుండానే భూమిలో ఉన్న జీవరాశులపై అధికంగా ఉంది. అధిక రసాయన ఎరువుల వాడకం వలన భూమిలోని జీవరాశులలో అతి ముఖ్య సముదాయమైన సూక్ష్మజీవులపై ప్రభావం పడి వాటి సంఖ్య తగ్గుతూ ఇవి జరిపే రసాయన చర్యలపై గణనీయమైన మార్పులు సంతరించుకున్నాయి. వ్యవసాయంలో అధిక మొత్తంలో ఈ రసాయన ఎరువులు మరియు పురుగు మందుల వాడకం వలన భూమి లోపల మరియు ఉపరితలంపై ఉన్న పర్యావరణ కాలుష్యం మరియు రైతుకు పెట్టుబడి విషయంలో అధికమైన భారం కూడా పడుతున్నది. ఈ నేపథ్యంలో మన వ్యవసాయ రంగంలో సమన్వయ సమగ్ర భూసార సంరక్షణ పద్ధతి ఎంతో ముఖ్యమైనదిగా గుర్తించడం జరిగింది. దీనిలో సేంద్రీయ ఎరువుల వాడకంతో పాటు జీవన ఎరువుల వాడకం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నది. జీవన ఎరువులనగా భూమిలో ఉన్న సూక్ష్మజీవులలో మొక్కలకు పోషక పదార్థాలను మరియు పెరుగుదలకు ఉపయోగపడే హార్మోన్లను సమకూర్చే సూక్ష్మజీవుల సముదాయం. ఈ సూక్ష్మజీవులు పంటకు కావలసిన పోషక పదార్థాలను ప్రకృతిలోని సహజ సిద్ధమైన వనరుల నుండి అందించే గుణమును కలిగి ఉంటాయి. దానికి అనుగుణమైన మార్పులను భూమిలో ఇవి కలిగజేస్తాయి. జీవన ఎరువులు భూమిలో వేసినప్పుడు వాటిలో ఉన్న సూక్ష్మజీవుల సంఖ్య అనూహ్యంగా పెరిగి మొక్కలు చురుకుగా పెరగడానికి వివిధ పోషకాలతో పాటు అవసరమైన హార్మోన్లను, విటమిన్లను అందించును. జీవన ఎరువులు సహజ సిద్ధమైనవి. వాటి వలన వాతావరణ కాలుష్యం జరగదు, పంటకు హాని చేయవు. వీటి వాడకం ద్వారా రసాయన ఎరువుల మోతాదు కొంతమేర మనం తగ్గించుకోవచ్చు. తక్కువ ఖర్చుతో అధిక ఫలం మనము పొందవచ్చు. ఈ సూక్ష్మజీవులు ముఖ్యంగా మూడు రకాలు. అందులో మొదటిది నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువులు. అందులో మొదటిది అజొల్లా. ఈ జీవన ఎరువు నీటిపై తేలియాడుతూ వరి పొలంలో పెరిగే ఫెర్న్ జాతి చిన్న మొక్క అయిన అజొల్లా అనబీనా అనే సైనో బ్యాక్టీరియాకు ఆశ్రయం కల్పించి నత్రజనిని స్థిరీకరించి వైరు పైరుకు అందుబాటులోకి ఉపయోగపడుతుంది. ఈ జీవన ఎరువు ఒక నత్రజని మాత్రమే కాక సేంద్రీయ కార్బనం మరియు పొటాషియం వరి పైరుకు అందించును. ఇది భూమి యొక్క భౌతిక గుణాలను, భూసారాలను పెంపొందించును. ఈ జీవన ఎరువు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి తగినంత నీటి వసతి, భాస్వరపు పోషకం ఉన్న చోట బాగా పెరుగును. ఈ అజొల్లా వాడే విధానం చూసుకుంటే వరి నాటిన వారం తర్వాత సుమారు 200 కిలోల అజొల్లా జీవన ఎరువును ఒక ఎకరంలో వెదజల్లి 15 నుండి 20 రోజులు నీటిపై బాగా పెరగనివ్వాలి. తర్వాత నీటిని తొలగించినచో ఇది 3 నుంచి 4 రోజుల్లో కుళ్లిపోయి నత్రజనిని మరియు ఇతర పోషకాలను మొక్కలకు అందించును. అవకాశం ఉన్న రైతులు దీనిని పచ్చిరొట్టె ఎరువుగా పెంచి దమ్ములో కలియదునినచో దీని ఉపయోగం మరింత ఎక్కువగా ఉండును. రెండవది అజోస్పైరిల్లం. ఈ మధ్య కాలంలో దీని ప్రాముఖ్యత అధికంగా గుర్తించడం జరిగింది. ఈ బ్యాక్టీరియా మొక్క వేర్లు చుట్టూ పెరుగుతూ అవకాశం ఉన్న చోట వేర్లలోకి చొరబడి కూడా జీవిస్తాయి. ఈ కారణంగా ఈ జీవన ఎరువు స్థిరీకరించిన నత్రజనిని నేరుగా మొక్కకు ఎక్కువ శాతం అందుబాటులో ఉండును. సేంద్రీయ పదార్థం తక్కువగా ఉన్న నీళ్ళల్లో కూడా ఈ అజోస్పైరిల్లం బాగా పనిచేస్తుంది. ఉపయోగించే విధానం, నారు పీకటానికి ముందుగా నారుమడి వద్ద 70 నుండి 80 లీటర్ల నీరు పట్టే చిన్న మడిని తయారు చేసుకోవాలి. ఆ నీటిలో 2 కిలోల అజోస్పైరిల్లం జీవన ఎరువును బాగుగా కలిపి ఆ ద్రావణంలో 10 నిమిషాలు మన వరి వేర్లను మాత్రమే ముంచి వెంటనే నాటుకోవాలి. తర్వాత రెండవ రకానికి చెందిన జీవన ఎరువులు. ఇవి భూమిలోని భాస్వరాన్ని కరిగించే జీవన ఎరువులు. అందులో పాస్పో బ్యాక్టీరియా. ఈ జీవన ఎరువు ముఖ్యంగా బ్యాసిల్లస్ మెగాథీరియంతో గాని సూడోమోనాస్ ను గాని ఉపయోగించి తయారు చేస్తారు. ఈ జీవన ఎరువు భూమిలోని మొక్కలకు లభ్యం కాని రూపంలో ఉన్న భాస్వరము లభ్యమగు రూపంలోకి మారుస్తాయి. ఈ జీవన ఎరువును అన్ని పంటల్లో వాడుకోవచ్చు. ఈ జీవన ఎరువు సమర్థవంతంగా పనిచేయటకు సేంద్రీయ కార్బనం అత్యవసరం. కావున ఈ జీవన ఎరువును తప్పనిసరిగా సేంద్రీయ ఎరువుతో కలిపి వాడుకోవాలి. ఈ జీవన ఎరువు మొక్కకు భాస్వరమును లభ్యపరచటమే కాక మొక్కలకు కావలసిన హార్మోన్లు కూడా సరఫరా చేస్తుంది. మొక్కలకు రోగ నిరోధక శక్తి పెంపొందిస్తుంది. దీనివల్ల మన పంట దిగుబడి కూడా పెరుగుతుంది. ఈ ఫాస్పో బ్యాక్టీరియా వాడే విధానం, ఎకరాకు 2 కిలోల ఫాస్పో బ్యాక్టర్ను 200 కిలోల పశువు ఎరువుతో కలిపి దుక్కిలో వేసుకోవాలి. వరి నాట్లు వేసిన 3 నుండి 7 రోజుల వ్యవధిలో కూడా ఇది వేసుకోవచ్చు. ఈ జీవన ఎరువులు వాడే సమయంలో పొలంలో తగినంత తేమ ఉండేటట్లు జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత మూడో రకం జీవన ఎరువులు పొటాషియం మొబిలైజర్స్. ఈ జీవన ఎరువు భూమిలో మొక్కకు అందుబాటులో లేని పొటాషియంను అందుబాటులోకి తెస్తుంది. ఇవి ఇటీవల కాలంలోనే పరిగణనలోకి తీసుకోబడింది. వీటిలో ముఖ్యంగా ప్రటూరియా ఆరెన్షియా అనే బ్యాక్టీరియా పొటాషియం మొబిలైజర్స్తో తయారు చేస్తున్నారు. దీనితో పాటు కొన్ని
బ్యాసిలస్ జాతులతో కలిపి కూడా మిశ్రమంగా తయారు చేసి అందిస్తున్నారు. ఈ పొటాషియం మొబిలైజర్స్ వాడే విధానం చూసుకుంటే 2 కిలోల జీవన ఎరువును 200 కిలోల సేంద్రీయ ఎరువుతో కలిపి 1 ఎకరం భూమిపై వెదజల్లుకోవాలి. ఇప్పుడు ముఖ్యంగా జీవన ఎరువుల వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూసుకుంటే, జీవన ఎరువు ప్యాకెట్ ఎండ వేడి తగలని నీడ ప్రదేశంలో నిల్వ చేసుకోవాలి. రైతు వాడే జీవన ఎరువు ప్యాకెట్ ఆ పంటకు సరైనదా కాదా అనేది చూసుకోవాలి. ఉపయోగించే జీవన ఎరువు ప్యాకెట్ పై ఉన్న గడువు తేదీ లోపల మాత్రమే ఉపయోగించుకోవాలి. రసాయనాలతో విత్తన శుద్ధి చేసుకునేటప్పుడు విధిగా 24 గంటల నుండి 48 గంటల వ్యవధి ఉండాలి. రసాయన ఎరువులతో కలిపి జీవన ఎరువులు ఎట్టి పరిస్థితుల్లో వాడరాదు. సమర్థవంతంగా పనిచేయటకు నాణ్యత గల కల్చర్ను వాడుకోవాలి. పైరుకు నిర్దేశించబడిన జీవన ఎరువును పొలంలో తగినంత తేమ ఉన్నప్పుడే వాడుకోవాలి. సేంద్రీయ ఎరువుతో జీవన ఎరువు కలిపి వెంటనే పంటకు వాడుకోవాలి. జీవన ఎరువులను వాడేటప్పుడు లేదా మొదటిసారిగా వినియోగించేటప్పుడు సంబంధించిన శాస్త్రవేత్తలను మరియు వ్యవసాయ అధికారులను గాని సంప్రదించి వారి సలహా మేరకే ఉపయోగించాలి. మనం ఇప్పుడు జీవన ఎరువుల వాడకం వల్ల కలిగే ఉపయోగాలు చూసుకుంటే, వాతావరణం కాలుష్యాన్ని ఇది అరికడతాయి. వాతావరణంలోను నేలలోని మొక్కలు తమంత తాము ఉపయోగించుకోలేని పోషకాలను వాటికి అందుబాటులోకి తెస్తును. హార్మోన్లు విటమిన్లు మొక్కకు లభ్యమై పెరుగుదల వేగంగాను మరియు ఆరోగ్యకరంగా ఉంటుంది. నేల నుంచి సంక్రమించే తెగుళ్లను కొంతమేర ఇది అరికట్టిస్తుంది. నేల భౌతిక లక్షణాలు బాగుపడతాయి మరియు భూసారం అభివృద్ధి చెందుతుంది. రైతులకు రసాయన ఎరువులు ఖర్చు తగ్గి లాభాల నిష్పత్తి పెరుగుతుంది. రసాయన ఎరువులు దిగుమతయ్యే విదేశీ మారక ద్రవ్యం ఆదా అగును. సాధారణ దిగుబడులు 10-20% వరకు పెరుగుతాయి. దీనితో పాటు 20-25% రసాయన ఎరువుల వాడకాన్ని మనం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో జీవన ఎరువులు ఎక్కడ లభ్యమవుతాయో వాటి కేంద్రాల వివరాలు చూసుకుంటే, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం తిరుపతి చిత్తూరు జిల్లా, ఉద్యానవన పరిశోధనా స్థానం వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి జిల్లా, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అనకాపల్లి విశాఖపట్నం జిల్లా, వ్యవసాయ పరిశోధనా స్థానం అమరావతి గుంటూరు జిల్లా, వ్యవసాయ పరిశోధనా స్థానం ఉట్టుకూరు వైఎస్ఆర్ కడప జిల్లా. ఖచ్చితంగా రైతులందరూ ఈ జీవన ఎరువులు ఉపయోగించి వారు వాడే రసాయన ఎరువుల మోతాదును తగ్గించుకొని, సూక్ష్మ పోషకాల లోపాలు కూడా తగ్గించుకొని ఎక్కువ దిగుబడి పొందాలని ఆశిస్తున్నాం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వింటారు. చిత్రసీమ సినీ గీతాలు వినబోయే ముందుగా ఒక ప్రకటన అయితే వినేసిద్దాం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: చిత్రసీమ సినీ గీతాలు వింటారు 102.7 MHz పై ఆకాశవాణి సింహపురి కేంద్రం నుంచి. కార్యక్రమంలో విందాం ఇష్క్ చిత్రం నుంచి సిద్ధు శ్రీరామ్ సత్య యామిని ఆలపించినటువంటి ఈ సినీ గీతం. సాహిత్యం శ్రీమణి, సంగీతం మహతీశ్వర సాగర్. ఈ పాట విందాం.

0: మీరు విన్న ఈ పాట లిటిల్ హార్ట్స్. ఈ చిత్రం నుంచి అనురాగ్ కులకర్ణి ఆలపించినటువంటి గీతం. సంగీతం సింజిత్ ఎర్రమల్లి. కార్యక్రమంలో ఒక ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: చిత్రసీమలో సినీ గీతాలు వింటున్నారు. మరి చివరిగా వినబోయే ఈ పాట ఒక్కడు ఈ చిత్రం నుంచి శ్రేయా ఘోషల్ ఆలపించినటువంటి సినీ గీతం.

0: your earth. Stop plastic pollution. Say no to single-use plastic.
1: మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
2: బాబాయ్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
3: తెలీదు.
2: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
3: తెలీదు.
2: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
3: తెలీదు.
2: ఎల్లోరా గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
3: తెలీదు, తెలీదు, తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
4: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
2: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
4: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.
5: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.

0: ప్రతిరోజు ఉదయం 6:10 వినండి అర్చన.
1: మీరింతవరకు చిత్రసీమలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం హెలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలనైతే ఇప్పుడు మీరు వింటారు. మెసేజెస్ సో మీరు చేయవలసిందల్లా మరి మా వాట్సాప్ నెంబర్కు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయవచ్చు. మీరు చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్ 7901108415 ఈ నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేసేయవచ్చు. మరి మీరు కోరినటువంటి సినీ గీతాలను కూడా వినవచ్చు. ఓకే అండి, మరి మెసేజెస్ చాలానే వచ్చేసాయి. అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుంచి మెసేజ్ చేశారు. ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమరెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మి, ప్రసన్న, రేణుక, చౌదరి మాకోసం సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ కోరారు. అండ్ ఓకే, నమస్తే, శుభ సాయంత్రం అంటూ మెసేజ్ చేశారు. ఓకే, ప్రముఖ సినీ నటి లత్తా గారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం పెద్దాపురం గ్రామం నుంచి బండారు త్రిమూర్తుల గుప్తా గారు కూడా మెసేజ్ చేశారు. సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ. అండ్ గుడ్ ఈవినింగ్ మేడం అంటూ, గుడ్ ఈవినింగ్ అంటూ మెసేజ్ చేశారు. ఓకే, అందరూ బాగుండాలని కోరుకుంటూ, వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఒక సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ కోరారు. గురుశంకర్, ఆళ్ళగడ్డ, నంద్యాల జిల్లా నుంచి కోరుతున్నాము అని కూడా మెసేజ్ చేశారు. ఓకే, మరి మీ అందరి కోసం సినీ గీతం ఫ్రమ్ కూలీ నెంబర్ 1 చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన ఈ సినీ గీతం.

0: ఓకే అండి, మరి మెసేజెస్ చేశారు. హలో, హాయ్, గుడ్ ఈవినింగ్ అంటూ మెసేజ్ చేశారు. కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, ఓకే, మా కోసం సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ. అండ్ ఈరోజు సహజ నటి డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన సరిత గారి పుట్టినరోజు, వారికి మా యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారు నటించినటువంటి ఒక సినీ గీతాన్ని కూడా ప్రసారం చేయగలరు అంటూ కోరారు. ఓకే, అండ్ అలాగే గుడ్ ఈవినింగ్ అంటూ మెసేజ్ చేశారు పుట్టపాక నుంచి మిర్యాల తిరుమలయ్య ఆండాల్. ఓకే అండి, మరి మీ నేమ్స్ కూడా చదివాను. ఓకే, ఒక సినీ గీతాన్ని అయితే నేను ప్లే చేస్తాను. అండ్ ఇంకా కూడా నల్లగొండ నుంచి సందీప్, మమత, అక్షయ, మా కోసం ఏదో ఒక సాంగ్ మంచిది వినిపించగలరు అంటూ మెసేజ్ చేశారు. అండ్ సింహపురి ఎఫ్ఎం వారికి నమస్కారాలు అంటూ మెసేజ్ చేశారు. ఈరోజు హీరోయిన్ సరిత పుట్టినరోజు సందర్భంగా హలో అభిరుచిలో మా కొరకు ఒక సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ కోరారు. ఓకే అండి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకి రాజు మెసేజ్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ అంటూ. ఓకే, ఈరోజు ఇంకా మెసేజ్ చేశారు. ఓకే, యా, మూసాపేట్ నుంచి, మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి మెసేజ్ చేశారు. ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, సకుబాయ్, ఎదోజే, సోనిక, లక్ష్మీ వర్మ, లడుబాబా, మూసాపేట్ నరేష్ గ్రామ ప్రజలందరి కోసం కూడా మాకు ఒక సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ కోరారు. ఓకే అండి, మరి ఈరోజు శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలలో నుంచి ఒకటి, మరో చరిత్ర నుంచి మరి కలిసి ఉంటే కలదు సుఖం అనేటువంటి సినీ గీతం అయితే వచ్చేస్తుంది, వినేసేయండి.
1: కలిసి ఉంటే కలదు సుఖము, కలిసి వచ్చిన అదృష్టము. కలిసి ఉంటే, కలిసి ఉంటే కలదు సుఖము, కలిసి ఉంటే కలదు సుఖము, కలిసి వచ్చిన అదృష్టము, ఇది కలిసి వచ్చిన అదృష్టం.

0: మంచి మనసులు.
1: అబ్బా
0: కలిసి ఉంటే కలదు సుఖము, కలిసి వచ్చిన అదృష్టము, ఇది కలిసి వచ్చిన అదృష్టము.

0: పూల రంగడు మనగాళ్ళకు మనగాడు దసరా బుల్లోడు ప్రేమనగర్ సోగడు పూల రంగడు పక్కింటి అమ్మాయి గడుసమ్మాయి
1: ఏం కాదు
0: పక్కింటి అమ్మాయి గడుసమ్మాయి అమెరికా అమ్మాయి రోజులు మారాయి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: హలో, అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలను వింటున్నారు. నెక్స్ట్ మెసేజ్, హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ అంటూ మెసేజ్ చేశారు. ఎఫ్ఎంఆర్జే మేఘ్నా మేడం గారికి నమస్కారాలతో అంటూ, నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి పాలెంపూలయ్య, మరి మాకు నచ్చినటువంటి సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ కోరుతూ ఉన్నారు. ముందుగా శుభ సాయంత్రం. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రోతలు, ఆర్జీలు వాళ్ళ మనసులోని భావాలను ఆకాశవాణి గురించి తెలిసినది మాట్లాడడం చాలా చక్కగా ఉత్సాహాలతో పాల్గొంటున్నటువంటి ప్రతి చోటకు ఆర్జీలకు ధన్యవాదాలు అంటూ మెసేజ్ చేశారు. ముఖ్యంగా మేఘ్నా మేడం గారికి ధన్యవాదాలు అంటూ. ఓకే అండి, మా కోసం సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ కోరుతూ ఉన్నారు. నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి పాలెంపూలయ్య మరియు మా కుటుంబ సభ్యులు, మా ఫ్రెండ్స్ ఇస్మాయిల్ భాయ్, సయ్యద్ జాకీర్ భాయ్, మహమ్మద్ రఫీ భాయ్, ఖాదర్ బాషా భాయ్, మంగళం పూర్తి ప్రకాష్, పూరి ప్రకాష్, అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మి గారు, మస్తాన్ బాషా, కార్పెంటర్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి కిషోర్ వంశీ, దస్తగిరి కర్నూలు నుంచి బ్రహ్మయ్య గారు, అశోక్, మా ఫ్రెండ్ చిన్నప్ప శశిరెడ్డి, డోకుపర్తి శివప్రసాద్, నంద్యాల నూనెపల్లి రామయ్య గారు, పూజారి ధనుంజయ్ గారు, మహమ్మద్ మహమ్మద్ జైనుద్దీన్, బద్దెల రవికుమార్, బైపల్లె నాగేశ్వరరావు, వీరందరి కోసం కూడా పాటను తప్పకుండా ప్రసారం చేయగలరు అంటూ మెసేజ్ చేశారు. గుడ్ నైట్ బాయ్ అంటూ పాలెంపోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి. అండ్ గుడ్ ఈవినింగ్ మేఘ్నా మేడం అంటూ మెసేజ్ చేశారు. 90 వసంతాల ఆకాశవాణి అందరికీ ఆదర్శవాణిగా మీరు ప్రతిరోజు అన్ని రేడియో స్టేషన్స్ నుంచి వారి యొక్క అనుభవాలు, వారి యొక్క ప్రతిభ గురించి చాలా చక్కగా వినిపిస్తున్నందుకు మన సింహపురి ఎఫ్ఎం డైరెక్టర్ గారికి ధన్యవాదాలు అంటూ మెసేజ్ చేశారు. అండ్ ఆర్జే మేఘ్న మేడం గారికి అండ్ మా స్నేహితుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఫ్రమ్ కోవూర్ నుంచి ఇస్మాయిల్, ఎఫ్ఎంఎస్ సర్దార్, జాకీర్ బాషా, ఖాదర్ బాషా మెసేజ్ చేశారు. ఓకే అండి. అండ్ ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియో సింహపురి ఎఫ్ఎం వారికి, నాగేశ్వరరావు గారికి ప్రియమైన ఆర్జీలకు శుభ సాయంత్రం అంటూ ధన్యవాదాలు అంటూ తెలియజేశారు. బ్రహ్మయ్య కర్నూలు నుంచి మా కోసం సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ మెసేజ్ చేశారు. అండ్ మా ఫ్రెండ్స్ పాలింపూలయ్య, కానాల రామయ్య, తపాల మస్తాన్ బాషా, నరేంద్ర రెడ్డి, పూజారి ధనుంజయ్, ఎఫ్ఎం సర్దార్, పోలు శివదాస్ రెడ్డి, పులిపాటి వెంకటేశ్వర్లు, సాతాపూర్ లక్ష్మయ్య, దుగ్గి నాగేశ్వరయ్య, బండారు శంకరయ్య, కట్ల సతీష్, వీరందరి కోసం కూడా సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ కోరారు. అండ్ హలో అభిరుచి, సింహపురి ఎఫ్ఎం వారికి నమస్కారం అంటూ మెసేజ్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అభేద ఆయేషా ప్రత్యేక అభినందనలు అంటూ కూడా మెసేజ్ చేశారు. ఓకే అండి, సో నేమ్స్ ఆర్ ఆల్ రిపీటెడ్ హియర్ ఆల్సో. హలో, హాయ్, నమస్తే, సింహపురి ఎఫ్ఎం డైరెక్టర్ తమనం నాగేశ్వరరావు గారికి, సింహపురి ఎఫ్ఎం టెక్నీషియన్స్ అందరికీ శుభ ఆదివారం అంటూ మెసేజ్ చేశారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబలా మస్తాన్ బాషా, కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ ఆళ్ళగడ్డ పాలెంపూలయ్య, కర్నూలు బ్రహ్మయ్య గారు, ఎస్ఎంఎస్ సర్దార్బాయ్ గారు, బండారు త్రిమూర్తులు గుప్తా గారు, గురుశంకర్ గారు, అనువుల మోహన్ గారు, నెల్లూరు ధనలక్ష్మీపురం నుంచి సయ్యద్ జాకీర్ బాయ్ గారు, మహమ్మద్ రఫీబాయ్ గారు, ఇస్మాయిల్ బాయ్ గారు, ఖాదర్ బాషా బాయ్ గారు, చొప్ప మస్తానయ్య గారు, సోమనాథన్ జనార్దన్ గారు, మంగళం పూరి ప్రకాష్ గారు, అందరి తరఫు నుంచి కూడా మా కోసం ఒక సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ కోరారు. సో వీరి కోసం అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అంటూ. ఓకే అండి, మరి అందరూ మీలో కోరినటువంటి సినీ గీతాన్ని నేనైతే ఇప్పుడు ప్రసారం చేస్తున్నాను. సంక్రాంతి చిత్రం నుంచి ఎలా వచ్చినమ్మా అనేటువంటి సినీ గీతం, ఉదిత్ నారాయణ్ సాధన్ సర్గం ఆలపించిన ఈ సినీ గీతం, మరి ఈ పేర్లు చదివినందరి వారి కోసం.

మరి హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలనైతే మీరు వింటున్నారు 102.7 మెగా హెడ్స్ పై. హలో హాయ్ గుడ్ ఈవినింగ్ అంటూ మెసేజ్ చేశారు సింహపురి ఎఫ్ఎం కేంద్రం నెల్లూరు జిల్లా సంగం మండలం జెండాదిబ్బ గ్రామం నుంచి చొప్పకుమార్ మస్తానయ్య, కుమారి వెంకటరమణమ్మ, సంపూర్ణమ్మ, మౌనిక మా అందరి కోసం సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ కోరారు. అండ్ కావలి చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్ అండ్ అన్విత మెసేజ్ చేశారు. అండ్ మహబూబ్ నగర్ నుంచి మెసేజ్ చేశారు పులిపాటి వెంకటేష్, పులిపాటి సత్యవతి, లక్ష్మీకాంత్, రవలి, రామకృష్ణ, విహాన్ష్, విద్వాన్ మహబూబ్ నగర్ నుంచి మెసేజ్ చేశారు. ఓకే అండ్

0: కార్యక్రమంలో ఒక ప్రకటన విందాం.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: చివరిగా హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలలో మరి మీరు వింటారు. గుడ్ ఈవినింగ్ మాగ్నా మేడం అంటూ మెసేజ్ చేశారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. కడప నుంచి వినయ్ మెసేజ్ చేశారు. సో ఓకే. అండ్ బండారు త్రిమూర్తుల గుప్తా గారు కూడా మెసేజ్ చేశారు, వారి యొక్క కుటుంబ సభ్యులు. అండ్ చివరిగా అయితే నేను ఒక సినీ గీతాన్ని వేసేస్తున్నాను, బట్ అది ఫ్రమ్ పెళ్లి పందిరి చిత్రం నుంచి మన ఆకాశవాణి శ్రోతలందరి కోసం శ్రోతలు అడిగినటువంటి ఒక సినీ గీతం విందాం.

0: మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం. నింగి నేల నీటి వరకు ఎన్నో అందాలు చెక్కాడు.
1: ఈ అందాలన్నీ చూడలేని నా కళ్ళు కూడా ఆయనే చెక్కాడుగా.

మీరింతవరకు హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలను విన్నారు. మరి అందరి పేర్లు చదివాను అని భావిస్తూ ఉన్నాను. మరి సమయానుభవం వలన ఇంకా సాంగ్స్ అయితే ప్లే చేయలేకపోతున్నాం. కాబట్టి ఇంతటితో ఈనాటి హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి ఈ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముందుగా ముఖ్యాంశాలు. కీలక రంగాలలో భారత్ ఇండోనేషియా దేశాల మధ్య పరస్పర సహకారం అవసరమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఉద్ఘాటించారు. మురికివాడల నివాసితులకు మెరుగైన పారిశుద్ధ్య సౌకర్యాలను కల్పించాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశంలో తక్కువ ధరకే వంట గ్యాస్ సరఫరా చేస్తున్నామని కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా కోరారు. ఇక వార్తల వివరాలు. కీలక రంగాలలో భారత్ ఇండోనేషియా దేశాల మధ్య పరస్పర సహకారం అవసరమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. భారత్ ఇండోనేషియా సంయుక్త కమిషన్ సమావేశం న్యూఢిల్లీలో ఈరోజు జరిగింది. ఈ సమావేశానికి భారత్ తరపున విదేశాంగ మంత్రి జైశంకర్, ఇండోనేషియా తరపున విదేశాంగ మంత్రి సుగియోను హాజరయ్యారు. ఈ సందర్భంగా జైశంకర్ మాట్లాడుతూ, నాలుగేళ్ల విరామం తర్వాత ఇరు దేశాల మధ్య సంయుక్త కమిషన్ సమావేశమైందని చెప్పారు. ఈ మధ్యకాలంలో ద్వైపాక్షిక సంబంధాలలో గణనీయమైన పురోగతి సాధించామని చెప్పారు. రక్షణ, భద్రత, సముద్రయానం, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, ఔషధాలు, ఆహార భద్రత, పర్యాటకం, విద్య, సాంస్కృతిక సహకారం వంటి అంశాలపై ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగియోనోతో కీలకమైన చర్చలు జరిగాయని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వెల్లడిస్తూ,
1: That has certainly imparted fresh momentum to our comprehensive strategic partnership. Today, I look forward to extensive discussions with you, covering the full spectrum of our bilateral cooperation from political to defense and security, maritime trade and investments, health and pharmaceuticals, food security, as well as tourism, education and cultural cooperation. So I look forward to proceeding on the agreed agenda and I would request you for your opening remarks.
0: దేశంలో గృహ వినియోగానికి ఉపయోగించే 14.2 కిలోల ఎల్పీజీ వంట గ్యాస్ సిలిండర్ ధర 29 రూపాయలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెంచిన ధరలు ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. ఇదిలా ఉండగా, అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ దేశంలో మాత్రం తక్కువ ధరలకే వంట గ్యాస్ సరఫరా అవుతోందని కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో వంట గ్యాస్ సిలిండర్ ధర అభివృద్ధి చెందిన దేశాలలో కంటే తక్కువగా ఉందని పేర్కొంది. అదే సమయంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద సంవత్సరానికి 4 సిలిండర్లకు ఒక్కో సిలిండర్పై 300 రూపాయల వరకు రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది. హోర్ముజ్ జలసంధి వద్ద రవాణాకు అంతరాయంతో పాటు గల్ఫ్ దేశాల నుంచి వచ్చే గ్యాస్ సరఫరాను కఠినతరం చేయడంతో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ మధ్య ఎల్పీజీ ధర 14.2 కేజీల సిలిండర్ సరఫరా ఖర్చు 1600 రూపాయలకు పైగా పెరిగిందని కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయినప్పటికీ వంట గ్యాస్ సిలిండర్ ధరను 942 రూపాయలకే స్థిరీకరించామని పేర్కొంది. మురికివాడల నివాసితులకు మెరుగైన పారిశుద్ధ్య సౌకర్యాలను కల్పించాల్సిన అవసరం ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ముంబైలోని దహిసర్లో హెచ్యుఎల్ సువిధ పారిశుద్ధ్య సదుపాయాన్ని కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మరుగుదొడ్లను గౌరవ గృహాలుగా అభివర్ణించారు. దేశ అభివృద్ధి ప్రయాణంలో అవి కీలక పాత్ర పోషిస్తాయని వ్యాఖ్యానించారు. ప్రతి మురికివాడను పునరాభివృద్ధి ద్వారా సరైన భవనాలుగా మార్చి నివాసితులకు మెరుగైన వాతావరణాన్ని అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
2: పూరే సువిధ కేంద్ర కే కల్పనా కి ఇస్కో అచ్చి తరీకే సే తయార్ కర్నే కా డిజైన్ కియా ఔర్ ఫిర్ పూరా పైసా లగాయా ఇస్ సువిధ మే ఏక్ తో రోడ్ కే ఊపర్ హై తో తక్లీఫ్ హోనే కి సంభావనా కమ్ హై ఫిర్ భీ పూరే సమయ సెక్యూరిటీ గార్డ్ రహేగా సాథ్ హి సాథ్ హమ్నే తో మాంగా థా సిర్ఫ్ శౌచాలయ సోలర్ ప్యానల్ సే ఖర్చా కమ్ హోగా బిజ్లీ కా ఖపత్ భీ కమ్ హోగీ పానీ కి ఖపత్ కమ్ హో ఉస్కే లియే ఏక్ ఉన్హోనే పానీ కో శుద్ధ్ కర్నే కా జో ప్లాంట్ హోతా హై.
0: దేశ ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా కోరారు. ప్రతి ఒక్కరూ శరీర దారుఢ్యం విషయంలో అవగాహన కలిగి ఉండాలని, స్వావలంబనతో కూడిన భారతదేశాన్ని నిర్మించడంలో సహకరించాలని ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమం పోస్టులో ఆయన ఆకాంక్షించారు. మెరుగైన ఆరోగ్యం కోసం, బలమైన దేశం కోసం వంట నూనెల వినియోగాన్ని 10% తగ్గించి సమతుల్య ఆహారాన్ని ప్రజలు స్వీకరించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశాన్ని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. ఇదిలా ఉండగా, ప్రతి సంవత్సరం జూన్ 7వ తేదీన ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం నిర్వహిస్తోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ సాఫ్ మహిళా ఛాంపియన్షిప్ 2026 గెలుచుకున్న భారత్ మహిళా ఫుట్బాల్ జట్టుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. టోర్నమెంట్ అంతటా జట్టు అద్భుతంగా రాణించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం పోస్టులో పేర్కొన్నారు. ఫుట్బాల్ ఆటపై ఆసక్తి కలిగిన యువతను ఈ విజయం ప్రోత్సహిస్తుందని అన్నారు. జట్టు తదుపరి ప్రయత్నాలకు కూడా నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. సైక్లింగ్ పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీ అన్నారు. సైక్లింగ్ అనేది మొత్తం పరిసరాలను స్వచ్ఛంగా ఉంచుతుందని, ట్రాఫిక్ రద్దీ సమస్యకు సరైన పరిష్కారం చూపుతుందని ఆయన పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం 77వ ఎడిషన్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాతికేయులతో మాట్లాడుతూ సైక్లింగ్ వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. శరీర దారుఢ్యం కోసం సైక్లింగ్ అవసరమని చెప్పారు. దేశ ప్రజలంతా ఫిట్ ఇండియా లక్ష్యాన్ని స్వీకరించాలని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. రాజౌరి జిల్లాలో ఆపరేషనల్ విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన లెఫ్టినెంట్ భీరేశ్వర్ గోస్వామికి జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈరోజు నివాళులర్పించారు. జమ్మూలోని వాయుసేన కేంద్రంలో ఆయన భౌతికకాయానికి సైనిక లాంఛనాలతో పుష్పగుచ్చం సమర్పించారు. నిన్న సాయంత్రం గంభీర్ మొఘల్ ప్రాంతంలోని డోరిమాల్లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ నిర్వహిస్తుండగా లోతైన లోయలో జారిపడి లెఫ్టినెంట్ గోస్వామి మరణించారు. రాజౌరి జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో దాగి ఉన్నారని భావిస్తున్న పాకిస్తానీ ఉగ్రవాదుల జాడను కనుక్కునేందుకు చేపట్టిన ఆపరేషన్ షేరువరిలో లెఫ్టినెంట్ గోస్వామి పాల్గొన్నారు. నైరుతి రుతుపవనాల విస్తరణతో రాబోయే 2-3 రోజుల్లో దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ IMD అంచనా వేసింది. రాబోయే 2-3 రోజుల్లో మధ్య అరేబియా సముద్రం, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని మిగిలిన ప్రాంతాలు, నైరుతి బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతం, ఈశాన్య రాష్ట్రాలలో నైరుతి రుతుపవనాల విస్తరణకు అనుకూల పరిస్థితులున్నాయని IMD పేర్కొంది. రేపు తీరప్రాంత కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కింలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆ వివరాలను IMD శాస్త్రవేత్త డాక్టర్ సుప్రీత్ కుమార్ వెల్లడిస్తూ,
3: then isolated heavy to very heavy rainfall, that is 7 to 20 cm rainfall very likely over Kerala, Karnataka, Tamil Nadu and Northeast India during next 7 days, with isolated extremely heavy rainfall also likely over Karnataka during 8 to 9 June. Now we'll see the observed weather during past 24 hours. Very heavy rainfall, that is 12 to 20 cm has been recorded at isolated places over Kerala. Also hailstorm is reported from one or two places from Odisha, and heat wave conditions prevailed at isolated pockets over coastal Andhra Pradesh.
0: రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. నాగ్పూర్లో పాత్రికేయులతో ఆయన ఈరోజు మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ ఏడాది సాధారణ వర్షపాతంలో 92% నమోదవుతుందని అంచనా ఉందని అన్నారు. ఎల్నినో ప్రభావం వల్ల మరాఠ్వాడా, పశ్చిమ విదర్భ, ఉత్తర మహారాష్ట్ర, ఇతర కరువు పీడిత ప్రాంతాల్లోని కొన్ని జిల్లాల్లో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవడంలో రైతులకు సహాయపడేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. వారికి ఎప్పటికప్పుడు తగిన సూచనలు జారీ చేస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర 2026 అనే రాష్ట్రవ్యాప్త కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించింది. ఈ నెల 21వ తేదీన జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సన్నాహక కార్యక్రమాలను 14 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనుంది. జూన్ 21న అమరావతిలో జరిగే భారీ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో సాగే యోగా సన్నాహక వేడుకల్లో వేలాది మంది పాల్గొని సామూహికంగా యోగా చేయనున్నారు. దీని ద్వారా ప్రజలలో విస్తృత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, యోగా వలన కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశమని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రచార కార్యక్రమం ద్వారా కోటి మంది ప్రజలకు యోగా కార్యకలాపాలను చేరవేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కీలక రంగాలలో భారత్, ఇండోనేషియా దేశాల మధ్య పరస్పర సహకారం అవసరమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఉద్ఘాటించారు. మురికివాడల నివాసితులకు మెరుగైన పారిశుద్ధ్య సౌకర్యాలను కల్పించాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశంలో తక్కువ ధరకే వంట గ్యాస్ సరఫరా చేస్తున్నామని కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రజలు ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను అలవర్చుకోవాలని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా కోరారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు దేశభక్తి గీతం.

0: ரூபக்
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్ర తరంగిణి కార్యక్రమంలో ఫిలిం గీతాలు వింటారు. ముందుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన గోపి సాహిత్యం చిత్రం వసంత కోకిల.

0: నా ఉద్యోగం పోయిందండి.
1: వింటున్నా ఆ పాట, శుభలేఖ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన వేటూరి సాహిత్యం.

చిత్రతరంగిణి కార్యక్రమంలో వినబోతున్న గీతం వేటూరి సాహిత్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన గీతం. చిత్రం 2006.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరింతవరకు కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వార్తా ప్రసార విభాగం వారు సమర్పించు ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే విన్నారు. ఇంతటితో మా కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:48 మా ప్రభాత ప్రసారం ప్రారంభం. అంతవరకు సెలవు. జై హింద్.